ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆశ్వినీయ మాసం 20వ తేదీ, క్రీస్తు శకం 2026వ సంవత్సరం అక్టోబర్ నెల 12వ తేదీ సోమవారం. మా ప్రియమైన శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. సమయం 5:55. చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవం. ప్రతి సంవత్సరం 12 అక్టోబర్ మనం ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటాం. ఆర్థరైటిస్ పై అవగాహన పెంచడం, దాని లక్షణాలను గుర్తించడం, సరైన చికిత్స పొందడం వంటివి ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటంటే, మన శరీరంలోని కీళ్లల్లో వాపు, నొప్పి, బిగుదుతనం వంటి సమస్యలు కలిగించే పరిస్థితులను సాధారణంగా ఆర్థరైటిస్ అంటూ ఉంటారు. ఇందులో అనేక రకాలుగా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఆస్టియో ఆర్థరైటిస్ లో కీళ్లల్లోని మృదులాస్థి క్రమంగా దెబ్బతినొచ్చు. ఇది ముఖ్యంగా మోకాళ్లు, తుంటి, చేతివేళ్లు, కీళ్లను ప్రభావితం చేయొచ్చు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది రోగ నిరోధక వ్యవస్థ పొరపాటున శరీరంలోని కీళ్లపై దాడి చేయడం వల్ల కలిగే ఒక స్వయం ప్రతిరక్షణ వ్యాధి. మరి ఆర్థరైటిస్ వృద్ధులకు మాత్రమే వస్తుందా అంటే అలా కాదు. వయసు

పెరిగే కొద్దీ కొన్ని రకాల ఆర్థరైటిస్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. జనరల్గా మనం వయసు పెరిగిన వాళ్ళలోనే ఈ కీళ్ళ నొప్పులు, మోకాల నొప్పులు చూస్తుంటాం. అయితే యువతకు, పిల్లలకు కూడా కొన్ని రకాల ఆర్థరైటిస్లు వచ్చే అవకాశం ఉంది. కీళ్ళల్లో నొప్పి, వాపు, ఉదయం నిద్రలేచినప్పుడు కీళ్లు బిగుసుకుపోవడం, కదలికలు తగ్గడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇది ఎక్కువసేపు కొనసాగినా, నొప్పి పదే పదే వస్తున్నా కూడా వెంటనే మనం వైద్యులను సంప్రదించాలి. మరి దీన్ని ఎలా నియంత్రించాలి, ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి రాకుండా ఆర్థరైటిస్ అంటే, శరీర బరువును ఆరోగ్యకరమైనటువంటి స్థాయిలో ఉంచుకోవాలి. వైద్యుల సూచనల మేరకు నడక, ఈత వంటివి చేస్తూ ఉండాలి. కీళ్లకు అనుకూలమైనటువంటి వ్యాయామాలు కూడా చేయాలి. మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఇంట్లోనే అన్ని చేస్తూ ఉన్నారు. ఓకే, ఒక లెవెల్ వరకు పర్వాలేదు, బట్ చాలా ఎక్కువ స్టేజ్కి వెళ్ళి మనంతకు మనమే సొంతంగా చేయడం వల్ల కీళ్ళ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. సమతుల్య ఆహారం తీసుకోవాలి. కీళ్ళ నొప్పులు ఉన్నప్పుడు స్వయంగా మందులు వాడకుండా వైద్యుల సలహా తీసుకోవాలి. ఆర్థరైటిస్కు అన్ని రకాలకు ఒకటే చికిత్స ఉండదు కాబట్టి వ్యాధిని బట్టి మందులు, ఫిజియోథెరపీ, వ్యాయామాలు అవసరమైతే ఇతర చికిత్సలు కూడా ఉపయోగపడతాయి. సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకుంటే నొప్పిని నియంత్రించుకోవడంతో పాటు కీళ్ల పనితీరును కూడా మనం మెరుగుపరచుకోవచ్చు. కీళ్ల నొప్పులు వయసును బట్టి కాదు, సాధారణంగా చిన్న వయసు వాళ్ళలో వస్తే ఇవి అది కాదులే అనుకుని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే మనం డాక్టర్ని సంప్రదించాలి. అలాగే ఇవాళ డెత్ యానివర్సరీ ఆఫ్ డాక్టర్ రామ్ మనోహర్ లోహియా. భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖ నాయకుడు, సామాజిక సమానత్వం కోసం పోరాడిన గొప్ప సోషలిస్ట్ రామ్ మనోహర్ లోహియా. రామ్ మనోహర్ లోహియా 1910 మార్చి 23న ఉత్తరప్రదేశ్లోని అక్బర్పూర్లో జన్మించారు. చిన్నతనం నుంచి దేశభక్తి భావాలతో పెరిగిన ఆయన భారతదేశానికి స్వాతంత్ర్యం రావాలని ఆకాంక్షించారు. ఉన్నత విద్యను అభ్యసించిన ఆయన జర్మనీలోని బెర్లిన్ విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ పొందారు. స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మాగాంధీ ఆలోచనలతో ప్రభావితమై లోహియా బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడారు. ముఖ్యంగా 1942లో ప్రారంభమైన క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను పలుమార్లు అరెస్టు చేసి జైల్లో పెట్టింది. అయినప్పటికీ ఆయన తన పోరాటాన్ని అస్సలు ఆపలేదు. లోహియా కేవలం రాజకీయ స్వాతంత్రంతోనే సరిపెట్టుకోలేదు, సమాజంలో ఉన్న పేదరికం, కుల వివక్ష, లింగ అసమానతలు తొలగించి ఎంతో మేలు చేశారు. మహిళలకు సమాన హక్కులు కల్పించాలని, వెనుకబడిన వర్గాలకు అవకాశాలు అందాలని, సంపద కొద్ది మంది చేతుల్లోనే కేంద్రీకృతం కాకుండా ఉండాలని బలంగా వాదించారు. ఆయన ఆలోచనల్లో ఇలాంటివి చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఆయన చెప్పేది ఏంటంటే, స్వాతంత్ర్యం అంటే విదేశీ పాలన నుంచి విముక్తి పొందడం మాత్రమే కాదు, ప్రతి మనిషి గౌరవంగా సమాన హక్కుతో జీవించగల సమాజాన్ని నిర్మించడం అని కూడా. ఎంత మంచి మాట కదండి. కేవలం విదేశీ వ్యక్తుల నుంచి మనం స్వతంత్రం పొందితేనే అది స్వతంత్రం అన్నట్టుగా కాదు, ప్రతి మనిషికి గౌరవంగా సమాన హక్కులతో జీవించగల సమాజాన్ని నిర్మించడం కూడా స్వాతంత్రమే అని చెప్పారన్నమాట. ఇవి చరిత్రపుటల్లో ఈరోజు. సమయం 6 గంటలు అయిపోయింది. ఇప్పుడు దేశభక్తి గీతం విందాము.

దేశభక్తి గీతం వింటూ ఉన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. ఇప్పటి వరకు అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నాము. సమయం 6:30. ఇప్పుడు కేకేఎస్ రాజలక్ష్మి గారి మాటల్లో సూక్తి సుధ విందాం.
1: సర్వ జీవరాశులన్నింటిలోని మానవుడే మహోన్నతుడు, అత్యధిక బలయుక్తి సంపన్నుడు. సర్వ జీవకోటిలో మానవుడు మహోన్నతంగా ఉండడానికి కారణం పశుపక్షాదులలో ఇతర జీవులలో లేని మెదడు, కేవలం మనిషిలో ఉండడమే. ప్రతి ఒక్కరిలో భగవంతుడు కృప వలన ఉన్న మెదడును మనమే అభివృద్ధి చేసుకోవాలి. మనకి సమాజానికి అవసరమైన ప్రతి ఒక్క విషయాన్ని నైపుణ్యంతో నేర్చుకోవడం వలన మన మెదడు మరింత ఉత్తేజంగా తయారవుతుంది. అసలు నిజానికి ప్రతి జీవి గర్భంలో ఉన్నప్పుడే 6 నెలలలో న్యూరాన్స్ వృద్ధి చెందుతాయి. తర్వాత శిశువు జన్మించాక 18 నెలల లోపల నాడీ మండల వ్యవస్థ పరిపూర్ణ స్థితికి చేరుతుంది. ఇలా జరగడం కేవలం పరమాత్మ సృష్టిలో ఒక భాగమే. మన దేహంలో హృదయ కమలంలో పరమాత్ముడు పరంజ్యోతి రూపంలో కొలువై ఉంటాడు. ఆయన మనం చేసే ప్రతి పనిని ఆదేశిస్తూ ఉంటాడు. కాని స్వయముగా పరమాత్మే చెప్పినా కొన్ని సందర్భాల్లో మనం ఆ మాటని వినం. ఎలాగంటే తల్లిదండ్రులు పిల్లల శ్రేయస్సు కోరి చెప్పిన మాటలు పిల్లలు విననట్లుగా అన్నమాట. తమ పిల్లల శ్రేయస్సు కోరిన తల్లిదండ్రులు మరో శ్రేయోభిలాషితో పిల్లలకి బుద్ధులు చెప్పించినట్లే ఆ పరమాత్మ కూడా మనలని ఆయన సంతానంగా ఎంచి మనకి మెదడును, అందులో బుద్ధిని ప్రసాదించాడు. ఈ మెదడు నిరంతరం శరీరావసరాలు తీర్చే ప్రయత్నంలో ఉంటూ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ప్రయత్నం చేస్తుంది. మన శరీరానికి ఆహారం అవసరమైతే ఆకలి కలిగించి, ఆకలిని మనకి తెలియచేసి మనకి ఏ రకమైన ఆహార లోపం ఏర్పడిందో దానిని ఇష్టంగా తినేటట్లుగా చేసి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆరోగ్యంగా ఉన్న శరీరంలో ఆహ్లాదకరమైనటువంటి మనస్సు ఉంటుంది. ఇలా ఆహ్లాదకర మనస్సు, ఆరోగ్యకర శరీరం ఉన్న దగ్గర సింహ సదృశ్యమైన మనోబలం ఉంటుంది. ఇలాంటి స్థితి కలిగిన వారు కర్మ భక్తి జ్ఞాన యోగాలను ఆచరిస్తూ గీతాసారాన్ని అనుసరిస్తూ దివ్యత్వాన్ని పొందుతారు. వీరి శక్తియుక్తులతో ప్రేరణ దైవానిదైనా మానవుడే మహోన్నతుడు అవుతాడు. దివి నుండి భూకి గంగానదిని తీసుకొచ్చినది మానవుడే. సుస్థిర సంకల్పంతో చిన్నపిల్లవాడైనా ధ్రువతారగా మారినవాడు మానవుడే. రామాయణ మహాకావ్యాన్ని మనకు అందించిన వాడు ఆదికవి వాల్మీకి మానవుడే. వీరందరిలో శక్తివంతమైన సంకల్పాలు ఎన్నో లోకానికి ఉపయోగపడుతూ లోకోన్నతికి రహదారి ఏర్పడింది. అయితే ఈ దివ్యత్వం భగవంతుడు కేవలం ఏ ఒక్కరికో సొంతం చేయలేదు, మానవ కోటికి ఆ దివ్యత్వాన్ని ప్రసాదించారు. అందుకే మనిషికి మనిషికి మధ్య నిజానికి భేదం లేదు, కాని మనలోనే ఈ విశ్వశక్తి అంతా నిండి ఉంది అనే విషయాన్ని విశ్వసించాలి. మనలో ఉన్న చిన్న చిన్న బలహీనతలు కంటికి కనిపించినంత దూరంగా పారద్రోలాలి. మనలో ఎప్పుడూ ఎలాంటి బలహీనతలు జన్మించకూడదు.

0: మనం సర్వశక్తివంతుడైన ఆ పరంధాముని బిడ్డలం, ఆ అఖండ దివ్యాగ్నిలో నిప్పు రవ్వలం. అఖండ శక్తివంతులైన మనలో ఈ నిరాశ ఎందుకు, నిస్పృహ దేనికి? ఈ క్షణం నుండి నూతన అధ్యాయం మొదలు పెడదాం. పాత బాధలకి దుఃఖాలకి స్వస్తి చెబుదాం. సర్వం సాధించాలనే సంకల్పంతో అడుగు ముందుకు వేద్దాం. కలిసి నడుద్దాం. కలిసి ఉంటే కలదు సుఖం అనే సూక్తిని అనుసరిస్తూ మనమంతా ఐకమత్యంతో నడుద్దాం. అజ్ఞానాంధకారాన్ని వదిలిరండి. ప్రతి ఒక్కరిలోని కోరికలను దుఃఖాలను తొలగించుకునే శక్తి మనలోనే ఉంది. ది శక్తి జ్ఞానశక్తిని పెంచుకొని ఆత్మవిశ్వాసాన్ని కలిగి మహామేధావులుగా మారి ఈ మేధాశక్తిని భవిష్యత్ తరాల వారికి పంచుతూ లోకోన్నతికి కృషి చేస్తూ సంకల్ప బలంతో ముందుకు సాగుదాం. జై హింద్.
1: ఇప్పటి వరకు సూక్తి సుధ విన్నాము. ఇప్పుడు పొలం కబుర్లు విందాము.

ఈ సంవత్సరం సూపర్ ఎల్నినో ప్రభావం వలన తక్కువ వర్షపాతం నమోదుతో పాటు అధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. అయితే కొన్ని ప్రాంతాలలో జూన్ నెలలో కురిసిన ప్రారంభ వర్షాలను ఆసరాగా చేసుకుని రైతులు పత్తి విత్తనాలు విత్తారు. అయితే తరువాత జులై నెలలో వర్షపాతం తక్కువగా ఉండడం, మధ్య మధ్యలో దీర్ఘకాలిక బెట్ట పరిస్థితులు ఏర్పడడం వలన పత్తి మొక్కల పెరుగుదల ఆశించిన స్థాయిలో లేదు. ప్రస్తుతం అనేక పొలాల్లో మొక్కలు పొట్టిగా ఉండడం, ఆకుల పరిమాణం తగ్గడం, శాఖలు సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం, ప్రారంభ పూత మరియు చిన్న కాయలు రాలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో జులై ఆఖరిలో ఆగస్టు మొదటి వారంలో పడిన వర్షాల వలన రైతాంగం పత్తిని విత్తడం జరిగింది. మరికొన్ని ప్రాంతాలలో పత్తి పంటను ఇంకా అసలు విత్తనేలేదు. అయితే ఆగస్టు 15 తర్వాత పత్తి విత్తడం మంచిది కాదు. పత్తి వేసిన అన్ని ప్రాంతాలలో నేల తేమను సంరక్షించుకోవాలి. వర్షం తర్వాత అంతర సేద్యం చేసి నేలపై ఏర్పడిన గట్టి పొరను తొలగించుకోవాలి. కురిసే వర్షపు నీటిని పొలంలో నిల్వ చేసుకోవడం అత్యంత ముఖ్యము. వరుసల మధ్య ఎండిన గడ్డి లేదా పంట అవశేషాలతో మల్చింగ్ చేస్తే తేమ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. వర్షాభావ పరిస్థితుల్లో నేలలో వేసిన ఎరువుల వినియోగ సామర్థ్యం తగ్గుతుంది. అందువల్ల ఆకుల ద్వారా పోషకాలను అందించడం ప్రయోజనకరము. పంట తొలిదశలో బెట్ట పరిస్థితులు ఏర్పడినట్లయితే 7 నుంచి 10 రోజుల వ్యవధిలో 4 సార్లు 20 గ్రాములు పొటాషియం నైట్రేటు లేదా 10 గ్రాములు 19 19 19 లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చేసుకోవాలి. పంటలో మెగ్నీషియం లోపం తలెత్తకుండా విత్తిన 45 నుంచి 75 రోజుల మధ్య 10 గ్రాములు మెగ్నీషియం సల్ఫేటు లీటర్ నీటికి కలిపి వారం నుండి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. అంతేకాకుండా జింక్ మరియు బోరాన్ ధాతు లోపాలను గమనించినట్లయితే జింక్ సల్ఫేటు 2 గ్రాములు తీసుకుని లీటర్ నీటికి మరియు బోరాక్స్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పత్తిలో కలుపు నివారణ పంట మొదటి 60 రోజుల్లో కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ దశలో కలుపు మొక్కలు నీటి కోసం మరియు పోషకాల కోసం పత్తి పంటతో పోటీ పడతాయి. కలుపు నివారణకు విత్తిన వెంటనే లేదా 48 గంటల లోపు ఎకరానికి పెండి మిథాలిన్ 30% ఈసి 1.3 నుంచి 1.6 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. పత్తి మొలకెత్తిన తర్వాత గడ్డి జాతి మరియు వెడల్పాటి ఆకుల కలుపు నివారణకు ఎకరానికి క్విజలోఫాప్ ఇథైల్ 5 EC 400 మిల్లీలీటర్లు మరియు పైరి థయోబ్యాక్ సోడియం 10 EC 250 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి 25 నుంచి 30 రోజులప్పుడు పిచికారీ చేసుకోవాలి. ఎక్కడైతే వర్షాల వల్ల గాని లేదా ఏదైనా కారణాల వల్ల గాని అంతర సేద్యం వీలు కాదో అప్పుడు కలుపు మొక్కల మీద మాత్రమే పడేటట్లు పారాక్వాట్ 24% SL 1 లీటరు ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ గనక చేసినట్లయితే పత్తిలో కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కలుపు మందులు పిచికారీ చేసేటప్పుడు నేలలో తేమ ఉండాలి. వర్షాభావ పరిస్థితుల్లో నేలలో తేమ లేనప్పుడు మందు యొక్క ప్రభావం తగ్గుతుంది. వర్షాభావ పరిస్థితుల్లో సాధారణంగా రసం

వచ్చే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని నివారించడానికి సరైన యాజమాన్య పద్ధతులను అవలంబించాలి. ఎకరానికి 8 నుంచి 10 పసుపు జిగురు అట్టలను ఏర్పాటు చేయాలి. పేనుబంక ఆశించిన మొక్కలు 15% పచ్చదోమల ఆకుకు 2, తెల్ల దోమలు ఆకుకు 6 నుంచి 8, తామర పురుగులు ఆకుకు 10 ఉన్నట్లయితే ఆయా పురుగులు పంటకు నష్టాన్ని కలిగించే స్థాయికి చేరుకున్నట్లు అని నిర్ధారణ చేసుకోవాలి. వీటి నివారణకు అవసరాన్ని బట్టి 5% వేపగింజల కషాయం లేదా ఫిప్రోనిల్ 5% ఎస్సి 2 మిల్లీలీటర్లు లేదా డైఫెన్యూరాన్ 50 WP 1.25 గ్రాములు లేదా ఫ్లోనికామిడ్ 50 WG 0.3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పంట గూడ దశ అంటే 45 నుంచి 55 రోజుల నుండి గులాబీ రంగు పురుగు ఉధృతి గమనించడానికి ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు అమర్చుకోవాలి. రోజుకు 8 తల్లి పురుగుల చొప్పున వరుసగా 3 రోజులు బుట్టల్లో గనక పడినట్లయితే వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. లేదా 10 పువ్వులకు 1 గుడ్డి పువ్వు ఉన్నా లేదా 20 లేతకాయలను కోసి చూస్తే 2 లార్వాలు గనక గమనించినట్లయితే వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. ఎకరానికి 5% వేపగింజల కషాయంతో మొదలుపెట్టి తర్వాత ప్రొఫెనోఫాస్ 50 EC 2 మిల్లీలీటర్లు లేదా క్వినాల్ఫాస్ 25 EC 2 మిల్లీలీటర్లు లేదా క్లోరిఫైరిఫాస్ 20 EC 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 లేదా 3 సార్లు మందులను మార్చి మార్చి పిచికారీ చేయాలి. సింథటిక్ పైరిథ్రాయిడ్ మందులను పంట 100 రోజులు దాటిన తర్వాత మాత్రమే వాడుకోవాలి. పంట 60 రోజుల వరకు నియోనికోటినాయిడ్ తరగతికి చెందిన మందులైనటువంటి ఇమిడాక్లోప్రిడ్, ఎసిటామిప్రిడ్ మరియు థయామిథాక్సమ్ లాంటి మందులను పంటపై పిచికారీ చేయడం మంచిది కాదు. అపరాల సాగు యాజమాన్యం గురించి తెలుసుకుందాం. వర్షాభావ పరిస్థితుల్లో త్వరగా పంటకు వచ్చే అపరాలను వేసుకుంటే రైతులకు పంట తీసుకునే అవకాశం ఉంటుంది. ఖరీఫ్ లో విత్తని పొలాలలో మినుము, పెసర పైర్లను సెప్టెంబర్ 2వ పక్షంలో వేసుకోవచ్చు. వీటిలో అనువైన రకాల విషయానికొస్తే మినుము LBG 904, TBG 129, LBG 884, GBG 1, TBG 104, LBG 752, PU 31, పెసరలో అయితే LGG 630, LGG 607, LGG 574, LGG 460, TM 96-2, IPM 2-14 రకాలను ఎంపిక చేసుకోవాలి. విత్తన శుద్ధి విషయానికొస్తే 1 కిలో విత్తనానికి 2.5 గ్రాములు మాంకోజెబ్ లేదా కార్బనిజం మందుతో విత్తన శుద్ధి చేసి ఆ తరువాత 5 గ్రాములు థయామిథాక్సామ్ లేదా 5 మిల్లీలీటర్లు ఇమిడాక్లోప్రిడ్ మందుతో విత్తన శుద్ధి చేసి విత్తితే తొలి దశలో ఆశించే రసం పీల్చే పురుగులు మరియు తెగుళ్ల బారి నుంచి పంటలను కాపాడుకోవచ్చు. చివరిగా విత్తే ముందు 200 గ్రాముల రైజోబియం కల్చర్ ను 10 కిలోల విత్తనానికి పట్టించి ఆ తరువాత విత్తుకోవాలి. పంట అంతర కృషి విషయానికొస్తే పెసర లేదా మినుము పైరును 30 రోజుల వరకు కలుపు బారి నుంచి రక్షించుకోవాలి. పంట 20 రోజులు 30 రోజుల దశలో గొర్రు లేదా దంతి ద్వారా అంతర కృషి గనక చేస్తే కలుపు నివారణతో పాటు తేమను కూడా నిలుపు చేసుకోవచ్చు. కలుపు అధికంగా ఉండే భూముల్లో అయితే పెండీమిథాలిన్ 30% ఎకరాకు 1.0 నుంచి 1.4 లీటర్ల చొప్పున విత్తిన వెంటనే గాని మరుసటి రోజు గాని పిచికారీ చేసుకోవాలి.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. ఇప్పటి వరకు పొలం కబుర్లు విన్నాం.
1: నూట 102.7 ఆకాశ

సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.

0: ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం మరికొద్దిసేపట్లో 6:45 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడ ఖ్యాతి దేశవ్యాప్తంగా చాటేలా విజయవాడ ఉత్సవ్ 2.0 ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఎల్నినో ప్రభావంతో ఖరీఫ్ పంటలకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన విద్యుత్ సరఫరా అందిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడ ఉత్సవ్ సరస్మేళ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా సందర్భంగా వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. విజయవాడ ఉత్సవ్ 2.0 పున్నమి ఘాట్లో రేపటి నుంచి జరిగే జాతీయ సరస్మేళను ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని అన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము రాష్ట పర్యటన ఏర్పాట్లను అన్ని శాఖల సమన్వయంతో చేపట్టాలని ఆదేశించారు. కాగా సమీక్షలో పాల్గొన్న కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సరస్మేళపై పాత్రికేయులతో మాట్లాడుతూ
1: దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరినీ కూడా ఒక ప్రాంతానికి తీసుకొచ్చి వివిధ ప్రాంతాల్లో సక్సెస్ అయినటువంటి ఉత్పత్తులన్నీ ఇక్కడ డిస్ప్లే చేసి అదేవిధంగా లోకల్ గా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరినీ కూడా ఇన్స్పైర్ చేసే విధంగా సక్సెస్ స్టోరీస్, బెస్ట్ ప్రాక్టీసెస్, మార్కెటింగ్ టెక్నిక్స్ నేర్పించే విధంగా చేపడతా ఉన్నాం. సరస్మేళకు వచ్చి ఆ మహిళలు చేసే వాటన్నిటిని మీరు ప్రోత్సహించి అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ని టేస్ట్ చేసి గ్రామీణ మహిళలకి మనం ఒక అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీరందరూ సహకరించి సక్సెస్ చేయాలని కోరుకుంటా ఉన్నాం.
0: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు నగరంలో సర్వేపల్లి కట్ట ప్రాంతంలో నివాసితులకు ఇళ్ల పట్టాల పంపిణీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి క్యాంపు కార్యాలయం నుంచి దృశ్యమాధ్యమ విధానంలో నిన్న ప్రారంభించారు. దశాబ్దాలుగా ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేదలకు శాశ్వత భద్రత కల్పించామని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ
2: నెల్లూరులో పేదలకు పట్టాభిషేకం కింద సర్వేపల్లి కట్టలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చాం. దగ్గర దగ్గర 939 మందికి 600 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి 22 ఎకరాల 31 సెంట్ల పట్టాలు ఇవ్వడం నేను చాలా ఆనందపడుతున్నా. బెనిఫిట్ పొందుతున్నటువంటి 923 మందికి మనస్ఫూర్తిగా అభినందనలు. రాబోయే రోజుల్లో మా అందరి ఆలోచన ఒకటే, వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ.
0: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చేపట్టిన 3 రోజుల స్పెయిన్ పర్యటన ముగిసింది. స్పెయిన్లోని సెవిల్లే నగరంలో జరిగిన టూరిజం ఇన్నోవేషన్ సమిట్ 2026లో మంత్రి పాల్గొని రాష్ట పర్యాటక అవకాశాలను

0: అంతర్జాతీయ ప్రతినిధులకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భారతదేశాన్ని ఇప్పటికే సందర్శించామని భావించేవారు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్కు వచ్చి చూడాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ను ప్రముఖ ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆశ్వయుజ శుద్ద విద్య సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు ఈరోజు గాయత్రీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మరోవైపు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ రోజు నుంచి 20వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా నిన్న సాయంత్రం అంకురార్పణ నిర్వహించారు. శ్రీశైల క్షేత్రంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు నిన్న వైభవంగా ప్రారంభమయ్యాయి. భ్రమరాంబాదేవి శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే తెలంగాణలో నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ముద్దపప్పు బతుకమ్మను నిర్వహిస్తున్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో విజయవాడ ఉత్సవ్ 2.0 వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నగరంలోని మాకినేని బస ఉపనయ స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత, పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్తో కలిసి నిన్న సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, విజయవాడ ఖ్యాతి దేశవ్యాప్తంగా చాటేలా ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ఉత్సవాల్లో స్థానిక కళాకారులకు ప్రాధాన్యమిచ్చామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: కళాకారులకు కూడా మనం ఒక వేదిక క్రియేట్ చేశాం. 9 రోజుల్లో లోకల్ టాలెంట్, రాష్ట్రంలో ఉన్న టాలెంట్, దేశంలో ఉన్నటువంటి అనేక మందికి ఈ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళందరికీ కూడా పెర్ఫామ్ చేసే అవకాశం వస్తుంది. ఒక కంప్లీట్ ఫెస్టివల్ లాగా ఈ యొక్క విజయవాడ ఉత్సవం జరగడం చాలా ఆనందంగా ఉంది. ఈ విజయవాడ ఉత్సవ్ ప్రతి ఒక్కరికి కూడా ఒక గ్రేట్ ప్రైడ్ లాగా ఉండాలి. విజయవాడ ఉత్సవ్ చూడడానికి రండి, ప్రతి ఒక్కరు కూడా గర్వంగా రేపటి నుంచి మీరు చెప్పుకుంటారు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా జీఎస్టీ సంస్కరణలు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో అభివృద్దిపై ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తోకతిప్ప వద్ద అప్రోచ్ రోడ్ల నిర్మాణం కోసం ఏర్పాటు చేస్తున్న యనమదుర్రు కాలువ పైవంతెనలకు కేంద్ర మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, అధికారులతో సమన్వయం చేసుకుంటూ వంతెనల అప్రోచ్ రోడ్ల నిర్మాణాన్ని మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఈ రహదారుల నిర్మాణంతో యనమదుర్రు కాలువకు ఇరువైపులా రవాణా సదుపాయాలు మెరుగుపడనున్నాయని తెలిపారు. ఎల్నీనో ప్రభావంతో ఖరీఫ్ పంటలకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన విద్యుత్ సరఫరా అందిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా జుజ్జురాలరావుపేటలో సాగునీటి పథకం ట్యాంకు నిర్మాణానికి మంగళితండాలో పంచాయతీ భవనాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎల్నీనో ప్రభావంతో రాష్టంలో విద్యుత్, తాగునీటి సమస్యలు అధికమవుతున్నాయని, వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు రెండో పంట సాగు చేయకుండా ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే సాగులో ఉన్న పంటల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్ నిన్న పర్యటించారు. ఈ సందర్భంగా రేపల్లె మండలంలో మొత్తం 144 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు పూర్తయిన పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్దికి సంబంధించిన పనులకు శ్రీకారం చుట్టారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు స్థానిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ది కార్యక్రమాలను చేపడుతున్నామని మంత్రులు ఈ సందర్భంగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యానాములపై దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా కోస్తాంధ్ర, యానాములలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శ్రీశైలం ఎడవకాల్మ సొరంగ మార్గం పనులను 2028 జూన్ నాటికి పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని తెలంగాణ రహదారు

లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా కనగల్ మండలంలోని గ్రామాల్లో 74 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న రహదారుల విస్తరణ పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తేలకంటిగూడెం నుంచి తొరగల్ జంగమాయిగూడెం మీదుగా ముషంపల్లి వరకు, అలాగే చెట్ల చెన్నారం నుంచి చిన్న మాదారం తంగెళ్లవారిగూడెం మీదుగా ముషంపల్లి వరకు రహదారుల విస్తరణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. రహదారుల అభివృద్దితో పరిశ్రమల స్థాపనకు అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడ ఖ్యాతి దేశవ్యాప్తంగా చాటిన విజయవాడ ఉత్సవ్ 2.0 ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి కె.ఆర్. రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజ శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఎల్నిన్నో ప్రభావంతో ఖరీఫ్ పంటలకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన విద్యుత్ సరఫరా అందిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

0: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హ్యః చెన్నై నగరే భారతీయ ప్రౌద్యోగికీ సంస్థానస్య ప్రాంగణే ఆయోజితే భవ్య సమారోహే తమిళనాడు రాజ్యాయ త్రయోదశ సహస్ర కోటి రూప్యతోప్యధికానాం వివిధానాం వికాస పరియోజనానాం ఉద్ఘాటనం శిలాన్యాసం చ కృతవాన్. ఏతాసు పరియోజనాసు మార్గ రేల పరివహనం, పత్తన మూలభూత సంరచన, పెట్రోలియం క్షేత్రం అథ వైజ్ఞానికానుసంధాన ప్రకల్పాః సమ్మిళితాః సంతి. యస్మిన్ 7,30,000 కోటి రూప్యకాణాం రాష్ట్రీయ రాజమార్గ కార్యాణి, చెన్నై పత్తన వికాస పరియోజనాః, అమృత భారత్ స్థానక యోజనాయాః అంతర్గతం రేల స్థానకానాం నవీనీకరణం చ ముఖ్యమస్తి. సః అవోచత్ యత్ ఏతైః పదక్రమైః సంపర్క వ్యవస్థా సుదృఢా భవిష్యతి, ఉద్యోగ వ్యాపారయోః విస్తారః సంపత్స్యతే, రాజ్యస్య యువభ్యశ్చ నూతనాః ఉద్యమావసరాః సృజ్యంతే. జనసేవాయాం స్వకీయ యాత్రా సంస్మరదా శ్రీమోదినా ఉక్తం యత్ సర్వకార ప్రముఖత్వేన సః 25 వర్షాణి సంపూరితవాన్. ప్రధానమంత్రిణా ఐఐటి మద్రాస పరిసరె సుధా గోపాలకృష్ణన్ మస్తిష్క కేంద్రం అపి రాష్ట్రాయ సమర్పితం. ఇతః పూర్వం ప్రధానమంత్రిణా చెన్నై మెట్రో రేల ప్రకల్పస్య ద్వితీయ చరణస్య పూనమల్లి వడపలని మార్గఖండ అపి లోకార్పితః. యస్య నిర్మాణం ప్రాయః 9,00,000 కోటి రూప్యకైః అస్తి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెన్నై నగరే అవోచత్ యత్ సంప్రతి సంపూర్ణ విశ్వం ఉదీయమానానాం నూతనాహ్వానానాం నివారణాయ సమాధానాని అన్వేషయతి. సః దృఢవిశ్వాసం ప్రాకటయత్ యత్ ఏతేషాం సమాధానానాం ప్రదానాయ భారతస్య యువసు పర్యాప్తా ప్రతిభా సామర్థ్యం సంభావనాశ్చ సంతి. హ్యః సాయంకాలే చెన్నై నగరే జయగోపాల్ గారోదియా హిందూ విద్యాలయే ఆయోజితే స్వర్ణ జయంతి మహోత్సవే భాషమాణః ప్రధానమంత్రి ఏతదుక్తవాన్. సః విశేషతయా అవదత్ యత్ వికసిత భారతస్య సంకల్పం పూరయితుం దేశస్య యువశక్తిః మహత్వపూర్ణాం భూమికాం నిర్వక్ష్యతి.
1: ఆజ్ కంపోనెంట్ సే టెక్నాలజీ ఔర్ ఫినిష్ ప్రొడక్ట్స్ కా ఔర్ రాజ్య మే కేంద్ర సర్కార్ ప్రొడక్ట్ చైన్ కో మజబూత్ కర్ రహీ హై ఔర్ ఇన్హీ కోషిషో కా పరిణామ్ హై ఆజ్ హమ్ దునియా కే సెకండ్ లార్జెస్ట్ మొబైల్ మ్యానుఫ్యాక్చరర్ హై. 2014 సే అబ్ తక్ హమారే ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోర్ట్ 11 టైమ్స్ బడే హై, హమారే డిఫెన్స్ ఎక్స్పోర్ట్ 50 టైమ్స్ బడే హై ఔర్ హమారే ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్ నే భీ నయా రికార్డ్ బనాయా హై.
0: సర్వోచ్చ న్యాయాలయేన శాంతిపూర్ణ రీత్యా ఏకత్రితానాం జనానాం అవైధ నిగటనం వారయితుం సామాన్యం ఆవాగమనం సంచాలితుం చ అధికారిణః నిర్దిష్టాః. న్యాయాలయ

0: निर्दिल्ल्यां मार्गावरोधाय वेरिगेटिंग व्यवस्थायाः समीक्षा मेट्रो सेवायाः समयानुसारं संचालनं अंतरजाल सेवा च निर्बाधरूपेण प्रवर्तयितुं आदिष्टम्। न्यायालयेन उक्तं यत् अधिवक्तॄणां दायित्वानां निर्वहणे बाधा न कर्तव्या। सर्वोच्च न्यायालयस्य निर्देशानां कथितोल्लङ्घनाय अवमानना कार्याचरण सम्बद्ध याचिकायां न्यायालयेनोक्तं यत् असौ समेषां पक्षाणां मन्तव्यं श्रोष्यति, सुनिश्चितं च करिष्यति यत् कस्मै अपि असौविध्यं न भवेत्। संस्कृतवार्तायाः संस्करणमिदं इदानीम् आकाशवाणीतः प्रसार्यते।
1: वार्ताभिः संयोज्यन्ताम् एक्स्पर्टले @AIRNewsAlerts इत्यनुसरन्तु अथ सद्यो वृत्तान्ताय च news.AIR.gov.in इति जालपुटम् अवलोकन्ताम्।
0: क्रिकेट क्रीडा इंदौर नगरस्य होलकर क्रीडांगणे भारतीय दलेन वेस्टइंडीज दलं चतुर्दश धावनांकैः पराजितम् इति वार्ताः।
2: आकाशवाणी सिंहपुरी एफएम समयं 7 గంటలు ప్రసార విశేషాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము। 7 గంటల 15 నిమిషాలకు శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం తెలుసుకుంటాము, అనంతరం పుత్రిక సహగమనం అనే కథానిక వింటాము, రచన మరియు సమర్పణ శ్రీ కూని అంకబాబు గారు, తర్వాత ప్రాథమిక చికిత్స పాటించాల్సిన అంశాల గురించి డాక్టర్ ఎస్ మదన్ మోహన్ గారితో పరిచయం ఉంటుంది, తర్వాత కొన్ని లలిత గీతాలు కూడా వింటాము। 8:35 ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం ప్రసారమవుతుంది। సమర్పణ బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు। 9:00 హలో అభిరుచిలో ఫోన్ ద్వారా శ్రోతలు కోరినటువంటి పాటల్ని వింటారు। 9:30 హలో అభిరుచిలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి పాటల్ని వినడం జరుగుతుంది। 10:00 ప్రజా సేవతో దేశ సేవలో భాగంగా ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్పై ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వింటారు, అనంతరం ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాల రిలే ఉంటుంది। 10:30 దార్శనిక భారత్ జాతి నిర్మాణంలో పన్నులు ఒక అనివార్య శక్తి, ఈ అంశం గురించి శ్రీ కె బాలకృష్ణ గారితో పరిచయం ఉంటుంది। ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ఉంటుంది, అనంతరం ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాల రిలే వింటారు। 5:00 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్ర సాయంకాల ప్రసార విశేషాల వివరాలు తెలుసుకుంటారు। 5:05 వనితావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది, ఇందులో మహిళలు వివిధ రంగాల్లో తొలి అడుగు అన్న అంశం గురించి తెలుసుకుంటాము, అనంతరం మహిళలు మెచ్చే సినిమా పాటలు కూడా ప్రసారమవుతాయి। 5:30 యువత రంగం కార్యక్రమం ప్రసారమవుతుంది, ఈ కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం యువత స్వయం ఉపాధి అవకాశాల గురించి వెల్ఫేర్ స్కీమ్స్ గురించి తెలుసుకుంటాము। 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది, ఇందులో ముందుగా సమాచార వేదిక, అనంతరం ఈ వారం మన నెల్లూరు కార్యక్రమం వింటారు, సమర్పణ యు అమరేంద్ర, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు, అనంతరం కొన్ని జానపద పాటలు కూడా వింటారు। 7:00 అలనాటి మధుర గీతం ప్రసారమవుతుంది, అనంతరం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వార్తలు, తర్వాత విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాల రిలే వింటారు। 11:10 ఆకాశవాణి కార్యక్రమాల ముగింపు ఉంటుంది। ఇవి ఇవాల్టి ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్ర ప్రసార విశేషాల వివరాలు।

0: సభలు, సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకు అందించే

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. మరికొద్ది సేపట్లో 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రపంచం ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లకు పరిష్కారాలు చూపగల ప్రతిభ సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. రష్యా ఉక్రెయిన్లు ఇంధన కాల్పుల విరమణకు అంగీకరించినట్టు అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన 3వ T20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రపంచం ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లకు పరిష్కారాలు చూపగలిగే ప్రతిభ సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. చెన్నైలో నిన్న జరిగిన జై గోపాల్ రగోడియా హిందూ విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవ వేడుకల్లో మోదీ మాట్లాడుతూ వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. యువతకు దేశంలో అపారమైన అవకాశాలున్నాయని వారి సామర్థ్యాన్ని గుర్తించి దేశాభివృద్దికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. యువత వినూత్న ఆలోచనలు పరిష్కారాలు కేవలం భారత్ భవిష్యత్తునే కాకుండా ప్రపంచ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుతాయన్నారు. సమిష్టి కృషితో దేశ ఆశయాలను సాధించవచ్చని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. భారతదేశ తయారీ రంగాన్ని ప్రస్తావిస్తూ ఈ రంగం విస్తరణ యువతకు ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు సృష్టించిందని తెలిపారు. దేశ రక్షణ రంగ ఎగుమతులు 50 రెట్లు పెరిగాయని ఇంజనీరింగ్ ఎగుమతులు కూడా కొత్త రికార్డులు సృష్టించాయని ఆయన పేర్కొన్నారు. భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించిందని చెప్పారు. 2014 నుండి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 11 రెట్లు పెరిగినట్టు తెలియజేశారు.
1: విక్సిత్ భారత్ కే లియే జో నయే ఐడియాస్ చాహియే జో నయే సొల్యూషన్స్ చాహియే ఉన్సే భారత్ హి నహీ విశ్వ కా భవిష్య భీ తయ హోగా. టుడే ద వరల్డ్ ఇస్ లుకింగ్ ఫర్ సొల్యూషన్స్ అండ్ యు హావ్ ద పొటెన్షియల్ టు ప్రొవైడ్ దిస్ దోస్ సొల్యూషన్స్.
0: గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలు నిర్వహిస్తోంది. తమ సాంప్రదాయ దేశీయ క్రీడా పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య వారసత్వ సంరక్షణ ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్న ఎంటీ వాల్తేరా ట్యాంకర్ హార్మోజ్ జలసంధిలో గుర్తు తెలియని క్షిపణి దాడికి గురైందని దానిలో 11 మంది భారతీయ నావికులు ఉన్నారని పోర్టులు షిప్పింగ్ జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనేవాల్ తెలిపారు. ఈ దాడి వల్ల నౌకలో మంటలు చెలరేగాయని అన్నారు. అయితే 11 మంది భారతీయులు సురక్షితంగా ఉన్నట్టు సోషల్ మీడియా పోస్టులో సోనోవాల్ పేర్కొన్నారు. అలాగే సోహార్ యాంకరేజ్ వద్ద 11 మంది భారతీయ నావికులతో ప్రయాణిస్తున్న ఎంటీ పెట్రో డాల్ఫిన్ ట్యాంకర్ డ్రోన్ దాడికి గురైనట్టు ఆయన తెలిపారు. ఇందులో 9 మంది భారతీయ సిబ్బందిని రక్షించామని 2 మాత్రం గల్లంతయ్యారని వెల్లడించారు. స్థానిక కోస్ట్ గార్డ్ ఆధ్వర్యంలో

గాలింపు, రెస్క్యూ ఆపరేషన్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పారు. హార్మోజ్ జలసంధి ప్రాంతంలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడిని విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. హార్మోజ్ జలసంధి ప్రాంతంలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడిని భారత్ ఖండించింది. భారతీయ నావికుల భద్రత, రక్షణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పింది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై మళ్లీ మళ్లీ జరుగుతున్న దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దాడులు ఇప్పటికే అస్థిరంగా ఉన్నటువంటి పరిస్థితిని మరింత దిగజార్చే ప్రమాదం ఉందని పేర్కొంది. తక్షణమే ఉద్రిక్తతలు తగ్గించాలని, చర్చలు, దౌత్య మార్గాల ద్వారా ప్రస్తుత సంఘర్షణలకు పరిష్కారం కనుగొనాల్సిన అవసరాన్ని భారత్ పునరుద్ఘాటించింది. వాణిజ్య నౌకలు, నావికులు, పౌర మౌలిక సదుపాయాలపై దాడులను తక్షణమే నిలిపివేయాలని, సముద్రపు నావిగేషన్ స్వేచ్ఛ, సజావుగా సాగే సముద్ర వాణిజ్యం కొనసాగేలా చూడాలని భారత్ కోరింది. రష్యా, ఉక్రెయిన్లు కాల్పుల విరమణకు అంగీకరించినట్టు అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ కాల్పుల విరమణ తక్షణమే అమల్లోకి వస్తుందని ట్రంప్ పేర్కొంటూ ఈ ఒప్పందాన్ని గౌరవించాలని ఇరు దేశాలను కోరారు. మరోవైపు ఈ కాల్పుల విరమణ ప్రకటనపై రష్యా గాని ఉక్రెయిన్ గాని వెంటనే ఎటువంటి అధికార ప్రకటన చేయలేదు. రష్యాలోని డీజిల్ సౌకర్యాలపై జరిగిన దాడులకు ఉక్రెయిన్ అధ్యకులు వ్లాదిమిర్ జెలెన్స్కీయే కారణమని, ఈ దాడుల వల్లనే ప్రపంచవ్యాప్తంగా డీజిల్ కొరత ఏర్పడిందని ట్రంప్ ఆరోపించిన మరుసటి రోజే ఈ ప్రకటన వెలువడ్డం గమనార్హం. అంతకుముందు రష్యాతో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో ఉక్రెయిన్ అధ్యకులు విఫలమయ్యారని ఆరోపిస్తూ ఉక్రెయిన్ నాయకత్వంలో మార్పు రావాలని ట్రంప్ పిలుపునిచ్చారు. అలాగే అమెరికాలో డీజిల్ ధరలు పెరగడానికి కూడా ఆయనే కారణమని విమర్శించారు. ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన 3వ T20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. 224 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 209 పరుగులు మాత్రమే చేయగలిగింది. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌట్ అయింది. అభిషేక్ శర్మ 69 పరుగులు చేశారు. అర్షదీప్ సింగ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. లక్నోలో జరిగిన తొలి T20 మ్యాచ్ లో వెస్టిండీస్ పై భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాంచీలో జరిగిన 2వ మ్యాచ్ లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్ ను ఓడించి సిరీస్ ను సమన్ చేసింది. నిన్నటి గెలుపుతో 5 మ్యాచ్ల సిరీస్ లో భారత్ ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరీస్ లోని 4వ మ్యాచ్ ఎల్లుండి హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతుంది. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, ఛత్తీస్గఢ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ లో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న 2 రోజుల్లో తూర్పు భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాల నుండి, ఈశాన్య భారతదేశంలోని అనేక ప్రాంతాల నుండి నైరుతి ఋతుపవనాలు మరింతగా వెనక్కు వెళ్లేందుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నట్టు IMD తెలిపింది. అలాగే హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, కేరళ కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD పేర్కొంది. తూర్పు ఆఫ్రికాలోని జిబౌటి తీరానికి సమీపంలో 305 మంది వలసదారులతో వెళుతున్న పడవ మునిగిపోవడంతో 15 మంది పిల్లలతో సహా 139 మంది మృతి చెందారని అంతర్జాతీయ వలస సంస్థ IOM తెలిపింది. గురువారం రోజు రాత్రి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ నౌక తీరానికి అతి సమీపంలో మునిగిపోయినట్టు IOM తెలిపింది. 84 మంది గల్లంతయ్యారు. గాలింపు, రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. సౌదీ అరేబియా రియాద్ లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో గాయపడిన ఒక భారతీయ పౌరుడు మృతి చెందినట్టు రియాద్ లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. మృతిని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఎంబసీ
మృత

0: దేహాన్ని త్వరగా స్వదేశానికి రప్పించడంతో పాటు అవసరమైన సహాయాన్ని అందించడానికి సిద్దంగా ఉన్నట్టు పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రపంచం ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లకు పరిష్కారాలు చూపగల ప్రతిభ సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్ లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. రష్యా ఉక్రెయిన్లు ఇంధన కాల్పుల విరమణకు అంగీకరించినట్టు అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం సమయం 7:15. శుభోదయం సింహపురి కార్యక్రమానికి స్వాగతం.

శుభోదయం. సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం ముందుగా తెలుసుకుందాము. నగరంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఆలయాల్లో అమ్మవారిని బాలత్రిపుర సుందరదేవిగా అలంకరించారు. రాజరాజేశ్వరి, మూలాపేట శివాలయం, స్టౌన్ హౌస్ పేట్లోని కన్యకా పరమేశ్వరి, ఇరుకలల పరమేశ్వరి తదితర ఆలయాల్లో వైభవంగా పూజలు జరిగాయి. మిగిలిన ప్రాంతాల్లోని ఆలయాల్లోనూ వేడుకలు నిర్వహించారు. భక్తులు భారీగా హాజరయ్యి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయాలన్నీ విద్యుత్ దీపాలతో సుందరంగా తీర్చిదిద్దారు. బాలికల హక్కులు తెలుసుకుని ఆత్మవిశ్వాసంతో వాళ్లు ముందుకు సాగాలని జిల్లా బాలల సంరక్షణాధికారి సురేష్ సూచించారు. నగరంలోని మహిళా ప్రాంగణంలో ఆదివారం జరిగిన అంతర్జాతీయ బాలికా దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో నెల్లూరు ఎంఈఓ మురళీధర్, సీడీపీఓ విజయలక్ష్మి, ఎస్ఐ నాగయ్య కూడా పాల్గొన్నారు. దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ తిరుపతి మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు ఆదివారం తెలియజేశారు. రైలు నెంబర్ 07249, అలాగే 07250. ఈ నెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు రోజు విజయవాడలో ఉదయం 9:30 బయలుదేరి రాత్రి 7 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో తిరుపతిలో రాత్రి 9:10 బయలుదేరి ఉదయం 5:30 విజయవాడ చేరుతుంది. ఈ రైలు పెదవండ్లపూడి, దుగ్గిరాల, తెనాలి, నిడుబ్రోలు, బాపట్ల, చీరాల, చినగంజాం, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. ఉపాధ్యాయులకు ఆదివారం నిర్వహించిన టెట్ జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. కొడవలూరు మండలంలోని గంగవరంలో గీతాంజలి, గూడూరులోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, పొట్టేపాలెంలోని అయాన్, జయశ్రీరామ్ ఇన్ఫ్రా ఐటీ సొల్యూషన్ సంస్థల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా ఉదయం మధ్యాహ్నం పరీక్ష జరిగింది. మొదటి రోజు 1734 మంది హాజరు

0: కావలసి ఉండగా 1692 మంది రాశారని డీఈఓ బాలాజీరావు తెలిపారు. సోమవారం కూడా పరీక్ష జరగనుంది. ఇవి సింహపురి సమాచారం. శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
1: రమా ఇన్వెస్టింగ్ పాఠాన్ని

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇప్పుడు శుభోదయం సింహపురిలో పుత్రిక సహగమనం అనే కథానిక విందాము. రచన మరియు సమర్పణ శ్రీ కూని అంకబాబు గారు.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. శ్రీ కూని అంకబాబు గారు మనకు అందించిన కథానిక

కథ పుత్రిక సహగమనం. చితి నుండి అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. నిప్పురవ్వలు గాలికి అన్ని వైపులా వ్యాపిస్తుండగా ఖాళీ కట్టెలను సరిచేస్తున్నాయి ఆ చేతులు. ఆ చేతుల రంగు మంచిదే అయినా మసిబారి మురికిగా కనిపిస్తున్నాయి. ఆ చేతుల తాలూకా ముఖం వచ్చేస్తూ అగ్ని జ్వాలలతో మరింత ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంది. కాని ఆ చితి వేడికి దహరగా కారుతున్న చెమటను తన కొంగుతో తుడుచుకుంటూ పొంగుకు కూస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది ఆ యువతి. ఆమె పేరు తులసి. పేరుకు తగ్గట్టు అందరూ ఆరాధించగినటువంటి వ్యక్తిత్వం ఆ అమ్మాయిది. అక్కడికి వచ్చిన వారు, ఏమిటి విడ్డూరం, అమ్మాయి శవాన్ని కాల్చడం ఏంటి, అందులోనూ వయసులో ఉన్న అమ్మాయి, పైగా పెళ్లి కాని అమ్మాయి, ఈ పని చేయడం ఏంటి అని తలో రకంగా అనుకుంటున్నారు. ఒకరిద్దరు మాత్రం ఆమె సాహసానికి ధైర్యానికి సహృదయానికి మెచ్చుకోకుండా ఉండలేక, ఇలాంటి కూతురు కన్న ఆ తండ్రి ఎంతటి అదృష్టవంతుడే కదా అని అనుకున్నారు. గతంలోకి వెళ్తే, నాయను నేను కాలేజీకి వెళ్ళొస్తా. సరేనా? సరే తల్లి, జాగ్రత్త జాగ్రత్త, కాలేజీలో అయ్యోళ్ళు చెప్పే పాఠాలు బాగా చదువుతుల్లే, అదే నీకు బతుకు, చక్కగా చదివితే మన బతుకులు బాగుంటాయి, జాగ్రత్త జాగ్రత్త. బదులిచ్చాడు తండ్రి గంటయ్య తన కూతురు తులసిని కళ్ళారా చూసుకుంటూ. తండ్రి మాటలు వేదాలు అనిపించాయి తులసికి. తన తండ్రి కాటికాపరి పనిచేస్తూ తనను చదివిస్తున్నాడు. తను బాగా చదివి తన తండ్రిని ఆ పని నుంచి తప్పించి మహారాజులో చూసుకోవాలనేది ఆమె కోరిక. సరే నాయన ఉంటా అంటూ కాలేజీకి వెళ్ళింది తులసి. ఏంటి గంటయ్య, ఏంటి నీ కూతుర్ని బాగా చదివించి ఏం చేద్దామని? అయినా ఆడపిల్లకు చదివేందుకు? ఏదో ఒక రోజు అత్తారింటికి పోవాల్సిందే కదా. అయినా ఏదో ఒక కూలీ పని పంపిస్తే నాలుగు డబ్బులు వస్తాయిగా అని తోటివారు అంటుంటే, అదేంటి అట్టా అంటారేంటి, అది నా ఇంటి దీపం, దాని బతుకులో దీపం ఎలగాలి గాని ఎక్కువలో నాలో చేసుకోవాల్సిన కర్మ దానికేంది అని గంటయ్య అంటే, ఏంటో నీ చేతస్థం నీదే గాని చెప్తే ఎలా కదా అనేవారు అతడి సమాధానం విని. చూడండి నా బిడ్డ పేరు తులసి, అది తులసి మాలచ్యం లాగా ఎప్పుడు గొప్పగా ఉండాలా, దానికోసం ఈ పని ఏంటి ఏదైనా చేస్తా, అసలే తల్లి లేని బిడ్డ, అది బాగా చదువుకొని పెద్ద ఆఫీస్ రావాలా అని గంటయ్య వారికి తిరిగి సమాధానం ఇచ్చేవాడు. అలా జరుగుతుండగా, అరే చెంగా ఏందిరా దీని పాసు గాల, తొందరగా కలదేందిరా ఈ పీరుగా, దీని అమ్మా బడవా, ఇంకొంచెం కిరసనాయలు పోయిరా, చెంగటికి పురమాయించాడు గంటయ్య. అవును మామా, అసలే పంచాయతీలు తెచ్చిన అనాథ పీరుగా, అంత తేలిగ ఎలా కాల్తాది అంటూ మండుతున్న చితిపై మరింత కిరోసిన్ కుమ్మరించాడు చెంగడు. మంటలు బొగ్గుమండడంతో ఇద్దరు కాస్త వెనక జరిగి చితి కట్టెలను సరిచేయడం ప్రారంభించారు. కూడా తెచ్చుకున్న కళ్ళు కొండను మధ్య మధ్యలో ఇద్దరు మార్చుకుంటూ తాగారు. శవం దాదాపు కాలిపోయాక ఇద్దరు పక్కన ఉన్న సమాధిపై కూర్చున్నారు. ఒరే చెంగా, నా కళ్ళకేదో అయ్యిందిరా, బోసర బోసరగా అవుతుండయిరా, ఏమైంది మామ?

ఏంటి సంగతే అడిగాడు చెంగడు. ఏమోరా తెరవడం లేదు అంటూ పక్కకు ఒరిగిపోయాడు గంటయ్య. చెంగడు భయపడిపోయి పక్కనే ఉన్న చెంబులో నీళ్లు గంటయ్య ముఖంపై చల్లి లేపాడు. కాస్త తేరుకున్నాడు గంటయ్య. ఏమామా ఏమైంది నీకు? ఆతురుగా అడిగాడు చెంగడు. ఏమోరా తెరవడం లేదు, ఈ మధ్య కడుపులో నా యాల్ది ఏదేదో ఉంటాయిందిరా, నడుములు అంతా ఒకటే పొంగ తీసినట్టు ఉంటాయిందిరా, దుడ్డు కూడా సాపుగా రావడం లేదురా అన్నాడు. ఒంటేలు బాగా వస్తా ఉండయా బావా అడిగాడు చెంగడు. అబ్బే దాన్ని బాసుగా పూసుకుంటా ఉంటే కష్టంగా ఉందిరా మావు, ఇదేదో పెద్ద పితలాటకంలా ఉంది, నువ్వు ముందు వెళ్ళి ఆసుపత్రిలో చూపించో అని అన్నాడు చెంగడు. నువ్వు ఉండరా స్వామి, ఆసుపత్రి వెళ్ళాననుకో ఆడ ఏదేదో చెప్తాడు, ఆసుపత్రి లేదు గీసుపత్రి లేదు, నువ్వు ఊరుకోరా నాయన. ఒరే ఇదంతా మా ఎమ్మెల్యే చెప్పబాకురు, అసలే కంగారు పెట్ట భయపడిపోద్ది, సరే గాని చెప్పను గాని నువ్వు జాగ్రత్త మామా. ఇలా జరుగుతుండగా కొద్ది రోజులకి, నాయన ఏంది కళ్ళు తిరిగి పడ్డావంట? అదేం లేదమ్మా, నాకు అంతా తెలుసులే, చెంగడు చెప్పిల్లా వాడా, వాడేదో వాగుతాడులే, అదేం లేదులే, నీవెప్పుడు అంతే ఆయన, నీకు నా మీద ధ్యాస నీ మీద ఉండదు, పద ముందు హాస్పిటల్కి. ఇప్పుడు కాదులే నాయన, ఇంకోసారి పోదాము, అవన్నీ పక్కన పెట్టి ముందు కూడి తిను, నేను తింటాలే గాని నువ్వు ముందు హాస్పిటల్ పోదాం. అది కాదమ్మా, నీ పరిచయం పోని అప్పుడు నేనే వస్తా, నువ్వు చెప్పినట్టే వస్తా, అందాక ఆగు తల్లి, అంటే నీ పొట్టు నీదే గాని నా మాట అసలు పట్టించుకోవు. అది కాదు తల్లి, నువ్వు నా దాకా ఇంకెవరున్నారు చెప్పు, అయితే ఇప్పుడేరా పోదాం, లేదంటే నా మీద ఒట్టే. తులసి అలా అనడంతో కూతురి మాట కాదనలేక గంటయ్య అలాగే వస్తాలే ముందు నువ్వు కూడి తిను అని అనడంతో తులసి సరే వస్తా ఉండు అంటూ గిన్నెలోకి కాస్త అన్నం చేపల పులుసు తీసుకుని వచ్చి కలిపి తిను నాయన అంటూ గంటయ్య నోటి దగ్గర పెట్టింది. ముందు నువ్వు తిను నాయన, నేను తర్వాత తింటాలే అన్నాడు గంటయ్య చెమ్మగిలిన కళ్ళను తుడుచుకుంటూ. ముందు నువ్వు తింటేనే తర్వాత నేను తింటా అంటూ తులసి పట్టుబట్టడంతో సరే పెట్టు అంటూ కూతురు పెట్టిన ముద్ర నోట్లోకి తీసుకుంటూ మరోసారి కన్నీళ్లు తుడుచుకుంటున్నాడు. ఏంది నాయన దేనికి ఏడుస్తున్నావు, నీకేం కాదులే నాయన, నేనుండగా నీకేం కాదు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తానైనా అని తులసి అనడంతో తప్పు నాయన, అట అనబాకు, నా ఆయుష్ కూడా పోసుకొని వందేళ్ళు బతకాలమ్మా నువ్వు అన్న తండ్రి మాటలకి తులసి కళ్ళు నీరు చలమలయ్యాయి. చూడు తల్లి, నేను చూస్తా ఉంటే మా అమ్మే నా కోసంగా మళ్ళీ వచ్చిందా అనిపిస్తా ఉండాది, నా చిన్నప్పుడు అమ్మ చేతి ముద్దలు తిన్నా, ఇప్పుడు నీ చేతి ముద్దలు తింటా ఉంటే మా అమ్మే పదే పదే గుర్తుకొస్తుండాది అన్నాడు గంటయ్య తన కూతుర్ని కళ్ళలో నింపుకుంటూ. కారుతున్న కన్నీళ్లను తన గుండెలను మరింతగా తడిపేస్తుండగా తుడుచుకుంటూ ఆ మాటలకు తులసి చిరునవ్వు నవ్వి సరేలే నాయన, నన్ను మీ అమ్మే అనుకో, తిను తిను నాయన అంటూ అన్నం కలిపి పెడుతుంటే తృప్తిగా తిన్నాడు గంటయ్య. నువ్వు మా అమ్మ అని గంటయ్య ఆత్మీయతను కలిపిన అనురాగంతో అనడంతో ఇదిగో ఇప్పుడే తింటా అని తులసి కూడా అన్నం తిని పదనైనా పోదాం అని వాళ్ళ నాన్న చేయి పట్టుకుని ఇంటి నుండి బయట నడిచింది. హాస్పిటల్లో మీ నాన్నకు టెస్ట్లన్నీ చేశామమ్మా, ఈయనకి కిడ్నీలు రెండూ పాడేయ్యాయి, త్వరగా ఆపరేషన్ చేసి కిడ్నీలు మార్చాలి లేదంటే అన్నాడు డాక్టర్. ఆ మాటలకి తులసి భయపడిపోయి సార్ సార్ మా నాయన్ని ఎలాగైనా కాపాడండి సార్ అని వేడుకుంది. నేను చేసేదేం లేదమ్మా, కిడ్నీలు ఇచ్చేవారు ఎవరైనా ఉంటే చెప్పండి, ఆపరేషన్ చేద్దాం అన్నాడు డాక్టర్. ఎంత అవుతుంది సార్? భయం గుప్పెట్లో దాగిన తులసి అడిగింది. 2 కిడ్నీలు మార్చాలి, 10 లక్షల దాకా అవుతుంది. అమ్మో అంతా నెత్తి మీద బండతో బాధినట్టు ఆశ్చర్యంతో నిర్ఘాంతపోయింది పరిగెత్తున్న గుండెను అదివి పట్టుకుని. అవునమ్మా పోని, 1 కిడ్నీ అయినా పర్వాలేదు, కొంతలో కొంత మీ నాయన్ని బతికించవచ్చు అని డాక్టర్ అనడంతో ఎడార్లో వయోసిస్తులా అనిపించిన ఆ మాటలు విన్న తులసి అయితే మా నాయనకి నా కిడ్నీ తీసుకోండి సార్ చెప్పింది తడబాటు లేకుండా ఆతృతతో. ఇవన్నీ వింటున్న గంటయ్య మధ్యలో కలగజేసుకుని చూడు తల్లి, ఈ ఆసుపత్రి వాళ్ళు డబ్బుల కోసం ఏవేవో చెప్తారు, నాకు బాగానే ఉంది, పద ఇంటికి పోదాం అన్నాడు. నువ్వు ఉండు నాయన, నువ్వేం మాట్లాడుకో అని తండ్రిని వారించి సార్ సార్ మీరు హెల్ప్ చేయాలి సార్, మా నాయన్ని బతికించండి సార్, నాకు మా నాయన తప్ప ఇంకెవరు లేరు సార్, నా కిడ్నీ సరిపోతుందేమో చూడండి సార్, మా నాయన్ని బతికించండి సార్ అని మరోసారి బతిలాడింది తులసి. సరే సరే ముందు ల్యాబ్కి

అవసరమైన టెస్టులు చేయించుకుని తర్వాత కనిపించు అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు. తులసి ల్యాబ్ పోయి పరుగులు తీసింది. కాసేపు తర్వాత, ఇక్కడ తులసి అంటే ఎవరమ్మా? ఓ నర్సు డాక్టర్ రూమ్ నుండి బయటకు వస్తూ అడిగింది. నేనే మేడం, తులసి సమాధానం. అయితే రండి, డాక్టర్ గారు పిలుస్తున్నారు అంటూ డాక్టర్ దగ్గరికి తులసిని వెంట పెట్టుకుని తీసుకెళ్లింది నర్సు. రా తులసి రా. డాక్టర్ పిలిపి ఉన్న తులసి గుండె రైలు వేగం కన్నా వేగంగా కొట్టుకుంటూ తన గుండె చప్పుడు తనకే వినపడుతుండగా భయపడుతూ నేను లోపలికి వెళ్ళింది. కూర్చోమ్మా, ఏం చదువుతున్నావు? పరామర్శగా అడిగాడు డాక్టర్. ఇంజనీరింగ్ సార్. ఓకే, నీకు ఫ్రెండ్స్ బాగా ఉన్నారా? ఉన్నారు సార్. ఎందుకు సార్? బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఒకరున్నారు సార్. కాస్త తల వంచి భయంగా చెప్పింది. అవునా, అతగాడి పేరేమిటి? సురేష్ సార్. మనసు సంకోచిస్తున్నా నెమ్మదిగా సమాధానం చెప్పింది. బాగుంటాడా? ఐ మీన్ అందంగా? ఇప్పుడు అవన్నీ ఎందుకు అడుగుతున్నారు సార్? తులసి ప్రశ్నించింది కంగారుగా. చెప్తాను, ఇంతకీ అతగాడు ఏం చేస్తుంటాడు? నా క్లాస్మేట్ సార్. వాళ్ళ అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? డాక్టర్ ప్రశ్నకు సమాధానం ఇస్తూనే మరోపక్క భయపడుతూ ఉంది తులసి. ఏం జరుగుతుందో అర్థం కాక. వాళ్ళ అమ్మా నాన్న గురించి నీకేమైనా తెలుసా? ఇప్పుడు అవన్నీ ఎందుకు అడుగుతున్నారు సార్? సరే, చివరిగా ఒక ప్రశ్న అడుగుతాను, నిజం చెప్పాలి మరి. సరే సార్, చెప్తాను. అడగండి సార్. మరింత గుండె దడ పెరిగింది తులసికి. ఆ అబ్బాయి నువ్వు ఎప్పుడైనా శారీరకంగా కలిశారా సార్? అది అంటే ఒకసారి. పర్వాలేదు, చెప్పమ్మా. ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. పెళ్లికి ముందు స్వీట్ మెమరీ ఎలా ఉంటుంది అంటేను కాదనలేక కలిశాను సార్. తర్వాత టెస్టులు ఏమైనా చేయించుకున్నావమ్మా? చేయించుకోలేదు సార్. అంటే పీరియడ్స్ రెగ్యులర్ గానే వస్తున్నాయి కదా అని నీళ్లు నవ్వులతో చెప్పింది తులసి. ఐఆమ్ సారీ తులసి, నీ కిడ్నీ మీ నాన్నకి పనికిరాదమ్మా. అయితే దీనికి మీరు అడిగిన ప్రశ్నలకు సంబంధం ఏంటి సార్? ఎందుకు ఇవన్నీ అడిగారు? కాస్త స్వరం పెంచింది తులసి. ఎందుకంటే నీకు ఎయిడ్స్ హెచ్ఐవి పాజిటివ్ అన్న రిపోర్ట్స్ లో తేలింది. బహుశా నీ పీరియడ్ ద్వారా నీకు వచ్చి ఉండొచ్చు, అందుకే అడిగాను. డాక్టర్ మాటలకు తులసి తన కాళ్ళ కింద నేలంతా కంపించినట్లు అయింది. తెలియకుండానే ఒళ్ళంతా చెమట పట్టేసింది. ఒళ్ళంతా భారమైపోయి వెక్కి వెక్కి ఏడ్చింది. తన తప్పు తెలుసుకుని ఏ విధంగా సవరించుకోవాలో తెలియక అయోమయంలో పడిపోయి తన తండ్రికి కూడా తన ప్రియుడి గురించి చెప్పకుండా తను ఇంతటి దుస్థితికి వచ్చినందుకు తనను తాను ఎలా శిక్షించుకోవాలో అర్థం కాక దిక్కుతోచక సునీలకు చూస్తూ ఏడవసాగింది. సారీ అమ్మా, ఇక మీ నాన్నను కాపాడుకోవడానికి చివరి ఛాన్స్ కూడా మిస్ అయింది. ఐఎమ్ వెరీ సారీ అన్న డాక్టర్. భారంగా అడుగులు వేస్తూ వాళ్ళ నాన్న ఉన్న వార్డు వైపు నడిచింది తులసి. వార్డు దగ్గర నర్సు, ఇదిగో మేడం, డాక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్స్, ఇవి మీవి, ఇవి మీ నాన్నవి అంటూ రెండు రిపోర్ట్లను చేతులు పెట్టి వెళ్ళిపోయింది నర్సు. కన్నీళ్లతో కళ్ళ మసకబారగా మైకం కమినేట్లు అనిపించి ఉన్న చోట ఎక్కులబడిపోయింది తులసి. ఆ రోజంతా ఏడుస్తూనే ఉంది. పక్కనే ఉన్న చెంగడి ఓదార్పు ఎంత మాత్రం పనిచేయలేదు. ఆ రోజంతా ఏడుస్తూనే అలసిన ఆమెకు నిద్ర కమ్మేసింది. మరుసటి రోజు ఉదయం ఎవరో తన తట్టినట్టు అనిపించి మెలకు వచ్చి చూసింది తులసి. ఓ నర్సు ఎదురుగా నిలబడి దీనంగా తన వైపు చూస్తూ ఉంది, ఏదో తనతో చెప్పాలన్నట్టు. ఏంటి మేడం, చెప్పండి. ఇప్పుడు మా నాన్నగారు ఎట్లా ఉంది? అడిగింది తులసి చెదిరిన చుట్టును సవరించుకుంటూ. సారీ మేడం, మీ నాన్నగారు చనిపోయారు అని నర్స్ సమాధానడంతో దిక్కులు పిక్కటిల్లేలా ఏడుస్తూ తలను చేతులతో బాదుకుంటూ వాళ్ళ నాన్న గదిలోకి వెళ్ళిపోయింది. మేడం మేడం, లోపలికి వెళ్ళకూడదు, డాక్టర్ గారు అరుస్తారు. ఫార్మాలిటీస్ పూర్తి చేశాక బాడీ పోస్ట్ మార్టం పంపిస్తారు, మీరెళ్ళి రిసెప్షన్ లో కూర్చోండి అని అక్కడ నర్సులు ఆమెతో చెప్తూ తులసి వార్డు నుంచి బయటకు పంపించేశారు. తన తండ్రిని కాపాడలేకపోయినా తన మీద కోపం వచ్చింది, అసహ్యం వేసింది. ఓ పక్క కట్టలు తెచ్చుకున్న వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది తులసి. తన తండ్రి చావుకి తానే కారణమని, తను చేసిన తప్పే తన తండ్రికి ప్రాణం తీసిందని బలంగా నమ్మింది తులసి. తను తన తండ్రికి చేసిన మోసానికి అవమాన భారంతో కుంగిపోయి తన తండ్రికి రుణం తెచ్చుకోవాలని ఎందరు కాదంటున్నా, ఎవరు వద్దంటున్నా తన తండ్రి చితికి తానే కొరివి పెట్టి దహనం చేసే పనికి కూడా పూనుకుంది. చితిలో తన తండ్రి దేహం కాలుతుండగా చూస్తూ చూస్తూ తులసి మిక్కిలి మనోవ్యధకి గురై తండ్రి లేని బతుకు తనకు అక్కర్లేదనుకుంటూ తన తండ్రికి నమ్మక ద్రోహం చేసిన తనకు ఈ భూమిపై బతికే హక్కు లేదని భావించి తండ్రి శవం కాలుతున్న చితిలోకి అమాంతంగా దూకేసింది. అక్కడ వారు ఈ హఠాత్ పరిణామానికి ఉలిక్కిపడి ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు, కానీ మంటలు పెద్దవి కావడంతో సాధ్యపడలేదు. పరిస్థితి చేయి దాటిపోయింది. నాయనా నాయనా అని తులసి అరిచిన అరుపులతో
ఆ ప్రాంతం

అంతా ప్రతిధ్వనించింది. తులసి వాళ్ళ నాన్నతో పాటే అదే చితిలో కాలిపోయింది. చేసేది లేక వచ్చిన జనాలు ఒకరినొకరు చూసుకున్నారు. అయ్యో పాపం, ఏంది పిల్ల ఇట్లా చేసింది, ఉత్త పుణ్యానికి మంటలో దుకేసి చచ్చింది పాపం అని కొందరంటుంటే, ఇలాంటి పిల్ల ఉంటే ఎంత చస్తే ఎంత, గాలి తిరుగులు తిరిగి వాళ్ళ నాయన్ని ఆ పిల్లే చంపుకుంది, చస్తే చావనిలే అనుకున్నారు ఇంకొందరు. ఈ మాటలు తులసికి చేరుతాయో లేదో గాని వాళ్ళ నాన్నతో పాటే చితిలో కాలిపోయింది ఆనాడు ఆమె. ఈ పుత్రికా సాగమనం అక్కడ ఎన్నో గుండెల్ని పిండి వేసింది. ఇదంతా చూస్తున్న పడమటి దిక్కున సూర్యుడు మనసు తడి చేసుకుని చీకటి దుప్పట్లో కప్పుకొని పడమట కొండలకి చాటుకి వెళ్లిపోయాడు.

0: ఇప్పటి వరకు మనం పుత్రికా సహగమనం అనే కథానిక విన్నాము. కూని అంకబాబు గారి మాటల్లో శుభోదయం సింహపురి కార్యక్రమం వింటూ ఉన్నారు. ఇప్పుడు ప్రాథమిక చికిత్స పాటించాల్సిన అంశాల గురించి డాక్టర్ ఎస్ మదన్మోహన్ గారితో పరిచయం విందాం.
1: ప్రాథమిక చికిత్స అనేటటువంటిది సర్వసాధారణంగా అనేక సమయాల్లో అవసరం పడేటటువంటి అత్యవసరమైనటువంటి ఒక ముఖ్య విధానం ఈ ప్రాథమిక చికిత్స, లేదా మనం ఫస్ట్ ఎయిడ్ అంటాము. అనేక పరిస్థితుల్లో రకరకాలైనటువంటి అవసరాలు వస్తాయి. కాబట్టి ఈ వివిధ రకాలైనటువంటి పరిస్థితుల్లో ప్రాథమిక చికిత్స ఎలా చేయాలి అనే అంశం గురించి ఈ రోజున మనం డాక్టర్ ఎస్ మదన్మోహన్ గారితో మాట్లాడదాం. నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ గారు చెప్పండి, ప్రాథమిక చికిత్సలో అసలు ఏం చేయాలి, ప్రాథమిక చికిత్స చేసేటటువంటి వాళ్ళకి ఎలాంటి పారామీటర్స్, లక్షణాలు అవి ఉండాలి, తర్వాత ఏమేమి చర్యలు ప్రాథమికంగా తీసుకోవాలి?
2: ముందుగా చెప్పాలంటే ఈ ప్రాథమిక చికిత్స మొట్టమొదట ఒక యుద్ధ భూమిలో ఆవిర్భవించిందండి. దట్ ఈస్ కాల్డ్ బ్యాటిల్ ఆఫ్ సోల్ఫెర్నో అండి. అక్కడ 1859 లోపల హెన్రీ డొనాట్ అనే ఆయన మొట్టమొదటిసారిగా ఈ ప్రథమ చికిత్స చేయడం జరిగిందండి. ఆ తర్వాత నుంచి అది దేశవ్యాప్తంగా, వరల్డ్ వ్యాప్తంగా అది అంత ప్రాచుర్యం పొందిందండి. ఇక్కడ ప్రథమ చికిత్స అంటే ఏ వ్యక్తికైనా ఆపద సంభవించిన, అంటే ఆరోగ్యపరమైన ఆపద అన్నమాట, ఏదైనా యాక్సిడెంట్ అయినా కూడా అతన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లే లోపల చేసే పరిచర్యలు, సపర్యలు అన్ని కూడా ప్రథమ చికిత్స కింద వస్తాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే ప్రథమ చికిత్స చేసే వ్యక్తి డాక్టర్ అయి ఉండాల్సిన పని లేదు, లేకపోతే ఇంకా వేరే ఫీల్డ్ లోపల క్వాలిఫై అయ్యాల్సిన పని లేదు. కేవలం అతను ట్రైన్డ్ పర్సన్ అనమాట, అతను చేయగలడనమాట. కాకపోతే ఇప్పుడు ఆ ఫస్ట్ ఎయిడ్ చేసే ఫస్ట్ ఎయిడర్ అంటారు అతన్ని, ప్రథమ చికిత్సకుడు అన్న అతను ఏం చేయాలంటే, అతను ఈజ్ నాట్ ఏ స్కిల్డ్ పర్సన్, ఈజ్ నాట్ ఏ ప్రొఫెషనల్ లైక్ ఏ డాక్టర్, అంటే డాక్టర్ కాదు, ప్రొఫెషనల్ మ్యాన్, అతనికి ఏమి లేదు, స్కిల్స్ కూడా లేవు, కేవలం ఈజ్ ఎ ట్రైన్డ్ పర్సన్. కాబట్టి అతను తన యొక్క పరిధిని దాటకుండా చేయాలి, అంతేగాని పరిధిని మించి డాక్టర్ లాగా ప్రవర్తించి అక్కడ ప్రథమ చికిత్స చేసే వ్యక్తిని ప్రమాదానికి గురి చేయకూడదు. అలాగే ఫస్ట్ ఎయిడ్ కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. ప్రథమ చికిత్స చేయాలంటే ఎయిమ్స్ ఉన్నాయి కొన్ని. ఏంటంటే అక్కడ ఒక వ్యక్తికి పరిస్థితి విషమంగా ఉంది, అతని పరిస్థితి ఈ దశ నుంచి ఇంకా డేంజర్ పరిస్థితికి వెళ్ళకూడదు, అలా చూసుకోవాలి. రెండోది ఏంటంటే కామన్ సెన్స్. ఇప్పుడు అక్కడ అతను పడిపోయాడు కాబట్టి మనం అతనికి బతుకున్నాడో లేదో చూడాలని శ్వాస అని, పల్స్ అని, హార్ట్ అని చూడటం కంటే ముందు అతను తల పగిలి రక్తం కారుతూ ఉంటుంది కాబట్టి ముందుగా ఆ రక్తం అరికట్టాలి. అప్పుడు అతనికి వీ కెన్ సేవ్ హిజ్ లైఫ్, లేకపోతే ఇంకా డేంజర్ లోకి వెళ్ళిపోతాడు అతను. ఇప్పుడు ఏమో అన్కాన్షియస్ లోకి ఉన్నాడు, ఇంకా కొంచెం రక్తం పోతే అతను కోమాలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి అటువంటి పరిస్థితి ఒక ఫస్ట్ ఎయిడర్ తన దృష్టికి ఆ పర్సన్ వచ్చినప్పుడు ఆ వెళ్లకుండా చూసుకోవాలి. లాస్ట్ వన్ సేఫ్ ట్రాన్స్పోర్టేషన్, అంటే ఆ వ్యక్తిని డాక్టర్ దగ్గరికి చాలా పీస్ఫుల్ గాను, అతనికి ఎటువంటి హార్మ్ లేకుండా తీసుకెళ్ళాలి. ఒకవేళ ఈ వ్యక్తి టూ వీలర్ మీద వచ్చాడు అనుకుందాం, స్కూటర్ మీద, ఇంకక్కడ ఏ వెహికల్స్ ఏం లేవు, తన స్కూటర్ వెనకాల కూర్చోబెట్టి అన్కాన్షియస్ స్టేట్ లో ఉన్న పర్సన్ తీసుకెళ్తే ఏమవుతుంది, మధ్యదారులోకి వెళ్ళగానే అతను పట్టుకోలేక కిందపడి తల పగులుతుంది. అంతకుముందు అతనికి కొంతవరకే ఉంది ప్రమాదం, ఇప్పుడు తల పగలటం వల్ల ప్రమాదం ఎక్కువైపోయింది, శృతిమించింది. కాబట్టి అలాంటి పరిస్థితిని మనం తీసుకురాకూడదు. మనకి ఇప్పుడు చాలా అత్యాధునిక యుగంలో ఉన్నాం, ఎవరి దగ్గరైనా మొబైల్స్ ఉంటాయి, 108 ఉంది, కాల్ చేసి బండి తెప్పించో, ఆటోలో లేకపోతే త్రీ వీలర్ ఫోర్ వీలర్తో తీసుకెళ్లాలి. మనం సేవ చేయాలి, సహాయం చేయాలనుకున్నప్పుడు దాన్ని పూర్తిగా అతనికి అనుకూలంగా ఉండేటట్టు చేయాలి, అతని ప్రాణాలు రక్షించబడేటట్టు చేయాలి. అలాగే ఇక్కడ ఫస్ట్ ఎయిడర్ కి కొన్ని నిర్దిష్టమైన లక్షణాలు ఉండాలి. ఏంటంటే ముందు మానవత్వం, జాలి, దయ, ఆర్ద్రత, కరుణ ఇవన్నీ ఉండాలి, లేకపోతే అతను ఎవరినైనా పట్టించుకోవాలన్నా పట్టించుకోలేడు కదా. అలాగే ఈ షుడ్ హ్యావ్ పేషెన్స్, ఎందుకంటే మనం ఫస్ట్ ఎయిడ్ చేద్దామని కూర్చుంటే 10 నిమిషాలు కావచ్చు, 20 నిమిషాలు కావచ్చు, ఒకసారి అరగంట పట్టవచ్చు, అక్కడ రెస్పాన్స్ ఉండదు.

0: అసహనానికి గురి అయితే అతను ఏం చేయలేడు అక్కడ. కాబట్టి అసహనం అనేది అతని హిస్టరీలో ఉండకూడదు. ఫస్ట్ ఎయిడర్ హిస్టరీ లోపల అసహనం అనేది ఉండకూడదు. అలాగే సమయస్ఫూర్తి ఉండాలి. ఆ వ్యక్తికి ఏది ముందు చేయాలి, ఏది తర్వాత. ఇప్పుడు అతను అన్కాన్షియస్ స్టేట్ లో అక్కడ పడిపోయి ఉన్నాడు. అతను అన్కాన్షియస్ స్టేట్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే నాలిక మడతబడి మాంస ముద్దలాగా తయారై అతని యొక్క శ్వాసనాళానికి అడ్డుపడుతుంది. అటువంటిది ముందు తీసేస్తే అతనికి శ్వాస ఆడి అతను లేచి కూర్చోగలుగుతాడు. మరి అటువంటివన్నీ ముందు పరిశీలించాలి. అట్లాగే ఎక్కడన్నా ఇంజురీస్ ఉన్నాయా, హెడ్ ఇంజురీ కానీ ఎక్కడన్నా బ్లీడింగ్ పాయింట్స్ ఉన్నాయా, అవన్నిటికీ బ్యాండేజ్ అప్లై చేయాలి. బ్యాండేజ్ అంటే బ్యాండేజే అక్కర్లేదు. మన దగ్గర కర్చీఫ్లు ఉంటే ఆ కర్చీఫ్లతో కట్టు కట్టొచ్చి, ఏదైనా గుడ్డ పీలుకుంటే గుడ్డ పీలుతో కట్టు కట్టి దాన్ని అరికట్టాలి. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. ఈ ఫస్ట్ ఇయర్కి ఇంకొక లక్షణం ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్. లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఇక్కడ ఏదో పాలిటిక్స్ అది కాదు. లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఈ షుడ్ హ్యావ్ సమ్ కమాండింగ్ నేచర్ ఉండాలి. ఎందుకంటే పక్కన జనాలు వచ్చి చుట్టూ గుమ్ముడతారు ఏదన్నా పడిపోయారంటే వ్యక్తి, వెంటనే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇతను వర్క్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి, హెల్ప్ తీసుకోవాలి వాళ్ళతోటి కూడా. ఏంటంటే తన పని తను తల ఉంచుకొని చేసుకుంటూ పోతుంటే వాళ్ళు వచ్చి ఎవరండి ఏమిటండి అని ఇతను ప్రశ్నించడానికి అవకాశం ఉంది. అతనేమో ఇతని పక్కింటి వాడు కాదు, ఇతను తెలిసిన వాడు కాదు, స్నేహితుడు కాదు, బంధువు కాదు. ఈజ్ ఆల్సో ఎక్స్వైజెడ్ అతనికి. అలాగే వాళ్ళతో చెప్పాలి, ఏమండి మీకెంతో నాకు అంతే, నేనేదో పడిపోయి ఉన్నాడు, ఏదో చేయాలి, సేవ చేయాలని నేను వచ్చాను తప్ప ఇంకా వేరే అతని గురించిన పర్టికులర్స్ మనకి ఏం తెలియదు. ఇప్పుడు అదంతా అనవసరం. మీరు కాస్త బాబు నువ్వు వెళ్లి కాస్త నీళ్లు పట్టరా, అతని ముఖం మీద కొట్టి మనం అతనికి శుభ చెడ్డట్టు చేద్దాం, బాబు నువ్వు వెళ్లి ఒక ఆటోనో అంబులెన్సో కారో తీసుకుని అతను ఎక్కడైనా డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం అని చెప్పి ఈ టైప్ ఆఫ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలన్నమాట.
1: తర్వాత డాక్టర్ గారు, ఇప్పుడు రకరకాల పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఒకసారి అది బర్న్ ఇంజరీస్ అవ్వచ్చు, ఒకసారి యాక్సిడెంట్ అవ్వచ్చు, ఒకసారి హార్ట్ అటాక్ అవ్వచ్చు, లేదా ఒకసారి మామూలుగా ఏ కాలు విరిగిపోవడం, చేయి విరిగిపోవడం అవ్వచ్చు. ఇలా రకరకాలైనటువంటి పరిస్థితులు వస్తుంటాయి. ఒక్కొక్క పరిస్థితికి ఒక్కొక్క రకమైనటువంటి ఈ ప్రాథమిక చికిత్స చేయవలసి ఉంటుంది. ఎలాగా?
0: ఇప్పుడు మొదట్లో తీసుకున్నా, ఒక వ్యక్తి రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు, అతను అన్కాన్షియస్ స్టేట్ లో ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్తాం మనం, చూస్తాం పల్స్ లేదు, రెస్పిరేషన్ లేదు, హార్ట్ కొట్టుకోవట్లేదు. ఇక్కడ ఇంకోటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే హార్ట్ అనేది మనందరికి తెలిసింది ఏంటంటే లెఫ్ట్ సైడే ఉంటుందని, కానీ కొంత లోపల హార్ట్ రైట్ సైడ్ కూడా ఉంటుంది. 9 లక్షల మందిలో ఒకరికి హార్ట్ రైట్ సైడ్ కూడా ఉండే అవకాశం ఉంది. ఇది ఒక్క హార్ట్ మాత్రమే ఉంటేనే డెక్స్ట్రోకార్డియా సైటస్ ఇన్వర్సస్ అంటారు. అలాగే హార్ట్ ఒక్కటే కాకుండా మిగతా పార్ట్స్, మనకి రైట్ సైడ్ ఉన్న పార్ట్స్, లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్స్ అన్ని రైట్ ఉంటాయి వాళ్ళకి. దట్ ఈస్ కాల్డ్ డెక్స్ట్రో కార్డియా సైటస్ ఇన్వర్సస్ టోటాలిస్. ఇప్పుడు మనకి స్పీన్ లెఫ్ట్ సైడ్ ఉంటే దాంట్లో రైట్ సైడ్, అట్లా లివర్ మనకి రైట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్, ఇట్లా మారిపోతాయి అనమాట మొత్తం. అంటే ఒక అద్దం ముందు పోయి మనం నిలబడితే మనం అద్దంలో చూసుకుంటాం. ఇప్పుడు మన హార్ట్ మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది, అద్దంలో అద్దం వైపు మనం దృష్టి పెడితే అద్దంలో రైట్ సైడ్ ఉన్నట్టుంటుంది. కాబట్టి ఇది రైట్ సైడ్ హార్ట్ ఉన్న వ్యక్తికి మనం లెఫ్ట్ సైడ్ ఎంతసేపు చూసినా హార్ట్ కొట్టుకోదు. కాకపోతే ఇక్కడ చిన్న కామన్ సెన్స్ ఏంటంటే పల్స్ ఉంది, పల్స్ ఉన్నది అంటే హార్ట్ కొట్టుకుంటున్నట్టే లెక్క. కాబట్టి కానీ అక్కడ మనం హార్ట్ లెఫ్ట్ సైడ్ అని చూస్తే తెలియదు. కాబట్టి అటువంటి సమయాల్లో మనం రైట్ సైడ్ హార్ట్ ఉండే వాళ్ళు కూడా ఉంటారనేది దృష్టిలో పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది మనకి. సో ఇది ఒక పాయింట్ మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా మంది తెలియని విషయము. నేను మీకు చెప్పాలంటే 1988 లోపల గొల్లపూడిలో ఆశా హాస్పిటల్లో పనిచేస్తుండేవాడిని మెడికల్ ఆఫీసర్ గా. అప్పుడు మా దగ్గరికి ఒక కేరళ అతను వచ్చేవాడు, టీ సప్లై చేసే సప్లయర్ అనమాట. అతనికి రైట్ సైడ్ హార్ట్ ఉంది, నేను చూశాను, నా ప్రత్యక్షంగా చూశాను. కాబట్టి నేను అంత దృఢంగా నిశ్చయంగా చెప్పగలుగుతున్నాను. కాబట్టి రైట్ సైడ్ హార్ట్ అనేది ఉన్నది, బట్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జిస్టింగ్ అంటే కామన్ గా ఉండదు. కానీ మనకి స్టాటిస్టిక్ ప్రకారం అయితే 9 లక్షల మంది లోపల ఒకళ్ళకి ఉండే అవకాశం ఉందని చూపిస్తున్నాయి గణాంకాలు. కాబట్టి ఇది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సపోజ్ ఆ వ్యక్తికి హార్ట్ కొట్టుకోవట్లేదు, రెస్పిరేషన్ లేదు, పల్స్ లేదు, ఇవి అప్పుడు ఏం చేయాలంటే అతనికి CPRN చేయాలి, కార్డియో పల్మోనరీ రిసస్టేషన్. ఇది ఎలా చేయాలంటే ఆ వ్యక్తికి ఎడమ పక్కన మనం కూర్చొని, అంటే హార్ట్ ఎడమ పక్కన ఉంటుంది కాబట్టి ఎడమ పక్కన మోకాళ్ళ మీద కూర్చొని మన యొక్క పైనుంచి రిప్స్ దగ్గర నుంచి కిందకి వస్తే ఫ్లాయిడ్ కార్టేజ్ అని మెత్తటి భాగం తగులుతుంది. దానికి 2 వేల కింద మన యొక్క హ్యాండ్ ని స్టిప్ గా చేసి ఇంకొక చేతి మీద ఒక చేయి పెట్టి అతనికి ఆ పాయింట్ లో పెట్టి మనం 2 మౌత్ టు మౌత్ బ్రీతింగ్స్ ఇవ్వాలి అతనికి. ఇచ్చిన తర్వాత ఒక 30 సార్లు కంప్రెషన్స్ ఫాస్ట్ గా ఇవ్వాలి. అవి ఎంత అంటే 5 సెంటీమీటర్స్ డెప్త్ వెళ్లేటట్టు ఇవ్వాలి. ఇలా మనం ఈ ప్రక్రియ అంతా కూడా కేవలం 4 నిమిషాల్లో ముగించాలి. ఎందుకంటే హార్ట్ ఆగిపోతే దాన్ని రివైవ్ చేయడానికి మన కాల పరిమితి 4 నిమిషాలు మాత్రమే. 4 నిమిషాలు మించి తీసుకుంటే ఆ వ్యక్తి బతకడు. కాబట్టి ఈ విషయాన్ని ఫస్ట్ ఎయిడ్ చేసేవాళ్ళు చాలా క్షుణ్ణంగా గుర్తుపెట్టుకోవటం చాలా అవసరం. ఎందుకంటే 4 నిమిషాలు దాటిన తర్వాత ఆ వ్యక్తి మనం ఎంత ప్రయత్నం చేసినా తిరిగి రివైవ్ చేయలేము. ఇది ఒక ప్రక్రియ.
1: ఇక వేరే పరిస్థితుల్లో అంటే యాక్సిడెంట్ అవ్వచ్చు, కాళ్ళు విరిగిపోవడం అలా అలాంటివన్నీ జరుగుతాయి, బర్న్స్ అవ్వచ్చు, కాలిపోవడం అలాంటి దగ్గరలో ఎలా చేయాలి?
0: అయితే ఇక్కడ యాక్చువల్ గా మనం రొటీన్ గా బోన్ ఫ్రాక్చర్, బోన్ అంటే మెడికల్ టర్మ్ ఫర్ ఎ బ్రోకెన్ బోన్ ఇస్ ఫ్రాక్చర్.

0: దిస్ ఇస్ మనం ఫ్రాక్చర్ అనేది దేన్ని అనం, కానీ బోన్ ఇరిగితేనే ఫ్రాక్చర్ అంటాం. కాబట్టి ఫ్రాక్చర్ అయితే యాక్చువల్ గా రెండు రకాలు ఉంటాయి, సింపుల్ ఫ్రాక్చర్, కాంప్లికేటెడ్ ఫ్రాక్చర్. సింపుల్ ఫ్రాక్చర్ అంటే ఎముక విరుగుతుంది, చర్మంలోనే ఉంటుంది, అంటే బయటకు రావాలి, ఇంటాక్ట్ గా ఉంటుంది. దాన్ని తేలిగ్గా వాళ్ళు ప్లాస్టర్ వేయటం వల్ల ఏంటంటే 6 వారాల్లో దాన్ని పూర్తిగా స్వాస్థత చేకూర్చగలరు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి వేసిందంటే ఇమ్మొబిలైజేషన్ లో పెడితే తిరిగి బాగైపోతుంది. కానీ ఇక్కడ మనం ప్రథమ చికిత్స చేసే వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ సింపుల్ ఫ్రాక్చర్ ని కాంప్లికేటెడ్ ఫ్రాక్చర్ చేయకూడదు. ఎందుకంటే తెలుసో తెలియకో ఇప్పుడు అతని వ్యక్తి ఎవరన్నా పడిపోయి ఉంటే ఫ్రాక్చర్ అయ్యింది అని తెలిసిన వెంటనే దాన్ని మనం ఏం చేయాలంటే ఒక స్ప్లింటర్ లేదా కట్టెపుల్ల, ఎండు కట్టెపుల్ల వేసి దాని మీద మన కర్చీఫ్ల తోటి కదలకుండా కట్టేసి దానికి ఒక స్లింగ్ లాగా వేసి మెడకు తగిలిస్తే ఇట్ విల్ బి ఇమ్మొబిలైజ్డ్. సో చేతిని అతను అటు ఇటు కదపలేడు, కాలైనా అంతే చెయ్యి అయినా అంతే. దాన్ని ఇమ్మొబిలైజేస్ చేయడం చాలా ఇంపార్టెంట్. అప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అతను ఆర్థోపెడిక్ సర్జన్ చూసి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ అని ఇస్తారు. లేని పక్షంలో అతను అలాగే తీసుకెళ్లడం వల్ల మన ట్రాన్స్పోర్టేషన్ దాంట్లో కూడా చెయ్యి కదలి ఆ ఎముకలు పొడుచుకుని బయటకు రావడం వల్ల అది కాంప్లికేటెడ్ ఫ్రాక్చర్ అవటమే కాకుండా బయట ఉన్న బ్యాక్టీరియా వైరస్ కూడా లోపలికి ప్రవేశించి అతనికి అది తగ్గటానికి కొన్ని రోజులు పట్టవచ్చు, అంటే ఒక్కోసారి నెలలు కూడా పట్టవచ్చు. ఈ పరిస్థితి మనం కల్పించకుండా ఉండటానికి మనం చేసేది ప్రథమ చికిత్స. అది దాని ఇదే ప్రథమ చికిత్స వల్ల ఆ వ్యక్తికి మనం వనగూర్చే ప్రయోజనం.
1: తర్వాత కాలిన సందర్భాల్లో ఏం చేయాలి?
0: బర్న్స్ అండి. ఇది మనకి ఏంటంటే కెమికల్ బర్న్స్ ఉండొచ్చు, ఆయిల్ బర్న్స్ ఉండొచ్చు, డ్రై హీట్ వల్ల కావచ్చు. అయితే చాలా మందికి పూర్వకాలం లోపల ఒక నానుడి ఏంటంటే కాలితే చేతి మీద ఏదో బర్ణాలని లేకపోతే సిరా అని మనం ఇంకు ఉంటది కదా అది రాసేయడం అలవాటు. కానీ లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే కాలిన చేతిని నీళ్ళలో పెట్టాలి, రన్నింగ్ వాటర్ లో గానీ నీళ్ళలో గానీ ఒక 30 మినిట్స్ పెట్టాలి. అప్పుడు పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ కాలిన గాయం యొక్క స్కిన్ లో సూపర్ఫిషియల్ లేయర్స్ కాలుతాయి. డీప్ లేయర్స్ కి ఆ వేడి వెళ్లకుండా మనం నీళ్ళలో పెట్టడం వల్ల అరికట్టడం వల్ల అది ఎక్కువ అంటే స్ప్రెడ్ అవ్వకుండా, పస్ ఫార్మేషన్ కాకుండా, గాయం మానిన తర్వాత మచ్చబడకుండా ఉంటుంది. ఈ టెక్నిక్ పాటిస్తే తొందరగా గాయం మానుతుంది. చాలా మందికి అనుమానం అంటే నీళ్ళలో పెడితే అది బొబ్బ ఎక్కి నీరు చేరుతుంది కదా అంటారు, వాస్తవమే. కానీ అది కూడా అణిగిపోతుంది. మీరు దాన్ని ఏదో సూదులతోటి కానీ పుల్లలతో కానీ పొడిచి ఆ నీటిని బయటకి తీసేస్తే ఇన్ఫెక్షన్ వస్తుంది. కాబట్టి అలా చేయకుండా కేవలం దాన్ని అలాగే వదిలేస్తే అణిగిపోయి తొందరగా మానిపోతుంది. కాబట్టి గాయం కాలినప్పుడు ఇలా చేయాలి. అలాగే కొంతమంది మంటలు అంటుకుంటాయి, అంటుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పరిగెడతారు భయంతో. అలా పరిగెట్టడం వల్ల గాలిలో ఉన్న ఆక్సిజన్ ఎక్కువగా వాళ్ళకి అంది ఇంకా మంటలు ఎక్కువగా ఇదవుతారు. వాళ్ళ వెనకాల మనం పరిగెత్తడం కాకుండా వాళ్ళని స్టాప్ అండ్ డ్రాప్ అంటే పడుకోబెట్టాలి, రోల్ ఇన్ ఏ బెడ్షీట్ ఆర్ ఏ బ్లాంకెట్. అప్పుడు ఏమవుతుందంటే గాలి అందక తొందరగా మంటలారిపోయి ఆ మంటలు ఎక్స్టెన్సివ్ గా వాళ్ళ చర్మాన్ని కాల్చకుండా ఉంటాయి. కాబట్టి ఈ ప్రొసీజర్స్ అడాప్ట్ చేయాలి.
1: ఓకే డాక్టర్ గారు, ఇంకా మిగతా రకాలైనటువంటి వాటిలో నీటిలో మునిగిపోయిన సందర్భాల్లోనూ గానీ లేదా ఒక షాక్ కొట్టినప్పుడు గాని ఇలా రకరకాలైనటువంటి పరిస్థితులు వస్తాయి కదా, అప్పుడు ప్రాథమిక చికిత్స ఎలా చేయాలంటారు?
0: యాక్చువల్ గా నీటిలో మునగటం అనేది ఇవి 5 రకాలండి. నియర్ డ్రౌనింగ్ 1, డ్రై డ్రౌనింగ్, ఫ్రెష్ వాటర్ డ్రౌనింగ్, సాల్ట్ వాటర్ డ్రౌనింగ్, సెకండరీ డ్రౌనింగ్. వీటిలో ఏంటంటే యాక్చువల్ గా నియర్ డ్రౌనింగ్ అంటే దీంట్లోపల ఏంటంటే ఒక వ్యక్తి నీళ్ళల్లో మునిగిపోయి తీసే లోపల చనిపోతాడనమాట, విల్ నాట్ సర్వైవ్, అది నియర్ డ్రౌనింగ్. డ్రై డ్రౌనింగ్ ఇక్కడ ఏమవుతుందంటే అతను నీళ్లు లోపల తీసుకునేటప్పుడు ఇంకా అతను అన్కాన్షియస్ స్టేట్ లో ఉన్నా కూడా రెస్పిరేటరీ సిస్టమ్ యాక్టివ్ గా ఉంటుంది. యాక్టివ్ గా ఉండేసరికి నీళ్లు లారింగ్స్ లో అంటే మన స్వరపీటికలోకి వెళ్లేసరికి అది స్టిమ్యులేస్ అయ్యి ఆ గ్లాటిస్ తోటి ఎయిర్ వేస్ ని బ్లాక్ చేస్తుంది. కాబట్టి ఎయిర్ వేస్ లోకి వాటర్ వెళ్లకుండా లంగ్స్ లోకి వెళ్లకుండా కడుపులోకి వెళ్తుంది. సో అలాగైనా కూడా కడుపులోకి వెళ్లిన ఈ వాటర్ అంతా కూడా రక్తంలో అబ్జార్బ్ అయిపోయి రక్తం పలసబడి అతను చనిపోవడం జరుగుతుంది. కార్డియాక్ అరెస్ట్ వస్తుంది. రక్తం పలచబడిపోతే ఉంది, కార్డియాక్ అరెస్ట్ వస్తుంది. 10% ఆఫ్ ద మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇటువంటియే. కాకపోతే అప్పుడు మనం ఏం చేయాలంటే సిపిఆర్ చేయాలి. సిపిఆర్ చేయాలి, అబ్జర్వేషన్ లో పెట్టాలి. అది నెక్స్ట్ ఏంటంటే డ్రై డ్రౌనింగ్, ఫ్రెష్ వాటర్ డ్రౌనింగ్ అంటే తీసుకుంటే ఏమవుతుందంటే అది లంగ్స్ లోకి వెళ్లిపోతాయి. లంగ్స్ లోకి వెళ్లిపోయి లంగ్స్ లోంచి రక్తంలోకి వెళ్లి మనం ఇందాక చెప్పుకున్నట్టు రక్తం పలచబడిపోయి అతనికి ఏంటంటే కార్డియాక్ అరెస్ట్ వస్తుంది. సాల్ట్ వాటర్ డ్రౌనింగ్ ఇక్కడ ఏమవుతుందంటే రివర్స్ అనమాట, దానికి రివర్స్ అంటే సాల్ట్ వాటర్ ఏం చేస్తుందంటే ఇప్పుడు లంగ్స్ లోకి సాల్ట్ వాటర్ వెళ్తుంది కాబట్టి అది చాలా సాంద్రత, కాబట్టి రక్తం కంటే ఎక్కువ సాంద్రత కాబట్టి రక్తంలో ఉన్న నీరంతా దాంట్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు రక్తం చిక్కబడుతుంది, దానివల్ల పల్స్ రేట్ డౌన్ అయిపోయి హార్ట్ రేట్ డౌన్ అయిపోయి హీ విల్ డై అదనమాట. నెక్స్ట్ సెకండరీ డౌనింగ్ ఇక్కడ ఇతను ఏంటంటే టెంపరీగా అప్పటికప్పుడు మనం చూస్తే రివైవ్ అయిపోతాడు, సర్వైవ్ అయిపోతాడు, అంతా అయిపోతాడు. కానీ ఆఫ్టర్ 72 అవర్స్ హీ విల్ డై. కాబట్టి అటువంటి వాళ్ళని కూడా జాగ్రత్త కేర్ఫుల్ గా చూడాలి. అసలు ఇటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే మనకి డ్రౌనింగ్ లో ముఖ్యంగా 3 రకాలైన ప్రమాదాలు మనకుంటాయి. ఒకటి ఏంటంటే

0: హైపోథర్మియా అంటే టెంపరేచర్ డౌన్ అవటం. అందుకోసం వెంటనే వాళ్ళకి బ్లాంకెట్స్ కప్పి వాళ్ళకి చలి టెంపరేచర్ తగ్గకుండా చూడాలి. అలాగే ఆల్కహాలిక్స్ లో ఇంకా తొందరగా తగ్గి కార్డియాక్ అరెస్ట్ వస్తుంది. ఒక్కొక్కసారి తలతోటి నీళ్లలోకి దూకుతుంటారు కొంతమంది, పైనుంచి డైవింగ్ చేస్తారు కదా, అయితే దీని ఏమంటారంటే మెమిలియన్ డైవింగ్ రిఫ్లెక్స్. ఇదేంటంటే నీళ్లకు తలటి నీళ్లు తగలంగానే ఏమవుతాయంటే ఇమీడియట్ గా శ్వాసక్రియ, రక్త ప్రసారణ, నరాలు ఇవన్నీ మన లోపల ఉన్న కొన్ని నర్వస్ సిస్టమ్స్ ని స్టిమ్యులేట్ అయ్యి తెలియని ఒక రకమైన ఉత్తేజం కలిగి ఏం చేస్తాయంటే సస్పెండెడ్ యానిమేషన్ అంటే ఇవన్నింటినీ ఆపేస్తాయి అన్నమాట. ఆపేసి అతను వెంటనే అంటే చనిపోయినట్టుగా ఉంటాడు. కానీ ఈ విల్ బి ఆల్ రైట్ వితిన్ 32 మినిట్స్, బట్ ఈ షుడ్ బి గివెన్ సిపిఆర్ ఫర్ 16 అవర్స్. 16 గంటల సేపు సిపిఆర్ చేయాలి వాళ్ళ మీద. అంటే వెంట వెంటనే ఏదన్నా ప్రమాదం వచ్చినప్పుడు దాన్ని చేస్తూ చేస్తూ అతన్ని అలా సర్వైవ్ చేయించాలి. ఇవి మనకి సామాన్యంగా ఎదురుపడే నీటిలో మునిగినప్పుడు జరిగే ప్రమాదాలండి.
1: ఇక డాక్టర్ గారు అంటే కొంచెం క్లుప్తంగా పాము కాటుకి అలాగే ఈ షాక్ కొట్టినప్పుడు ఇలాంటి వాటిల్లో ప్రాథమిక చికిత్స
0: ఇక్కడ పాముల లోపల యాక్చువల్ గా మనం చెప్పుకోవాలంటే 20-25% మాత్రమే పాయిజనస్, మిగతావన్నీ నాన్ పాయిజన్. కానీ మనిషి పాము గర్చిన దానంగానే చనిపోవడానికి కారణం పాము విషం వల్ల కాదు, ఎందుకంటే దాని సైకలాజికల్ ఫ్యాక్టర్ ఇక్కడ ప్లే చేస్తుంది. నిజానికి పాము కరిస్తే వెంటనే వెళితే మనకి ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ లోపల పాలీవేలెంట్ యాంటీ స్నేక్ వీనం సీరం అని ఉంటుంది ఇంజక్షన్. అంటే 3 రకాల విష పాములు అనేది, ఒకటి ఎలాపిడే, వైప్రిడే, అలాగే హైడ్రోఫిడే, ఈ 3 రకాలుగా విభజించారు. ఒకటేమో నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుంది, ఇంకోటేమో వైప్రిడే అనేది బ్లడ్ సిస్టమ్, అంటే ఇట్ ఈస్ వాస్కులోటాక్సిక్. లాస్ట్ ఉండేది హైడ్రోఫిడే, ఇది నీళ్లలో ఉండే సముద్రాల్లో ఉండే పాము. ఇది కలిస్తే ఏమవుతుందంటే మయోటాక్సిక్, అంటే గుడ్డే ఆగిపోతుంది. సో ఇవన్నిటి కలిపి ఒకటే మనకి ఇంజక్షన్ ఉంటుంది, గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా ఇస్తారు. అది వెంటనే వితిన్ 1 అవర్ లో వెళ్తే పాము కాటు వల్ల చావటం అనేది జరగదు, ఈ విల్ బి సర్వైవ్డ్. ఎంత డిలే చేస్తే అంత ప్రమాదం. అలాగే పాములు కాటికి అంటే తాజ్పాము లాంటి కరిస్తేనేమో 2 గాట్లు పడతాయి, మిగతా ఏ పాము కూడా పడగ ఉండదు. ప్రపంచంలో ఉన్న పావులన్నింటిలో కల్లా తాచుపాముకే పడ ఉంటది, అది కరిస్తేనే 2 గుర్తులు పడతాయి. మిగతా పావులన్నీ కరిచిన విష పావులు మామూలు పావులు కలిసిన 4-5 గాట్లు పడతాయి. అక్కడ గాట్లు పడతాయి కాబట్టి మీకు ఎక్కువ పళ్ళు ఉంటే అది నాన్ పాయిజనస్ కావచ్చు, పాయిజనస్ కూడా కావచ్చు. కానీ 2 గాట్లు పడిందంటే ఖచ్చితంగా అది తాచుపామే అని మనం ఐడెంటిఫై చేయాలి. అందుకోసం దానికి ప్రత్యేకంగా మనం వెంటనే ఇంజక్షన్ చేయించుకుంటే సరిపోదు. ఇంకో విషయం ఏంటంటే జనాల్లో తెలిసి తెలియని దీంతో ఏం చేస్తుంటారంటే ఆ కరిచిన దగ్గర కట్ చేసి దాని రక్తాన్ని పిండేస్తారు, అలా మాత్రం ఎప్పుడు చేయకూడదు. రెండోది ఏంటంటే అతనికి నిద్ర వస్తున్నట్టు ఉంటది కాబట్టి ఆల్కహాల్ గానీ లేకపోతే కాఫీ గానీ ఇద్దాం అనుకుంటారు, అది కూడా ఇవ్వకూడదు. అలాగే ఎక్కడైతే కాటు వేస్తుందో దానిపైన టార్నికే కడతానికి ప్రయత్నిస్తారు, అది కూడా చేయకూడదు. అలాగే అతన్ని ఎక్కువగా ఉత్తేజపరచకూడదు, అతన్ని నడిపించకూడదు. కాలు కరిస్తే దానికి ఒక ప్లింటర్ లాంటిది వేసి దాన్ని కట్టేసి ఇమోబిలైజ్ చేయాలి అతన్ని. ఆ కాలు ఎప్పుడైనా గుండె నుంచి దూరంగా ఉండేటట్టు చూసుకోవాలి, కాచిన భాగాన్ని గుండెకి ఎత్తుకంటే ఎత్తులో పెట్టకూడదు. చేయి కరిస్తే చేయి ఎత్తు మీద పెడితే గుండెకి తొందరగా రక్తం ఈ విషం వెళ్లిపోయి అది ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టేయచ్చు. అలాగే కొంతమంది ఏంటంటే నోటితో పీల్చి విషాన్ని ఊసేద్దామని చూస్తుంటారు, అది కూడా కూడని పని. దానివల్ల ఏంటంటే ఆ విషం లాగేసిన వ్యక్తికి హెల్పర్ కూడా ప్రమాదాన్ని క్రియేట్ చేయొచ్చు. కాబట్టి ఇవన్నింటినీ జాగ్రత్తలు తీసుకుంటే ఎవరు పావు కాటు వల్ల చావరు. భయం అనేది రాకూడదు, దరిచేరని ఇవ్వకూడదు,
1: ధైర్యం చెప్పాలి.
0: పడుకోబెట్టి ఫ్యాన్ వేసి బట్టలు లూజ్ చేసి కొంచెం తడి బట్టతో తుడిచి కొంచెం కొంచెంగా ఎలక్ట్రోలైట్ వాటర్ తాగించడం వల్ల కూడా మనం ఈ యొక్క దీని నుంచి బయటపడవచ్చు.
1: కాబట్టి ఇన్ని మార్గాల్లో ప్రజలకి అవసరమైనప్పుడు సేవ చేయవచ్చు. బట్ జాగ్రత్తగా ఈ వివరాలన్నీ తెలుసుకుని ఒక్కొక్క సిచ్యువేషన్ లో మనం ఎలా స్పందించాలో అనేటటువంటిది మనం తెలుసుకుని ఆ రకంగా స్పందిస్తే మనం ఎంతో మంది ప్రాణాలను మనం కాపాడిన వాళ్ళం అవుతాం.
0: తప్పకుండా.
1: డాక్టర్ మదన్ మోహన్ గారు ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్కారం అండి.
2: ఇంతవరకు శుభోదయం సింహపురి కార్యక్రమంలో ప్రాథమిక చికిత్స గురించి తెలుసుకున్నాం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు.
3: రమా ఇన్వెస్టింగ్ పాఠాన్ని

0: సహకారాలు, ప్రభుత్వ నిధులతో గ్రామీణ ప్రాంతాలలో చేపట్టిన అభివృద్ది పనులు, మంత్రుల పర్యటన తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. గిలకలదిండి షిప్పింగ్ హార్బర్ పనుల నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి మంత్రి కుల్లు రవీంద్ర ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కాంట్రాక్టు ప్రతినిధులు మరియు జిల్లా అధికారులతో సమీక్షా సమాపేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం హార్బర్ నిర్మాణానికి 447 కోట్ల రూపాయలను కేటాయించిందని, 4 నెలల సమయంలో కాంట్రాక్టు సంస్థ పనులను 100% పూర్తి చేయాలని కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులను ఆదేశించినట్లు తెలిపారు. జిల్లాలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఎటువంటి పొరపాట్లు తావులేకుండా సమర్థవంతంగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో మొదటి దశగా బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు, కౌంటింగ్ పోస్టల్ బ్యాలెట్ తదితర కీలక బాధ్యతలకు నోడల్ అధికారులను నియమించి వారి బాధ్యతలను స్పష్టంగా నిర్దేశించామని తెలిపారు. ఎన్నికల పోలింగ్ సామగ్రి సకాలంలో అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలో జరుగుతున్న రీసర్వే 22A భూముల సమస్యలపై ప్రత్యేకమైన దృష్టి సారించి సమస్యలు పరిష్కరించడానికి రాష్ట భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయ జాయింట్ సెక్రటరీ వి వీరబ్రహ్మయ్య మచిలీపట్నం కలెక్టరేట్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల విధులు, రీసర్వే, 22A భూములు తదితర అంశాలను ఏకకాలంలో అధికారులు నిర్వహించాల్సి ఉన్నందున ప్రాధాన్యతలను స్పష్టంగా నిర్దేశించుకుని పనిచేయాలని అధికారులకు తెలిపారు. భారత రాష్టపతి ద్రౌపదీ ముర్ము జిల్లాలో ఈ నెల 14-15 తేదీలలో పర్యటించనున్న నేపథ్యంలో పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ బాలాజీ జిల్లా ఎస్పీవీ విద్యాసాగర్ నాయుడుతో కలిసి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నందు అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్టపతి పర్యటన సందర్భంగా విమానాశ్రయం పరిసర ప్రాంతాలు, రాకపోకల మార్గాలు, పార్కింగ్ బందోబస్తు ఏర్పాట్లను ట్రాఫిక్ పోలీసులు ఇతర విభాగాల సిబ్బందితో కలిసి సమన్వయం చేసుకుంటూ చర్యలు చేపట్టే విధంగా సూచనలు చేశామని తెలిపారు. రాష్టపతి వెంట వచ్చే ఉన్నతాధికారులు సిబ్బంది కోసం అంతర్జాతీయ విమానాశ్రయం నందు గ్రీన్ రూముల ఏర్పాటు, త్రాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం విధులలో ఎటువంటి ఆటంకం లేకుండా రెవెన్యూ సిబ్బంది మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకునే విధంగా కార్యాచరణ రూపొందించామని తెలిపారు. అంతర్జాతీయ వయోవృద్దుల దినోత్సవం సందర్భంగా విభిన్న ప్రతిభావంతులు వయోవృద్దుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట ప్రభుత్వం వయోవృద్దుల రక్షణకు ప్రత్యేకమైన చట్టాలు రూపొందించిందని, వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయి నుండి మండల స్థాయి వరకు వయోవృద్దుల రక్షణ కోసం ప్రత్యేకమైన కమిటీలు ఏర్పాటు చేశామని, రాష్ట ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రతి నెల 1వ తేదీన వృద్దులకు 4,000 రూపాయల పింఛను జిల్లాలో అందిస్తున్నామని మంత్రి తెలిపారు. గుడివాడ నియోజకవర్గంలో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జిల్లా అధికారులతో కలిసి రాష్ట వ్యాప్తంగా 20,067 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ విలేజ్ హెల్త్ క్లినిక్లను వర్చువల్ విధానంలో లాంఛనంగా ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు వైద్యం కోసం దూర ప్రాంతాలకు పెళ్లే అవసరం లేకుండా వారి గ్రామంలోని ప్రాథమిక వైద్య సేవలు అందించాలని లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం విలేజ్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేసిందని తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ లాంఛనంగా ప్రారంభించారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రతి నియోజకవర్గ అభివృద్ది కోసం రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామీణ ప్రాంతాలకు నిధులను కేటాయిస్తున్నారని, ఒక్కొక్క గ్రామానికి 1,00,000 నిధులు అందించడం ద్వారా రహదారి నిర్మాణం, ప్రజలకు అవసరమైన త్రాగునీరు అందించడానికి చర్యలు చేపట్టామని తెలిపారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట వ్యాప్తంగా 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 11,359 కోట్ల రూపాయల అభివృద్ది పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం నియోజకవర్గానికి 51 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ది పనులను రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర లాంఛనంగా ప్రారంభించారు. త్రాగునీరు, డ్రైనేజీ రహదారులు, మౌలిక వసతులతో పాటు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పట్టణాన్ని అభివృద్ది చేసేందుకు ఈ నిధులు ఉపయోగించుకుని సమగ్ర ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు కృష్ణా జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో నవంబర్ నెల సమాచార లేఖ విందాం. రచన సామా సునీల్, కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం సమయం 8:35. ఇప్పుడు ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం విందామండి. భూమి గురించినటువంటి

అమ్మ మనకు అన్నం పెడుతుంది, నీళ్లిస్తుంది, మనం సుఖంగా ఉండేందుకు అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. అలాంటి అమ్మ ఉండడం నిజంగా ఒక గొప్ప అదృష్టం కదా. నేను మాట్లాడేది మన కన్న తల్లి గురించి కాదండి, మనందరినీ తన ఒడిలో పెంచుకుంటూ ఉన్న ఇంకో తల్లి భూమాత గురించి. భూమాత కూడా మనకు తల్లే కదా. ఆకులు, పండ్లు, కాయలు, ధాన్యం రూపంలో మనకు ఆహారం ఇస్తుంది, తాగడానికి నీరిస్తుంది, బ్రతకడానికి గాలి, మనం నివసించేందుకు స్థలం, ఇలా చెట్లు, పర్వతాలు, నదులు ఇవన్నీ భూమాత ఇచ్చిన అమూల్యమైన వరాలు. మన జీవితం మొత్తం ఆమెపై ఆధారపడే ఉంటాం. అలాంటి భూమి గురించి మీలో ఎంతమందికి ఎన్ని విశేషాలు తెలుసు? మాక్సిమం తెలుసుండకపోవచ్చు, నిజంగా చెప్తున్నా, భూమి గురించిన విశేషాలు తెలుసుకుంటూ ఉంటే ఎంత మంచి ఫీలింగ్ వస్తుందో, మనందరికీ ఈ భూమి పైన గౌరవం ఖచ్చితంగా పెరుగుతుంది. లేట్ లేకుండా మరి ఆ విశేషాలు తెలుసుకుందామా? వెల్కమ్ టు ఈ సంగతి మీకు తెలుసా. నేను మీ కావ్యశ్రీ. భూమి ఎలా ఏర్పడిందంటే, సుమారు 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం, అంటే 450 కోట్ల సంవత్సరాల క్రితం, సూర్యుడు ఏర్పడుతున్న సమయంలో అతని చుట్టూ గ్యాస్, అంటే వాయువులు, ధూళి కలిసి ఒక పెద్ద మేఘంలా ఉండేది. దీన్నే సోలార్ నెబులా అంటారు. ఆ మేఘం తిరుగుతూ చిన్న చిన్న కణాలు ఒకదానితో ఒకటి ఢీకొని కలవడం మొదలైంది. ఇలా కలుస్తూ కలుస్తూ పెద్ద పెద్ద గడ్డలుగా మారాయి. ఈ ప్రక్రియని అక్రేషన్ అంటారు. అలా ఏర్పడిన పెద్ద గడ్డలలో ఒకటి నెమ్మదిగా పెరిగి భూమిలాగా మారింది. మొదట్లో భూమి చాలా వేడిగా ఉండేది, మొత్తం అగ్నిగోళంలాగా మండిపోతూ ఉండేది. ఆ సమయంలో భూమిలో ఉన్న భారమైన పదార్థాలు, అంటే ఇనుము లాంటివి, లోపలికి వెళ్లిపోయి తేలికపాటి పదార్థాలన్నీ కూడా పైకొచ్చేసాయన్నమాట, పై పొరలోకి వచ్చేసాయి. కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత భూమి చల్లబడడం మొదలైంది. అప్పుడు ఆవిరి మేఘంలాగా మారి వర్షం పడింది. అలా సముద్రాలు ఏర్పడ్డాయి. అందుకే మనం ఇప్పుడు చూసే ఈ అందమైన భూమి చాలా కాలం పాటు జరిగిన ప్రక్రియల వల్ల ఫలితం. సో భూమి సుమారు 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది. భూమి సూర్యుని కుటుంబంలో 3వ గ్రహం. భూమిపై జీవం ఉండడానికి 3 ప్రధాన కారణాలున్నాయండి, గాలి, నీరు, ఉష్ణోగ్రత. భూమిపై ఉన్న నీటి పరిమాణం చాలా ఎక్కువ. సుమారు 70% నీరుంటే 30% మాత్రమే నేల ఉంటుంది. అంతరిక్షం నుంచి చూస్తే భూమి నీలం రంగులో కనిపిస్తుంది. అందుకే దీనిని బ్లూ ప్లానెట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. కానీ భూమిపై ఉన్న నీటిలో 97% సముద్రపు నీరే ఉంటుంది. కేవలం 3% నీరు మాత్రమే మంచినీరు. మన భూమి ఎంతో అందమైనది. భూమిపై మనం ఎన్నో అద్భుతాలను చూస్తాం. ఎత్తైన పర్వతాలు, పెద్ద పెద్ద సముద్రాలు, అడవులు, అందమైన పూలు, పక్షుల కిలకిల రావాలు, నదులు, వర్షపు చినుకులు, ఇవన్నీ భూమి ఇచ్చినటువంటి అద్భుతాలు. మీకు తెలుసా, ఒక పెద్ద చెట్టు ఒక సంవత్సరంలో 4 జీవితాంతం సరిపడే ఆక్సిజన్ ఇస్తుంది. ఆలోచించండి, ఒక చెట్టును కొట్టాలంటే 4 ఆక్సిజన్ ని మనం రాకుండా ఆపేసినట్టే. అది కూడా కేవలం 1 సంవత్సరం రోజుల పాటే. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు గుర్తించిన గ్రహాల్లో జీవం ఉన్నది భూమిపైన మాత్రమే. భూమి వ్యాసం సుమారు 12,742 కిలోమీటర్లు ఉంటుంది. భూమి పూర్తిగా గుండ్రంగా ఉండదండి. ఎలా ఉంటుందంటే, తిరునాళ్లలో మనకి ఒక బెలూన్ అమ్ముతారు, ఐడియా ఉందా? అది బౌన్స్ అవుతా ఉంటుంది, దానికి ఒక రబ్బర్ కట్టుంటారు, పైన కింద లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి, సైడ్స్ కి కొంచెం ఉబ్బినట్టుగా, అలాంటి బెలూన్ లాగా భూమి ఉంటుందన్నమాట. మరి మనం చిన్నప్పటి నుంచి చాలా సార్లు వినే ఉంటాం కదా, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది అని. భూమి సూర్యుని చుట్టూ గంటకు 107,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉంటుంది. మనకు తెలియకపోయినా మనం అంత వేగంగా ప్రయాణిస్తూనే ఉన్నామండి. భూమి

సూర్యుని చుట్టూ ఒకసారి పూర్తిగా తిరగడానికి 365 రోజుల 6 గంటల సమయం పడుతుంది. అందుకే మనకు ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి లీప్ ఇయర్ వస్తుంది. ఆ ఇయర్ లో ఫిబ్రవరిలో 29 రోజులు ఉంటాయి, ఒక రోజు ఎక్స్ట్రా ఉంటుంది. ఎందుకంటే సంవత్సరంలో 6 గంటలు ఎక్కువగా తిరుగుతుంది కదా, సో 4 సంవత్సరాలకి ఈ 6 6 6 6 24 గంటలు అవుతాయి. అంటే ఒక రోజు యాడ్ అవుతుంది. ఆ రోజును ఫిబ్రవరిలో కలిపారనమాట. ఆ సంవత్సరం ఫిబ్రవరిలో 28 రోజులు కాకుండా 29 రోజులు ఉంటాయి. సో ఇప్పుడు అర్థమై ఉంటుంది అనుకుంటా లీప్ ఇయర్ ఎందుకు వస్తుంది, అది కూడా 4 సంవత్సరాలకి అని. భూమి తన అక్షం అంటే తన యాక్సిస్ పై ఒకసారి పూర్తిగా తిరగడానికి 24 గంటలు పడుతుంది. ఈ తిరుగుడు వల్లే మనకు పగలు రాత్రి ఉంటుంది అనమాట. తన చుట్టూ తాను తిరుగుతూ ఉన్నప్పుడు ఏవైపు అయితే సూర్యుని సైడ్ చూస్తూ ఉంటుందో అక్కడ పగలుగా, ఏవైపు అయితే ఆపోజిట్ లో ఉంటుందో అక్కడ రాత్రిగా ఉంటుంది. ఇది ఇప్పటి నుంచి జరుగుతున్న విషయం కాదండి, భూమి ఏర్పడిన 450 కోట్ల సంవత్సరాల నుంచి కూడా భూమి ఇలాగే పరిభ్రమిస్తూనే ఉంది. భూమధ్య రేఖ దగ్గర భూమి తిరిగే వేగం గంటకు 1600 కిలోమీటర్లు. గంటకు 1600 కిలోమీటర్ల స్పీడ్ తో మనం తిరుగుతున్నామండి. మరి అంత స్పీడ్ తో మనం తిరుగుతూ ఉన్నా కూడా మనకి అస్సలు భూమి కదులుతున్నట్టు కూడా అనిపించదు. దీనికి కారణం ఏంటి అనంటే భూమితో పాటుగా భూమిపైన ఉన్నటువంటి అన్ని కూడా తిరుగుతూ ఉండడం వల్ల, అంటే చెట్లు, సముద్రాలు, బిల్డింగ్స్ అన్ని కూడా తిరుగుతూ ఉంటాయి. అలాగే భూమిపైన ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కూడా మనతో పాటు ప్యారలర్ గా తిరుగుతూనే ఉంటుంది, ఒకటే స్పీడ్ తో కాన్స్టెంట్ గా. సో అందువల్ల మనకు ఆ మూమెంట్ అన్నది అర్థం కాదు, తెలియదు అన్నమాట. సపోజ్ మనం ఒక కార్ లో వెళ్తూ ఉన్నాం అనుకోండి, పక్కనే ఇంకొక కార్ కూడా మన కార్ సేమ్ స్పీడ్ తో వస్తూ ఉంటే మనకు ఎంత వేగంలో వెళ్తూ ఉన్నాం, అసలు ఒక్కోసారి కదులుతుందా కారు అని కూడా డౌట్ వస్తుంది కదా. అదే పక్క కారు గానీ మన కారు గానీ స్లో అవడమో స్పీడ్ అవడమో చేసాయనుకోండి, అప్పుడు మనకు ఆ వేగం జప్పని కనిపిస్తుంది. అలాగే భూమితో పాటుగా మిగిలిన అన్ని కూడా తిరుగుతూ ఉండడం వల్ల మనకి ఆ భూమి తిరిగే మూమెంట్ ని మనం గ్రహించలేకపోతున్నాం. భూమికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది, దాన్నే గురుత్వాకర్షణ, గ్రావిటీ అంటారు. ఈ శక్తి భూమి దగ్గర ఉన్నటువంటి ప్రతి వస్తువుని తన వైపుకు లాక్కుంటుంది. మనం నేలపై నిలబడడం, నడవడం ఇవన్నీ కూడా గురుత్వాకర్షణ వల్లే జరుగుతూ ఉన్నాయి. ఒక వస్తువును పైకి విసిరితే అది మళ్లీ కిందకి పడిపోతుంది, ఎందుకంటే భూమి లాక్కుంటుంది కదా. సముద్రాలు, నదులు, గాలి ఇవన్నీ కూడా భూమి దగ్గరే ఉండడానికి ఈ గురుత్వాకర్షణే కారణం. ఒకవేళ అవి లేవనుకోండి సముద్రాలు ఎగిరిపోతాయి. ఆఫ్ కోర్స్ గాలి కూడా మన చుట్టూ ఉండదు. భూమి గురుత్వాకర్షణ అన్నది ఒక అదృశ్యమైనటువంటి శక్తి. ఇది లేకపోతే మనం వస్తువులు అన్ని కూడా గాలిలో తేలిపోతా ఉంటాం. ఒకసారి ఊహించండి అలా తేలుతా ఉంటే ఎలా ఉంటుందో కదా. భూమి చుట్టూ ఉన్న వాతావరణం మనల్ని సూర్యుడి హానికరమైన కిరణాల నుంచి, అంతరిక్ష ధూళి నుంచి కాపాడుతూ ఉంటుంది. సూర్యుడి నుంచి ఆల్ట్రా వైలెట్ అంటే యువి వంటి హానికరమైనటువంటి కిరణాలు వస్తూ ఉంటాయి. వాతావరణంలోని ఓజోన్ పొర ఆ కిరణాలను ఎక్కువగా అడ్డుకుంటుంది. అందువల్ల అవి నేరుగా భూమిపైకి రాకుండా మనుషులు, జంతువులు, మొక్కలు రక్షింపబడుతూ ఉన్నాయి. భూమికి సహజ ఉపగ్రహం కూడా ఉందండి, చంద్రుడు. చంద్రుడు భూమి అక్షాన్ని అంటే ఎర్త్ తిరుగుతూ ఉంది కదా, అది కరెక్ట్ గా తిరిగేలాగా సహాయపడతాడు. దీని వల్లనే, చంద్రుడి వల్లనే మనకి సీజన్స్, వసంతకాలం, వర్షాకాలం, ఎండాకాలం సరిగ్గా ఏర్పడుతూ ఉన్నాయన్నమాట. చంద్రుని గురుత్వాకర్షణ వల్ల సముద్రంలో అలలు, ఉప్పెనలున్నాయి కదా, అవి ఏర్పడతాయి. చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. అయితే ఆ శక్తి భూమిపై ఉన్నటువంటి నీటిని తన వైపు లాగుతూ ఉన్నప్పుడు సముద్రంలో ఆ అలలు ఎగిరి మళ్లీ కింద పడిపోతూ ఉంటాయి. అయితే భూమికి ఉన్నటువంటి ఆకర్షణ శక్తిలో చంద్రుడికి చాలా తక్కువ ఉంటుంది. భూమికే చాలా ఎక్కువ ఆకర్షణ ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇలా చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఎలా అయితే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంటుందో భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు. ఇలా తిరగడానికి చంద్రుడికి 27 రోజుల టైం పడుతుంది. భూమి పైన ఉన్న అత్యంత ఎత్తైన పర్వతం, ప్రపంచంలోనే అతి పెద్ద పర్వతం మౌంట్ ఎవరెస్ట్. అలాగే అత్యంత లోతైన ప్రాంతం మరీనా ట్రెంచ్. దీని లోతు దాదాపుగా 11 కిలోమీటర్లు ఉంటుంది. మనకి నేల మీద 10-11 కిలోమీటర్లు అంటే పెద్దగా అనిపించకపోవచ్చు, కానీ సముద్రం లోపల 10 కిలోమీటర్లు లోతు అంటే అది చాలా పెద్ద విషయం. మరీనా ట్రెంచ్ లో ఉన్న ఛాలెంజర్ డీప్ సుమారు 11 కిలోమీటర్ల లోతు ఉంటుంది. మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు కేవలం 8.8 కిలోమీటర్లు మాత్రమే. అంటే మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని పూర్తిగా ఛాలెంజర్ డీప్ లో ముంచేస్తే కూడా ఇంకొంచెం స్థలం మిగిలిపోయి మౌంట్ ఎవరెస్ట్ కంప్లీట్ గా మునిగిపోతుంది, అంత లోతు ఉంటుంది. భూమిపైన ఉన్న అతి పెద్ద

అడవి అమెజాన్ రెయిన్ ఫారెస్ట్. దీన్ని భూమి ఊపిరితిత్తులు అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే భూమిని ప్యూరిఫై చేసేది ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్. ప్రపంచంలో అత్యంత వేడి నమోదయ్యే ప్రదేశం డెత్ వ్యాలీ. ఇక్కడ ఒకసారి 56.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కూడా నమోదైంది. అండ్ ఇక్కడ ఇంకొక విచిత్రం ఏంటంటే, ఇంత టెంపరేచర్ లో కూడా మనుషులు జీవిస్తున్నారు. భూమిపైన అత్యంత చల్లని ప్రదేశం అంటార్కిటికా. ఇక్కడ -89 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఒకసారి పడిపోయిందండి. 0 డిగ్రీస్ దగ్గర నీరు గడ్డగడుతుంది. -89 డిగ్రీస్ అంటే ఎలా ఉంటుంది అక్కడ చలి, ఒకసారి ఊహించండి. శాస్త్రవేత్తలు ప్రతి సంవత్సరం వేలాది కొత్త జీవజాతుల్ని ఈ భూమి మీద కనుక్కుంటూ ఉన్నారండి. భూమి లేకపోతే మనిషి, జంతువులు, మొక్కలు, ఏ జీవం కూడా ఉండదు. భూమిపై 8 బిలియన్ మందికి పైగా ప్రజలు నివసిస్తూ ఉన్నారు. భూమి మీద కొన్ని ప్రదేశాల్లో సూర్యుడు నెలల పాటు అస్తమించడు, కొన్ని ప్రదేశాల్లో నెలల పాటు రాత్రి మాత్రమే, అంటే చీకటి మాత్రమే ఉంటుంది. ఎందుకంటే భూమి అక్షం సుమారు 23.5 డిగ్రీల కోణంలో వంగి ఉంటుంది. ఇందాక మనం అనుకున్నాం కదా కొంచెం లోపలికి ఉంటుంది అనేసి. సో ఆ టైంలో ఏమైతుందంటే అక్కడ సూర్యకాంతి చాలా కాలం పాటు పడకుండా ఉంటుంది. వన్స్ పడిందంటే మాత్రం చాలా కాలం పాటు అలాగే ఉంటుంది. సో భూమి తిరుగుతూ ఉన్నప్పుడు ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. మీకోసం ఈ పాట.

భూమి గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా. అయితే భూమి మనకి పైన కనిపించే లేయర్ మాత్రమే కాదండి, భూమి లోపల చాలా పొరలున్నాయి. భూమి బయట నుంచి లోపలికి మూడు ప్రధాన పొరలున్నాయి. ప్రతి పొర యొక్క నిర్మాణం, ఉష్ణోగ్రత, పనితీరు వేరు వేరుగా ఉంటుంది. క్రస్ట్, మాంటిల్, కోర్, ఇలా మూడు పొరలున్నాయన్నమాట. ముందుగా క్రస్ట్ అంటే మనం భూమి యొక్క అత్యంత పై భాగం గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. అంటే మనం అందరం ఎక్కడైతే ఉన్నామో, నివసించి, నిలబడి, కూర్చొని, పడుకొని, ఆరెల్స్ ఏం చేస్తూ మాట్లాడుతూ, ఈవెన్ దో నేను ఇప్పుడు మాట్లాడడం, మీరు వినడం, ఇవన్నీ కూడా ఈ క్రస్ట్ పార్ట్ నుంచే జరుగుతున్నాయి. మనం అందరం అక్కడే ఉంటాము. మనమే కాదు, పర్వతాలు, నదులు, సముద్రాలు, అరణ్యాలు, జంతువులు అన్ని కూడా ఈ పొర పైననే ఉంటాయి, భూమి యొక్క పై పొర. ఇది భూమి మొత్తం పరిమాణంలో పోలిస్తే చాలా సన్నని పొర. సెకండ్, మాంటిల్. క్రస్ట్ కింద ఉన్నటువంటి అతి పెద్ద పొర మాంటిల్. దీని మందం సుమారుగా 2,900 కిలోమీటర్లు ఉంటుంది. అంటే అంత వెడల్పుగా ఉంటుంది. ఇది చాలా వేడిగా, అలాగే గట్టి గట్టిగా ఉన్న రాళ్లతో తయారై ఉంటుంది. కొన్ని భాగాల్లో అయితే ఆ వేడికి రాళ్లు కూడా కరిగిపోయి ద్రవంలాగా ఉంటాయి. మాంటిల్లో జరిగే కన్వెన్షన్స్ వల్లనే భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, సునామీలు, ఖండాల కదలికలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. తర్వాత కోర్. ఇది భూమి లోపలి భాగం, మూడవ భాగం. ఈ భాగం అత్యంత లోపలిగా ఉంటుంది. అంటే అది బేస్ అన్నమాట, మధ్య భాగం భూమి లోపలికి. ఇక్కడ ఉష్ణోగ్రత దాదాపుగా 4,000 డిగ్రీల సెల్సియస్ నుంచి 6,000 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. చాలా వేడిగా ఉన్నప్పటికీ భారీ ఒత్తిడి వల్ల ఇది చాలా గట్టిగా ఉంటుంది. ఎందుకంటే భూమి పై నుంచి ఒత్తిడి అంతా కూడా ఆ మిడిల్ పార్ట్ కి పడుతూ ఉంటుంది. కాబట్టి కోర్ లో జరిగే కదలిక వల్ల భూమి పైన అయస్కాంత క్షేత్రాలు, అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఏర్పడతాయి. ఇది భూమిని సూర్యుడు హానికరమైనటువంటి కిరణాల నుంచి రక్షిస్తుంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, డైరెక్ట్ గా ఇది మనకైతే కనిపించదు ఈ అయస్కాంత క్షేత్రం, కానీ ఇది కనిపించని శక్తి. కానీ అది ఎలా పనిచేస్తుంది అన్నది దాని ప్రభావం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం అన్నమాట. సైంటిస్టులు తెలుసుకోగలుగుతున్నారు మనం అంటే, వాళ్ళు తెలుసుకొని మనకి చెప్తున్నారు. మరి ఇప్పుడు భూమి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుందండి. మనిషి అభివృద్ధి కోసం ప్రకృతిని నాశనం చేసేస్తున్నాడు, అడవులను నరికేస్తున్నారు, పరిశ్రమల కాలుష్యం పెరిగిపోతుంది, వాహనాల వల్ల గాలి కాలుష్యం పెరుగుతుంది, ప్లాస్టిక్ వల్ల భూమి మరియు సముద్రాలు కలుషితమైపోతూ ఉన్నాయి. ఈ సమస్యలన్నింటి వల్ల భూమికి మాత్రమే కాదు మన భవిష్యత్తుకు కూడా చాలా ప్రమాదం. ఎందుకంటే మన భవిష్యత్తు భూమి పైననే కదా ఆధారపడి ఉంది. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న పెద్ద సమస్యల్లో వాతావరణం మార్పు ఒకటి. దీనివల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, సముద్ర మట్టం పెరుగుతోంది, తుఫాన్లు ఎక్కువగా వస్తున్నాయి. ఇవి మన జీవన విధానాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఈ విశ్వంలో కోట్లాది గ్రహాలు ఉన్నా మనకు జీవం ఇచ్చే ఒకే ఒక్క గ్రహం భూమి. మనం నిలబడుతున్న నేల, మనం తాగే నీరు, మనం పీల్చే గాలి, ఇవన్నీ భూమి నుంచి మనకు వచ్చినటువంటి గొప్ప వరాలు. మరి మన కోసం ఇంత చేసిన భూమిని మనం కాపాడుకోవాలిగా. భూమిని కాపాడడం ప్రతి ఒక్క మనిషి బాధ్యత. మనం చేసే చిన్న చిన్న మార్పులు పెద్ద పెద్ద మార్పులకు దారితీస్తాయి. ఎక్కువ చెట్లు నాటాలి, నీటిని ఆదా చేయాలి, ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి, అవసరం లేకుండా ముఖ్యంగా ఇది వాహనాలు వాడకూడదు. ఇలాంటి చిన్న చిన్న చర్యలు తీసుకుంటే పెద్ద పెద్ద ఫలితాలు వస్తాయండి. ఈ రోజుల్లో మనం అనుకుంటూ ఉంటాం, మనకేంటి ఒక సెంటు భూమి కూడా లేదు అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ భూమి అందరిది, ఆ భూమి ఇచ్చే వనరులు అందరివి. వాటి నుంచి మనల్ని ఎవ్వరూ ఆపలేరు. మనందరం బ్రతికున్నంత వరకు, ఈవెన్ చనిపోయిన తర్వాత కూడా తీసుకుంటూనే, ఉపయోగించుకుంటూనే ఉంటాం. మరి అలాంటి భూమికి మనం చాలా చేయాలండి. భూమి నాశనం అయిపోతే అసలు ఎంత డబ్బు ఉన్న వాళ్ళైనా, ఎంత భూమి ఉన్న వాళ్ళు కూడా దాన్ని ఆపలేరు. అంతే కదా, సునామీ వస్తుంది, ఇది నా భూమి రాకు అంటే రాకుండా ఆగిపోద్దా? భూకంపం వస్తుంది, ఇక్కడ నా భూమి ఉంది ఈ ప్లేస్ లో రాకు అంటే రాకుండా ఉంటదా? చిన్న చిన్న మార్పులు చేస్తే అవి పెద్ద పెద్ద మార్పులకు కారణమవుతాయండి. అందరికీ తెలుసు ఈ విషయం, కానీ పాటించడమే కొంచెం కష్టం కదా. చెట్లని ఈజీగా నరికేస్తూ ఉంటాం,

అసలు ఒక పెద్ద చెట్టు అది అంత పెద్దగా రావాలి అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంటుంది. యాజ్ ఎ సెడ్, ఒక చెట్టు సంవత్సరం రోజుల పాటు నలుగురు మనుషులకు జీవితాంతం బ్రతికేంత గాలిస్తుందంటే ఒక చెట్టు ఎంత మందికి ప్రాణం పోస్తుంది ఒకసారి ఆలోచించండి. గాలి యొక్క విలువ మనకి ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? నాకు తెలిసి చాలా మందికి కరోనా టైంలో తెలుసుంటుంది. బ్రీతింగ్ ఇష్యూస్ ఎంత కష్టంగా ఉంటుంది. మరి మన సొంత ప్రాబ్లం వల్ల మనం గాలి తీసుకోలేకపోతే అంత ఇబ్బంది ఫీల్ అవుతున్నామే, అదే అసలు భూమి పైన గాలే లేదు అప్పుడేంటి పరిస్థితి, నీరే లేదు అప్పుడేంటి పరిస్థితి, ఎంత వాల్యుబుల్ అయిపోతాయి ఒకసారి ఊహించండి. కొన్ని కొన్ని చోట్ల చూస్తూ ఉంటే ఎంత ముచ్చటేస్తా ఉంటుందో. రోడ్లు కానీ ఇల్లు కానీ కట్టుకునేటప్పుడు ఒక పెద్ద చెట్టు అక్కడ ఉంటే ఆ చెట్టుని ఏమీ చేయకుండా డిస్టర్బ్ చేయకుండా అంతవరకు వదిలేసి వాళ్ళ మిగిలిన ప్లాన్ వేసుకుంటూ ఉంటారు. సచ్ ఎ గ్రేట్ థింగ్ అనిపిస్తుంది అండి ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే. అలాంటి మార్పు ప్రతి ఒక్కరిలో రావాలి. ఒక చెట్టు నేను కొట్టేస్తే ఏమవుతుందిలే, ఒక ప్లాస్టిక్ కవర్ నేను వాడితే ఏమవుతుందిలే, ఒక బకెట్ వాటర్ నేను వేస్ట్ చేస్తే ఏమవుతుందిలే అనుకుంటే రేపు భవిష్యత్తులో ఈవెన్ మనం ఉండకపోవచ్చు, అప్పటికి మన కాలం అయిపోయి ఉండొచ్చు, బట్ మన వాళ్ళే ఇబ్బంది పడతారు. సో ఇది ఇవాళ మన ఈ సంగతి మీకు తెలుసా? మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేశారు అనుకుంటూ ఉన్నాను, ఎందుకంటే మన భూమి గురించి మనకు తెలియని విషయాలు ఎలా ఉంటాయి, ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి కదా. వచ్చే వారం ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నేను వచ్చేస్తా. నేను మీ కావ్యశ్రీ, బై బై. ఇంతవరకు ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. ఇప్పుడు చైతన్య సినిమాలోని ఒక బ్యూటిఫుల్ సాంగ్ విందాం.

0: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా అండి? ఆయన పాట పాడుతుంటే అందరూ సింగర్స్ అయిపోతారు అదేంటో వినడం మానేసి. యా, మనకు కూడా పాడాలి అన్న ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే సింగర్ ఎస్పి గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. అలాగే ఎంతో అవలీలగా అలా సింపుల్గా ఏదో ఒక మాటలు మాట్లాడేసినట్టుగా పాటలు పాడేస్తూ ఉంటారు ఆయన. సో ఇళయరాజా గారి మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చినటువంటి మూవీ చైతన్య ఎంత బాగుంది కదండి పాట. ఓకే,
1: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెడ్స్ మీద వింటూ ఉన్నారు. హలో అభిరుచి ప్రోగ్రామ్ కి వెల్కమ్. మీరు కూడా హలో అభిరుచిలో పార్టిసిపేట్ చేయాలంటే 0861233100 నెంబర్కి కానీ 0861233102 నెంబర్కి కానీ కాల్ చేసేయండి, మాట్లాడుకుందాం. మీకు నచ్చినటువంటి సాంగ్ని వినిద్దాము. మరి ముందుగా మనం అందాల రాక్షసి సినిమాలోని ఒక బ్యూటిఫుల్ మెలడీ విందామండి.

0: వాటే మెలడీ కదా. ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం వింటూ ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో
1: హలో
0: హలో, నమస్తే అండి, ఎవరు?
1: నమస్తే మేడం, మా నెల్లూరు జిల్లా పాట మాట్లాడము.
0: మీ పేరు?
1: తిరుపతి మేడం.
0: ఓకే అండి, విందామా మరి.

0: పొద్దున్నే ఇన్ని రకాల వంటలు వింటే ఆకలి ఇంకా ఎక్కువ ఉంది కదా. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: బాగున్నారా?
0: బాగున్నా. ఎవరు మాట్లాడుతున్నారు?
1: గౌరవనీయునైనా తమలము నాగేశ్వరరావు గారికి, కావ్యశ్రీ మేడం గారికి, ఈ సంగతి మీకు తెలుసా ఆర్జే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు.
0: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చెప్పేసేయండి, ఏ మూవీలో పాట?
1: ధనశిపు నుంచి సయ్యద్ జాకిర్ మేడం. మేడం, ఈరోజు ఇందాక ఒక పాట కోరుకున్నాను మేడం, అది గుర్తురాష్ట్రం లేదు. గీతాంజలిలో ఓ పాపాలాలి ఆ పాట వినిపించండి. కొత్త శ్రోతలు ఉన్నారు మేడం, నేను పేర్లు చెప్తాను
0: త్వరగా.
1: అన్నాపురం చేపల వెంకటేశ్వర్లు, కృష్ణన్న, అహోబలం వెంకటేశ్వర్లు, గోపీనాథు, మొహమ్మద్ రఫీ,
0: మీ ఫ్రెండ్స్ అందరూ
1: తపలా మస్తాను.
0: ఓకే అండి.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: హలో అభిరుచి కార్యక్రమంలో ఉన్నాం, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం.

0: హలో,
1: హలో హలో, గుడ్ మార్నింగ్ అండి.
0: గుడ్ మార్నింగ్, ఎవరు మాట్లాడుతున్నారు?
1: ఇనగొడి నుంచి మొహమ్మద్ రఫీ అండి.
0: ఓకే అండి,
1: బాగున్నారండి?
0: బాగున్నా. మీరు బాగున్నారా?
1: బాగున్నాను.
0: చెప్పండి.
1: ఈరోజు పాట వచ్చి బంగారు రాజు, దాంట్లో ఏ పాట అయినండి, కోరిన సోతలో బాలాజీ నగర్ నుంచి మా గురువు గారు ఖాదర్ బాషా గారు, ధనశంకర్ నుంచి జాకీర్ భాయ్, సుమంచల్ల గోపినాథు, మా ఫ్రెండ్స్ అందరి కోసం, ఇనే సోతలు అందరి కోసం.
0: థ్యాంక్ యూ.
2: అబాయ్ ఆర్మని డాంటకు డడనా
3: రాజుగారు, డాంటకు డడనా అనగా ఏమి?
2: ఓరి బుడ్డోడా, ఇంతకాలం తెలుసుకోకుండా ఏం చేస్తున్నారా? అడగాలి కదా, నేర్పిస్తాం కదా.

0: హలో అభిరుచి, ప్రోగ్రాం వింటూ ఉన్నారు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో,
1: నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ అండి.
0: ఓకే శ్రీనివాస్ గారు, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను హైదరాబాద్ మోదీపట్నం నుంచి మాట్లాడుతున్నానండి.
0: ఓకే, ఏ సినిమాలో పాట విందాం?
1: శివరామరాజు చిత్రండి.
0: ఓకే
1: ఆ పాట కావాలండి.
0: ఓకే, విందామా?
1: ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ.

0: ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం వింటూ ఉన్నారు. హలో, అభిరుచులు ప్రోగ్రాంలో ఉన్న కాలర్తో మాట్లాడదాం.
1: హలో,
2: శుభోదయం మేడం.
0: శుభోదయం అండి.
2: కావలి అడవల గ్రామం నుంచి అహోబిలం వెంకటేశ్వర్లు. మన శ్రోతలకు, మన అనౌన్సర్లకు, ముఖ్యంగా గౌరవనీయులైన కావ్యశ్రీ మేడం గారికి నమస్కారములు.
0: ఓకే అండి, మీకు నమస్తే. చెప్పేసేయండి ఈ సినిమాలో పాట.
2: ఈ రోజు యోగి సినిమాలో ఏ నోము నోచారు అనే పాట కావాలి మేడం. ఈ పాట ధనరాశ్రీపురం జాకిరి భాష కోసం, పాలెం పోలే కోసం, తబలా మస్తానే కోసం, తుమ్మలసెల గోపినాథ్ కోసం
0: వినిద్దామండి. థ్యాంక్ యూ.

ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం వింటూ ఉన్నారు. 102.7 మెగాహెడ్స్ మీద ఇప్పటి వరకు హలో అభిరుచిలో ఫోన్ ద్వారా లిజనర్స్ కోరినటువంటి పాటల్ని విన్నాము. మరికొద్దిసేపట్లో హలో అభిరుచిలో వాట్సాప్ ద్వారా వాళ్ళు పంపించినటువంటి మెసేజెస్ చదివి వాళ్ళు కోరినటువంటి సాంగ్స్ విందాము. మీరు కూడా మీకు నచ్చినటువంటి పాటని ఎఫ్ఎంలో వినాలి అనుకుంటే 7901084154 నెంబర్కి వెంటనే మెసేజ్

0: చేసేసేయండి.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
2: హలో, అభిరుచిలో వాట్సాప్ ద్వారా పంపిన మెసేజెస్లో ఫస్ట్ మెసేజ్ అండి, ఇవాళ స్నేహ గారి బర్త్డే. వావ్, చాలా హోమ్లీగా ఉండే హీరోయిన్స్లో స్నేహ గారు కూడా ఒకటి. ఆవిడ నటించిన తొలి వలపు సినిమాలోని పాట కావాలి అని చౌటప్పల్ నుంచి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్ కోరుతున్నారు. తప్పకుండా అండి, వినేద్దాం.

యా నెల్లూరు సింహపూరి ఎఫ్ఎం అభిరుచికి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. వంశీ సినిమాలో పాట కావాలి అంటూ ఉన్నారు దస్తగిరి సంధ్య, యాష్మిన్, సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. ఓకే, వినేద్దాం.

నెక్స్ట్ మెసేజ్ అండి. గోపి, గోపికా గోదావరి ఈ చిత్రంలోని పాట కావాలని. కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరిపొలం నుంచి పంతాడి శ్రీనివాసరావు, గంగాభవాని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. తప్పకుండా వినేద్దాం.

0: చక్రి గారి మ్యూజిక్కే డిఫరెంట్గా ఉంటుంది, అర్థమైపోతూ ఉంటుంది కంపోజ్ చేసింది ఎవరు అని క్లియర్గా. యా, నెక్స్ట్ మెసేజ్ అండి. నెల్లూరు నవాబ్పేట్ నుంచి మౌనిక రాస్తా ఉన్నారు. స్నేహ గారి బర్త్డే కోసం మాకు వెంకీ సినిమాలో పాట ప్లే చేయగలరా అంటూ ఉన్నారు. తప్పకుండా మౌనిక, ప్లే చేస్తా, వినేద్దాం. అంతకన్నా ముందు
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్?

ఇవాళ స్నేహ గారి బర్త్డే సందర్భంగా చాలా రిక్వెస్ట్లు మనకి ఆవిడ గురించే సాంగ్స్ వచ్చాయండి. మాకు స్నేహ గారి సాంగ్ హనుమాన్ జంక్షన్ సినిమాలో నుంచి ప్లే చేయండి అంటూ ఉన్నారు. భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, గంగాధర్ శ్రీనివాస్, పూన వెంకటేశం. ఓకే, నమస్కారం మేడం. మాకోసం ఆర్ఆర్ఆర్ చిత్రంలో పాట కావాలి అని నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్, అభిద, ఆయేష కోరుతున్నారు. ఓకే, మాకోసం సీతారామం సినిమాలో పాట కావాలి అని ఎం ప్రతాప్, ఐటీ జంక్షన్, విశాఖపట్నం నుంచి కోరుతున్నారు. ప్లీజ్ ప్లే ఎనీ గుడ్ సాంగ్ అంటూ ఉన్నారు. జార్ఖండ్ నుంచి శివగోప్, ప్రేమ్ గోప్, కపిల్, శివాన్ష్, సంగీత, లిపి, దిలీప్, దీపాలి. ఓకే, గుడ్ మార్నింగ్ ఆకాశవాణి, నమస్తే. దేవి నవరాత్రుల శుభాకాంక్షలు అంటున్నారు మీకు కూడా అండి. కొండపల్లి రాజా సినిమాలో పాట కావాలి అని హైదరాబాద్ వనస్థలిపురం నుంచి దోర్నాల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయి కృప కోరుతున్నారు. ఓకే, కూలీ నెంబర్ 1 సినిమాలో పాట కావాలి అని ముసాపేట గ్రామం, మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్, రోజా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కోరుతా ఉన్నారు. ఓకే అండి, శుభోదయం మేడం. మా కోసం ఆమె సినిమాలో పాట కావాలి అని మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోరుతా ఉన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో పాట కావాలి అని నల్గొండ జిల్లా నుంచి చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దామోజు వెంకటాచారి, వరలక్ష్మి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఆకాశవాణి నెల్లూరు సింహపురి కేంద్రానికి శుభోదయం. మేము నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుంచి మాట్లాడుతున్నాం. కీర్తి, రాజ్ కుమార్, సరోజ, సంతోష్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ భద్రాచలం సినిమాలో పాట కావాలని విష్ చేస్తా ఉన్నారు. మా కోసం సాంగ్ ప్లే చేయండి ప్లీజ్, టక్ జగదీష్ సినిమాలో నుంచి అంటూ ఉన్నారు కడప వినయ్. ఓకే, గుడ్ మార్నింగ్, శుభోదయం అండి అంటున్నారు. ఏదో ఒక మంచి పాట ప్లే చేయండి అంటూ ఉన్నారు శ్రీరామ హనుమాన్లు, వసంత, హరీష్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే అండి, గుడ్ మార్నింగ్. అతడు సినిమాలో పాట కావాలి అని హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక, వినయ్ కోరుతున్నారు. హాయ్, నమస్తే, గుడ్ మార్నింగ్ మేడం అంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి. సోమనాథం, జనార్దన్ రావు, వనచమ్మ, వెంకట భావన రాస్తున్నారు. ఈ సంగతి మీకు తెలుసా, బాగుందా? థ్యాంక్ యూ సో మచ్. మా కోసం కొత్త బంగారు లోకం సినిమాలో పాట దొంగ దొంగ సినిమాలో నుంచి కావాలి అంటున్నారు. ఓకే అండి, గుడ్ మార్నింగ్ మేడం. సింహపురి ఎఫ్ఎం వారికి నమస్తే. పుట్టపాక నుంచి భవానీ, వెంకట్, మాస్టర్ మిథున్, మహాదేవ్ యమగోళ చిత్రంలోని పాట కావాలి అంటున్నారు. స్నేహ పుట్టినరోజు సందర్భంగా శ్రీరామదాసు సినిమాలో పాట కావాలి అని ఉమ్మడి తూర్పుగోదావరి నుంచి, పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తుల గుప్త గారు కోరుతూ ఉన్నారు.

అనుకోకుండా వారం మారి ఈరోజు కార్యక్రమానికి విచ్చేసిన కావ్యశ్రీ మేడం గారికి స్వాగతం. థ్యాంక్ యూ అండి. నచ్చిన పాట? ఓకే, ష్యూర్. మీ రాజశేఖర్ రాజు అట. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. విజయదశమి సందర్భంగా, నవరాత్రుల సందర్భంగా శివరామ్ రాజు సినిమాలో పాట మధుసూదన్ రెడ్డి పాపి నేపాల్ ఆల్రెడీ ప్లే అయిందండి ఇందాకే. ఓకే, తాత మనవడు నుంచి ఎద్దు మైలార్ నుంచి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్ కోరుతూ ఉన్నారు ఈరోజు మీ షో బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి నరేష్ గారు. హాయ్, గుడ్ మార్నింగ్ అండి. మనశంకర్ వరప్రసాద్ సినిమాలో పాట కావాలి అని కోవూరు నుంచి వెంకటేశ్వర్లు ఆకాంక్ష కోరుతూ ఉన్నారు. ఓకే అండి, మరి చాలా మంది స్నేహ గారి బర్త్డే సందర్భంగా మనల్ని పాట రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మనం ఇప్పుడు ఒక ఫుల్ ఎనర్జెటిక్ పాటని వినేద్దాం. ఫ్రమ్ ది మూవీ హనుమాన్ జంక్షన్ అండ్ జుమ్మంది నాదం సినిమాలో పాట కావాలని నల్గొండ జిల్లా చందంపేట నుంచి దామోజ్ వెంకటాచారి కోరుతున్నారు. ఓకే, ఆంధ్ర వాళ్ళ సినిమాలో పాట కావాలి అని ఊటుకూరు నారాయణ రెడ్డిపేట జిల్లా నుంచి అరుణ, మోహన్, దివ్యభాయ్ కోరుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, మరి ఇప్పుడైతే మనం హనుమాన్ జంక్షన్ సినిమాలో పాట వినేద్దాం.

0: ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం వింటున్నారు. మరికొద్దిసేపట్లో ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్పై ప్రత్యేక కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి వింటారు. అనంతరం ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు, దార్శనిక భారత్ కార్యక్రమం కూడా వింటారు.
1: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఆకాశవాణి ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా జీఎస్టీ సంస్కరణలు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో అభివృద్ధిపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: వస్తు సేవల పన్ను జీఎస్టీ దేశంలో జూలై 1, 2017 నుండి అమల్లోకి వచ్చింది. దేశ ఆర్థిక ప్రయాణంలో జీఎస్టీ ఒక చారిత్రక మలుపు వంటిది. జీఎస్టీ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు విధించే బహుళ పరోక్ష పన్నులను సరళీకృతం చేసింది, పారదర్శకతను పెంచింది. ఈ పునాదిపై భారత ప్రభుత్వం తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణలు ఆమోదించింది. ఇది పన్ను వ్యవస్థను మరింత సజావుగా, సమర్థంగా, సాంకేతికతతో నడిచేలా చేయడానికి రూపొందించబడింది.

0: పడింది. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు సామాన్యులు, రైతులు, ఎంఎస్ఎంఈలు, మహిళలు, యువత, మధ్యతరగతి కుటుంబాలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తాయని, భారతదేశ దీర్ఘకాలిక వృద్ధిని బలోపేతం చేస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. సెప్టెంబర్ 22వ తేదీ నుండి అమల్లోకి వచ్చిన నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణలు వినియోగదారులకు ఎక్కువ ప్రయోజనాలు అందిస్తూనే వ్యాపారులను శక్తివంతం చేయడంలోనూ, సంక్లిష్టతలను తగ్గించడంలోనూ, వ్యాపారం చేయడంలో సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి ఇతోధికంగా దోహదపడుతున్నాయి. జీఎస్టీ సంస్కరణల వల్ల అనునిత్యం ప్రజలు వినియోగించే నిత్యావసర వస్తువులు చౌకగా మారాయి. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా జీఎస్టీ సంస్కరణలు రూపొందించబడ్డాయి. జీఎస్టీ కింద గతంలో 12% పన్ను విధించిన 99% వస్తువులను ఇప్పుడు 5% తగ్గించారు. జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా ఇప్పటి వరకు ఉన్న 4 స్లాబులను 2 స్లాబులకు తగ్గించారు. ఇకపై 5%, 18% పన్ను స్లాబులు మాత్రమే కొనసాగుతాయి. పెన్సిల్స్, క్రేయాన్స్, ఎక్సర్సైజ్ పుస్తకాలు, మ్యాప్లు, అట్లాస్లు మొదలైన విద్యా సంబంధిత వస్తువులపై జీఎస్టీని మినహాయించడం వల్ల విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. నిత్యం ఉపయోగించే టూత్ పేస్ట్, సబ్బులు, టూత్ బ్రష్లు, హెయిర్ ఆయిల్ మొదలైన వాటిపై పన్నును 18% నుంచి 5% తగ్గించారు. వెన్న, నెయ్యి, డైరీ పదార్థాలపైన, నమ్కిన్స్, భుజియా, మిక్చర్పై జీఎస్టీని 12% నుంచి 5% తగ్గించారు. వైద్యులు, ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ కేంద్రాలు అందించే ఆరోగ్య సంరక్షణ సేవలు జీఎస్టీ నుంచి మినహాయించబడ్డాయి. ఆరోగ్యానికి అనుకూలమైన పన్ను విధానాన్ని ప్రోత్సహించడం, మందులు, ముఖ్యమైన వైద్య పరికరాల ఖర్చును తగ్గించడం, బీమా కవరేజ్ను పెంచడం జీఎస్టీ హేతుబద్ధీకరణ లక్ష్యం. మందులపై జీఎస్టీని 12 నుండి 5% తగ్గించారు. కొన్నిటిపై జీఎస్టీని పూర్తిగా మినహాయించడం వల్ల ముఖ్యమైన మందుల ఖర్చులు తగ్గాయి. తద్వారా రోగులపై ఆర్థిక భారం తగ్గుతుంది. అనస్థీషియా, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, బ్యాండేజ్లు, డయాగ్నోస్టిక్ కిట్లు, సర్జికల్ గ్లోవ్స్, గ్లూకోమీటర్లు, థర్మామీటర్లు, ఇతర వైద్య ఉపకరణాలపై జీఎస్టీని 12% నుంచి 5% తగ్గించడం వల్ల ఆరోగ్య సంరక్షణ సేవలు చౌకగా లభిస్తున్నాయి. కంటి అద్దాలు, కంటి అద్దాల లెన్స్లు, కాంటాక్ట్ లెన్స్, గోగుల్స్పై జీఎస్టీని 12% నుండి 5% తగ్గించడం వల్ల సామాన్య ప్రజలకు దృష్టి దిద్దుబాటు సేవలు అందుబాటులో ఉంటాయి. దీనివల్ల విద్యార్థులు, వృద్ధులు, తక్కువ ఆదాయ కుటుంబాలకు చెందిన వారు ప్రయోజనం పొందుతారు. బయోమెడికల్ వ్యర్థాల శుద్ది సేవలు 12 నుండి 5% తగ్గించబడ్డాయి. ఔషధ వస్తువుల తయారీకి సంబంధించిన పనులపై జీఎస్టీ 12% నుండి 5% తగ్గింది. వ్యక్తిగత ఆరోగ్య బీమాపై జీఎస్టీ లేదు. మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్య బీమా ప్రీమియం ఇక నుండి చౌకగా ఉంటుంది. ఇది ఆరోగ్య బీమా అధికారిక వైద్య సంరక్షణను వ్యాప్తి చేయడంలో సహాయపడుతుంది. అమోనియా, సల్ఫ్యూరిక్ ఆమ్లం, నైట్రిక్ ఆమ్లం మొదలైన ఎరువులపై జీఎస్టీని 18% నుండి 5% తగ్గించడం వల్ల ఎరువుల ఖర్చు ఆదా అవుతుంది. ఈ తగ్గింపు ఎరువుల సంస్థలకు ఇన్పుట్ ఖర్చును తగ్గించి ధరల పెరుగుదలను నివారిస్తుంది, రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది. 12 రకాల బయో పెస్టిసైడ్లు అంటే జీవ పురుగు మందులు, అనేక సూక్ష్మ పోషకాలపై జీఎస్టీని 12% నుంచి 5% తగ్గించారు. ఈ నిర్ణయం పర్యావరణ అనుకూలమైన స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తుంది. ఈ తగ్గింపు చర్య రైతులు రసాయన పురుగు మందుల నుండి జీవ పురుగు మందుల వైపు మళ్లడానికి ప్రోత్సహించి నేల ఆరోగ్యాన్ని, పంట నాణ్యతను మెరుగుపరుస్తుంది. బయో పెస్టిసైడ్లు, సూక్ష్మ పోషకాలపై జీఎస్టీని తగ్గించడం వల్ల సేంద్రియ విధానంలో పంటలు సాగు చేసే చిన్న రైతులకు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు ప్రయోజనం చేకూరుతుంది. సహజ వ్యవసాయ మిషన్కు అనుగుణంగా ఉంటుంది. వ్యవసాయ యంత్రాలు, నీటిపారుదల పరికరాలపై జీఎస్టీని 12% నుండి 5% తగ్గించడం వల్ల వ్యవసాయ ఖర్చులు తగ్గుతాయి. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు రైతు సంక్షేమాన్ని మెరుగుపరుస్తాయి, స్థిరమైన వ్యవసాయానికి మద్దతు ఇస్తాయి. పరిశ్రమల మధ్య ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని పెంచడానికి నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణలు దోహదపడతాయి. అందరికీ ఆరోగ్యం అనే ప్రభుత్వ దార్శనికతను జీఎస్టీ సంస్కరణలు బలోపేతం చేస్తాయి. సామాన్య మధ్యతరగతి ప్రజల ప్రయోజనాలను, రైతులు, ఎంఎస్ఎంఈల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు అన్ని వర్గాలకు ఇతోధికంగా మేలు చేస్తాయి. ప్రజల జీవన సౌలభ్యాన్ని లక్ష్యంగా చేసుకుని తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు రూపొందించినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ సంస్కరణలు అందరికీ ప్రయోజనం చేకూరుస్తాయని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: 22 సితంబర్ సే దేశ్ మే జీఎస్టీ ఏక్దమ్ కమ్ హో జాయేగీ, దేశ్ మే ఆప్కీ రోజ్మర్రా కీ జరూరత్ కీ జ్యాదాతర్ చీజో పర్ జీఎస్టీ మే బడీ కమీ కీ గయీ హై. జీఎస్టీ కమ్ హోనే సే

0: పునరుత్పాదక ఇంధన వినియోగ ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, సీఈటీపీలు, మురుగునీటి శుద్ది ప్లాంట్లు అందించే సేవలపై జీఎస్టీని 12% నుంచి 5% తగ్గించారు. ఈ తగ్గింపు చర్య పరిశ్రమలు కేంద్రీకృత వ్యర్థాల శుద్ది పద్ధతులను ఉపయోగించుకునేలా ప్రోత్సహిస్తుంది. ఫలితంగా కాలుష్య రహిత వాతావరణం ఏర్పడుతుంది, పారిశ్రామిక ప్రాంతాల్లో స్థిరమైన అభివృద్ధికి తోడ్పడుతుంది. బయోడిగ్రేడబుల్ సంచులపై జీఎస్టీని 18% నుండి 5% తగ్గించారు. ఇవి ఇక నుండి తక్కువ ధరకు లభ్యమవుతాయి. వినియోగదారులు, దుకాణదారులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కు దూరంగా ఉండేలా ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. బయోడిగ్రేడబుల్ బ్యాగ్ ఉత్పత్తిదారులు చిన్న మధ్యతరహా సంస్థలు లేదా స్టార్టప్లు కాబట్టి తక్కువ జీఎస్టీ వారి మార్కెట్ ప్రవేశాన్ని సులభతరం చేస్తుంది. మినీ బస్సులపై జీఎస్టీని 28% నుంచి 18% తగ్గించారు. అలాగే వాణిజ్య వస్తువులను రవాణా చేసే ట్రక్కులు, డెలివరీ వ్యాన్లపై జీఎస్టీని 28% నుంచి 18% తగ్గించారు. జీఎస్టీ రేటు తగ్గింపు వాహనాల విస్తరణ, ఆధునికీకరణను ప్రోత్సహిస్తుంది. పాత వాహనాలను దశల వారీగా తొలగించడం వల్ల కాలుష్యం, ఉద్గారాలు తగ్గుతాయి. జీఎస్టీ సంస్కరణలు దేశంలో హరిత పరివర్తనకు శక్తినిస్తాయి. వాణిజ్య వస్తువులను రవాణా చేసే వాహనాలపై జీఎస్టీని తగ్గించడం వల్ల సరుకు రవాణా రేట్లు తగ్గి వస్తువులు చౌకగా లభించడానికి తదుపరితరం జీఎస్టీ మార్గం సుగమం చేసింది. ఇది వ్యవసాయ వస్తువులు, సిమెంటు, ఉక్కు మొదలైన అనేక ఉత్పత్తులను చౌకగా తరలించడానికి వీలు కల్పిస్తుంది. రహదారి రవాణా రంగంలో పెద్ద వాటాను కలిగి ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా ట్రక్ యజమానులను ప్రోత్సహించే విధంగా ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ లాజిస్టిక్స్ విధానం లక్ష్యాలకు అనుగుణంగా సహాయపడుతుంది. సామాన్య ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జీఎస్టీలో 2 స్లాబులు మాత్రమే కొనసాగించాలని నిర్ణయించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. చాలా ఆహార పదార్థాలపై 0% జీఎస్టీ ఉంటుందని, పేదలు, సామాన్యులు అధికంగా వాడే వస్తువులపై 5% మాత్రమే జీఎస్టీ విధించినట్టు నిర్మలా సీతారామన్ వివరిస్తూ,
1: దగ్గర దగ్గర 17 types ఆఫ్ ట్యాక్స్ ఉండేవి, దానిపైన 8 సెస్ ఉండేవి. సో మొత్తం అన్నిటినీ కలిపి దేశ వ్యాప్తంగా ఒకే ట్యాక్స్ 4 types ఆఫ్ రేట్స్ లో తీసుకొచ్చినదే జీఎస్టీ. మనం ఇంకో కొంచెం తగ్గించి జనానికి మీద ఉన్న భారాన్ని తగ్గించగలుగుతామా అనే ఆ దృష్టిలో ఆలోచించే ఒకే బాడీ జీఎస్టీ కౌన్సిల్. 12% ఉన్నటువంటి 99% ఐటమ్స్ 5% వెళ్ళిపోయాయి. ఈ 28% లో ఉన్నటువంటి ఐటమ్స్ మీరు చూస్తే 90% ఐటమ్స్ 18 వచ్చేసాయి. దాంట్లో కూడా 10% మీకు తగ్గింది.
0: జీఎస్టీలో తగ్గింపు ఫలితంగా ఎలక్ట్రానిక్ వస్తువులు చౌక ధరల్లో లభిస్తున్నాయి. జీఎస్టీ సంస్కరణలతో డిజిటల్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాల సాధన కూడా వేగం పుంజుకుంటుంది. ఎయిర్ కండిషనర్లు, డిష్ వాషర్లు, ఎల్సీడీ, ఎల్ఈడి టీవీలపై జీఎస్టీని 28% నుంచి 18% తగ్గించడం వల్ల చౌక ధరకు లభించే ఈ వస్తువులు మరిన్ని కుటుంబాలకు అందుబాటులోకి వస్తాయి. ఈ సంస్కరణలు స్థానిక తయారీని ప్రోత్సహిస్తాయి, దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుంది. టీవీతో సంబంధం లేని మానిటర్లు, ప్రొజెక్టర్లపై జీఎస్టీని 28% నుంచి 18% తగ్గించారు. ఈ తగ్గింపు వల్ల విద్యా సంస్థలు, కార్యాలయాలతో పాటు డిజిటల్ శిక్షణ కేంద్రాలకు ఖర్చులు తగ్గుతాయి. ఇదే విధంగా పవర్ బ్యాంకులు సహా లిథియం అయానేతర ఎలక్ట్రిక్ అక్యుమిలేటర్లపై జీఎస్టీని 28% నుంచి 18% పరిమితం చేయడంతో ఇంధన నిల్వ సేవలు మరింత చౌక ధరల్లో అందుబాటులోకి వచ్చాయి. రెండు వైపులా ప్రసారాలకు వాకీటాకీలపై జీఎస్టీని 12% నుంచి 5% తగ్గించారు. ఈ తగ్గింపు వల్ల పోలీసు, పారామిలిటరీ, రక్షణ దళాలకు కొనుగోలు ఖర్చులు తగ్గుతాయి. కంపోస్టింగ్ యంత్రాలపై ఇక నుండి 12% బదులు 5% జీఎస్టీ వర్తిస్తుంది. ఇది వ్యర్థ పదార్థాల నుంచి ఇంధనాన్ని ఉత్పత్తి చేసే ప్రక్రియతో పాటు కంపోస్టింగ్ సాంకేతికతలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ సంస్కరణలతో ఎలక్ట్రానిక్స్, సాంకేతిక విజ్ఞాన అనుబంధ రంగాల్లో గణనీయమైన అభివృద్ది నమోదవుతుందని భావిస్తున్నారు. గిరాకీ పెరగడంతో పాటు ఖర్చులు తగ్గుతాయి. కాబట్టి ఎంఎస్ఎంఈలకు, దేశీయ తయారీదార సంస్థలకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ద్విచక్ర వాహనాలు, చిన్న కార్లపై జీఎస్టీని 28% నుంచి 18% తగ్గించడం వల్ల మధ్యతరగతి కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది. సిమెంట్పై జీఎస్టీని 28 నుంచి 18% తగ్గించగా మార్బుల్, గ్రానైట్ బ్లాక్స్ పై పన్నును 12 నుంచి 5% తగ్గించారు. హస్తకళా ఉత్పత్తులు, పెయింటింగ్లు, వివిధ రకాల బొమ్మలపై జీఎస్టీని 12 నుంచి 5% తగ్గించడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూరుతుంది. తదుపరితరం జీఎస్టీ సంస్కరణలపై ప్రజలకు అవగాహన పెంపొందించడానికి భారత ప్రభుత్వం బ్లాగ్ రచన

0: పోటీ ఇన్ఫోగ్రాఫిక్స్ డిజైనింగ్ పోటీలు నిర్వహిస్తోంది. ఆసక్తి గల దేశ ప్రజలు, ముఖ్యంగా యువత, విద్యావేత్తలు, డిజైన్ నిపుణులు నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ బ్లాగ్ రచన ఇన్ఫోగ్రాఫింగ్ డిజైనింగ్ పోటీల్లో పాల్గొని ఆకర్షణీయమైన నగదు బహుమతులు పొందవచ్చు. సెప్టెంబర్ 15 ప్రారంభమైన పోటీలు అక్టోబర్ 15 సాయంత్రం 5:30 ముగుస్తాయి. మరిన్ని వివరాలకు myGOV.in ను సందర్శించవచ్చు. ఈ విధంగా ప్రజలకు అవసరమైన అన్ని రంగాలకు జీఎస్టీ సంస్కరణలు ఉపయోగపడుతున్నాయి. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు ప్రజలకు జీవన సౌలభ్యం, సంస్థలకు వ్యాపార సౌలభ్యాన్ని నిర్ధారిస్తూ సరళమైన వృద్ధి ఆధారిత జీఎస్టీ వ్యవస్థను రూపొందించాలనే కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తున్నాయి. సరళీకృత జీఎస్టీ వ్యవస్థ భారతదేశ పన్ను ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.
1: వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో అభివృద్ధి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
2: వామపక్ష తీవ్రవాదం ఒకప్పుడు దేశంలోని మారుమూల అటవీ గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధికి, శాంతి భద్రతలకు సవాలుగా నిలిచిన సమస్య. హింస, భయాందోళనల కారణంగా అనేక ప్రాంతాల్లో సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. ప్రభుత్వ సేవలు, మౌలిక వసతులు, విద్య, వైద్యం, ఉపాధి వంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు పూర్తి స్థాయిలో చేరడం కష్టంగా మారింది. ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు భద్రతా చర్యలతో పాటు అభివృద్ధి, ప్రజా సంక్షేమం, హక్కుల పరిరక్షణ, సుపరిపాలనకు సమాన ప్రాధాన్యమిస్తూ సమగ్ర వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. ఒకవైపు భద్రతా బలగాల కార్యకలాపాలను విస్తరిస్తూనే మరోవైపు మారుమూల గ్రామాలకు రహదారులు, వంతెనలు, విద్యుత్, మొబైల్ నెట్వర్క్, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, బ్యాంకింగ్, ఉపాధి అవకాశాలను చేరువ చేస్తున్నారు. భద్రతతో కూడిన అభివృద్ది, అభివృద్దితో పెరిగే ప్రజల విశ్వాసం, ప్రజల భాగస్వామ్యంతో బలోపేతమయ్యే సుపరిపాలన, ఈ సమన్వయ విధానం వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో క్రమంగా మార్పుకు దారితీస్తోంది. హింసకు బదులుగా అభివృద్ది, భయానికి బదులుగా భద్రత, వెనుకబాటుతనానికి బదులుగా అవకాశాలు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఈ ప్రాంతాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చే ప్రయత్నాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. దేశ అభివృద్దికి, అంతర్గత భద్రతకు, సామాజిక స్థిరత్వానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్న వామపక్ష తీవ్రవాదాన్ని సమూలంగా అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం భద్రత, అభివృద్ది, హక్కుల పరిరక్షణ, స్థానిక పరిపాలన పెంపుదల అనే బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తోంది. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో శాంతి భద్రతలను పునరుద్దరించడానికి, స్థానిక ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసి కృషి చేస్తున్నాయి. సురక్షితమైన రక్షణ వలయంతో పాటు మౌలిక వసతుల కల్పన, ఉపాధి, విద్య, వైద్యాన్ని విస్తరించడం ద్వారా ఈ ప్రాంతాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకువస్తున్నారు. అటవీ, కొండ ప్రాంతాల్లోని మారుమూల గ్రామాలను సమీప పట్టణాలతో అనుసంధానించేందుకు వేల కిలోమీటర్ల మేర పక్కా రోడ్లు, వంతెనలను నిర్మిస్తున్నారు. రక్షణ దళాల సమాచార వ్యవస్థతో పాటు స్థానిక ప్రజలకు డిజిటల్ సేవలు అందించేందుకు వేలాది 4G 5G మొబైల్ టవర్లను ఏర్పాటు చేశారు. వేలాది పోస్టాఫీసులు, బ్యాంకింగ్ కరెస్పాండెంట్లను నియమించి ప్రభుత్వ పథకాల నిధులను నేరుగా లబ్దిదారులకు జమ చేస్తున్నారు. రహదారులు, తాగునీరు, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, తదితర మౌలిక సదుపాయాలు త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రభావిత జిల్లాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంచడానికి ప్రతి ప్రభావిత జిల్లాల్లో పారిశ్రామిక శిక్షణ కేంద్రాలు, నైపుణ్యాభివృద్ది కేంద్రాలను నెలకొల్పి ఉచిత శిక్షణ ఇస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఏకలవ్య మోడల్ నివాస పాఠశాలలు స్థాపించడం, పోస్టాఫీసులు, బ్యాంకింగ్ వ్యవస్థల ద్వారా ఆర్థిక సేవలను ఇంటింటికి చేరవేయడం జరుగుతోంది. గిరిజనులకు, స్థానిక ప్రజలకు అటవీ భూములపై హక్కుపత్రాలు అందించి వారి భూములపై యాజమాన్య హక్కులను కల్పిస్తున్నారు. హింసను వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చే తీవ్రవాదులకు ఆర్థిక సహాయం, నివాసం, స్వయం ఉపాధి శిక్షణ అందిస్తున్నారు. ఒకప్పుడు 100 కంటే ఎక్కువ జిల్లాల్లో విస్తరించిన నక్సల్ ప్రభావం అభివృద్ది, భద్రతా చర్యల వల్ల గణనీయంగా తగ్గింది. స్థానిక ప్రజల భాగస్వామ్యంతో రోడ్లు, నెట్వర్క్, ఉపాధి పనులు అందడంతో స్థానికులు అభివృద్ది వైపు అడుగులు వేస్తున్నారు. మారుమూల గ్రామాల్లో పోలీస్ స్టేషన్లు, సీఆర్పీఎఫ్ క్యాంపులతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా అందుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విస్తృత భద్రతా చర్యలు, మౌలిక వసతుల అభివృద్ది వ్యూహాల వల్ల అనేక నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో హింస తగ్గి సాధారణ స్థితి నెలకొంటోంది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
3: साल 2013 में 180 से अधिक जिले, 180 से ज्यादा डिस्ट्रिक्ट

0: आतंक से प्रभावित थे, आज माओवादी आतंक से प्रभावित जिलों की संख्या सिंगल डिजिट में पहुंच चुकी है।
1: ఛత్తీస్గఢ్లోని బస్తర్ డివిజన్లో వామపక్ష తీవ్రవాదాన్ని సంపూర్ణంగా నిర్మూలించడానికి భారత భద్రతా బలగాలు, రాష్ట పోలీసులు ఉమ్మడిగా అతిపెద్ద కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్ కాగర ప్రారంభించాయి. మావోయిజం, నక్సల్ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడం, ఇప్పటివరకు మావోయిస్టులకు సురక్షిత స్థావరాలుగా ఉన్న దండకారణ్యం, అబూజ్మాడ్, బీజాపూర్, సుక్మా సరిహద్దు అటవీ ప్రాంతాల్లోకి నేరుగా వెళ్లి శోధించడం, దట్టమైన అడవుల్లో కొత్తగా భద్రతా బలగాలు క్యాంపులను ఏర్పాటు చేసి మావోయిస్టుల సంచారాన్ని అడ్డుకోవడం ఈ ఆపరేషన్ లక్ష్యాలు. దీనిలో అనేక రక్షణ, ప్రత్యేక దళాలు కలిసి పనిచేసి విజయం సాధించాయి. ఈ ఆపరేషన్ కింద జరిగిన ఎన్కౌంటర్లలో అనేక మంది కీలక మావోయిస్టు కమాండర్లు మరణించారు. ఆయుధాలు, భారీగా పేలుడు పదార్థాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ,
2: బస్తర్ వాళ్ళు ఇస్లియే చుప్ గయే థే కి వహా లాల్ ఆతంక్ కా పర్ఛాయా థా, ఇస్లియే వహా వికాస్ నహీ పహుంచా. లాల్ ఆతంక్ కా పర్ఛాయా వికాస్ నహీ హై, ఇస్లియే నహీ గయా థా. లాల్ ఆతంక్ కా పర్ఛాయి వహా పడా థా, ఇస్లియే వికాస్ నహీ పహుంచా థా. ఆజ్ పర్ఛాయి హట్ గయీ హై ఔర్ బస్తర్ వికసిత్ హో రహా హై మాన్యవర్, బస్తర్ మే వికాస్.
1: రాష్టంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒకప్పుడు వామపక్ష తీవ్రవాద ప్రభావం కారణంగా అభివృద్ది కార్యక్రమాలకు పలు సవాళ్లు ఎదురయ్యాయి. అయితే భద్రతా చర్యలతో పాటు ప్రభుత్వ అభివృద్ది కార్యక్రమాలను విస్తరించడంతో మారుమూల గిరిజన ప్రాంతాల్లో పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. కొండలు, అటవీ ప్రాంతాల్లోని గ్రామాలను సమీప పట్టణాలు, మండల కేంద్రాలతో అనుసంధానించేందుకు రహదారులు, వంతెనల నిర్మాణం చేపడుతున్నారు. విద్యుత్, తాగునీరు, మొబైల్ నెట్వర్క్, పాఠశాలలు, ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో గిరిజన ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువవుతున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన లబ్దిదారులకు నేరుగా అందించడం ద్వారా మారుమూల ప్రాంతాల్లో సుపరిపాలనను బలోపేతం చేసే చర్యలు కొనసాగుతున్నాయి. గిరిజన యువతకు విద్య, నైపుణ్యాభివృద్ది, ఉపాధి అవకాశాలను పెంచడం ద్వారా వారిని అభివృద్ది ప్రక్రియలో భాగస్వాములను చేస్తున్నారు. గిరిజనుల జీవనోపాధికి కీలకమైన అటవీ ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయాలు కల్పించడం, అటవీ హక్కుల గుర్తింపు ద్వారా అర్హులైన వారికి హక్కులను కల్పించడం వంటి చర్యలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భద్రత, అభివృద్ది, ప్రజా సంక్షేమం సమన్వయంతో ముందుకు సాగితే మారుమూల గిరిజన ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడే అవకాశముంది. ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ది కార్యక్రమాలు కొనసాగించడం ద్వారా అల్లూరి సీతారామరాజు జిల్లా మరింత వేగంగా ప్రగతి పదంలో ముందుకు సాగేలా చర్యలు చేపడుతున్నారు. దీనిపై ఐటీడీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆదిత్య వర్మ మాట్లాడుతూ,
3: We have been able to successfully target and cut down the left-wing extremism. First of all, from the police side, there is a eagle team that is particularly dedicated for the ganja cultivation areas. There, this team is continuously dedicated to identifying those families and refurbishing those families back into the normal cultivation. For doing that, we are trying to serve them on the employment front as well and making them back into the agricultural areas by giving them some alternate crops as well.
1: ఒకప్పుడు మావోయిస్టులకు కేంద్రంగా ఉన్న ప్రాంతాల్లో 30కి పైగా కొత్త సెక్యూరిటీ క్యాంపులు ఏర్పాటయ్యాయి. దీనివల్ల రోడ్లు, నెట్వర్క్ విస్తరణ సులభమయ్యింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రణాళిక ప్రకారం దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించే క్రమంలో ఆపరేషన్ కాగర్ అత్యంత నిర్ణయాత్మకమైనదిగా చెప్పవచ్చు. ఇది కేవలం సైనిక చర్య మాత్రమే కాకుండా అడవుల్లో ప్రభుత్వ అభివృద్ది పథకాలు వేగంగా అమలు కావడానికి మార్గం సుగమం చేస్తోంది. 2010లో అత్యధికంగా 1936 హింసాత్మక ఘటనలు నమోదు కాగా, ప్రభుత్వ వ్యూహాత్మక చర్యల వల్ల ఈ సంఖ్య 85% పైగా తగ్గి చారిత్రాత్మక కనిష్టానికి చేరుకుంది. 2014 నాటికి దేశవ్యాప్తంగా 126 జిల్లాలు నక్సల్ ప్రభావితంగా ఉండగా ఈ సంఖ్య కేవలం 2 జిల్లాలకు పరిమితమైంది. ఒకప్పుడు 35 జిల్లాలు అత్యంత ప్రభావిత జాబితాలో ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 0కి పడిపోయింది. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ద్వారా మావోయిస్టులకు ఆర్థిక సహాయం అందించే వ్యవస్థలను, విలువైన ఆస్తులను జప్తు చేశారు. ఆయుధాలు విడిచిపెట్టి జనజీవన స్రవంతిలోకి వచ్చేవారికి పునరావాసం, ఆర్థిక సహాయం అందించడం ద్వారా మావోయిస్టు సభ్యులు చేజారేలా చేశారు. అటవీ ప్రాంతాల్లో వేలాది కిలోమీటర్ల మేర రహదారులు, వంతెనల నిర్మాణం చేపట్టడంతో భద్రతా బలగాల పటాలాలు సులువుగా పహారా కాయడానికి గిరిజనులకు మార్కెట్ అనుసంధానం వీలయ్యింది. మారుమూల గ్రామాలకు ఆరోగ్య సేవలు అందించేందుకు కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సంచార వైద్య వాహనాలు అందుబాటులోకి వచ్చాయి.

0: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, మహారాష్ట, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో నక్సల్ ప్రభావం పూర్తిగా తగ్గిపోగా ప్రస్తుతం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనూ ప్రభావం తగ్గింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర విధానం వల్ల నక్సలిజం ప్రజల మద్దతును కోల్పోయి అంతిమ దశకు చేరుకుందనే చెప్పాలి. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో శాంతి భద్రతలను పటిష్టం చేయడంతో పాటు గిరిజనుల్లో నమ్మకాన్ని పెంచడానికి అటవీ హక్కుల గుర్తింపు చట్టం, పునరావాస విధానాలు అత్యంత కీలకమైన సాధనాలుగా పనిచేస్తున్నాయి. నక్సలైట్లు ప్రధానంగా గిరిజనుల భూమి, హక్కుల అసంతృప్తిని ఆసరాగా చేసుకుని ప్రాబల్యం పెంచుకున్నారు. దీనికి పరిష్కారంగా అటవీ హక్కుల చట్టాన్ని వేగవంతం చేశారు. అడవుల్లో తరతరాలుగా సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాదారు పాసపుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. దీనివల్ల వారికి భూమిపై చట్టబద్దమైన యాజమాన్య హక్కులు లభిస్తున్నాయి. అటవీ హక్కుల గుర్తింపు ఆర్ఓఎఫ్ఆర్ పట్టా పొందిన రైతులకు నేరుగా పీఎం కిసాన్, ఉపాధి హామీ పథకం, బోరుబావులు, బిందు సేద్యం వంటి సదుపాయాలను అందిస్తున్నారు. ఇప్పపూలు, తేనె, తమలపాకులు, చింతపండు వంటి అటవీ ఉత్పత్తులకు గిరిజన సహకార మార్కెటింగ్ అభివృద్ది సమాఖ్య ట్రైఫెడ్ ద్వారా మద్దతు ధర ఇచ్చి దళారుల అక్రమాలను అరికట్టారు. హింసను వీడి సాధారణ జీవితంలోకి రావాలనుకునే మావోయిస్టుల కోసం కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన నిబంధనలతో కూడిన మార్గదర్శకాలను అమలు చేస్తోంది. లొంగిపోయిన మావోయిస్టులకు తక్షణ ఉపశమనం కింద 250,000 రూపాయల నుండి 500,000 రూపాయల వరకు సహాయం అందిస్తోంది. స్వయం ఉపాధి లేదా నైపుణ్యాభివృద్ది శిక్షణ పొందే కాలంలో నెలకు 6,000 రూపాయల వరకు ఉపకార వేతనం చెల్లిస్తారు. ఆయుధాలతో లొంగిపోతే ఆ ఆయుధాల స్థాయిని బట్టి అదనంగా ప్రత్యేక నగదు బహుమతి అందిస్తున్నారు. తీవ్రమైన నేరాలు లేని వారిపై ఉన్న పాత కేసులను ఉపసంహరించుకోవడం లేదా వేగవంతమైన విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడం జరుగుతోంది. లొంగిపోయిన వారి కుటుంబాలకు ప్రత్యేక భద్రత కల్పిస్తున్నారు. దీనిపై మాజీ మావోయిస్టు సభ్యులు మాట్లాడుతూ,
1: నా పేరు వంతాల బాలకృష్ణం నాయుడు. మా గ్రామం ఎకరాపల్లి గ్రామం, బొయితెల పంచాయతీ, జీమాడుగుల మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా. నేను మావోయిస్టు పార్టీలో 2016 చివరి ఏడాదిలోని జాయిన్ అయ్యడం జరిగింది. అంతకుముందు హైదరాబాద్ లోని బీటెక్ డిస్కంటి గ్రాడ్యుయేట్ చదివి ఉన్నాను. నేను ఉన్న 2 సంవత్సరాల పాటు పనిచేయడం జరిగింది. అదే క్రమంలోని మావోయిస్టు పార్టీ తరపున అనేక పోరాటాలు ప్రజల తరపున చేయడం జరిగింది. ఆ క్రమంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపు మేరకు నేను జనజీవన శ్రావంతిలోని స్వచ్ఛందంగా కలవడం జరిగింది. అప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లా అయినటువంటి పోలీస్ వారు, ప్రభుత్వం నన్ను సాధారణంగా ఆహ్వానించి నన్ను చక్కగా చూసుకోవడం జరిగింది. నాకు ప్రభుత్వం నుండి రావాల్సిన రివార్డు మొత్తం వెంటనే ఇవ్వడం జరిగింది. నేను కుటుంబంతో బతుకుతున్నాను. మారుమూల గ్రామంలోని పోడు వ్యవసాయం చేసుకుంటూ నేను బ్రతుకుతున్నాను. అలాగే ప్రభుత్వం వారు నా నుండి ఎటువంటి సహకారం కావాలన్నా ప్రభుత్వానికి స్వచ్ఛందంగా సహకరిస్తానని నేను తెలియజేస్తున్నాను.
0: స్థానిక ఎన్నికలు సజావుగా సాగడంతో గిరిజన గ్రామాలు నిధుల కేటాయింపుల్లో స్వయం నిర్ణయాధికారం సాధిస్తున్నాయి. హింస తగ్గుముఖం పట్టడం, సుపరిపాలన చేకూరడం వల్ల ఈ ప్రాంతాలు తీవ్రవాదం నీడ నుంచి బయటపడి వేగంగా అభివృద్ది పదంలో పయనిస్తున్నాయి. ఒకప్పుడు వామపక్ష తీవ్రవాద ప్రభావంతో వెనుకబడిన ప్రాంతాల్లో ఇప్పుడు అభివృద్ది, విద్య, ఉపాధి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం పెరుగుతోంది. అభివృద్ది ఫలాలు చివరి వ్యక్తికి చేరినప్పుడే సమగ్ర అభివృద్ది సాధ్యమవుతుందనే కేంద్ర ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా మారుమూల గ్రామాలకు రహదారి సౌకర్యాలు చేరడం, విద్యాసంస్థలు అందుబాటులోకి రావడం, ఆరోగ్య సేవలు విస్తరించడం, యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ది అవకాశాలు లభించడం వంటి పరిణామాలు సామాజిక మార్పుకు దోహదపడుతున్నాయి. ప్రజలకు భద్రతతో పాటు అభివృద్ది అవకాశాలు అందుబాటులోకి వచ్చినప్పుడు ప్రాంతాల ఆర్థిక, సామాజిక పరిస్థితుల్లోనూ మార్పు వస్తుంది. ముఖ్యంగా యువతను అభివృద్ది ప్రక్రియలో భాగస్వామ్యులను చేయడం, వారికి విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించడం భవిష్యత్తు ప్రగతికి కీలకంగా మారుతుంది. ఇక శాంతి నెలకొన్న చోట అభివృద్దికి అవకాశాలు విస్తరిస్తాయి. అభివృద్ది వేగం పుంజుకున్న చోట ప్రజలకు మెరుగైన జీవన భద్రత అవకాశాలు అందుతాయి. ఈ రెండింటినీ సమన్వయంతో ముందుకు తీసుకువెళ్లడం ద్వారా వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో సుస్థిరమైన సమగ్ర అభివృద్దికి పునాదులు వేయవచ్చు.
2: ఆకాశవాణి ప్రజాసేవతో దేశసేవలో భాగంగా జీఎస్టీ సంస్కరణలు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో అభివృద్దిపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: మేమింతకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి దార్శనిక భారత్. జాతి నిర్మాణంలో పన్నులు ఒక అనివార్య శక్తి. ఈ అంశం గురించి చార్టర్డ్ అకౌంటెంట్ శ్రీ కె బాలకృష్ణ గారితో పరిచయం వింటారు. మీకు పరిచయం చేస్తున్నవారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
2: ఈరోజు కర్నూలు ఆకాశవాణి కేంద్రంలో శ్రీ కె బాలకృష్ణ గారు ఉన్నారు. వీరు పలు రాష్ట్రాల్లో చార్టర్డ్ అకౌంటెంట్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. దార్శనిక భారత్ పరంపరలో భాగంగా 2047 నాటికి అభివృద్ది చెందిన దేశానిగా చూడాలనే దార్శనిక భావంతో మన ప్రియతమ ప్రధాని దార్శనికతతో ఈ ప్రభుత్వం ఎన్నో విప్లవాత్మకమైన పథకాలను ప్రజలకు సుపరిపాలన అందించే క్రమంలో ప్రవేశపెట్టింది. దానిలో భాగంగా పన్నులకు సంబంధించి చట్టాలలో ఎన్నో సంస్కరణలను తెచ్చారు. మరి వాటి గురించి శ్రీ కొవ్వూరు బాలకృష్ణ గారితో మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీ కొవ్వూరు బాలకృష్ణ గారు.
3: నమస్కారం సార్. ఆకాశవాణి ద్వారా శ్రోతలందరితో ఈ ముఖ్యమైన విషయం మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.
2: ఇక చాలా సంతోషం అండి ఈరోజు ఆకాశవాణి కర్నూలు కేంద్రానికి మీరు రావడము. ఈ సందర్భంలో ఈరోజు మనము పన్నుల గురించి మాట్లాడుకుంటున్నామండి. అంటే ప్రపంచ వ్యాప్తంగా పన్నుల గురించి చాలా వరకు మాట్లాడుకుంటున్నారు. అయితే మన దేశంలో దీన్ని లక్ష్యంగా పెట్టుకుని దార్శనిక భారత్ 2047తో ఎలా జోడిస్తారో తెలియజేస్తారు.

0: చెప్పండి.
1: చాలా బాగా అడిగారు సార్. 2047లో మన దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతాయి. ఆ సందర్భంగా భారత్ను పూర్తి స్థాయి అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్నదే దార్శనిక్ భారత్ 2047 లక్ష్యం. ఈ లక్ష్యానికి పన్నుల వ్యవస్థ ఒక వెన్నముక్కలా పనిచేస్తుంది. ఉదాహరణకు 2017లో వచ్చిన GST అంటే వస్తు సేవల పన్ను. 17 రకాల కేంద్ర రాష్ట్ర పన్నులను 13 సెస్సులను ఒకే పన్నుగా మార్చింది. దీనివల్ల దేశం ఒకే మార్కెట్గా మారింది. 2017లో 66.5 లక్షలుగా ఉన్న రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్లు 2026 మే నాటికి 65 లక్షలుగా పెరిగారు. అలాగే GST వసూళ్లు 2017-18లో 7.4 లక్షల కోట్ల నుండి 2025-26లో 22 లక్షల కోట్లుగా పెరిగాయి. ఇలా పన్నుల వ్యవస్థ బలపడితేనే ప్రభుత్వానికి రోడ్లు, ఆసుపత్రులు, పథకాల కోసం నిధులు అందుతాయి. అదే దేశాభివృద్ధికి పునాదిగా మారుతుంది.
0: చాలా చక్కగా చెప్పారండి. అంటే మనకు నిత్యావసరమైన కొన్ని అవసరాలుంటాయి. అంటే మన గ్రామీణ ప్రాంతాల్లో కానీ మన సిటీస్ లో కానీ ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు సరిగ్గా లేకపోవడం, తర్వాత నీటి వ్యవస్థ సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ కూడా మన ట్యాక్స్ రూపంలో మన ప్రభుత్వం కలెక్ట్ చేసి ఆ తర్వాత మనకే మన సౌకర్యార్థమే దాన్ని ఉపయోగిస్తున్నారని వచ్చిన సారాంశంగా మీరు చెప్తారా?
1: అవునవును సార్, ఎగ్జాక్ట్ గా.
0: అయితే అండి, ఇక పన్ను అంటే ఏంటో మా శ్రోతలకు కాస్త వివరిస్తారా అండి?
1: ఖచ్చితంగా అండి. సులభంగా చెప్పాలంటే పన్ను అనేది ప్రజలు, వ్యాపారులు తమ ఆదాయం లేదా వారు కొనుగోలు చేసే వస్తువులు సేవలపై ప్రభుత్వానికి తప్పనిసరిగా చెల్లించే మొత్తం. ఇది ఏదో ఒక ప్రత్యేక సేవకు నేరుగా ప్రతిఫలం కాదు. దీనికి బదులుగా ఈ డబ్బును ప్రభుత్వం రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, రక్షణ వ్యవస్థ వంటి ప్రజా అవసరాల కోసం ఖర్చు చేస్తుంది. అంటే పన్ను అనేది ఒక దేశం, సమాజం కలిసి నడవడానికి ప్రజలందరూ కలిసి పోగు చేసే ఒక సామాజిక వనరు అని అర్థం చేసుకోవచ్చు.
0: చాలా చక్కగా వివరించారండి. అంటే చాలా వరకు పన్ను కడతా ఉన్నాము, మనకు ఎందుకు కడుతున్నామో కూడా తెలియదు. అయితే మీరు ఇందాక తెలియజేశారు, ఈ పన్ను ద్వారానే మన ప్రభుత్వం రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, తర్వాత రక్షణ వ్యవస్థ, ఇంకా ప్రజా అవసరాల కోసం ఎన్నో లబ్ధి చెందే కార్యక్రమాలు ఈ పన్నుల ద్వారానే వారు అందిస్తున్నారని తెలియజేశారండి. చాలా మంచిదండి. ఇక మరొక ప్రశ్న అండి బాలకృష్ణ గారు, పన్ను కట్టడం వల్ల సాధారణ పౌరుడికి, దేశానికి కలిగే ప్రయోజనాలు గురించి తెలియజేస్తారండి.
1: మనం చెప్పుకోవాలంటే పన్నుల వల్ల చాలా ప్రయోజనాలే ఉన్నాయి. మొదటిది, నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ప్రభుత్వం రోడ్లు, వంతెనలు, రైల్వేలు వంటి మౌలిక సదుపాయాలు నిర్మించగలుగుతుంది పన్నుల వల్లే. రెండవది, విద్య, ఆరోగ్యం వంటి ప్రజా సంక్షేమ పథకాలు నడపడానికి ఇదే ప్రధాన ఆధారం. ఉదాహరణకు ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు తీసుకున్నామంటే ఇందులో కోట్లాది కుటుంబాలకు ఆరోగ్య బీమా అందుతుంది. మూడోది, రక్షణ, పోలీసు వ్యవస్థ వంటి భద్రతా వ్యవస్థలను నిర్వహించడానికి కూడా పన్నులే ఆధారం. ఇక నాలుగవది, పన్నుల ద్వారానే ప్రభుత్వం ఆదాయ అసమానతలను కొంతమేర తగ్గించే ప్రయత్నం చేయగలుగుతుంది. ఎక్కువ సంపాదించేవారు ఎక్కువ పన్ను కట్టడం ద్వారా ఆ డబ్బు పేద మధ్యతరగతి వర్గాలకు సంక్షేమానికి ఉపయోగపడేలా చేయగలుగుతుంది. కాబట్టి పన్ను కట్టడం అంటే పరోక్షంగా మనలో ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధిలో భాగమవ్వడమే అన్నమాట.
0: చాలా సంతోషం అండి. ఇక మరొక ప్రశ్న అండి, పన్నులు ప్రధానంగా ఎన్ని రకాలు ఉంటాయో తెలియజేస్తారా అండి?
1: ఈ పన్నులను మనం ప్రధానంగా 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్ అంటే ప్రత్యక్ష పన్ను, రెండవది ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే పరోక్ష పన్ను. ఈ రెండిటి మధ్య తేడా ఏంటంటే డైరెక్ట్ ట్యాక్స్ ని ఒక వ్యక్తి లేదా సంస్థ నేరుగా తన ఆదాయంపై ప్రభుత్వానికి చెల్లిస్తారు, దీన్ని ఇంకొకరికి బదిలీ చేయలేరు. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే వస్తువులు లేదా సేవల కొనుగోలు చేసేటప్పుడు మనం చెల్లించే పన్ను. ఇది వినియోగదారుడి నుండి వసూలు చేసి వ్యాపారి ప్రభుత్వానికి చెల్లిస్తారు.
0: అంటే మనం మార్కెట్ లో కొనుక్కుంటున్న సబ్బులు, కిరాణా వస్తువులు, వీటి మీద కూడా ఇప్పుడు పన్నులు వేస్తా ఉన్నారు కదండి?
1: అవునండి.
0: ఇది ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కింద వస్తుంది.
1: అంతే అండి, నిత్యావసర వస్తువుల మీద వ్యాపారి వినియోగదారు దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసి దాన్ని గవర్నమెంట్ కి పే చేస్తారు. కార్లు, ఈ లగ్జరీ ఐటమ్స్ మీద ట్యాక్స్ రేట్ ఎక్కువ ఉంటుంది, నిత్యావసర వస్తువుల మీద ట్యాక్స్ రేట్ తక్కువ ఉంటుంది లేదా

0: అసలు ఉండదు కొన్ని వస్తువుల మీద.
1: చాలా చక్కగా చెప్పారండి. ఇక పోతే అండి, డైరెక్ట్ ట్యాక్స్ గురించి కొంత వివరంగా చెప్పండి, ఉదాహరణలు కూడా ఇస్తే బాగుంటుందండి. ఎందుకంటే మా శ్రోతలందరూ గ్రామీణ ప్రాంత శ్రోతలు, తర్వాత వారికి బాగా మనం అర్థమయ్యేటట్టు చెప్తే ఇంకా బాగుంటుందని ఆశిస్తూ మరి మీ ద్వారా వారికి వివరంగా తెలియజేయాలనుకుంటున్నాను.
0: ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనము డైరెక్ట్ ట్యాక్స్ లో అతి ముఖ్యమైనది ఇన్కమ్ ట్యాక్స్, అంటే ఆదాయపు పన్ను. ఇది ఒక వ్యక్తి సంపాదించే జీతం, వ్యాపార లాభం, పెట్టుబడుల మీద వచ్చే ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. దీనితో పాటు కార్పొరేట్ ట్యాక్స్, అంటే కంపెనీలు తమ లాభాలపై చెల్లించే పన్ను. దీన్ని కూడా డైరెక్ట్ ట్యాక్స్ కిందకే వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో ఇటీవల చాలా సంస్కరణలు వచ్చాయి. ఉదాహరణకు ఫేస్లెస్ అసెస్మెంట్ విధానం వచ్చాక పన్ను చెల్లింపుదారు ఏ అధికారిని కలవాల్సిన అవసరం లేకుండా ర్యాండమ్ గా కేసులు కేటాయించి రిస్క్ అనాలిటిక్స్ ఆధారంగా పరిశీలిస్తారు. 2023-24 నుండి డిఫాల్ట్ గా వచ్చిన కొత్త పన్ను విధానం, అంటే న్యూ ట్యాక్స్ రెజీమ్ లో 2025 బడ్జెట్ ప్రకారం జీతం ద్వారా 12,75,000 వరకు ఆదాయం ఉన్నవారు ఏ పన్ను కట్టాల్సిన అవసరం లేదు, అంటే సున్నా పన్ను. అంతేకాకుండా 2026 ఏప్రిల్ 1 నుండి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ చట్టం 2025 అమల్లోకి వచ్చింది. అది పాత చట్టంలో ఉన్న 819 సెక్షన్లను 536కి, 512 రూల్స్ ను 333కి కుదించింది. చట్టాన్ని చాలా సరళంగా మార్చింది. ఫలితంగా 2014-15 6.4 కోట్లుగా ఉన్న ట్యాక్స్ పేయర్ల సంఖ్య 2024-25 నాటికి 10 కోట్లకు పైగా చేరింది.
1: మరి ఇది ఎంతో సంతోషించదగ్గ విషయం అండి. ఎందుకంటే 6 కోట్ల నుంచి మీరు అన్నింది 10.9 కోట్లు అని చెప్పారు, అంటే 11 కోట్లు, 5 కోట్లు పైగా పన్ను కట్టేవారు పెరిగారు అని చెప్తే, ట్యాక్స్ పేయర్స్ పెరిగారు అంటే నిజంగా సంతోషం అనిపిస్తా ఉంది. అయితే ఇందాక డైరెక్ట్ ట్యాక్స్ గురించి చెప్పారండి, ఇండైరెక్ట్ ట్యాక్స్ గురించి కూడా మా శ్రోతలకు కాస్త బాగా వివరించండి. అందులో ఇటీవలి కాలంలో జిఎస్టి అనేది చాలా వింటున్నామండి, ఈ జిఎస్టి ఎలా వస్తుందో కూడా తెలియజేయండి.
0: తప్పకుండా అండి. ఇప్పుడు ఇండైరెక్ట్ ట్యాక్స్ విషయానికి వస్తే ఇందులో ప్రస్తుతం అతి ముఖ్యమైనది జిఎస్టి, అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. మనం ఒక వస్తువు కొన్నా, ఒక సేవ తీసుకున్నా దాని ధరలో జిఎస్టి కలిసి ఉంటుంది. అంతకు ముందు ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్, సర్వీస్ ట్యాక్స్ లాంటి అనేక పన్నులు వేరువేరుగా ఉండేవి. రాష్ట్రాల మధ్య సరుకు రవాణా చేసేటప్పుడు అనేక సార్లు తనిఖీలు, పన్నులు కట్టాల్సి వచ్చేది. 2017 జిఎస్టి వచ్చాక ఇవన్నీ ఒకే పన్నుగా మారి దేశం మొత్తం ఒకే మార్కెట్ గా మారింది.
1: చాలా చక్కగా చెప్పారండి. ఇక ఇలాంటి పన్నుల సంస్కరణలు సాధారణ పౌరుడి జీవితంపై, దేశ ఆర్థిక వ్యవస్థపై చాలా ప్రభావం చూపిస్తుందండి. అది ఎలాంటి ప్రభావం చూపిస్తుందో మా శ్రోతలకు కాస్త వివరిస్తారండి.
0: ఇప్పుడు మనం చూసామంటే ఇలాంటి సంస్కరణల ప్రధాన ఉద్దేశం పన్ను చెల్లించడం సులభతరం చేయడం, పన్ను వ్యవస్థపై నమ్మకం పెంచడం. పన్నులు సరళంగా, పారదర్శకంగా ఉంటే ఎక్కువ మంది స్వచ్ఛందంగా పన్ను వ్యవస్థలోకి వస్తారు. దీనివల్ల ప్రభుత్వానికి ఎక్కువ వనరులు అందుతాయి. ఆ వనరులతో మరిన్ని అభివృద్ధి పథకాలు చేపట్టగలుగుతుంది. ఇది ఒక సైకిల్ లాంటిది. సులభమైన పన్ను విధానం ఎక్కువ మందిని ఆకర్షిస్తుంది, ఎక్కువ వసూళ్లు జరుగుతాయి, ఆ డబ్బు దేశాభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఇదే ప్రక్రియ మెల్లగా మనల్ని దార్శనిక భారత్ 2047 లక్ష్యానికి దగ్గరగా తీసుకువెళ్తుంది.
1: ఇక అండి, ఒక సాధారణ పౌరుడిగా పన్ను సక్రమంగా చెల్లించడం ఎందుకు ముఖ్యం అని మీరు చెప్తారు?
0: చాలా మంది పన్ను చెల్లించడం అనేది ఒక భారంగా భావిస్తారు, కానీ నిజానికి ఇది ఒక బాధ్యత, అలాగే ఒక అవకాశం కూడా. మనం ఉపయోగించే రోడ్డు, మనం చదివే ప్రభుత్వ పాఠశాల, మనం వెళ్లే ప్రభుత్వ ఆసుపత్రి, ఇవన్నీ పన్నుల ద్వారానే సాధ్యమవుతాయి. సక్రమంగా సకాలంలో పన్ను చెల్లించడం వల్ల మనం చట్టపరమైన సమస్యల నుండి దూరంగా ఉండటమే కాకుండా రుణాలు తీసుకోవడం, వీసా ప్రాసెస్ లాంటి విషయాల్లో కూడా మన ఆదాయపు పన్ను రిటర్న్లు ఉపయోగపడతాయి. అందుకే ఒక సీఏగా నేను అందరికీ చెప్పేది ఏమిటంటే, పన్ను తప్పించడం కాకుండా పన్ను ప్లానింగ్ సరిగ్గా చేసుకుని చట్టపరంగా ఉన్న అన్ని మినహాయింపులు ఉపయోగించుకొని సక్రమంగా పన్ను చెల్లించడమే ఉత్తమమైన

0: మార్గం.
1: చాలా చక్కగా చెప్పారండి. జిఎస్టి ఇన్కమ్ ట్యాక్స్ సంస్కరణలు, పన్ను వ్యవస్థ గురించి మా శ్రోతలకు ఎన్నో విషయాలు వివరించారు. దార్శనిక్ భారత్ 2047లో భాగంగా పన్నుల గురించి మా శ్రోతలకు ఎంతో వివరంగా వివరించారండి. ముఖ్యంగా డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎలా ఉపయోగపడతాయి, తర్వాత వీసా లాంటి ప్రక్రియల్లో ఎలా ఉపయోగపడతాయి, ఇలాంటి విషయాలు ఎన్నో చెప్పారండి. ఇక ఈరోజు మా స్టూడియోకి వచ్చి దార్శనిక్ భారత్ గురించి చాలా చక్కగా చెప్పినందుకు మీకు, కర్నూలు ఆకాశవాణి శ్రోతలందరి తరఫున, తర్వాత వింటున్న ఉభయ రాష్ట్ర శ్రోతలందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం అండి.
0: నమస్కారం. థ్యాంక్ యూ.
2: మీరింతవరకు జాతి నిర్మాణంలో పన్నులు ఒక అనివార్య శక్తి ఈ అంశం గురించి చార్టర్డ్ అకౌంటెంట్ శ్రీ కె బాలకృష్ణ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్, కార్యక్రమం నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.

0: లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది. ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:15.
0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. మరి 10:45 మన క్లాక్ లో టైం. మరి నెక్స్ట్ క్వశ్చన్, ఆర్కే లక్ష్మణ్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్సీని పొందినటువంటి మొదటి వ్యక్తి ఎవరు? ఆర్కే లక్ష్మణ్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్సీను పొందినటువంటి మొదటి వ్యక్తిగా ఎవరు ఎంపికయ్యారు? సో రైట్ ఆన్సర్స్ మీకు తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662-4888-14 కి వాట్సాప్ చేస్తూ ఉండండి బాయ్స్. ఆర్కే లక్ష్మణ్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ను పొందిన మొదటి వ్యక్తిగా ఎవరు ఎంపికయ్యారు? సో పంపిస్తూ ఉండండి మీ ఆన్సర్స్. అండ్ ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ కెమెరామెన్ గంగతో రాంబాబు.

వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నారు వివిక్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ బై మీ జేఎస్వి తో. సో నేను అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా, ఆర్కే లక్ష్మణ్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ను పొందిన మొట్టమొదటి వ్యక్తిగా ఎవరు ఎంపికయ్యారు అని చెప్పి. సో చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు, చూద్దాం ఎవరు ఆన్సర్స్ పంపించారు. హాయ్ జేఎస్వి, వెరీ గుడ్ మార్నింగ్ అంటూ పోరంకి నుంచి వీరరాఘవమ్మ, రేఖ, సాయి, మోనిక. ఓకే, మరి ఆన్సర్ ఎక్కడండి? ఈసారి ఆన్సర్ కూడా పంపించండి. నెక్స్ట్ రామ్నగర్ నుంచి రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రైట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. విజయవాడ నుంచి నందు రైట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ గారు పెడ నుంచి, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం నుంచి, అండ్ సత్య భార్గవి గారు తాడిపత్తి అనంతపురం డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట్ గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. కలమందరపాడు గ్రామం నుంచి కాశీ ముత్తుజావలి గారు సరైన సమాధానం సైనిక్పురి కాలనీ నుంచి మన కోసం మెసేజ్ చేశారు. ఎస్ బృందావనం పద్మ

శ్యామ్ గారు, శ్రీవత్స హైదరాబాద్ నుంచి. థ్యాంక్ యూ. అండ్ శుభోదయం అండి, మీకు కూడా శుభోదయం. కార్తికేయ ఖమ్మం నుంచి. అలాగే రవీంద్ర రెడ్డి గారు సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ రికిల్ ఫ్రమ్ ఇంగ్లాండ్ రైట్ ఆన్సర్. అండ్ బ్రహ్మయ్య కర్నూల్, హాయ్ జయస్వీ. హాయ్, మా బాలయ్య డైలాగ్స్ చెప్పండి ప్లీజ్. అయ్యో ఇప్పుడా అండి? ఓకే, ఐ ట్రై మై బెస్ట్ బట్ ఐఎమ్ నాట్ సో ష్యూర్ అబౌట్ దిస్, ఎందుకంటే పొద్దు నుంచి వివిధ అంశాలు మనం మాట్లాడున్నాం కాబట్టి బోత్ ఆర్ నాట్ సేమ్. సో దెన్ లత గారు ఫ్రమ్ వియూర్ నుంచి పంపించారు, థ్యాంక్ యూ ఫర్ ద రైట్ ఆన్సర్. అండ్ కార్యక్రమానికి ఆలస్యంగా జాయిన్ అయ్యారా, సో సారీ. అయ్యో ఎందుకండి సారీ, ప్లీజ్ అలా అనకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు. అండ్ దస్తగిరి సంధ్య ఫ్రమ్ పొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి శెట్టి గారు సరైన ఆన్సర్ అందించారు. కడప నుంచి వినయ్, థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్. అండ్ రాజశేఖర రెడ్డి గారు ఆదోరి మండలం, పొన్నం సత్తయ్య మేడం మళ్ళీ ఎప్పుడొస్తారు? ఇంకా నేను ఆన్సరే చెప్పలేదు, సో వచ్చేస్తాను తొందరలో. ఆచార్య చిరంజీవి రామలింగా దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ధన్యవాదాలు. ఇంతకీ ఆన్సర్ ఏంటి? చాన్ సిఫారిష్ తారరి తారా తారరి రారా. సో ఎన్నో బ్యూటిఫుల్ మూవీస్ చేసినటువంటి యాక్టర్, బాలీవుడ్ యాక్టర్ అమీర్ ఖాన్ గారు అనమాట. సో ఆయన ఎంపికారు. సో వెల్, మరి 10:53 అయిపోయింది మన క్లాక్ లో టైం. సో ఒక బ్యూటిఫుల్ సాంగ్ నేనైతే మీకోసం హమ్ చేసి వినిపిస్తాను. నిదుర సరిపోని కలతలకి బదులు విసిరేటి నవ్వులకి నిజముల కలలే మారుతుంటే సమయం అసలే చాలది. ఇక చివరే లేదను ప్రేమ మనదని మనసు తెలిపిన తరుణమిలాగి సువి సువి సువాలా సూదంతో రాయే పిల్ల మళ్ళీ మళ్ళీ చూసేలా.

So well, this beautiful song is dedicated to all of you. జీ మూవీ నుంచి ఈ పాట పాడుకున్నాం. ఆల్రెడీ 10:55 అయిపోయింది మన క్లాక్ లో. టిక్ టాక్, ఎస్, నైస్ సాంగ్ అండి. సూపర్ వాయిస్, థ్యాంక్ యూ సో మచ్. మీరు మళ్లీ మళ్లీ వస్తారని ఆశిస్తాను. మళ్లీ మళ్లీ వస్తాను, చాలా విషయాలు తెస్తాను. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ మెసేజెస్. సో కలుసుకుందాం మరొక బ్యూటిఫుల్ షోలో, మరొక అద్భుతమైనటువంటి టాపిక్ తో, అంతకన్నా మంచి పాటలతో. పాటలతో అంటిల్ దాన్, నేను మీ ఆర్జే జేఎస్వి సైనింగ్ ఆఫ్. Stay tuned and enjoy listening. Vivid Bharati FM 101.3 MHz by me, J.S. Sweetal.

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు ఈ ఉదయం బంగారు తిరుచ్చిపై ఉభయ దేవేరులతో మాడవీధుల్లో ఊరేగారు. ఈ రాత్రి 7 నుంచి 9 గంటల వరకు పెద్దశేష వాహన సేవ జరగనుంది. శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నూజివీడు పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ కోట మహిషాసుర మర్దిని అమ్మవారు

నేడు రెండవ రోజు శ్రీ గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనార్థం ఈ తెల్లవారుజాము నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు విజయవాడకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం కెనాల్ రోడ్లోని వినాయక దేవాలయం నుంచి క్యూలైన్లు ఏర్పాటు చేశారు. రద్దీ అధికమైతే వీఎంసీ కార్యాలయం సీతమ్మవారి పాదాల వద్ద ఏర్పాటు చేసిన కంపార్ట్మెంట్లోకి భక్తులను తరలిస్తారు. హైదరాబాద్ తెలంగాణ వైపు నుంచి విచ్చేసే భక్తుల కోసం ఈ ఏడాది కుమ్మరిపాలెం వరకు క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ తిరుపతి మధ్య ప్రత్యేక రైలును రేపటి నుంచి ఈ నెల 16 వరకు నడపనున్నట్లు విజయవాడ రైల్వేస్ పీఆర్ఓ నుస్రత్ మండ్రూప్కర్ నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక రైలుకు రెండు మార్గాల్లో పెదవడ్లపూడి, దుగ్గిరాల, తెనాలి, నిడుబ్రోలు, బాపట్ల, చీరాల, చిన్నగంజం, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో హాల్ట్ సదుపాయం ఉంది. రాష్టపతి ద్రౌపదీ ముర్ము చేపట్టే రాష్ట పర్యటన ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. ఆయన నిన్న గన్నవరం విమానాశ్రయంలో రాష్టపతి పర్యటన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని పలువురు వీవీఐపీలు ప్రముఖులు విచ్చేస్తున్న నేపథ్యంలో సుమారు 3130 మంది పోలీసు అధికారులు సిబ్బందితో బందోబస్తును ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. విజయవాడ నగరానికి విచ్చేసే భక్తుల భద్రత దృష్ట్యా బూమ్ బ్యారియర్లు, యాక్సెస్ కంట్రోలర్స్ ఏర్పాటు, క్షేత్రస్థాయి పరిశీలన కోసం 30 డాష్ బోర్డులతో అధునాతన కంట్రోల్ రూమ్, క్యూలైన్లలో భక్తుల కదలికలు, పార్కింగ్ స్థలాలు, ఆర్టీసీ, రైల్వే ప్రయాణికుల రద్దీని ఏఐ కెమెరాలు, డ్రోన్లు, ఏఎన్పీఆర్ సిస్టమ్, డిజిటల్ ఫిన్స్ పరిజ్ఞానంతో నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండే సందర్భాల్లో రద్దీ పరిస్థితులను అంచనా వేయడానికి ఏఐఎఫ్ఆర్ఎస్ కెమెరా ఆధారిత దర్శన సమయ అంచనా వ్యవస్థను రూపొందించారు. దర్శన క్యూలైన్ల వద్ద ఏర్పాటు చేసే కెమెరాల నుంచి లభించే సమాచారం ఆధారంగా భక్తుల కదలికలను పర్యవేక్షించడం, ప్రవేశం, నిష్క్రమణ సమాచారాన్ని విశ్లేషించడం, దర్శనానికి పట్టే సమయాన్ని అంచనా వేయడం ఈ వ్యవస్థ ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరిచేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై,
4: ఓన్లీ ఆన్ విద్ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.

హలో నమస్తే గుడ్ మార్నింగ్. మీరు వింటూనే చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక ఈ రోజు సినిమా కబుర్ల నుంచి వివిధ వరకు వివిధ రకాల బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ తో మంచి మంచి సాంగ్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను. మరి ఇంకెందుకు లేట్, మరి సినిమా కబుర్లలో ముందుగా ఫస్ట్ కబుర్ ఏం చెప్పుకోబోతున్నాం అంటే, మనం ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ రుద్రమదేవి ఫిల్మ్ నుంచి వినేశాం కదా, అండ్ ఈ సినిమాలో మన అనుష్క గారి క్యారెక్టర్ అస్సలు

ఎవర్ మనం మర్చిపోలేని క్యారెక్టర్. అండ్ అందులోనూ మీకు గుర్తుంటే గనక మన రుద్రమదేవి క్యారెక్టర్ చిన్ననాటి పాత్ర పోషించిన అమ్మాయి గుర్తుందా? సో రుద్రమదేవిగా కనిపించిన ఆ చిన్ననాటి రుద్రమదేవి పాత్రలో ఉన్న ఆ అమ్మాయి మేధ, మన హీరో శ్రీకాంత్ గారి పాప. మరి అప్పుడు చిన్న క్యారెక్టర్ ప్లే చేసి అందరినీ అలరించేసింది, పెద్దయ్యాక హీరోయిన్ అవుతుందని తను కూడా ఎక్స్పెక్ట్ చేసిందో లేదో గాని మొత్తానికి ఇప్పుడు ఏకంగా హీరోయిన్ గా మారిపోయిందండి. మరి హీరో శ్రీకాంత్ గారి కూతురు మేధ హీరోయిన్ గా ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నారు. మరి ఈ దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే, ఆ మైత్రి ఇన్ లవ్ సినిమా అనేది రాబోతోంది కొత్తగా. సో ఈ మూవీలో ఆవిడ హీరోయిన్ గా మనకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనమాట. అండ్ దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఈ రోజు ఒక చిన్న గ్లిమ్స్ అవ్వచ్చు, పోస్టర్ అవ్వచ్చు, చిన్న గ్లిమ్స్ అయితే రిలీజ్ చేస్తారు, ఈ రోజు రిలీజ్ చేయబోతున్నారు. మరి చూడాలి ఎలా ఉండబోతుంది అనేది. అండ్ పృథ్వీవనం డైరెక్టర్ గా మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సో మేధాకి మంచిగా ఈ సినిమాతో సక్సెస్ఫుల్ తన కెరీర్ ని ఎలా మంచిగా హీరోయిన్ గా కొనసాగిస్తూ సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలని మనం కూడా ఆల్ ది బెస్ట్ చెప్పేస్తూ, మరి మీ అందరి కోసం ఇంకొక లవ్లీ ట్రాక్ ప్లే చేస్తున్నారు. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
2: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
2: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
2: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
2: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు? లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం. ఆ రోజు
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరిచేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై,
1: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3, ఎవ్రీడే ఈవినింగ్ 7:15.

ఇక ఫిల్మ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే అసలు రణబాలి ఫిల్మ్ కి సంబంధించిన అప్డేట్స్ చాలా స్లోగా వస్తున్నాయి కదా.

రిలీజ్ డేట్ అయితే దగ్గర పడుతోంది, తీరా సాంగ్ మాత్రం ఒకటే ఒకటి రిలీజ్ చేశారు. ఇంకా మిగతా అప్డేట్స్ ఎప్పుడు వస్తాయి, మిగతా సాంగ్స్ ఎప్పుడు వస్తాయి, అసలు ఏంటి ఈ సస్పెన్స్ ఏంటి అని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. మొత్తానికి ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్, సెకండ్ సింగిల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. భద్రమ మల్లుడిని అంటే భద్రమల్లుడిని పూజిస్తూ కోబలి అంటూ సాగే సాంగ్ అనమాట ఇది. చాలా చాలా బాగుంది వింటుంటేనే. కేశవాదిత్య ఈ సాంగ్ కి లిరిక్స్ అందించారు అండ్ మహాలింగం గారు ఈ సాంగ్ ని పాడారనమాట. సో ఇప్పటికే టీజర్ కానీ ట్రైలర్ కానీ అసలు సూపర్ రెస్పాన్స్ అయితే వచ్చేస్తోంది. అండ్ అందులోనూ హీరో హీరోయిన్స్ ఇద్దరు రష్మిక అండ్ రియల్ లైఫ్ కపుల్ కాస్త రీల్ లో కనిపించి ఏందయ్యా స్వామి అనే సాంగ్ కూడా రిలీజ్ చేయడం, అసలు ఆ సాంగ్ వచ్చిన రెస్పాన్స్ కూడా మామూలుగా లేదు కదా. అండ్ అలాగే ఇప్పుడు వచ్చిన ఈ సెకండ్ సాంగ్ కూడా అలాగనే మంచి రెస్పాన్స్ అయితే వచ్చేస్తోంది. సో చూడాలి ఇక ఈ మూవీ ఈ మంత్ 16th థియేటర్స్ లోకి సందడి చేయబోతుంది కాబట్టి ఈ టీమ్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. సో అక్టోబర్ 16th వరకు మనం రణబాలి కోసం వెయిట్ చేద్దాం. సో వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఓజస్ గంభీర్ ఆ సాంగ్ వినేశారు కదా, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 11:37 పిన్ని క్లాక్ లో టైం చూస్తే సినిమా కబులు ప్రోగ్రామ్ లో మనమున్నాం. నేను మీ ఆర్జే తేజు.

శ్రీ విష్ణు హీరోగా నటించిన సామాజిక వర్గమన సినిమా గుర్తుందా? మరి ఆ డైరెక్టర్ ఫేమ్, ఐ మీన్ ఆ డైరెక్టర్, ఆ సినిమా డైరెక్టర్ అబ్బరాజు గారు ఇంకొక సినిమా చేయబోతున్నారు. అది కూడా మన హీరో నితిన్ తో అనమాట. సో సామాజిక వర్గమన ఎంత ఫన్నీగా అంటే ఎంత కామెడీగా మనల్ని అందరినీ ఎంతో ఎంటర్టైన్ చేసింది, బాగా అందరికీ గుర్తుండిపోయే ఫిలిం. మరి ఆ సినిమా ఎలా అయితే తీశారో, మరి ఈ మూవీ కూడా ఎలా ఉండబోతుంది అనేది మాత్రం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అందరూ కూడా. సో రామ్ అబ్బరాజు గారి డైరెక్షన్ లో హీరో నితిన్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్ గా ఈ సినిమాని తీయబోతున్నారు అని మాత్రం ఒక న్యూస్ అయితే వచ్చేస్తుంది. అండ్ కుదిరితే జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తారంట. మరి దీని గురించి ఇంకా అప్డేట్స్ పూర్తిగా రావాల్సి ఉన్నాయి, మరి తెలుసుకుందాం త్వరలోనే. అండ్ ప్రెసెంట్ అయితే నితిన్ గారు అలియాస్ రుక్మిణి అనే మూవీ షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు. అండ్ ఈ సినిమా ఈ సంవత్సరం December 4th రిలీజ్ కాబోతోంది. సో మరిన్ని మూవీ అప్డేట్స్ తెలుసుకుందాం ఒక సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
1: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్విన్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ బ్యూటిఫుల్ సాంగ్ శ్రీనివాస కళ్యాణం సినిమా నుంచి వినేశారు కదా. అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం నేను మీ ఆర్జే తేజు. ఇక హీరో అల్లు అర్జున్ గారు నెక్స్ట్ చేయబోతున్న ఫిలిం అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి అంటే రాక ఫిలిం చేస్తున్నారు కదా అట్లీ గారి డైరెక్షన్ లో. అండ్ ఈ సినిమా కోసం అల్లు అర్జున్ గారు అసలు మామూలుగా కష్టపడట్లేదండి. అండ్ డైలీ తన షెడ్యూల్ అసలు చాలా రిస్కీ స్టంట్స్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మెయిన్ గా ఇంట్రొడక్షన్ సీన్ కోసం ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ ట్రైనర్స్ వాళ్ళు కొంతమంది టెక్నీషియన్స్ పర్యవేక్షణలో ఈ సీన్స్ అయితే రూపొందిస్తున్నారంట. మరి దీనికోసం అల్లు అర్జున్ గారు చాలా కష్టపడుతున్నారు. అండ్ ఇందులో చాలా కొత్త లుక్ లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఎలా ఉంటుంది ఫిలిం అనేది మాత్రం టోటల్ గా మనం ఇంకా అప్డేట్స్ తెలుసుకోవడానికి కొంచెం వెయిట్ చేయాల్సిందే. అండ్ ఈ సినిమాలో తెలుసు కదా ఆల్రెడీ దీపికా పదుకొండ్ అండ్ అలాగే మృణాల్ ఠాకూర్ అలాగే జాన్వీ కపూర్ ముగ్గురు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మరి ఈ రాక మూవీ కూడా అలానే సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ మరి మీ అందరి కోసం ఇంకొక లవ్లీ ట్రాక్ రిప్లై చేస్తున్నాను. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ 33వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈరోజు ప్రసంగిస్తూ రాజ్యాంగం ప్రతి పౌరునికి స్వేచ్ఛ సమానత్వాలను కల్పించినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అమరావతి సచివాలయంలో తుడా పరిధిలో 3,000 కోట్ల రూపాయల విలువైన పనులను వర్చువల్ గా ప్రారంభించడంతో పాటు ఆర్టీజీఎస్ పై సమీక్షిస్తారని కార్యాలయ అధికారులు తెలిపారు. చెన్నైలోని జయగోపాల్ గరోడియా హిందూ విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ అభివృద్ది చెందుతున్న సవాళ్లకు వినూత్న పరిష్కారాలను అందించే ప్రతిభ సామర్థ్యం భారతీయ యువతకు ఉన్నాయని విశ్వాసం వ్యక్తం చేశారు. విజయవాడ కృష్ణా తీరంలోని పున్నమిఘాట్ మాకినేని బసవపన్నయ్య స్టేడియంలో విజయవాడ ఉత్సవ 2.0 వేడుకలు నిన్నటి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, హోంమంత్రి వి అనిత, పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ ఉత్సవాలను ప్రారంభించారు. ఈ ఉత్సవాలు ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగుతాయి. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. గంగమ్మ తల్లికి ప్రత్యేక అభిషేకాలను నిర్వహించారు. బాల త్రిపుర సుందరీదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు ఈరోజు దర్శనమిస్తున్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ నెల 14వ తేదీ విజయవాడ ఇంద్రకీలాద్రికి విచ్చేయనున్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో చేపట్టాల్సిన ఏర్పాట్ల గురించి నిన్న క్షేత్రస్థాయిలో సమీక్ష జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఈవో, పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, వైద్య, సమాచార శాఖకు చెందిన అధికారులు పాల్గొన్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చి తప్పిపోయిన తమ చిన్నారుల వివరాలను తమ మొబైల్లోని దసరా 2026 యాప్లో నమోదు చేస్తే ఆ సమాచారం నేరుగా మైక్ ప్రధాన ప్రచార కేంద్రానికి, తదుపరి ఆలయ పరిసర

ప్రాంతాల్లోని అన్ని మైకులకు చేరుతుందని, దీని ద్వారా వారి ఆచూకీ సులభంగా తెలుసుకుని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు వింటారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ఆర్ లిస్నింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక మనమైతే ఉన్నాం ఇప్పుడు మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. 12:04 పెన్ని క్లాక్ లో టైం చూస్తే మరి దసరా నవరాత్రుల్లో 2వ రోజు ఈ రోజు. ఈ రోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగా దర్శనమిస్తున్నారు కదా. మరి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో దసరా నవరాత్రులకు ఎంతో విశిష్టమైన స్థానమైతే ఉంది. మరి ఈ ఫెస్టివల్ ని శక్తి ఆరాధనకు అలాగే చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటాం కదా. మరి ఒక్కో స్టేట్ లో ఒక్కోలాగా జరుగుతూ ఉంటాయి దసరా సెలబ్రేషన్స్. మరి ఈ రోజు స్పెషల్ గా మనమైతే దాండియా అలాగే గర్భా డాన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. మీకు తెలుసు దాండియా అండ్ గర్భా ఏ స్టేట్ కి సంబంధించినవి అంటే గుజరాత్. సో గుజరాత్ నేలపై పుట్టి నవరాత్రి వేడుకల్లోనే ప్రత్యేకంగా ప్రదర్శించే ఈ దాండియా అండ్ గర్భా నృత్యాల గురించి మెయిన్ గా మనం ఈ రోజు మాట్లాడుకుందాం. వాటి హిస్టరీ ఏంటి, సో ఈ వివరాలన్నీ తెలుసుకునే ముందు మీ అందరి కోసం నేను ఒక బ్యూటిఫుల్ ట్రాక్ ప్రేమికుల రోజు మూవీ నుంచి ప్లే చేస్తున్నాను. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

నృత్యం దాండియా. మెయిన్గా దుర్గాదేవి విజయానికి ప్రతీకగా భక్తి, అలాగే ఉత్సవాల కలయికగా వాటి ప్రతీకగా భక్తి అలాగే ఉత్సవాల ఈ నృత్యమే మెయిన్ గా తరతరాలుగా కొనసాగుతూ వస్తూ ఉందన్నమాట. సో ఈ దాండియా అనేది రెండు కర్రల ఝంకారం, సంగీతానికి అనుగుణంగా సాగే అడుగులు, కలిసి చేసే డాన్స్, వందలాది మంది కలిసి చేసే ఈ డాన్స్ అనేవి, ఇవన్నీ ఈ దాండియా ప్రత్యేకతను మరింత స్పెషల్ గా చూపిస్తూ ఉంటాయి. మరి ఈ సాంప్రదాయ కళ నేడు భారతీయ సంస్కృతికి ఒక ఉత్సాహభరితమైన ప్రతిరూపంగా నిలిచింది అని చెప్పొచ్చు. సో మరి దాండియా హిస్టరీ గురించి కూడా కొన్ని విశేషాలు తెలుసుకోవాలి కదా. సో మెయిన్ గా నవరాత్రి టైంలోనే వేస్తారని చెప్పాను, అండ్ చాలా ఉత్సాహంగా, అసలు ఎంతో ఎనర్జెటిక్ గా చాలా మంది, కొన్ని వందలాది మంది కలిసి స్పెషల్ గా డాన్స్లు వేస్తూ ఉంటారు. అండ్ ఈ సాంగ్ లో మనం విన్న ఈ పాటలో కూడా అలాగనే హీరో హీరోయిన్స్ మధ్య సాంగ్స్ లో, ఈ సాంగ్ లో మనం చూస్తాం చాలా మంది ఒక గ్యాదరింగ్ పెట్టేసుకొని చక్కగా డాన్స్ వేస్తూ ఉంటారు కదా. మరి దానియని దానియా రాజ్ అని కూడా అంటారు. సో ఇది గుజరాత్ లో శతాబ్దాల నాటి జానపద సాంప్రదాయం అనమాట. అండ్ దీని మూలాలు మెయిన్ గా నవరాత్రి ఆరాధనతోనే లింక్ అయి ఉంటాయి. సో మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం దానియా గురించి. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: అఫ్కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు. ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధ ఎందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
3: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
3: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
4: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీజ్ లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
5: అట్టా చెప్పు మరి.
4: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్దది సంగతి.
6: అలాగా ఏ చిన్నదర గారు, అయిందా షాపింగ్?
4: మమ్మీ, నేను
6: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
7: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
2: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
2: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
2: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
2: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
3: వివిధ భారతి FM 101.3.

కంటిన్యూ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ఇక మనమైతే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో నేను మీ ఆర్జే తేజు. సో దాండియా గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో పురాణ సాంప్రదాయం ప్రకారం ఈ దాండియా డాన్స్ అనేది దుర్గాదేవి మహిషాసురుడిపై సాధించిన విజయానికి గుర్తుగా దీన్ని ఎక్కువగా ఆ సెలబ్రేషన్స్ లోనే చేస్తూ ఉంటారు. దాండియా డాన్స్ అనేది అక్కడ ప్రదర్శిస్తూ ఉంటారు. అండ్ ఈ చేతిలోని దాండియా కర్రలను దేవి ఆయుధాల కాగాను కూడా ప్రతీకగా భావిస్తారంట. మరి ఇక మీరు అబ్జర్వ్ చేస్తే గనక ఈ దాండియా అలాగే కోలాటం రెండు సేమ్ గానే అనిపిస్తాయి. సో మనం ఇట్లా ఇప్పుడు ఇందాక మనం విన్నాం ద్వారకా సాంగ్ శోభజరే నందగోపాలహరి, అలాగే మెయిన్ గా శ్రీకృష్ణుడి సాంగ్స్ కి చాలా రిలేటెడ్ గా కోలాటం కి దగ్గరగా అనిపిస్తుంది దాండియా. కానీ రెండు చూడడానికి సేమ్ డాన్స్ లాగానే ఉన్నా కూడా ప్రదర్శించే ఉద్దేశాలు మాత్రం వేరనమాట. ఇక కోలాటం అంటే మెయిన్ గా సౌత్ ఇండియాలో మనం మెయిన్ గా ఫోక్ సాంగ్స్ కి ఎక్కువగా వేస్తూ ఉంటాం, ఇలా దేవుడి పాటలకు వేస్తూ ఉంటాం. కానీ ఈ దాండియా అనేది కంప్లీట్లీ నవరాత్రి టైంలోనే వేస్తూ ఉంటారు. సో ఇది కేవలం గుజరాత్ స్టేట్ కి మాత్రమే స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తూ ఉండేది. కానీ ప్రజెంట్ డేస్ లో చూసుకుంటే గుజరాత్ తో పాటుగా చాలా రాష్ట్రాల్లో దాండియా వేడుకలు అయితే చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. అండ్ ఈ నవరాత్రుల సందర్భంగా మన విజయవాడలో

కూడా దాండియా వేడుకలు అయితే జరగబోతున్నాయి అక్టోబర్ 17th. సో ఆల్రెడీ మనం విన్నాం కదా, సో ఈ 9 డేస్ 9 అకేషనల్ ఈ 9 రోజుల మన విజయవాడలో చాలా రకాల ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు. చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతున్నారు కదా. మరి అక్టోబర్ 17th అయితే మాత్రం దాండియా వేడుకలు కూడా నిర్వహిస్తున్నారు మన విజయవాడలో. సో అదనమాట. సో ఇంకా మాట్లాడుకుందాం దాండియా రాజ్ గురించి. అండ్ ఈ విశేషాలు తెలుసుకునే ముందు మీకోసం సాంగ్ అయితే ఊసరవెల్లి నుంచి ప్లే చేస్తాను, వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. అమ్మా, ఈరోజు హాలిడే స్పెషల్ ఏం చేస్తున్నావు? నాకు
2: నువ్వు చెప్పమ్మా, వాట్ ఎవర్ చేయించేద్దాం మీ అమ్మతో.
0: నాకు వేడివేడిగా గారెలు తినాలనుంది డాడీ.
3: ఏంటి చేసేది, గ్రైండర్ రిపేర్ వచ్చింది, ఇవాళ ఏం కుదరదు.
2: అది లేకపోతే ఏంటబ్బా, చక్కగా రోట్లు రుబ్బిన పిండితో గారెలు చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో. మోర్ ఓవర్ అలా అప్పుడప్పుడు గ్రైండర్, మిక్సీ, వాషింగ్ మిషన్ లో గ్యాప్ ఇస్తే మనకి ఎక్స్చేంజ్ లో ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కూడా సేవ్ చేసినట్టుంటుంది.
3: చెప్పడం బానే ఉంటుంది, చేస్తే అప్పుడు తెలుస్తుంది.
2: నిన్నొక్కదానే చేయమనట్లేదు కదా మై హూనా, నేను కూడా హెల్ప్ చేస్తా, కలిసి చేద్దాం.
3: అయితే ఓకే, ఎస్, అవకాశం ఉన్నప్పుడల్లా ఎలక్ట్రిసిటీని సేవ్ చేద్దాం.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
5: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నేటి ప్రపంచంలో అంతర్జాతీయ సహకారం కేవలం దౌత్యపరమైన ఎంపిక మాత్రమే కాదని, ప్రపంచ శాంతి, భద్రత, సమృద్దికి ఒక వ్యూహాత్మక అవసరమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. నేటి ప్రపంచంలో అంతర్జాతీయ సహకారం కేవలం దౌత్యపరమైన ఎంపిక మాత్రమే కాదని, ప్రపంచ శాంతి, భద్రత, సమృద్దికి అదొక వ్యూహాత్మక అవసరమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజ్ కోర్సులో మాట్లాడుతూ, పంచుకున్న ఆసక్తులను గుర్తించి, గౌరవించి వాటిని సామూహిక చర్యగా మార్చడంలోనే ప్రపంచ సహకారం ఉందని పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, ఉగ్రవాదం వంటి ప్రపంచ సమస్యలకు సమిష్టి స్పందనలు చాలా అవసరమన్నారు. వసుదైక కుటుంబం అనేది భారతదేశానికి కేవలం ఒక నినాదం మాత్రమే కాదని రాధాకృష్ణన్ చెప్పారు. ఏ దేశంలోనైనా ఏదైనా విపత్తు, విషాదం సంభవించినప్పుడు సహాయం అందించడంలో భారత్ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. చెన్నైలో జరిగిన జయగోపాల్ గరోడియా హిందూ విద్యాలయ స్వర్ణోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ మోదీ, తయారీ రంగం విస్తరణ యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు సృష్టించిందని తెలిపారు. దేశ రక్షణ రంగ ఎగుమతులు 50 రెట్లు పెరిగాయని, ఇంజనీరింగ్ ఎగుమతులు కూడా కొత్త రికార్డులు సృష్టించాయని పేర్కొన్నారు. 2014 నుండి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 11 రెట్లు పెరిగినట్టు తెలిపారు. వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. యువతకు దేశంలో అపారమైన అవకాశాలున్నాయని, వారి సామర్థ్యాన్ని గుర్తించి దేశాభివృద్దికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. యువత వినూత్న ఆలోచనలు, పరిష్కారాలు కేవలం భారత్ భవిష్యత్తుతోనే కాకుండా ప్రపంచ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుతాయని అన్నారు. సమిష్టి కృషితో దేశ ఆశయాలను సాధించవచ్చని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు.
6: आज कंपोनेंट से टेक्नोलॉजी और फिनिश प्रोडक्ट का हर राज्य में केंद्र सरकार प्रोडक्ट चेन को मजबूत कर रही है और इन्हीं कोशिशों का परिणाम है आज हम दुनिया के सेकंड लार्जेस्ट मोबाइल मैन्युफैक्चरर है. 2014 से अब तक हमारे इलेक्ट्रॉनिक्स एक्सपोर्ट 11 टाइम्स बढ़े हैं, हमारे डिफेंस एक्सपोर्ट 50 टाइम्स बढ़े हैं.
5: हार्मोज जलसंधि प्रांतंलो वाणिज्य नौकलपै जरिगिन

0: దాడిని భారత్ ఖండించింది. భారతీయ నావికుల భద్రత, రక్షణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పింది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై పదే పదే జరుగుతున్న దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దాడులు ఇప్పటికే అస్థిరంగా ఉన్న పరిస్థితిని మరింత దిగజార్చే ప్రమాదం ఉందని పేర్కొంది. తక్షణమే ఉద్రిక్తతలు తగ్గించాలని, చర్చలు దౌత్య మార్గాల ద్వారా ప్రస్తుత సంఘర్షణకు పరిష్కారం కనుగొనాల్సిన అవసరాన్ని భారత్ పునరుద్ఘాటించింది. వాణిజ్య నౌకలు, నావికులు, పౌర మౌలిక సదుపాయాలపై దాడులు తక్షణమే నిలిచిపోవాలని, సముద్రపు నావిగేషన్ స్వేచ్ఛ, సజావుగా సాగే సముద్ర వాణిజ్యం కొనసాగేలా చూడాలని భారత్ కోరింది. రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ మానవ హక్కుల కమిషన్ 33వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ప్రసంగిస్తూ ఆయన, ప్రతి పౌరుడికి గౌరవం, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయంతో పాటు రాజ్యాంగం విస్తృతమైన వాగ్దానాలు చేసిందని పేర్కొన్నారు. మానవ హక్కుల కమిషన్లు ఫిర్యాదులు విచారించాలని, వ్యవస్థాపరమైన లోపాలు గుర్తించాలని, లేదంటే వెలుగులోకి రాకుండా పోయే ఆందోళనలకు సంస్థాగత గుర్తింపు లభించేలా చూడాలని చెప్పారు.
1: సుప్రీం కోర్టు కి ద్వార సబ్కే లియే ఖులే హై కోయి భీ పిటిషన్ కిసి భీ కోయి భీ చాహే వో ఆమ్ నాగరిక్ హై యా కోయి మాననీయ సదస్య హై కిసి ఎలెక్టెడ్ బోడీ కా కోయి భీ హై భారత్ కా హర్ నాగరిక్ కా ఉస్కా అధికార హై వో హమారే పాస్ ఆయే హమ్ కానూన్ కి వ్యవస్థా కా ఔర్ కానూన్ కే అనురూప్ జో ఉన్కి సమస్య హై ఉస్కా హమ్ అప్నీ తరఫ్ సే ఉస్కీ సునవాయి కరేంగే ఔర్ జో జిస్కో బన్తా హై ఉస్కో జరూర్ ఉస్కా అధికార వో దేంగే.
0: మానవ హక్కులు మానవ గౌరవంతో ముడిపడి ఉన్నాయని, వాటిలో ఆరోగ్య సంరక్షణ, ఆహారం, ఆశ్రయం, జీవనోపాధి, స్వచ్ఛమైన వాతావరణం పొందడం వంటివి ఉన్నాయని జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. మానవ హక్కుల పరిరక్షణను బలోపేతం చేయడంలో, న్యాయం, గౌరవం, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడంలో కమిషన్ తన సేవలు కొనసాగిస్తుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఎన్హెచ్ఆర్సీ ఇండియా మొబైల్ అప్లికేషన్ ప్రారంభం కావడం వల్ల కమిషన్ మరింత సులభంగా అందుబాటులోకి వస్తుందని, పౌరులు తమ ఫిర్యాదులను దాఖలు చేయడానికి, వాటి పురోగతిని ట్రాక్ చేయడానికి, సమాచారాన్ని సులభంగా పొందడానికి వీలవుతుందని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలు నిర్వహిస్తోంది. తమ సాంప్రదాయ దేశీయ క్రీడా పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య వారసత్వ సంరక్షణ, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతదేశంలోని ప్రతి సాధారణ పౌరుడికి, ఎన్నికైన ప్రతినిధికి సుప్రీంకోర్టు తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని, ఎవరి నుండి వచ్చే పిటిషన్లనైనా స్వాగతిస్తామని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ప్రతి భారతీయ పౌరుడికి కోర్టును ఆశ్రయించే హక్కు ఉందని, వారి ఆందోళనలను విచారించి చట్ట ప్రకారం తగిన న్యాయం అందిస్తామని స్పష్టం చేశారు. సౌదీ అరేబియాలోని రియాద్లో ఉన్న కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై నిన్న మరొక దాడి జరిగింది. ఈ దాడిలో జరిగిన నష్టం, గాయపడిన వారి వివరాలపై అంచనా వేస్తున్నట్టు జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలియజేసింది. అంతకుముందు కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఒక క్రూయిజ్ క్షిపణిని గాలిలో అటకాయించి ధ్వంసం చేసినట్టు సౌదీ నేతృత్వంలోని కూటమి తెలిపింది. నవరాత్రుల 2వ రోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నవరాత్రుల 2వ రోజు తపస్సు, త్యాగం, సంకల్పానికి చిహ్నమైన అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరికి ధైర్యం, ఆత్మ నిగ్రహం లభించాలని ప్రధాని ఆకాంక్షించారు. రాజమాత విజయరాజే సింధియా జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. దేశ సేవ పట్ల ఆమె చేసిన త్యాగం, అంకిత భావం ప్రతి ఒక్కరికి ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ప్రధాని పేర్కొన్నారు. అభివృద్ది చెందిన భారత్ను నిర్మించాలనే సంకల్పానికి ఆమె ఆదర్శాలు, ఆలోచనలు కొత్త శక్తినిస్తాయని మోదీ అన్నారు.

0: సామాజిక తత్వవేత్త, స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా వర్ధంతిని పురస్కరించుకుని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. రాజకీయ సమగ్రత, సామాజిక న్యాయం, అణగారిన వర్గాల హక్కుల కోసం డాక్టర్ రామ్ మనోహర్ లోహియా సాగించిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సమాజంలో నెలకొన్న అసమానతలను నిర్మూలించడానికి, జాతీయ ఐక్యతను పటిష్టం చేయడానికి రామ్ మనోహర్ లోహియా నిరంతరం శ్రమించారని కొనియాడారు. న్యూఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఉదయం భారీ వర్షం కురిసింది. రేపటి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, ఆంధ్రప్రదేశ్, కేరళ, మాహెల్లో కూడా ఈరోజు ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నేటి ప్రపంచంలో అంతర్జాతీయ సహకారం కేవలం దౌత్యపరమైన ఎంపిక మాత్రమే కాదని, ప్రపంచ శాంతి, భద్రత, సమృద్దికి ఒక వ్యూహాత్మక అవసరమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ప్రకటించిన కార్యక్రమం

FM 101.3. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటూనే చేస్తూ ఉన్నారు. నేను మీ ఆర్జే తేజు. అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ యూజువల్ సినిమా నుంచి వినేశారు కదా, 12:48 అయిపోయిన క్లాక్ లో టైం చూస్తే. సో ఇక మనమైతే దాండియా రాజ్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ప్రెసెంట్ మనం విన్న సాంగ్స్ యూజువల్.

అండ్ ఈ శ్రీకృష్ణుడి పాటల్లో మనం ఎక్కువగా కోలాటాల డాన్సుల గురించి బాగా చూస్తూ ఉంటాం కదా. అండ్ దాండియా రాస్ అనేది శ్రీకృష్ణుడు అలాగే గోపికల రాస్ లీలలతో కూడా అనుసంధానిస్తారు తెలుసా. అయితే నేటి దాండియా రాస్ అనేది ప్రధానంగా చూసుకుంటే గుజరాత్ లోని నవరాత్రి వేడుకల్లోనే స్పెషల్ గా డెవలప్ అయిందనే చెప్పాలి. అండ్ ఈ దాండియాలో ఇంకొక అట్రాక్షన్ ఏంటో తెలుసా, వాళ్ళు వేర్ చేసే కాస్ట్యూమ్స్ అనమాట. సో లేడీస్ అందరూ కూడా చోళీలు ధరిస్తారు. సో మనం చూస్తాం లెహంగాస్ ఆర్ చోళీస్ అంటూ ఉంటాం కదా, గాగ్రా చోళీస్, ఇది చాలా ఫేమస్ గుజరాత్ ట్రెడిషన్ అనమాట. సో చోళీలో మిర్రర్ వర్క్ ఇంకా స్పెషల్ అట్రాక్షన్. అండ్ జెంట్స్ అందరూ కూడా కుర్తాలు ధరిస్తారు. సో ఇది వాళ్ళ ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్. అండ్ వయసుతో సంబంధం లేకుండా అందరూ కలిసిమెలిసి చక్కగా దాండియా అయితే ఆడుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఇంకా గుజరాత్ కి చెందిన ఇంకొక స్పెషల్ డాన్స్ అంటే జానపద నృత్యం ఒకటి, గర్భా డాన్స్. మరి ఇది కూడా చాలా మెయిన్ గా గుజరాత్ లోనే నవరాత్రుల రోజుల్లోనే 9 రోజుల వేడుకల్లో ఈ గర్భా నృత్యాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో చాలా ఉత్సాహంగా ప్రదర్శిస్తారు తెలుసా. అండ్ ఇక దీని హిస్టరీ గురించి తెలుసుకోవాలి అంటే గర్భ అంటే ఒక ఆ పదాన్ని సంస్కృతంలో గర్భ అనే పదంతో, అంటే మామూలుగా నేను పలికింది గర్భ అనేది నార్మల్ గా ఒత్తు లేకుండా, తర్వాత సంస్కృతంలో చూసుకుంటే గర్భ అనే పదంతో సంబంధం కలిగి ఉందని భావిస్తారు. మరి ఈ డాన్స్ అనేది మెయిన్ గా స్త్రీ శక్తికి అలాగే సృష్టికి మూలమైన దైవశక్తిని, జీవన చక్రాన్ని సూచిస్తుంది అని నమ్ముతారు. మరి పూర్వకాలంలో చూసుకుంటే గుజరాత్ ప్రాంతంలో మట్టి కుండలో దీపాన్ని వెలిగించి దాని చుట్టూ మహిళలందరూ కూడా వలయాకారంలో తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యం చేసేవారు. సో ఈ కుండను గర్భి లేదా గర్భదీప్ అని పిలిచేవారనమాట. అంటే వెలిగే దీపం అనేది ఆ దైవశక్తికి, జీవానికి ప్రతీకగా భావిస్తారు. ఇక తర్వాత చూసుకుంటే ఈ ఆచారం కాస్త నవరాత్రి వేడుకల్లోనే ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. మరి ఇప్పుడు చూసుకుంటే గర్భా డాన్స్ మట్టి కుండతో పాటుగా అలంకరించిన దీపాలు, విద్యుత్ దీపాల మధ్య కూడా చాలా ఘనంగా ప్రదర్శిస్తూ ఉంటారనమాట. సో ఈ నవరాత్రి వేడుకల్లో గుజరాత్ వెళ్లిన వాళ్ళెవరైనా సరే చక్కగా దాండియాస్ అలాగే ఈ గర్భా డాన్స్ అసలు చూసి కళ్ళారా చూసి హ్యాపీ ఎంజాయ్ చేసేయచ్చు. సో మెయిన్ గా ఈ గర్భా డాన్స్ లో చూసుకుంటే చేతులు, కదలికలు, చప్పట్లు, లయబద్ధమైన అడుగులకు ప్రాధాన్యమైతే ఉంటుంది. ఇక దాండియా రాస్ లో మాత్రం కళాకారులందరూ చిన్న చిన్న కర్రలను తాళానికి అనుగుణంగా ఒకదానితో ఒకటి తాకిస్తూ డాన్స్ చేస్తారు. సో అదనమాట గుజరాత్ నేలపై వికసించిన ఈ అద్భుతమైన జానపద కళలు నేడు ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తున్నాయని చెప్పాలి. ఇదనమాట ఇవాల్టి మన మీకు తెలుసా ప్రోగ్రామ్ అబౌట్ దాండియా అలాగే గర్భ డాన్స్. మరి మీకోసం ఇంకొక లవ్లీ ట్రాక్ ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ కద్దలకొండ గణేష్. మూవీలో మనం చూసాం ఒక పాట, ఓల్డ్ సాంగ్ ని దీంట్లో రీమిక్స్ చేసి పెట్టేశారు కదా. సో ఆ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను. వెళ్ళి వచ్చి గోదారమ్మ సాంగ్ మీ అందరి కోసం వచ్చేస్తుంది. వింటూ స్టేడియం 2 వివిధ భారతీయ FM 101.3.

చిక్కుపుక్కు పోరి ఎవరే అతను.

అరే లేదంత సీను, నే సూపర్ మ్యాన్ ని కాను. అతిగా బడాయిపోను.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాల్సిన అవసరముందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ 33వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన ఈరోజు ప్రసంగిస్తూ రాజ్యాంగం ప్రతి పౌరునికి స్వేచ్ఛ సమానత్వాలను కల్పించినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అమరావతి సచివాలయంలో తుడా పరిధిలో 3,000 కోట్ల రూపాయల విలువైన పనులను వర్చువల్ గా ప్రారంభించారు. ఈ మధ్యాహ్నం ఆర్టీజీఎస్ పై సమీక్షిస్తారని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి తిరుమానోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం మండలం జొన్నవలస గ్రామంలో సిరిమాను ఇరుసుమాను చెట్లకు స్థానిక శాసనసభ్యురాలు పూసపాటి ఆదితి విజయలక్ష్మితో కలిసి ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 2వ రోజైన ఈరోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు ఈ ఉదయం బంగారు తిరుచ్చిపై ఉభయ దేవేరులతో మాడవీధుల్లో ఊరేగారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు పెదశేష వాహన సేవ జరగనుంది. విజయవాడ కృష్ణా తీరంలోని పున్నమి ఘాట్ మాకినేని బసవపన్నయ్య స్టేడియంలో విజయవాడ ఉత్సవ్ 2.0 వేడుకలు నిన్నటి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, హోంమంత్రి వి అనిత, పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ ఉత్సవాలను ప్రారంభించారు. ఈ ఉత్సవాలు ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగుతాయి. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను రేపటి నుంచి ఈ నెల 16వ తేదీ వరకు నడపనున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్ఓ నుస్రత్ మండోట్కర్ నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక రైలు రోజు ఉదయం 9:30 గంటలకు విజయవాడలో బయలుదేరి అదే రోజు రాత్రి 7 గంటలకు తిరుపతి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు అదే రాత్రి 9:10 తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5:30 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చి తప్పిపోయిన తమ చిన్నారుల వివరాలను మొబైల్లోని దసరా 2026 యాప్లో నమోదు చేస్తే ఆ సమాచారం నేరుగా మైక్ ప్రధాన ప్రచార కేంద్రానికి, తదుపరి ఆలయ పరిసర ప్రాంతాల్లోని అన్ని మైకులకు చేరుతుందని, దీని ద్వారా వారి ఆచూకీ సులభంగా తెలుసుకుని కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంటుందని పోలీసులు తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంటా? ఇప్పుడే సాండీ చెప్తున్నాడు.
2: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
3: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
1: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశనగ ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అన్ని యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
3: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాం. ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.

అయితే ఇక కుదిరితే కప్ కాఫీ సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు కదా. సో జనరల్ గా లేడీస్ అందరికి కూడా సహనం చాలా ఎక్కువ అంటూ ఉంటారు, అది చాలా ఎంతో నిజం అనేది మాత్రం తెలుస్తుంది. ఆటోమేటిక్ గా మనకి ఎదురయ్యే సిచ్యువేషన్స్ నే మనల్ని అలా సహనంగా మార్చేస్తాయి కూడా కదా. చాలా మందికి ఈ సహనం అనేది అన్ని చోట్ల సక్సెస్ సాధించడానికి యూజ్ అవ్వదు, కొన్ని చోట్ల మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈ రోజు మనం మాట్లాడుకుంటే అమ్మవారిని శ్రీ బ్రహ్మచారిణి దేవిగా కూడా పూజిస్తూ ఉంటారు. మరి ఈ అమ్మవారు తపస్సుకు, సహనానికి, త్యాగానికి, అలాగే పట్టుదలకు, ఆత్మ నిగ్రహానికి ప్రతీకగా నిలుస్తారు. మరి జీవితంలో మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే కేవలం ప్రతిభ మాత్రమే సరిపోదు, దానికి ఎంతో ఓర్పు కావాలి, క్రమశిక్షణ కావాలి, అలాగే దృఢమైన సంకల్పం కూడా చాలా అవసరం. మరి ఈ గొప్ప లక్షణాలన్నింటినీ బ్రహ్మచారిణి దేవి మనకు బోధిస్తారన్నమాట. మరి ఒక విత్తనం మొక్కగా మారడానికి చాలా టైం పడుతుంది కదా, మరి ఒక మొక్క మహావృక్షంగా ఎదగడానికి ఎంతో ఓర్పు కావాలి, అలాగే ఒక మహిళ తన కలలను నిజం చేసుకోవడానికి కూడా సహనం, కృషి, పట్టుదల ఎంతో అవసరం. మరి మహిళలు కుటుంబ బాధ్యతలు కానివ్వండి, ఉద్యోగ ఒత్తిళ్లు కానివ్వండి, పిల్లల పెంపకం, సామాజిక అంచనాలు ఇలాంటివి అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భాల్లో సహనం అనేది వారికి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, అలాగే సమస్యలను పరిష్కారాలు కనుక్కోవడానికి సహాయపడుతుంది. అయితే ఈ సహనం అంటే అన్యాయాన్ని భరించడం అయితే కాదు, అవసరమైనప్పుడు తన హక్కుల కోసం నిలబడడం కూడా నిజమైన ధైర్యమే అని చెప్పచ్చు. సో మరిన్ని విషయాలు, అసలు సహనంతో అన్ని చోట్ల ఎలా సక్సెస్ సాధిస్తున్నారు మహిళలు, నేటి మహిళలు, దీని గురించి చాలా వివరంగా మాట్లాడుకుందాం. సో వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3. దిస్ ఈజ్ యువర్ RJ తేజు.

ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పడానికి భాష లేదు. ఆశే తప్ప, నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం, నువ్వు లేని లోకం నాకు శూన్యం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. తిరుపతి పట్టణాభివృద్ది సంస్థ పరిధిలో 3,222 కోట్ల రూపాయల అభివృద్ది పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రారంభించారు. పరిశ్రమలు స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. రాష్ట వ్యాప్తంగా 151 రైతు బజార్లలో కిలో బీపీటీ సన్నరకం బియ్యాన్ని 49 రూపాయలకు అందిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అంకుర పరిశ్రమల స్థాపనలో యువత ముందుకు రావాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ కోరారు. తిరుపతి పట్టణాభివృద్ది సంస్థ తుడా పరిధిలో 3,222 కోట్ల రూపాయల అభివృద్ది పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు అమరావతి నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. తిరుమల కొండపై భక్తుల రద్దీని తగ్గించడంతో పాటు తిరుపతిలోనే భక్తులకు మెరుగైన వసతి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ది కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఇందులో భాగంగా టీటీడీ ఉద్యోగులకు నివాస స్థలాల అభివృద్దితో పాటు భక్తుల సౌకర్యార్థం డిజిటల్ సమాచార కేంద్రాలు, అత్యవసర వైద్య సహాయ కేంద్రాలు, ఆధునిక భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే తిరుపతి నగరంలో 242 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 9 మాస్టర్ ప్లాన్ రహదారులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. కాకినాడలోని జేఎన్టీలో భారత పరిశ్రమల సమాఖ్య సీఐఐ ప్రాంతీయ సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఒక జిల్లా ఒక ఉత్పత్తి ఎంఎస్ఎంఈ ఎగ్జిబిషన్ స్టాళ్లను ఏర్పాటు చేసి స్థానిక పారిశ్రామికవేత్తలకు అంతర్జాతీయ వ్యాపార అవకాశాలు, ప్రభుత్వ రాయితీలు, బ్యాంకు రుణాల వివరాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ సదస్సులో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడుతూ పెట్టుబడిదారులకు రాష్ట ప్రభుత్వం అనుకూల వాతావరణం కల్పిస్తుందని చెప్పారు. పరిశ్రమలు స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని సూచిస్తూ
1: Every great enterprise must pass 3 tests. Did the people gain? Did the industry gain? Did the planet gain? If the answer is all 3 is yes, you have built something that lasts. The government can build roads and policies, and we'll do it faster every year. But a government cannot create a culture of invention and innovation by passing a simple resolution.
0: గృహ, వ్యవసాయ, వాణిజ్య, పారిశ్రామిక రంగాల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ప్రకాశం జిల్లా ఏల్చూరులో 35 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న విద్యుత్ ఉప కేంద్రానికి, అద్దంకిలో ఇండోర్ స్టేడియం, షటిల్ కోర్టుల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించడంతో పాటు పట్టణ పరిధిలో 30 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న రహదారులకు ఈరోజు శంకుస్థాపన చేశారు. ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ ప్రజలకు విద్యుత్ సరఫరా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నామని గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రజలకు తక్కువ ధరకే నిత్యావసర వస్తువులను అందుబాటులోకి తీసుకొచ్చామని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడ భవానీపురం రైతు బజార్లో తక్కువ ధరకే బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా 151 రైతు బజార్లలో కిలో బీపీటీ సన్నరకం బియ్యాన్ని 49 రూపాయలకు అందిస్తున్నట్లు తెలిపారు. పండుగల సమయంలో నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేస్తూ

0: వ్యాప్తంగా జరుగుతున్న ఇన్ఫ్లేషన్ ట్రెండ్ ఉండొచ్చు, అత్యవసర సరుకులు ధరలు పెరుగుతున్నాయనే నేపథ్యంలో దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్లు బియ్యం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 151 రైతు బజార్లో కూడా బీపీటీ సన్న రకం బియ్యం 49 రూపాయల కిలోకి 26 కేజీల బ్యాగ్ లో ప్రతి ఒక్కరికి అందించే విధంగా సిద్దమయ్యాం. ఇంకా ఎక్కువగా ప్రజలు కోరుకునే వెరైటీ నెల్లూరు వెరైటీ, అది మార్కెట్ లో 85 రూపాయలు పలుకుతున్న బియ్యాన్ని కేవలం 50 రూపాయలకే తీసుకొచ్చాం ప్రజల కోసం. ఇది ఒక అద్భుతమైన ప్రైస్ ఇంటర్వెన్షన్. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కందిపప్పు కూడా సరఫరా చేసి ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఏర్పాటు
1: చేస్తాం. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్బంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశసేవ పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా జాతీయ విద్యా విధానం 2020 గురించి ఈ రోజు తెలుసుకుందాం. దేశ పాఠశాల విద్యలో కీలక మార్పులకు శ్రీకారం చుడుతూ 1968 నుంచి అమల్లో ఉన్న 10+2 విద్యా విధానానికి బదులుగా కేంద్ర ప్రభుత్వం 2020లో కొత్త జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానంలో కనీసం 5వ తరగతి వరకు మాతృభాషలో బోధనకు ప్రాధాన్యమిచ్చారు. విద్యార్థులు తమ ఆసక్తులు సామర్థ్యాలకు అనుగుణంగా వివిధ కోర్సులను ఎంచుకునే అవకాశాన్ని కల్పించారు. విద్యార్థుల్లో ప్రాథమిక అక్షరాస్యత సంఖ్యా పరిజ్ఞానాన్ని పెంపొందించే లక్ష్యంతో చేపట్టిన నిపుణ్ భారత్ విద్యా ప్రవేశ్ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా పాఠశాల విద్యలో నైపుణ్యాల అభివృద్దికి దోహదపడుతున్నాయి. పాఠశాల విద్యా వ్యవస్థలో సమగ్ర మార్పులకు దిశానిర్దేశం చేసిన విధానంగా జాతీయ విద్యా విధానం 2020 నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
2: వికసిత్ భారత్ కే సంకల్ప్ కో సిద్ధ కర్నే కి దిశా మే రాష్ట్రీయ శిక్షా నీతి కా బహుత్ బడా యోగదాన్ హై. ఇస్మే पारंपरिक ज्ञान से लेकर भविष्य की टेक्नोलॉजी तक को समान रूप से महत्व दिया गया है. प्राथमिक शिक्षा के क्षेत्र में नया पाठ्यक्रम भी तैयार किया गया है.
1: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం మండలం జొన్నవలస గ్రామంలో సిరిమాను ఇరుసుమాను చెట్లకు స్థానిక శాసనసభ్యురాలు పోసపాటి అదితి విజయలక్ష్మితో కలిసి ఈరోజు సంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ సిరిమానోత్సవం కోసం ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆలయ విస్తరణ తర్వాత జరుగుతున్న తొలి పండుగ కావడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలియజేశారు. అంకుర పరిశ్రమల స్థాపనలో యువత ముందుకు రావాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సూచించారు. విజయవాడ కొత్తపేటలోని స్థానిక ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన పట్టపత్రుల దినోత్సవంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, యువత తమ ఆలోచనలను ఆచరణలో పెట్టి ఉద్యోగాలు పొందేవారిగా కాకుండా ఇతరులకు ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని మంత్రి సూచించారు. భారత్లో అంకుర పరిశ్రమల పర్యావరణ వ్యవస్థ వేగంగా అభివృద్ది చెందుతోందని మంత్రి తెలియజేస్తూ,
3: 12 సంవత్సరాల క్రితం మన దేశంలో దేర్ యూస్ టు బి ఓన్లీ హ్యాండ్ఫుల్ ఆఫ్ స్టార్టప్స్. నౌ దేర్ ఆర్ 2,50,000 స్టార్టప్స్ ఇన్ ఇండియా. దాంట్లో ఒక 125 స్టార్టప్స్ యూనికాన్స్ గా పిలుస్తారు. ఈ యూనికాన్ సిస్టమ్ 23 లక్షల ఉద్యోగాలు ఈ దేశంలో జనరేట్ అయింది. ఇవన్నీ యూనికాన్స్ తయారు చేసిన వాళ్ళు ఎవరు తెలుసా, 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు వయసు ఉన్న యువత. ఇవాళ దేశంలో ఇంత పెద్ద సంపదను సృష్టించి ప్రపంచ దేశాలకు ఇవాళ భారతదేశంలో ఉంటున్న యువత తెలివితేటలు మేధో సంపత్తిని చాటి ఇవాళ స్టార్టప్ ఎకోసిస్టమ్ ను తయారు చేసే దిశగా ఇవాళ భారతదేశం తయారైంది.
1: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం బంగారు తిరుచి ఉత్సవాన్ని నిర్వహించారు. ఉభయ దేవేరులతో కలిసి మలయప్ప స్వామిని బంగారు తిరుచిపై మాడవీధుల్లో ఊరేగించారు. ఈ రోజు రాత్రి 7 నుంచి 9 గంటల వరకు పెద్దశేష వాహన సేవ జరగనుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారి దసరా శరణ్ నవరాత్రి మహోత్సవాలు 2వ రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం భరత్ కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దసరా శరణ్ నవరాత్రుల సందర్బంగా అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్బంగా ఆయన తెలిపారు. దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ తిరుపతి మధ్య ప్రత్యేక రైలు

తీసుకున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. రేపటి నుంచి ఈ నెల 16వ తేదీ వరకు ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. 0724 నంబరు కలిగిన రైలు ఉదయం 9:30 విజయవాడలో బయలుదేరి అదే రోజు రాత్రి తిరుపతి చేరుకుంటుందని, తిరుగు ప్రయాణంలో 0725 నంబరు కలిగిన రైలు రాత్రి 9:10 తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం విజయవాడ చేరుకుంటుందని అధికారులు తెలిపారు. తిరుపతి పట్టణాభివృద్ది సంస్థ పరిధిలో 3,222 కోట్ల రూపాయల అభివృద్ది పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రారంభించారు. పరిశ్రమలు స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు ఉంటారు.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సార్థి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
2: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
2: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
2: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
2: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: వింటున్నారు వివిక్ భారతి ఎఫ్ఎం 101.3.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 1:36 పిఎం క్లాక్ లో టైం చూస్తే ధీర ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. ఇక మనమైతే మాట్లాడుకుంటున్నాం మహిళలకు ప్రతి రంగంలో వర్క్ చేసే వాళ్ళకి, ప్రతి రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా సహనం ఉండాలా, అది ఉంటేనే మనం సక్సెస్ సాధిస్తామా, అసలు అన్ని చోట్ల ఎలా సక్సెస్ సాధిస్తున్నారబ్బా ఈ అమ్మాయిలు అందరూ కూడా, సో అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటుంది. నిజంగా సహనం అనేది మనం ఎదురయ్యే సిచ్యువేషన్స్ ని బట్టి వచ్చేస్తుంది ఆటోమేటిక్ అని చెప్పాను కదా. అండ్ ఇక చాలా మంది జాబ్స్ చేసేవాళ్ళు, సో ఉద్యోగ రంగంలో మహిళలందరూ కూడా ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ ఉంటారు. ఇప్పుడు కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటూ ఉండడం, పోటీని ఎదుర్కోవడం, అలాగే నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడం, ఇలాంటి అంశాల్లో సహనం అనేది కీలక పాత్ర పోషిస్తుందన్నమాట. సో విజయం సాధించిన ప్రతి మహిళ వెనుక ఎన్నో కనిపించిన ప్రయత్నాలుంటాయి, ఎదురుచూపులుంటాయి, ఎన్నో అనుభవాలు కూడా ఉంటాయి. మరి చాలా మంది ఇంకా బిజినెస్ ఉమెన్ ఉంటారు, సో వ్యాపార రంగంలో నష్టాలు రావచ్చు అండ్ లాభాలు రావచ్చు, మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా. సో కష్టాలు వచ్చినాయి అంటే నష్టాలు వచ్చాయి అని చెప్పి అలా కృంగిపోకూడదు, అలాగనే లాభాలు వచ్చాయని చెప్పేసి ఇంకా అయిపోయింది ఇంకా ఇక్కడతో అమ్మాయి మనం సక్సెస్ చూసేసాం కదా అని చెప్పేసి అక్కడతో స్టాప్ చేయకూడదు. సో ఇంకా బెటర్ గా ముందుకు ఇంకా ఎలా రీచ్ అవ్వాలో వెయిట్ చేయాలి, చూస్తూ ఉండాలి. సో వ్యాపారంలో కూడా నష్టాలు వచ్చినా, వినియోగదారుల నుంచి విమర్శలు ఎదురైనా, కొత్త సమస్యలు వచ్చినా సరే వాటి నుంచి ఆ పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కిరణ్ ముజుందర్ షా, సో ఈవిడ బయోటెక్నాలజీ రంగంలో తన వ్యాపార ప్రయాణాన్ని అనేక సవాళ్ల మధ్య నిర్మించుకున్నారు. అయితే ఆమె ప్రయత్నం మహిళలకు పట్టుదల, నైపుణ్యం, దీర్ఘకాలిక దృక్పథం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. మరి ఇలాంటి కొందరు మహిళా విజేతల గురించి కూడా మనం తెలుసుకుందాం, లైవ్ ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుందాం ఇప్పుడు. సో తెలుసుకుందాం ఒక సాంగ్ తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: అమ్మా, ఈరోజు హాలిడే స్పెషల్ ఏం చేస్తున్నావు నాకు?
1: నువ్వు చెప్పమ్మా, వాట్ ఎవర్ చేయించేద్దాం మీ అమ్మతో.
0: నాకు వేడిగా గారెలు తినాలనుంది డాడీ.
2: ఏంటి చేసేది, గ్రైండర్ రిపేర్ వచ్చింది, ఇవాళ ఏం కుదరదు.
1: అది లేకపోతే ఏంటబ్బా, చక్కగా రోట్లు రుబ్బిన పిండితో గారెలు చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో. మోర్ ఓవర్ అలా అప్పుడప్పుడు గ్రైండర్, మిక్సీ, వాషింగ్ మిషన్ లో గ్యాప్ ఇస్తే మనకి ఎక్సైజ్ లో ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కూడా సేవ్ చేసినట్టుంటుంది.
2: చెప్పడం బానే ఉంటుంది, చేస్తే అప్పుడు తెలుస్తుంది.
1: నిన్నొక్కదానే చేయమనట్లేదు కదా మై హూనా, నేను కూడా హెల్ప్ చేస్తా, కలిసి చేద్దాం.
2: అయితే ఓకే, ఎస్, అవకాశం ఉన్నప్పుడల్లా ఎలక్ట్రిసిటీని సేవ్ చేద్దాం.
3: FM 101.3.

మా అన్నయ్య సినిమా నుంచి సాంగ్ వినేశారు కదా, 1:44 అయిపోయింది క్లాక్ టైం చూస్తే. నేను మీ ఆర్జే తేజు, ఇక ధీరా ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. అయితే మనం కొందరు మహిళా విజేతల గురించి తెలుసుకుందాం అన్నాను కదా. సో కల్పన చావ్లా గారు, అంతరిక్షంలోకి వెళ్లిన భారతీయ మూలాల స్ఫూర్తి కల్పన చావ్లా. ఎన్నో అడ్డంకులను అధిగమించారు. అంతరిక్ష యాత్రికురాలిగా ఎదిగిన కల్పన చావ్లా ఆమె కలలు కనడానికి మాత్రమే కాదు, వాటి కోసం నిరంతరం కృషి చేయడానికి కూడా ఎంతో మందికి స్ఫూర్తినిస్తారనే చెప్పాలి. సో అక్కడి వరకు వెళ్లగలిగారు అంటే అంత ఈజీ టాస్క్ అయితే కాదు కదా. ఎన్నో అడ్డంకులను అధిగమించి చివరికి ఆవిడ అనుకున్నది సాధించగలిగారు. నిజంగా రియల్లీ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ అని చెప్పాలి. ఇక తర్వాత మేరీ కోమ్, ఓటమిని విజయంగా మార్చుకున్న క్రీడాకారిణి మేరీ కోమ్. కఠినమైన శిక్ష, కుటుంబ బాధ్యతలు, పోటీలు ఇలాంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూనే ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందారు మేరీ కోమ్. మరి నిజంగా ఆమె జీవితం కూడా ఒక క్రమశిక్షణ పట్టుదలకు నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే సుధామూర్తి గారు, మరి సుధామూర్తి గారు రచయిత్రిగా, విద్యావేత్తగా, సేవా కార్యక్రమాలలో భాగస్వామిగా ఆమె చేసిన కృషి ద్వారా సమాజానికి ఉపయోగపడే ఒక జీవితాన్ని నిర్మించుకోవచ్చు అని తెలుస్తూ ఉంటుంది. అండ్ ఇలా ఈ మహిళల ప్రయాణాలు మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే నేర్పిస్తాయి. ఏంటంటే పరిస్థితులు ఎలా ఉన్నా సరే మన లక్ష్యంపై స్పష్టతతో కృషి చేస్తూ ముందుకు సాగడం అనేది ఎంతో ముఖ్యం అనేది మాత్రం మనం వీళ్ళందరినీ చూసి నేర్చుకోవచ్చు. అండ్ ఇంకా మాట్లాడుకుందాం కొన్ని విషయాలు. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: 5000?
1: ఏంట్రా 5000?
0: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
1: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
0: అవునా, అదేలాగా?
1: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ను కూడా తగ్గించవచ్చు.
0: హే, సూపర్ ఐడియా రా.
2: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై వింటూ చేస్తున్నారు ధీరా ప్రోగ్రామ్ ని అండ్ సఖియా నాతోరా. ఈ సినిమా నుంచి సాంగ్ కార్తిక్ పాడిన పాట వినేశాం కదా. ఇక మనమైతే మహిళల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు ఎలాంటి రోల్, ఎక్కడ ఎలాంటి రోల్ ప్లే చేస్తున్నారు అనేది. అండ్ ఇక ఫ్యామిలీలో కూడా అండి, మహిళలు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటారు కదా, తల్లిగా, కుమార్తెగా, భార్యగా, ఉద్యోగినిగా. సో ఇలా ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటారు. ఒక్కరోజు వాళ్ళు ఒక ఇంట్లో బిజీగా, అంటే ఇంట్లో ఒక్క పని చేయకుండా కామ్గా ఉంటే ఇల్లంతా అసలు చూడ్డానికే అసలు మనం ఎవరం కూడా తట్టుకోలేము, అసలు ఒక్క పని కూడా అవ్వలేదా అయ్యో అని చెప్పేసి ఎంతో ఫీల్ అయిపోతూ ఉంటాం నిజంగా. మరి మహిళలు అనేవాళ్ళు ఇతరుల కలలకు రెక్కలు ఇవ్వడమే కాదు, తన కలలకు కూడా అవకాశాన్ని, ఐ మీన్ ఆకాశాన్ని, అవకాశాన్ని వాళ్లే ఎంచుకోవాలి, తీసుకోవాలి కూడా కదా. మరి ఇప్పుడు మహిళలు విజయం సాధించడానికి జనరల్ గా ఎప్పుడూ వేగంగా పరిగెత్తాల్సిన అవసరమైతే లేదు, కానీ కొన్నిసార్లు నెమ్మదిగా నడిచినా సరే సరైన దిశలో ముందుకు సాగడమే ముఖ్యం అని మాత్రం మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. అండ్ మెయిన్ గా సహనం గురించి, టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో సహనంతో ఎదురు చూసే మహిళ కాదు, సహనంతో తన భవిష్యత్తును నిర్మించుకునే మహిళే నిజమైన విజేత. మరి ప్రతి మహిళ తన కలలను సాకారం చేసుకోవాలని, అలాగే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఇవాళ మన ధీర ప్రోగ్రామ్. మరి రోజుకొక అమ్మవారి అలంకారం గురించి కూడా మాట్లాడుకుంటూ చక్కగా అమ్మవారి క్వాలిటీస్ని, ఆ శక్తిని, ఆ పవర్ ని మనం కూడా గెయిన్ చేసుకోవాలి. మరి ప్రతిదీ మనం నేర్చుకుంటూ ముందుకు సాగిపోవాలి సక్సెస్ఫుల్ గా. మరి ఇది ఇవాళ మన ధీర ప్రోగ్రామ్. నెక్స్ట్ ఒక సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తాను. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

ఎస్ వింటూ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఇక మీరైతే వినేశారు సంక్రాంతి సినిమా నుంచి సాంగ్ కదా. అండ్ ఇక ఇలాంటి బ్యూటిఫుల్ సాంగ్స్ మీకోసం సందడేస్ అనే ప్రోగ్రామ్ లో కూడా వినిపిస్తూ ఉంటాను. అలాగే నేను అడిగే క్వశ్చన్స్ కి కూడా మీరు ఆన్సర్స్ పంపించాలి అంటే తెలుసు కదా, 8662438 14 నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండాలి. ఇక ఎగ్జాక్ట్లీ టైం 2:24 అయిపోయింది. ఇంకొక సాంగ్ తర్వాత నేను ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. సో గెట్ రెడీ అనమాట, మీరు మొబైల్ ఫోన్స్ తీసుకుని చక్కగా నెంబర్ ని డైల్ చేసి మెసేజ్ చేయడానికి రెడీగా ఉండండి, నేను అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు.

0: వస్తే బాండు అని అనిపించింది. ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ విద్యాభారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.

వినుతున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజయ్ తేజు, ఇక వెల్కమ్ టు సందడే సందడి. అండ్ ఇక సందడి సందడిలో మీరు పార్టిసిపేట్ చేయాలి అని కూడా తెలుసు కదా, 8662438114 నెంబర్ కి నేను అడిగే క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్స్ పంపించేయచ్చు. అండ్ ఇక ఫస్ట్ ఇవాళ మన షోలో అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, అది మన ఇంట్లోనే ఉంటుంది, మనం ముందుకు వెళ్తే అది వెనక్కి వెళ్తూ ఉంటుంది. సో అదేంటి? అందరి ఇళ్లలోనూ ఇది ఉండాలని రూల్ ఏం లేదు, ఖచ్చితంగా ఇంటి బయటైనా ఉంటుందన్నమాట ఇది. సో అందరి ఇళ్లలో అయితే, పెద్ద పెద్ద ఇళ్లలో అయితేనే ఉంటుంది, కానీ అందరి మన మిడిల్ క్లాస్ హౌసెస్ లో అయితే ఖచ్చితంగా ఉండదు. మా ఇంటి బయట మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, ఇంటి వెనక ఆర్ ఇంటి బయట ఇంటి ముందు. సో ఇదేంటో మీకు తెలుసా? అది మన ఇంటి దగ్గరే ఉంటుంది, మనం ముందుకు వెళ్తూ ఉంటే అది వెనక్కి వెళ్తూ ఉంటుందంట. సో చాలా సింపుల్, ఏదో సింపుల్ లాజికల్ క్వశ్చన్ అనమాట. మీరు ఆన్సర్స్ పంపించగలుగుతారా లేదా చూద్దాం. మరి ఆన్సర్ తెలిస్తే నాకు తెలుసు మీకు ఎలా పంపించాలో తెలుసు కదా, 8662438114 నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండండి. అండ్ ఇక నెక్స్ట్ మీ అందరి కోసం సాంగ్ ఫ్రమ్ ద మూవీ శంకర్ దాదా ఎంబీబీఎస్ నుంచి ప్లే చేస్తున్నా. స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

విత్ భారతి ఎఫ్ఎం 101.3 కా శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీ నుంచి సాంగ్ వినేశారు కదా. ఇక నేను మీ ఆర్జే తేజు సందేశ్ నరీ ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. అది మన ఇంట్లోనే ఉంటుంది, మనం ముందుకు వెళ్తే అది వెనక్కి వెళ్తూ ఉంటుంది అన్నాను కదా. సో కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయారు. మొత్తానికి కన్ఫ్యూజన్ లోనే ఆన్సర్స్ బయటకు వస్తాయండి. సో ఆన్సర్స్ కరెక్ట్ గా ఎవరైనా పంపించారా చూద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్, బాగున్నారా అంటూ క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేయరా, ఇప్పుడే ట్యూన్ చేశాను అని కూడా మెసేజ్ లో కొంతమంది పంపిస్తున్నారు. ఓకే, డెఫినెట్ గా రిపీట్ చేస్తాను. పులిపాటి వెంకటేష్ గారు, పులిపాటి సత్యవతి మహబూబ్ నగర్ నుంచి మెసేజ్ పంపించారు, బాగున్నారా అంటున్నారు. ఎస్, ఐఎమ్ ఫైన్ అండి, థ్యాంక్ యూ. ఇక నెక్స్ట్ మెసేజ్, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహమాను జైనుద్దీన్ గుడ్ ఆఫ్టర్నూన్ అని పెట్టారు మెసేజ్. కృష్ణా జిల్లా కాజా నుండి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి గారు మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. ఇక మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ పంపించారు, ఎలా ఉన్నారండి అంటూ. నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. ఇక ఆన్సర్స్ ఇంకా స్టార్ట్ అవ్వాలా కొంతమంది దగ్గర నుంచి. షాడో అనుకుంటున్నారు చాలా మంది, గేట్ అంటున్నారు, పొగగొట్టం అంటున్నారు, ఇవి ఏవి కాదు. సునంద గారు అనంతపురం నుంచి పంపించారు షాడో అని చెప్పేస్తూ. తర్వాత శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, పొగగొట్టం కాదు. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి షణ్ముఖి, ఆకాశంలో చందమామ, అది మనం ముందుకు వెళ్తే ముందుకు వస్తున్నట్టుంది, వెనక్కి వెళ్తే వెనక్కి వస్తున్నట్టుగా ఉంటుంది. అంతేకాని మనం ముందుకు వెళ్తే అది వెనక్కి వెళ్తున్నట్టుగా ఏమి ఉండదు కదా. సో చందమామ అయితే కాదు. నెక్స్ట్ గేట్ అంటున్నారు పీలేరు నుంచి రఫీ గారు, కాదండి. జనార్దన్ గారు కానూర్ సోమాల మండల్ డిస్టిక్ నుంచి మెసేజ్ పంపించారు, డోర్ అంటున్నారా, కాదు. హాయ్ అండి, ఐఎమ్ కరుణ ఫ్రమ్ ఖమ్మం అని చెప్తూ ఒక ఆన్సర్ పెట్టారు కానీ అది కూడా కాదండి. కాంపౌండ్ వాల్ గేట్ అంటున్నారు, కాదు. ఇంకొక మెసేజ్ ఎవరంటే వీళ్ళు, వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ నుంచి కొమ్మల పవన్ కుమార్ అండ్ లక్ష్మి అనమాట. ఇక చెప్పులు, నీడ ఇవేవి కాదు. నీడ అనేది మనం ఎక్కడ మనం వెంటే వస్తుంది కదా, సో మనం ముందుకు వెళ్తే అది వెనక్కి వెళ్ళదు కదా. గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తూ బీవి సుబ్బారావు గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మార్కపూర్ నుంచి పెట్టాను మెసేజ్ అనమాట ఇది. అండ్ ఇంకా ఇలా వస్తూనే ఉన్నాయి మెసేజ్లు, చాలా మంది నీడా గేట్ ఇలా పెడుతున్నారు. సో చెప్పాను కదా ఇవేవి కాదని, మరి ఇంకేమై ఉంటుంది ఆన్సర్ ఆలోచించండి. నేను ఇందాక చెప్పాను ఒకటి, పెద్ద పెద్ద ఇళ్లలో అయితే ఇంట్లోనే ఉంటాయి, మన ఇంట్లోనే ఉంటుంది అని చెప్పాను. లేదు అంటే ఇంటి బయట, లేకపోతే మన అమ్మవాళ్ళు ఇట్లా ఎండాకాలం వచ్చినప్పుడు ఖచ్చితంగా టెర్రస్ మీదకి వెళ్ళి కావాల్సిన ఎండ పెట్టుకొని వస్తూ ఉంటారు. సో ఇంకేంటి, ఇంకా క్లూ కూడా ఇచ్చేసాను. సో ఇది మన ఇంట్లోనే ఉంటుంది, మనం ముందుకు వెళ్తే మాత్రం అది వెనక్కి వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఆలోచించండి ఏమై ఉంటుందో. సో వింటూ ఉండండి విత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ఆన్సర్స్ కూడా పంపిస్తూ ఉండండి.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం.

0: ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2 ఓకేనా? అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
1: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन, कहानी नहीं बदली स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल. डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री.
0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 2:46 PM క్లాక్ లో టైం. ఇక సందర్శన ఈ ప్రోగ్రామ్ లో మనమున్నాం. మరి నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ పంపించేసారా ఇప్పటికైతే చూసేద్దాం. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తూ బీవీ సుబ్బారావు ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుంచి మెసేజ్ పంపించారు, కానీ నీడా అయితే కాదండి ఆన్సర్. సో ఇక నెక్స్ట్ చూద్దాం. చాలా మంది వచ్చేసాయి మెసేజెస్ అయితే. మోహన కృష్ణ కొత్త ముప్పరు ఏలూరు జిల్లా నుంచి పంపించారు ఆన్సర్, బట్ రాంగ్ ఆన్సర్. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తూ సులోచన గారు కరీంనగర్ నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. నమస్కారం అండి అంటూ కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి సుధాదేవి గారు. శృతి దీపు మీరు అడిగిన ప్రశ్నకు జవాబు చీపురు అంటున్నారా? శృతి కాదు, దీపు కాదు, దిస్ ఇస్ తేజు. అండ్ ఆన్సర్ కూడా రాంగ్ ఆన్సర్. ఇక ఆన్సర్ డాక్టర్ రామకృష్ణ గారు, సునీత గారు రాజుల నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. మధుప్రసాద్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తలంపాటు గ్రామం దొరవారి సత్రం మండలం నుంచి పంపించారు ఆన్సర్, తిరుపతి జిల్లా. రెండు ఆన్సర్స్ పంపించారు, ఒకే ఒకటైతే కరెక్టే వస్తుందండి, ఇంకొకటైతే రాంగ్. చౌడేపల్లి నుంచి మెసేజ్, గుడ్ ఆఫ్టర్నూన్, సారీ గౌతమ్ చౌడేపల్లి మెసేజ్ పంపించారనమాట, రాంగ్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి మెసేజ్ పంపించారు, తేజు గారు ఎలా ఉన్నారు అని చెప్తూ గడప అనుకుంటున్నాను అంటున్నారా? కాదు, నెక్స్ట్. నేను బాగున్నాను అండ్ ఇక అందరికీ దసరా శుభాకాంక్షలు ముందుగానే వచ్చేసింది. ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పెట్టారనమాట, ఓకే కరెక్ట్ ఆన్సర్ అండి. కలమందలపాడు గ్రామం నుంచి కాసిం అండ్ ముత్తజావలి గారు మెసేజ్ చేశారు, కానీ రాంగ్ ఆన్సర్. ఎస్ కరెక్ట్ ఆన్సర్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. నేను అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు వచ్చింది మెసేజ్ అయితే. కేదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి మెసేజ్ పంపించారు. ఇక శేషసాయి రోహన్ అండ్ సాయి దర్శన్ నెల్లూరు నుంచి మెసేజ్ పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ జీ అంటూ, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. రఫీ గారు మెసేజ్ పంపించారు పీలేరు నుంచి, హౌస్ ఎలా వస్తుంది? కాదు. రాజుల నుంచి జయన్న గారు క్వశ్చన్ వెళ్ళలేదా? సరే, నేను ఆల్రెడీ ఇందాక రిపీట్ చేసేసాను. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఇక నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి మెసేజ్ పంపించారు, సన్న కాదు. తర్వాత ఎంఎస్ దుర్గారావు గారు మెసేజ్ పంపించారు ఆన్సర్, కానీ రాంగ్ అండి. సాయి శిరీష తిరుపతి విఎస్ఎన్కే కాలనీ నుంచి మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. విజయ్ పరమేష్ ఫ్రమ్ గుంతకల్, ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఇక అశోక్ గన్నవరం నుంచి మెసేజ్ పంపించారు, రాంగ్ ఆన్సర్. కృష్ణా జిల్లా కాజా నుండి టీవీ సుబ్బారావు, శ్రీదేవి గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, ఎస్ఎస్ రామారావు గారు శ్రీకాకుళం నుంచి మెసేజ్ పంపించారు ఆన్సర్, కానీ రాంగ్ అండి. తర్వాత నాయుడుపేట నుంచి నాగమణి గారు మెసేజ్ పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తూ, గోడ గడియారంలో టైమా? కాదు. దేవసేన గారు మెసేజ్ పంపించారు, ఇప్పుడే ట్యూన్ చేశానండి అంటున్నారా? ఓకే, మళ్ళీ అడుగుతాను. ఇక ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ హైదరాబాద్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. నెక్స్ట్ ఎండ సుబ్బిరామిరెడ్డి పల్లె, ఎండ అంటున్నారా? సుబ్బారెడ్డి పల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీ

శ్రీనివాస్ రెడ్డి మెసేజ్ చేశారు కానీ ఎండ్ అయితే కాదు. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ పంపించారు, కాదు రాంగ్ ఆన్సర్. ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడి నుంచి కిషోర్ అండ్ లక్ష్మణ్ రావు మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి గడ్డ మంకయ్య గారు మెసేజ్ పంపించారు, సెకండ్ మెసేజ్ అనమాట. ఫస్ట్ డోర్ అన్నారు కానీ కాదు, సెకండ్ అది కూడా కాదు. నెక్స్ట్ వర్ణిక గ్రేట్ టు దిల్సుక్ నగర్ హైదరాబాద్ నుంచి మెసేజ్ పంపించారు, ఎస్ కరెక్ట్ గా పంపించారు. ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ సెహబాను జైనుద్దీన్ మెసేజ్ పంపించారు, ఆ క్వశ్చన్ అర్థం కాలేదు. ఓకే నేను మళ్ళీ అడుగుతా. హాయ్ తేజు గారు బాగున్నారా, మీ ప్రశ్నకు జవాబు అని చెప్తూ హైదరాబాద్ నుంచి శ్వేత లక్ష్మి నిష్క అండ్ హనీ మెసేజ్ పంపించారు కానీ కాదండి. ఇక సునంద అనంతపురం నుంచి మెసేజ్ చేశారు, ఓకే ఈ లాజిక్ కూడా కరెక్టే, కరెక్ట్ గానే పెట్టారు మీరు ఆన్సర్ ని. నెక్స్ట్ మై నేమ్ ఇస్ ముబీన్ బాబా అంటూ నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు సీను గారు పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. ఊయల అనుకుంటున్నారు ఎవరంటే జమలయ్య విహాన్ అండ్ దొడ్డతేవరపాడు నుంచి మెసేజ్ పంపించారనమాట కానీ రాంగ్ అండి. పేటపాలెం రామానగర్ దగ్గర బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవంగ గారు మెసేజ్ పంపించారు, చాలా మంది లేట్ గా హాజరవ్వడం వల్ల మేము ప్రశ్న కొంచెం వెళ్ళలేకపోయామని చెప్తున్నారు. సో సెకండ్ మళ్ళీ నేను ఆల్రెడీ రిపీట్ చేసేసాను, ఎనీహో మళ్ళీ అడుగుతా. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. నెక్స్ట్ మంగళగిరి నుంచి హుసేన్ అండ్ కట్టా నుంచి సావిత్రి గారు మెసేజ్ పంపించారు, తుమ్మా జయలక్ష్మి గారు కూడా కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ నుంచి షణ్ముఖి అండ్ గౌతమి కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి కానీ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోలి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ సేహమాన్ జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. తనూజ్ ఫ్రమ్ నెల్లూర్ కరెక్ట్ ఆన్సర్. రఘువీర్ సింగ్ ఏలూర్ సుగుణాబాయి ఫ్రమ్ ఏలూర్ కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ కరెక్ట్ ఆన్సర్. సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రియా శ్రీనివాస్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. తర్వాత మురారి మహేష్ అండ్ బేతంచెర్ల గౌరీపేట నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ పంపించారు కానీ ఆన్సర్ రాలేదు. ఓకే దట్ సో వచ్చిన మెసేజెస్ అయితే ఏమన్నమాట, నేను అడిగాను చాలా సింపుల్ క్వశ్చన్, మన ఇంట్లోనే ఉంటుంది, మనం ముందుకు వెళ్తే అది వెనక్కి వెళ్తూ ఉంటుంది అన్నాను. సో చాలా మంది ఇళ్లలో ట్రెడ్మిల్స్ ఉంటాయి అండ్ అవి లేని వాళ్ళు స్టెప్స్ ఖచ్చితంగా ఉంటాయి, మెట్లు. సో మనం ముందుకు ఎక్కుతూ ఉంటే అది వెనక్కి వెళ్తున్నట్టుగా ఉంటాయి కదా. సో అదనమాట చాలా సింపుల్ క్వశ్చన్ అండ్ లాడర్ ఇది కూడా చెప్పచ్చు ఆన్సర్. ఇక స్విమ్మింగ్ పూల్లో వాటర్ ఇవన్నీ కూడా అనమాట. ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య సుభాషిణి శ్రీ విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. ముస్తాబాద్ నుంచి సావిత్రి గారు చిన్ని గారు మెసేజ్ పంపించారు మెట్లు అని చెప్పేస్తూ అదనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ అలా అయిపోయింది, సో మెట్లు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అడిగేస్తాను ఇంకా చాలా సింపుల్ గా. ఇది అలా అలా వెనక్కి పురాణాల్లోకి వెళ్ళిపోతాం, ఇప్పుడు మీ నాలెడ్జ్ ని టెస్ట్ చేసే క్వశ్చన్ అనమాట.

ఓకే దెన్. సో ఇంకా రెండు మెసేజ్లు వచ్చేసాయి. వెంకటేశ్వర్లు గారు ఫ్రమ్ దర్శి కరెక్ట్ ఆన్సర్, ఇక కేదర్ వీరేష్ గారు ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే దెన్. సో ఇక ఆన్సర్ ఏంటి అనేది చెప్పేశాను, మెట్లు అని చెప్పేసి. సో ఇక సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇంద్రుడు దేవేంద్రుడు ఉన్నారు కదా, సో దేవేంద్రుడి ఉద్యానవనం పేరు ఒకటి ఉంది. సో ఇంద్రుడి ఉద్యానవనం పేరు తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి మీ ఆన్సర్స్ ని. సో విన్నారు కదా, ఇంద్రుడి ఉద్యానవనం పేరు ఏంటి? 8662438114 నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండండి. స్టే ట్యూన్డ్.

0: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
1: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
2: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
0: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అన్ని యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
2: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాం. ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.
3: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధ ఎందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
3: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
3: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన మధుర. భారత రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ నెల 14-15 తేదీల్లో విజయవాడ పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ పేర్కొన్నారు. నూజివీడు పట్టణంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వార్డుల వారీగా పర్యటిస్తూ ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్నామని రాష్ట గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలసు పార్థసారథి తెలిపారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా రాష్ట వ్యాప్తంగా 5,000 ఆలయాలను నిర్మించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి ఎన్టీఆర్ భవన్ వద్ద 67 మంది లబ్దిదారులకు 33,70,344 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఈ రోజు పంపిణీ చేశారు. నెల్లూరులోని సర్వేపల్లి కట్టలో 939 పేద కుటుంబాలకు 600 కోట్ల విలువైన 22.31 ఎకరాల స్థలంపై పూర్తి హక్కులు కల్పించి పట్టాలిచ్చామని మంత్రి నారాయణ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు. మన్యం జిల్లా శిఖబడి నుంచి జీఎమ్మ వలస వరకు నిర్మించనున్న బీటీ రహదారి నిర్మాణానికి కురుపాం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి ఈ రోజు శంకుస్థాపన చేశారు. పల్లె పండుగ 3.0 కార్యక్రమం కింద మైలవరం నియోజకవర్గంలో 16.2 కోట్ల వ్యయంతో సిమెంటు రహదారుల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ వెల్లడించారు. ఏలూరులో దుకాణం తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడిన 2 నిందితులను 3వ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 1.50 లక్షల నగదు 60,000 రూపాయల చరవాణీ స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కింది. 25 లక్షల క్యూసెక్ల వరద నీటిని తట్టుకుని నిలబడటంతో పాటు తాగు సాగు నీటిని అందిస్తూ విద్యుత్ అందిస్తూ 215 టీఎంసీల సామర్థ్యంతో చెన్నై నగరానికి కూడా నీరందిస్తున్నందుకు ఈ ఘనత సాధించిందని వరల్డ్ బుక్ ఆఫ్ సర్టిఫికెట్స్ ను సంస్థ ప్రతినిధి డాక్టర్ ఇలైజర్ ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు జిల్లాలో డీఎస్పీగా పనిచేస్తున్నానని ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను మోసం చేస్తున్న నకిలీ పోలీసును ఏలూరు 2 పట్టణ పోలీసులు ఈ రోజు అరెస్టు చేశారు. నిందితుడు పలువురు బాధితుల దగ్గర ఉద్యోగాల పేరిట 26 లక్షల నగదు వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అనకాపల్లిలో నూకాలమ్మ తల్లి ఆలయంలో నిర్వహిస్తున్న దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాల భాగంగా అమ్మవారికి పట్టువస్త్రాలను అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అందజేశారు. రేపు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి జి లక్ష్మి పేర్కొన్నారు. దీని ఫలితంగా ఈ రోజు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని అన్నారు. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: 5,000?
1: ఏంట్రా 5,000?
0: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
1: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా, మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
0: అవునా, అదలాగా?
1: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్ లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్ లో వెళ్దాం, సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
0: హే, సూపర్ ఐడియా రా.
2: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.
3: అమ్మా, ఈ రోజు హాలిడే స్పెషల్, ఏం చేస్తున్నావు? నాకు
0: నువ్వు చెప్పమ్మా, వాట్ ఎవర్ చేయించేద్దాం మీ అమ్మతో.
3: నాకు వేడివేడిగా గారెలు తినాలనుంది డాడీ.
4: ఏంటి చేసేది, గ్రైండర్ రిపేర్ వచ్చింది, ఇవాళ ఏం కుదరదు.
0: అది లేకపోతే ఏంటబ్బా, చక్కగా రోట్లు రుబ్బిన పిండితో గారెలు చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో. మోర్ ఓవర్ అలా అప్పుడప్పుడు గ్రైండర్, మిక్సీ, వాషింగ్ మిషన్ లో గ్యాప్ ఇస్తే మనకి ఎక్సైజ్ లో ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కూడా సేవ్ చేసినట్టుంటుంది.
4: చెప్పడం బానే ఉంటుంది, చేస్తే అప్పుడు తెలుస్తుంది.
0: నిన్నొక్కదానే చేయమనట్లేదు కదా మై హూనా, నేను కూడా హెల్ప్ చేస్తా, కలిసి చేద్దాం.
4: అయితే ఓకే, ఎస్, అవకాశం ఉన్నప్పుడల్లా ఎలక్ట్రిసిటీని సేవ్ చేద్దాం.

సో మీ నేమ్స్ అన్ని కూడా చెప్పేస్తా ఫస్ట్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, తర్వాత వేటపాలెం రామానగర్ దగ్గర నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, దేవాంగ గారు, ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్ అండ్ మనోజ్, తనోజ్, హాయ్ ఆర్జే తేజు గారు అంటూ బీవి సుబ్బారావు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మార్కాపూర్ నుంచి, అనంతపురం నుంచి బాబు గారు, దేవసేన ఫ్రమ్ తిరుపతి, టీవీ సుబ్బారావు అండ్ శ్రీదేవి ఫ్రమ్ కృష్ణా జిల్లా కాజా నుండి, ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహమాన జైనుద్దీన్, టీ మోహన్ రావు గారు ఫ్రమ్ మార్కాపూర్, విజయవాడ నుంచి నందు గారు, ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు, రాజులు నుంచి జయన్న గారు, తర్వాత పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కలమందలపాడు గ్రామం నుంచి ఖాసీం ముత్తుజావలి గారు, నెక్స్ట్ మెసేజ్ నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి, నెక్స్ట్ దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా నుంచి బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం, హైదరాబాద్ నుంచి శ్వేత, లక్ష్మి, నిష్కా అండ్ హనీ, మహమ్మద్ ఇనాయతుల్లా గారు భావనీపేట గ్రామం కామారెడ్డి జిల్లా, మోహన కృష్ణ గారు కొత్త ముప్పరు ఏలూరు జిల్లా, గడ్డం అంకయ్య గారు బందరుపల్లి నెల్లూరు జిల్లా, భాస్కర్ రావు గారు అండ్ రాణి గారు ఫ్రమ్ పోలవరం, జి రెడ్డన్న గారు ఎన్జీఓ కడప కాలనీ, ఐ మీన్ ఎన్జీఓ కాలనీ కడప నుంచి, సునంద గారు అనంతపురం నుంచి, కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి, బేతంచెర్ల గౌరీపేట నుంచి నంద్యాల డిస్టిక్ నుంచి మురారి అండ్ మహేష్, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఫ్యామిలీ అందరూ పంపించారు ఎవరెవరు, దుబాయ్ భాషా, అబ్దుల్ మన్నాన్ అండ్ మొబీన్ బేగం రామల్లకోట నుంచి అనమాట వీళ్ళందరూ, థ్యాంక్ యూ. కురుమూర్తి కొల్లాపూర్ నుంచి మెసేజ్ పంపించారు. ఉరవగొండ నుంచి ఈశ్వరయ్య గారు, ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి, నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నుంచి కమల్ పాషా, ఎర్రమల సీతామహాలక్ష్మి గారు ఫ్రమ్ అమలాపురం, నరసింహారావు గారు దేవరగట్ల, సంజయ్ నగర్ కొత్తగూడెం నుంచి, ఇక అనంతపురం నుంచి రమేష్ అండ్ మెకానిక్ వెంకటాచలపతి నాగిరెడ్డి గారు, నెక్స్ట్ మెసేజ్ గౌతమ్ చౌడేపల్లి ఫ్రమ్ ఎక్కడ మీ ఊరు పేరు, చౌడేపల్లి ఊరు పేరా ఇంటి పేరా, ఓకే దెన్ సో పేరు అయితే చదివేశాను. నెక్స్ట్ తిరుపతి గారు శ్రీనివాస్, సారీ తిరుపతి నుంచి శ్రీనివాస్ గన్నవరం, ఓకే. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఏ మురహరి యశోద, జానకిరాజు, వర్ణిక గ్రేడ్ 2 దిల్సుఖ్ నగర్ హైదరాబాద్, అనంతపూర్ నుంచి అనురాధ గారు, రాజేష్, అంబిక, ప్రేమసాయి, వరుణ్, ఆదాం, సోలాపూర్ మహారాష్ట నుంచి, రాజశేఖర్ రెడ్డి గారు ఫ్రమ్ ఆదోని మండలం, వరకల వెంకటేశ్వర్లు ఫ్రమ్ దర్శి హైదరాబాద్ నుంచి, షణ్ముఖి, తర్వాత గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తూ ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు, వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ నుంచి కొమ్మల పవన్ కుమార్ అండ్ లక్ష్మి, జోగులమ్మ గద్వాల జిల్లా నుంచి దేవి గారు, కేవీ రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం, లతా గారు ఫ్రమ్ ఉయ్యూరు, పల్లవి గారు ఫ్రమ్ పీలేరు అన్నమయ్య జిల్లా, నెక్స్ట్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు, స్వరూప, రెబీనా, కొమరం భీం డిస్టిక్ట్ నుంచి, దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా, రియాజ్ గారు ఫ్రమ్ నెల్లూరు, నెక్స్ట్ మెసేజ్ అనంతపూర్ పాపంపేట నుంచి బాలరాజు గారు, అనురాధ, లిఖిత అండ్ రక్షిత, నాగార్జున, లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్, గురుస్వామి నాయుడు, ధనలక్ష్మి రొంపచెల్ల నుంచి మెసేజ్ పంపించారు, సులోచన గారు ఫ్రమ్ కరీంనగర్, ముస్తాబాద్ నుంచి సావిత్రి గారు, చిన్ని గారు, రేణుక, దీప్తి, ఆదిత్య, అనూష, కేవీ స్కూల్ ఫ్రమ్ గుంతకల్, అశోక్ గారు ఫ్రమ్ గన్నవరం, మాధవి, ఆంజనేయులు, భూదాన్, పోచంపల్లి నుండి, ఇంద్రుడి ఉద్యానవనం పేరు ఇది అని చెప్తూ దంపూరు బలరాం రెడ్డి గారు, సుగనమ్మ, సౌదామణి, వసుంధర, ఇనమడుగు నుంచి అనమాట, కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు, సుబ్బారెడ్డి, శివాజీనగర్, మదనపల్లి టౌన్ నుంచి మెసేజ్ అన్నమయ్య గారు, అన్నమయ్య జిల్లా, సుబ్బారెడ్డి గారు ఓకే, మంగళగిరి నుంచి నరసింహస్వామి గారు, మంగళగిరి నుంచి యశోద గారు, తర్వాత వీర కనకారావు గారు, మంగళగిరి నుంచి హుసేన్, కట్టా నుండి తుమ్మ జయలక్ష్మి గారు, విమల గారు, ఇక ఫైనల్ రెండు మెసేజ్లు ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి మెసేజ్ పంపించారు, క్వశ్చన్ రిపీట్ చేస్తారా, ఇప్పుడే వింటున్నా అంటున్నారా, ఇంద్రుడి ఉద్యానవనం పేరేంటి అని అన్నాను ఓకే. భానుముఖల నుండి మెసేజ్ మనకి సర్దార్, ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు, మలాంబి గారు ఫ్రమ్ కర్నూలు బాలాజీనగర్, చేంబోలు సుస్మిత సిడ్నీ నుంచి ఓకే. సో

వచ్చిన మెసేజెస్ అన్ని కూడా కరెక్ట్ గా వచ్చేసాయి. సో మనం ఏ లాజిక్లు మ్యాజిక్లు లేకుండా చక్కగా సీదా ఇట్లా క్వశ్చన్ అడిగితే వెంటనే ఆన్సర్స్ బాగా వస్తాయి కదా. ఓకే, ఇంద్రుడి ఉద్యానవనం పేరు ఏంటి అంటే టక్క టక్క కరెక్ట్ గా పెట్టేశారు. మొత్తానికి ఆన్సర్ నందనవనం. సో నందనవనం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక ఇంకా ఇప్పుడే ఒక మెసేజ్, జగిత్యాల జిల్లా బుగ్గారం నుండి తిరునగిరి ప్రకాష్ అండ్ సుజాత చోటు కార్తికేయ మెసేజ్ పంపించారు. సో నందనవనం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ ఇవాళ సందర్శనీ ప్రోగ్రామ్ లో నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. మరి భార్య పేరు లక్ష్మి, కొడుకు పేరు రాజు, కూతురు పేరు సీత, అయితే భర్త పేరు ఏమై ఉంటుంది? గెస్ చేయండి. భార్య పేరు లక్ష్మి, కొడుకు పేరు రాజు, కూతురు పేరు సీత, అయితే భర్త పేరేంటి? ఆన్సర్ ఏంటో గెస్ చేసి పంపిస్తూ ఉండండి. మీ ఆన్సర్స్ ని 8662438114 నెంబర్ కి వాట్సాప్ చేయండి. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: అమ్మా, ఈరోజు హాలిడే స్పెషల్ ఏం చేస్తున్నావు నాకు?
1: నువ్వు చెప్పమ్మా, వాట్ ఎవర్ చేయించేద్దాం మీ అమ్మతో.
0: నాకు వేడివేడిగా గారెలు తినాలనుంది డాడీ.
2: ఏంటి చేసేది, గ్రైండర్ రిపేర్ వచ్చింది, ఇవాళ ఏం కుదరదు.
1: అది లేకపోతే ఏంటబ్బా, చక్కగా రోట్లు రుబ్బిన పిండితో గారెలు చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో. మోర్ ఓవర్ అలా అప్పుడప్పుడు గ్రైండర్, మిక్సీ, వాషింగ్ మిషన్ లో గ్యాప్ ఇస్తే మనకి ఎక్సైజ్ లో ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కూడా సేవ్ చేసినట్టుంటుంది.
2: చెప్పడం బానే ఉంటుంది, చేస్తే అప్పుడు తెలుస్తుంది.
1: నిన్నొక్కదానే చేయమనట్లేదు కదా, మై హూనా, నేను కూడా హెల్ప్ చేస్తా, కలిసి చేద్దాం.
2: అయితే ఓకే, ఎస్, అవకాశం ఉన్నప్పుడల్లా ఎలక్ట్రిసిటీని సేవ్ చేద్దాం.
3: చూస్తే మాత్రం నేను అడిగిన క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేస్తాను. ఆయన చాలా మంది ఈ పాటలు ఆర్ ఈ మాటలు ఈ హడావళ్ళలో క్వశ్చన్స్ సరిగా వినపడట్లేదు అనుకుంటా మీకు. ఇంకొకసారి రిపీట్ చేయండి మేడం అని అంటున్నారు. ఓకే దెన్, సో వచ్చిన మెసేజెస్ కూడా తక్కువగానే ఉన్నాయి, మరి ఇంకొకసారి రిపీట్ చేస్తాను. భార్య పేరు లక్ష్మి, కొడుకు పేరు రాజు, కూతురు పేరు సీత. అయితే భర్త పేరు ఏమై ఉంటుంది, గెస్ చేయండి. భార్య పేరు లక్ష్మి, కొడుకు పేరు రాజు, కూతురు పేరు సీత. అయితే భర్త పేరు ఏంటి? సో ఆన్సర్స్ తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండేనని చెప్పాను, మరి చూద్దాం కరెక్ట్ గా ఎవరు మెసేజ్ పంపిస్తారో. ఇంకొక సాంగ్ తర్వాత ఇంకా ఆన్సర్ ఏంటో రివీల్ చేస్తాను, మీ మెసేజెస్ అన్ని కూడా చదువుతాను. సో స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: దిగిడి దిగిడి దీంతికి పప్ప, దీంతికి పప్ప, దిగిడి దిగిడి దీంతికి.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
2: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
2: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
2: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
2: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
3: వివిధ భారతి FM 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 3:30 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. అయితే నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్, భార్య పేరు లక్ష్మి, కొడుకు పేరు రాజు, కూతురు పేరు సీత. ఈ పేర్లు వింటే లాజికల్ గా ఆలోచిస్తే వాళ్ళ హస్బెండ్స్ పేర్లు ఏంటనేది కూడా ఈజీగా, అంటే కొడుకు పేరు రాజు అయినప్పుడు ఒకవేళ కోడలుంటే కోడలు పేరు ఏమై ఉంటుంది ఆలోచించవచ్చు. ఇక కూతురు పేరు సీత అంటే ఒకవేళ అల్లుడు ఉంటే ఏంటి పేరు అనేది మీకు అర్థమైపోతుంది. మరి భార్య పేరు లక్ష్మి అంటే భర్త పేరు ఏమై ఉండొచ్చు? సో ఇలా ఆలోచించి నాకు పంపిస్తారేమో అని చూస్తున్నా, మరి చూద్దాం. లేకపోతే క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది అని చెప్పేసి ఇంకా వెరైటీగా ఆన్సర్స్ పంపిస్తారా, ఎవరెవరు ఎలాంటి ఆన్సర్స్ పెట్టారు చూసేద్దాం. మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాల నుంచి మెసేజ్ పంపించారు, ఆన్సర్ రాముడు అంటున్నారు. కాదు, రాంగ్ ఆన్సర్. రాముడు గారు రాముడు అని చెప్తూ కాదర్ వీరేష్ గారు రాజుల మండలి నుంచి మెసేజ్ పంపించారు, రాంగ్ ఆన్సర్. విజయవాడ నుంచి నందు మెసేజ్ పంపించారు, కాదు రాంగ్ ఆన్సర్. గౌస్ ఫ్రమ్ పమిడి, రాముడు హనుమంతుడు రెండు పేర్లు పెట్టారు, రెండు కాదు. రాజశేఖర రెడ్డి గారు ఫ్రమ్ ఆదోని మండలం, కాదండి రాంగ్ ఆన్సర్. కే నాగేంద్ర రెడ్డి గారు, కే తన్వికా రెడ్డి గారు ఆన్సర్ పెట్టారు కానీ రాంగ్ ఆన్సర్. బేతం జిల్లా గౌరీపేట నంద్యాల జిల్లా నుంచి మురారి అండ్ మహేష్, రాంగ్ ఆన్సర్. గడ్డం అంకయ్య గారు ఫ్రమ్ బందర్పల్లి నెల్లూరు జిల్లా నుంచి, రాంగ్ ఆన్సర్. రేణుగా దీప్తి ఆదిత్య అనుషా కేవీ స్కూల్ ఫ్రమ్ గుంతకల్, రాంగ్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు ఆన్సర్ పెట్టారు కానీ రాంగ్. అనంతపూర్ పాపంపేట బలరాజు నుంచి మెసేజ్, రాము గారు. అనురాధ, లిఖిత అండ్ రక్షిత. బాలరాజు, అనురాధ, లిఖిత అండ్ రక్షిత. ఓకే, సో వీళ్ళందరూ కూడా ఆన్సర్ రాము అని పెట్టారా? కాదండి, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మసూమ్ బాబా గారు కొల్లాపూర్ నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్. అనంతపురం నుంచి అనురాధ గారు, ఈ లాజిక్ కూడా ఓకే, కరెక్ట్ గానే తీసుకోవచ్చు, క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది అని చెప్తే ఓకే. అండ్ ఎగ్జాక్ట్లీ నేను అనుకుంటున్న ఆన్సర్ పంపించింది మాత్రం నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు గారు, సూపర్. అసలు హైదరాబాద్ నుంచి షణ్ముఖి ఆన్సర్ పంపించినారు, ఆన్సర్ ఈజ్ పేరు అనుకుంటున్నానా? కాదు. బి మధుప్రసాద్ గారు ఫ్యామిలీ తలంపాటు గ్రామం దొరవారి సత్రం మండలం నుంచి, తిరుపతి జిల్లా నుంచి మెసేజ్. సో ఇలా ఆలోచించి అందరూ కొడుకు పేరు రాజు కదా అంటే కోడలి పేరు రాణి అవుతుంది, కూతురు పేరు సీత అని చెప్పాను కదా అంటే ఒకవేళ అల్లుడు ఉంటే అల్లుడు పేరు రాముడు అవుతుంది, దెన్ భార్య పేరు లక్ష్మి అంటే భర్త పేరు విష్ణు అవుతుంది కదా అని చెప్పి పెడుతున్నారు. నా లాజిక్ ప్రకారం అదైతే కాదండి, రాంగ్ ఆన్సర్. విష్ణు అవ్వచ్చు, మనకు తెలియదు కదా ఏం పేరు అనేది, క్లారిటీగా లేదు. మీరు గెస్ చేయండి అన్నాను కదా, మీరు గెస్ చేసిన ఆన్సర్ అయితే అది కాదు. ఓకే, సో చూద్దాం ఇంకా ఆన్సర్ ఏంటనేది. రాముడు అని చెప్తూ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు, స్వరూప, రబీనా, కొమరం భీమ్ డిస్ట్రిక్ట్ నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. గౌరీ గారు తిరుపతి నుంచి మెసేజ్ పంపించారు, కొంచెం కన్ఫ్యూజ్డ్ గా ఉందమ్మా అంట. ఓకే, నేను కన్ఫ్యూజన్ క్లియర్ చేసేస్తా తర్వాత. చక్రవర్తి గారు, కోలా నాగేశ్వరరావు, కోలా నాగలక్ష్మి గారు నంది వెలుగు నుంచి మెసేజ్ పంపించారనమాట. చక్రవర్తినా? ఓకే, ఆన్సర్ చక్రవర్తి అంటున్నారా? కాదండి. నెక్స్ట్ మెసేజ్ గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి శివదాస్ రెడ్డి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు ప్రీవియస్ క్వశ్చన్ కి నందనవనం అని చెప్తూ. అనంతపురం నుంచి రమేష్ అండ్ వెంకటాచలపతి నాగిరెడ్డి గారు కానీ రాంగ్ ఆన్సర్. సీతారామరాజు లేక లక్ష్మీనారాయణ అంటూ దేవసేన తిరుపతి నుంచి మెసేజ్ పంపించేశారు కానీ రెండు కాదు. గురుస్వామి నాయుడు గారు, ధనలక్ష్మి గారు రొంపిచెర్ల నుంచి మెసేజ్ చేశారు కానీ రాంగ్ ఆన్సర్. జి రెడ్డన్న ఎన్జీఓ కాలనీ కడప నుంచి మెసేజ్ పంపించారు, లాజిక్ అర్థం కాలేదండి అంటున్నారా? చెప్తా. ఎస్, కరెక్ట్ ఆన్సర్ తో భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, సూపర్. నెక్స్ట్ మను గారు నెల్లూరు నుంచి పంపించారు, రాజు అంటున్నారు కానీ కాదు, శివ అంటున్నారు వెంకటేష్ గారు. ఆర్ వెంకటేష్ ఒకటి శివ అంటున్నారు. వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ నుంచి కొమ్మల పవన్ కుమార్ అండ్ లక్ష్మి కానీ రెండు కావు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివేటి నుంచి కిషోర్ అండ్ లక్ష్మణ్ రావు మెసేజ్ పంపించారు, శివుడు అంటున్నారు కానీ కాదండి. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. రామలకోట నుంచి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, తండ్రి వెంకటేష, అదే భర్త పేరు విష్ణు అంటున్నారా? కాదండి. నరసింహారావు గారు దేవరగట్ల, సంజయ్ నగర్, కొత్తగూడెం నుంచి మెసేజ్ పంపించారు, ఆన్సర్ రాము అంటున్నారు కానీ కాదు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ తో కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి మెసేజ్ పంపించేశారు. సుబ్బారెడ్డి శివాజీ నగర్ మదనపల్లి టౌన్ నుంచి మెసేజ్ చేశారు. ఆన్సర్ లాజిక్ ఏదో పెట్టారు కానీ ఆ కుటుంబానికి పెద్దగా పోల్చవచ్చు. దశరథ మహారాజు అంటున్నారా? కాదండి.

రాముడు అని చెప్తూ వర్ణిక గ్రేట్ టూ దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ నుంచి పెట్టారు కానీ రాంగ్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు గారు పంపించిన ఆన్సర్ రాంగ్ ఆన్సర్. అశోక్ గారు ఫ్రం గన్నవరం రాంగ్ ఆన్సర్. కర్నూలు నుంచి శ్రీను గారు కరెక్ట్ ఆన్సర్ కాదు. కృష్ణా జిల్లా కాజా నుండి టీవీ సుబ్బారావు గారు శ్రీదేవి గారు రాంగ్ ఆన్సర్. పాపినేపాలెం నుంచి నల్లమ్మ గారు మెసేజ్ పంపించారు రాంగ్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రాంగ్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రం పెడన లక్ష్మి ఆన్సర్ కరెక్ట్ గా పెట్టేశారు. ఓకే కరెక్ట్ ఆన్సర్ కాదు. డాక్టర్ రామకృష్ణ గారు సునీత గారు ఫ్రం రాజోలి. మంగళగిరి నుంచి నరసింహస్వామి అని చెప్తున్నారు. మంగళగిరి నుంచి నరసింహస్వామి మెసేజ్ పంపించారా? నారాయణ ఆర్ వెంకట్రావు అంటున్నారు కానీ కాదండి. ఎస్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ తో మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు మెసేజ్ పంపించారు. ఉరవకొండ నుంచి శ్రీనివాసుడు అని చెప్తూ ఈశ్వరయ్య గారు మెసేజ్ పంపించారు. కాదు. సునంద గారు అనంతపురం నుంచి మెసేజ్ పంపించారు. కాస్త దగ్గరగా వచ్చారు ఆన్సర్ కానీ ఏం కాదు. సుధాకర్ యాదవ్ ముదనూరు నుంచి మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్. ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. ఇవాళ నా క్వశ్చన్స్ అన్ని టఫ్ గా అనిపిస్తున్నాయా? ఉషా గారు ఫ్రం విజయవాడ. శ్రీనివాస్ అంటున్నారా? కాదండి. సుజాత గారు షేర్వల్లి. ఆన్సర్ వెంకటేశ్వర్ అంటున్నారు కానీ కాదు. దీపక్ నగరి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ అంటున్నారు. దీపక్ ఫ్రం నగరి కానీ రాంగ్ ఆన్సర్. ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కౌస్తుభా గారు. కాదండి రాంగ్ ఆన్సర్. సైనిక్పురి కాలనీ హైదరాబాద్ నుంచి బృందావన పద్మశ్రీ శ్యామ్ గారు మెసేజ్ చేశారు కానీ రాంగ్ ఆన్సర్. గౌస్ గారు ఫ్రం పమిడి. రాముడు లక్ష్మణుడు హనుమంతుడు అంటున్నారు. ఈ మూడు కాదు. ఆన్సర్ నారాయణ అంటూ ధర్మవరం నుంచి హారిక హరికృష్ణ మెసేజ్ పంపించారు కానీ రాంగ్ అండి.

ఇంతకీ ఇంకా మెసేజ్ లు ఎవరు పంపించారో చూసేద్దాం. మోహన్ గారు ఫ్రం నీలగిరి గుడివాడ. మోహన్ నీలగిరి ఫ్రం గుడివాడ విష్ణుమూర్తి అంటున్నారు. కాదు, కేదర్ వీరేష్ గారు రాజుని మండలి నుంచి కరెక్ట్ ఆన్సర్. వీర కనకారావు గారు వీరభద్రాపురం నుంచి రాంగ్ ఆన్సర్. రేణుక, దీప్తి, ఆదిత్య, అనుష, కేవీ స్కూల్ ఫ్రం గుంతకల్ రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ తో దస్తగిరి సంధ్య ఫ్రం ప్రొద్దుటూరు కడప జిల్లా పంపించారు కరెక్ట్ గా. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవనిపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. హరీష్, అయ్యవారిపల్లి అనంతపురం జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. నా పేరు పూజారి ధనంజయ, అనంతపూర్ జిల్లా సిండికేట్ నగర్ నుంచి అని చెప్తూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మీరు. ఇక బిజ్లీ వెంకటేష్ శ్యామల రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. భూదాన్ పోచంపల్లి నుంచి ఎలగందుల మార్కండయ్య అలాగే లక్ష్మి మెసేజ్ చేశారు కరెక్ట్ గా. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్. మురారి మహేష్ అని చెప్తూ మురారి మహేష్ మెసేజ్ చేశారు. ఇంద్రుడు అంటున్నారా? కాదండి, రఫీ గారు ఫ్రం పీలేరు. కాదు, రాంగ్ ఆన్సర్. నల్లమ్మ పాపనేపాల నుంచి రాంగ్ ఆన్సర్. మలాంబి గారు కర్నూలు బాలాజీ నగర్ నుంచి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. మను గారు ఫ్రం నెల్లూరు. ఓకే, కొంచెం కరెక్ట్ ఆన్సరే పెట్టారు మీరు. ఇక కృష్ణా జిల్లా కాజనూరు టీవీ సుబ్బారావు గారు మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఇక దర్శన్ నుంచి వెంకటేశ్వర్లు గారు సగం ఆన్సర్ అయితే కరెక్టే. భాస్కర్ గారు ఫ్రం పెడన, మాకు ఇలాంటి ప్రశ్నలే కావాలండి అంటున్నారా? లాజిక్ ప్రశ్నలే కావాలి. ఎస్, థ్యాంక్ యూ. అండ్ అదే, చాలా మంది ఈజీగా అడిగితే ఇంత ఈజీనా అంటారు. ఒకవేళ లాజిక్ తో ఉంటే మేడం చాలా కష్టంగా ఉంది మేడం, ఈజీగా ఇవ్వండి అంటారు. ఒకవేళ ఇలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే క్వశ్చన్స్ అడిగితే కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉందండి, అసలు అర్థం అవ్వట్లేదు అంటారు. సో ఏదైనా మనం అలా అనుకోకుండా ఏ క్వశ్చన్ అడిగినా రెడీగా ఆన్సర్ చెప్పేటట్టుగా ఉండాలి. ఎనీహౌ, జి రెడ్డన్ గారు ఎన్జీఓ కాలనీ కడప కరెక్ట్ ఆన్సర్ పెట్టారు. ఇంకొకటి, మహమ్మద్ జైనుద్దీన్ స్నేహమాన జైనుద్దీన్ మెసేజ్ పంపించారు, గుణవంతుడు అంట. కాదండి. ఇక నరసింహ అంటున్నారు గడ్డం మంకాయ గారు. కాదు, మంగళగిరి నుంచి యశోద గారు, శ్రీహరి గారు మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముత్తుజావరి గారు పంపించారు, వైభవ్ సూర్యవంశీ అంటున్నారా? ఇంత పెద్ద పేరు ఎందుకు వచ్చింది మీకు? కాదండి. సైనిక్పురి కాలనీ హైదరాబాద్ నుంచి బృందావనం పద్మశ్రీ శ్యామ్ ఆన్సర్, మహారాజు అంటున్నారు. కాదు. రేణుక, దీప్తి, ఆదిత్య ఫ్రం గుంతకల్ రాంగ్ ఆన్సర్. పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ముస్తాబాద్ నుంచి సావిత్రి గారు, చిన్ని గారు కరెక్ట్ ఆన్సర్. ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, ధనోజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో వచ్చిన మెసేజెస్ అన్ని కూడా చదివేశాను ఇంతకీ.

విన్న తర్వాత ఇంత సింపుల్ ఆన్సర్ అనిపిస్తుంది. ఆన్సర్ నిజంగా క్వశ్చన్ లోనే ఉంది. సో భార్య పేరు లక్ష్మి, కొడుకు పేరు రాజు, కూతురు పేరు సీత. అయితే భర్త పేరు ఏంటి అన్నాను. చాలా మంది భర్త పేరు ఏంటి అంటే ఏంటి అనేదే ఆన్సర్ అయి ఉండొచ్చు అని ఏంటి అనేది పెట్టారు, కానీ అది కూడా కాదు నేను ఇప్పుడు అడిగిన లాజిక్. సో భార్య పేరు లక్ష్మి, కొడుకు పేరు రాజు, కూతురు పేరు సీత. అయితే భర్త పేరేంటి? లక్ష్మీపతి. అంతే కదా, లక్ష్మి గారి పతిని ఏ పేరుతో పిలుస్తారు? లక్ష్మీపతి అని పిలవచ్చు కదా, అదనమాట విషయం. లక్ష్మీపతి ఇస్ ద ఆన్సర్. నేను అడిగిన క్వశ్చన్ కి లాజిక్ ఇదే అనమాట ఇవాళ. ఎనీహౌ చాలా ఓపికగా అన్ని గెస్ చేసి పేర్లు చాలా మంది పేర్లు పెట్టేస్తూ వచ్చారు. రాముడు, లక్ష్మణుడు అని, భరతుడు అని, విష్ణుమూర్తి అని, శ్రీనివాసుడు అని చాలా ఓపికగా మెసేజ్ చేశారండి. సో మొత్తానికి ఆన్సర్ అయితే లక్ష్మీపతి. అదనమాట ఇక్కడతో ఈ క్వశ్చన్ ఇక్కడతో ఎండ్ చేసేద్దాం. నెక్స్ట్ ఒక సాంగ్ అయితే మీకోసం ప్లే చేస్తాను, అండ్ ఈ సాంగ్ ని మీరు గెస్ చేసి ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో నాకు పెట్టాలి. ఓకేనా? సో పాట అయితే వినిపిస్తాను ఫస్ట్, ఆ తర్వాత ఆ పాటని ఎవరు మ్యూజిక్ కంపోజ్ చేశారు అనేది మాత్రం మీరు విని నాకు మెసేజ్ చేయండి. సో వింటూ ఉండండి వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3. అండ్ ఆ సాంగ్ ని జస్ట్ కొంచెమే ఒక వన్ లైన్ అలా వినిపిస్తాను అండ్ కట్ చేస్తాను. సో జాగ్రత్తగా వినేసి మ్యూజిక్ ఎవరు కంపోజ్ చేసి ఉండొచ్చు ఆ పాటకి గెస్ చేయండి, నాకు ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి.

చాలు, ఇంకొంచెం వినిపించేస్తే ఇంకా మీకు పూర్తిగా అర్థమైపోతుంది కాబట్టి జస్ట్ కొంచెం చిన్న ట్యూన్ అయితే వినిపించేశాను. ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి మీ ఆన్సర్స్ ని 8662438114 నెంబర్ కి. అండ్ ఇక నేను నెక్స్ట్ ఇంకొక లవ్లీ ట్రాక్ అయితే ప్లే చేస్తాను ఆ పాట అయిపోయిన తర్వాత. ఇప్పుడు నేను వినిపించిన పాట మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనేది నేను మీ మెసేజెస్ అన్ని కూడా చదువుతాను అండ్ ఇప్పుడు వినిపించిన పాట మళ్ళీ వేస్తా. సో ఓకేనా, వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

Aarti FM 101.3. అయ్యో పాపం అంటే సాంగ్ వినేశారు. మీరు విన్న పాట ఎవడో ఫిల్మ్ నుంచి అనమాట. మరి ఈ పాటకి పాడింది ఎవరు? రంజిత్ అండ్ మమతా శర్మ. రామజోగే శాస్త్రి గారు లిరిక్స్ అందించారు. మరి ఎవడి నుంచి సాంగ్ విన్న తర్వాత టైం ఎగ్జాక్ట్లీ 3:48 అయిపోయింది. మనం ఉన్నాం సందర్శన ఈ ప్రోగ్రామ్ లో. మరి ఏదైనా ఫిల్మ్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగితే మాత్రం టక్క టక్క మెసేజ్లు వచ్చేస్తాయి, అంతే కదా? మరి వచ్చేసాయి, ఏ మాత్రం తగ్గేదే లేదనుకుంటూ. సో ఫస్ట్ ఇంతకు ముందు ఒక సాంగ్ అయితే వినిపించాను కదా, చిలకలూరి అంటూ వచ్చింది ఆ వాయిస్ తో. ఆ పాటకి మ్యూజిక్ కంపోజ్ చేసింది ఎవరు అని అడిగాను. మరి ఆన్సర్స్ పంపించండి అన్నాను. మరి చూద్దాం. హాయ్ మేడం, ఐఎమ్ శివప్రసాద్ ఫ్రమ్ విజయవాడ అంటూ కరెక్ట్ ఆన్సర్ పెట్టేశారు. మంగళూరు నుంచి యశోద గారు కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్. ఏ మాత్రం కన్ఫ్యూజన్ లేకుండా బాగానే పెట్టేస్తున్నారే. మంగళూరు నుంచి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. ఇక శ్రీగారు ఫ్రమ్ విశాఖపట్నం కరెక్ట్ ఆన్సర్. మామ ఓహో పేరు ఎలా పెట్టారా. మోహన్ గారు నీలగిరి, మోహన్ నీలగిరి ఫ్రమ్ గుడివాడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కాదరి వీరేష్ గారు ఫ్రమ్ రాజోలి మండలం కరెక్ట్ ఆన్సర్. సో ఇక అందరూ కరెక్ట్ గానే పెట్టేశారు కాబట్టి మీ నేమ్స్ అన్ని కూడా అనౌన్స్ చేస్తాను. ఒకవేళ రాంగ్ ఎవరైనా పెడితే రాంగ్ అని చెప్తా. ఇక కౌస్తుభా ఫ్రమ్ ఆత్మకూర్, తర్వాత డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోలి. నెక్స్ట్ గౌస్ గారు ఫ్రమ్ పమిడి. మంగళగిరి నుంచి నరసింహస్వామి గారు. ప్రీవియస్ క్వశ్చన్ కి లక్ష్మీపతి అంటూ కరెక్ట్ ఆన్సర్ తో రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచి గ్రామం నుంచి మెసేజ్ పంపించారు వేముల అండ్ పరశురాములు పద్మ. కనకారావు గారు ఫ్రమ్ పెడన. ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కరెక్ట్ గా గెస్ట్ చేశారు. మాదగుండ రాజేష్ చరణ్ సౌమ్య అంజలి. ఓకే కరెక్ట్ ఆన్సర్. దుర్గారావు గారు, ఎంఎస్ దుర్గారావు గారు. ఓకే కరెక్ట్ ఆన్సర్. తర్వాత కమదం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు. రాంగ్ ఆన్సర్ అండి. దేవసేన ఫ్రమ్ తిరుపతి. ఓకే కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. కామత శంకర్ గారు ఫ్రమ్ రాజోలి. నేను అడిగాను డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ పేరు, సినిమా పేరు కాదు. ఓకే ఉమా శ్రీనివాస్ గారు ఫ్రమ్ నెల్లూరు కరెక్ట్ ఆన్సర్. అశోక్ గారు ఫ్రమ్ గన్నవరం కరెక్ట్ ఆన్సర్. ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి సంధ్య. ఓకే సో అందరు కరెక్ట్ గానే పెట్టారు కదా, నేమ్స్ చెప్తున్నాను. ఇంకా రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ. బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా. గురుస్వామి నాయుడు ధనలక్ష్మి రొంపచెర్ల నుంచి. రాంగ్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుండి. తర్వాత నెక్స్ట్ మురారి గారు ఫ్రమ్ మురారి మహేష్ ఫ్రమ్ వేదంచెర్ల గౌరీపేట నంద్యాల జిల్లా.

భూదాన్ పోచంపల్లి నుంచి ఎలగందుల మార్కండయ్య అండ్ లక్ష్మి. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రం బెంగళూర్. నాసికా వేణు గారు ఫ్రం దేశాయిపేట. వీర కనకారావు గారు ఫ్రం వీరభద్రాపురం. అనంతపురం నుంచి సునంద గారు. నెక్స్ట్ మెసేజ్ వినకొండ నుంచి సోడా సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి రెండు ఆప్షన్స్ పెట్టారండి, నన్నే చూస్ చేసుకోమంటున్నారా? రెండు రెండిట్లో ఒకటైతే కరెక్ట్ ఆన్సరే. వేదంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రం మచిలీపట్నం. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద, జానకిరాజు. రాజశేఖర రెడ్డి గారు ఫ్రం ఆదోని మండలం. డోన్ నుంచి రాజ్ గారు. సైనిక్పురి కాలనీ హైదరాబాద్ నుంచి బృందావనం పద్మశ్రీ శ్యామ్ గారు. గౌతమ్ చోడేపల్లి మండలం అన్నమయ్య జిల్లా సినిమా నుంచి, అన్నమయ్య జిల్లా నుంచి. సినిమా పేరు గుంటూరు కారం అనుకుంటున్నారు అంటున్నారు. సినిమా పేరు అయితే రాంగ్. ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ అయితే కరెక్ట్ గానే పెట్టారు. గుంటూరు జిల్లా దాసరి కాలనీ నుంచి పోలు శివదాసురెడ్డి, తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. క్రాంతి కుమార్ మధుసూదన రెడ్డి పాపినేపాలెం నుంచి మెసేజ్ చేశారు. నంద్యాల జిల్లా నుంచి, ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య గారు. చిలగలూరు సింధామణి అంటే ఆహా, సాంగ్ టైటిల్ కూడా పెట్టేశారా, సూపర్. ఇక కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి శెట్టి గారు. తర్వాత గుడ్ ఈవినింగ్ మేడం అంటూ ఆన్సర్ పెట్టారు కరెక్ట్ గా ఎవరు, ఎక్కడ మీ పేరు అయితే మెన్షన్ చేయలేదు. కోళ్ళ రమణ గారా? ఓకే. ఏకలవ్య నగర్ రంగారెడ్డి జిల్లా నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల గారు. నెక్స్ట్ వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ నుంచి కొమ్మల పవన్ కుమార్ అండ్ లక్ష్మి. నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రం వడియంపేట అనంతపూర్ డిస్టిక్. వర్ణిక గ్రేట్ టూ దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ నుంచి. రాజుల నుంచి జయన్న గారు. సులోచన గారు ఫ్రం కరీంనగర్. కలమందరపాలు గ్రామం నుంచి ఖాసీ ముత్తుజావలి గారు. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, సులోచన గారు ఫ్రం కరీంనగర్. కర్నూలు సీను దేవిశ్రీ ప్రసాద్ అంటున్నారా? రాంగ్ ఆన్సర్. ఇంకా లాస్ట్ కొద్దిసారి మెసేజెస్ అయితే నరసింహారావు దేవరగట్ల. సంజయ్ నగర్ కొత్తగూడెం నుంచి మెసేజ్ చేశారు. సత్యం సినిమా సత్యమా? కాదండి. విజయవాడ నుంచి అర్జున్ మోటపర్తి. రాంగ్ ఆన్సర్. కోల నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి కరెక్ట్ ఆన్సర్. దోనాల బాలాజీ గారు ఫ్రం మనస్థలిపురం హైదరాబాద్ కరెక్ట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ కరెక్ట్ ఆన్సర్. చదివారు కానీ కరెక్ట్ అని చెప్పలేదు అంటారా? సో అందరూ కరెక్ట్ ఆన్సర్స్ పెట్టారు కాబట్టి ఓన్లీ పేర్లు చదువుతూ వెళ్తున్నాను. ఒకవేళ రాంగ్ పెట్టిన వాళ్ళని మాత్రమే రాంగ్ అంటున్నాను. సో మనం టైం సేవ్ చేసుకుందాం అందుకని. ఎనీహౌ మీరు కరెక్టే పెట్టారు, ఓకేనా? సో ఇంకా లాస్ట్ మెసేజ్ ఎస్ కరెక్ట్ ఆన్సర్తో కేవీ భూమిక మార్కాపురం నుంచి మెసేజ్ పంపించారు, సూపర్. సో మనకి సరైనోడు సినిమా నుంచి బ్లాక్ బస్టర్ సాంగ్ అయితే మీరు విన్నారు ఇందాక, చిన్న ట్యూన్ అండ్ ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ కాంపొజిషన్ లో వచ్చిన పాట అది. అందరూ కూడా కరెక్ట్ గా గెస్ట్ చేశారు ఎస్ఎస్ తమన్ అని చెప్పేసి. ఇక సుబ్బారెడ్డి శివాజీ నగర్ మదనపల్లి టౌన్ నుంచి మెసేజ్ పంపించారు ఎస్ఎస్ తమన్ అని చెప్తూ. వెంకటేశ్వర్లు గారు ఫ్రం దర్శి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనుమరుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు మెసేజ్ పంపించారు. అలాగే శ్రీ విష్ణు, కైలాష్ అండ్ మనోజ్ తనోజ్. ఓకే, సో ఫైనల్ గా మీ అందరి కోసం ఈ పాట అయితే వినిపిస్తున్నాను సరైనోడు సినిమా నుంచి. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నెక్స్ట్ వివిధ ప్రోగ్రామ్ లో కలుసుకుందాం, స్టే ట్యూన్. ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు కూడా పంపించారు. తర్వాత జగదీష్ గారు బ్రహ్మగిరి హిల్స్ నుంచి పంపించారు, సూపర్. థ్యాంక్ యూ.

0: అమ్మా, ఈరోజు హాలిడే స్పెషల్, ఏం చేస్తున్నావు? నాకు
1: నువ్వు చెప్పమ్మా, వాట్ ఎవర్ చేయించేద్దాం మీ అమ్మతో.
0: నాకు వేడివేడిగా గారెలు తినాలనుంది డాడీ.
2: ఏంటి చేసేది, గ్రైండర్ రిపేర్ వచ్చింది, ఇవాళ ఏం కుదరదు.
1: అది లేకపోతే ఏంటబ్బా, చక్కగా రోట్లు రుబ్బిన పిండితో గారెలు చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో. మోర్ ఓవర్ అలా అప్పుడప్పుడు గ్రైండర్, మిక్సీ, వాషింగ్ మిషన్ లో గ్యాప్ ఇస్తే మనకి ఎక్స్చేంజ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. సుప్రీంకోర్టుకు ఇండియా కూటమి నేతల మహాపాదయాత్ర ప్రారంభమైంది. బారాఖంబా రోడ్డు నుంచి సుప్రీంకోర్టు వరకు ప్రజాస్వామ్యం కోసం పాదయాత్ర పేరుతో విపక్షాలు ఈ యాత్రను చేపట్టారు.

శ్రీవారి భక్తులకు సౌకర్యాలు కల్పించేలా ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ టౌన్షిప్, టీటీడీ ఉద్యోగుల సొంతింటి కల సాకారానికి నివాస లేఅవుట్ అభివృద్దికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు శంకుస్థాపన చేశారు. రాష్టంలోని 17 కార్పొరేషన్లలో మేయర్ రిజర్వేషన్లకు సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం కాకినాడ, మచిలీపట్నం బీసీ మహిళలకు, ఏలూరు, అనంతపురం, చిత్తూరు బీసీ జనరల్కు కేటాయించారు. కర్నూలు, రాజమండ్రి ఎస్సీలకు, మంగళగిరి, తాడేపల్లి ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి. విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, కడప, విశాఖపట్నం మహిళలకు జనరల్ కేటాయించగా తిరుపతి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు అన్ రిజర్వ్గా ప్రకటించారు. ఆర్థిక శాస్త్రంలో 2026 సంవత్సరానికి గాను ఇద్దరు అమెరికా శాస్త్రవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ ఫోర్డ్లకు నోబెల్ బహుమతి ప్రకటించారు. కృత్రిమ మీద ఏఐ సాంకేతికత అభివృద్ది చెందుతున్న కొద్దీ దానివల్ల కలిగే ముప్పులపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఏఐ సూపర్ ఇంటెలిజెన్స్పై కఠినమైన నియంత్రణలు, భద్రతా ప్రమాణాలు అవసరమని మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకులు బిల్గేట్స్ ఒక ప్రకటనలో తెలిపారు. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని ఆకాశవాణి ద్వారా అందిస్తున్నామని ఆకాశవాణి తిరుపతి కేంద్ర సహాయ సంచాలకులు ఎం సుధాకర్ మోహన్ ఈ రోజు ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం శ్రీవారి వాహన సేవలు జరిగే సమయంలో ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుందని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం రాఘవాపురం గ్రామంలో శాశ్వత కేంద్రీయ విశ్వవిద్యాలయ భవనం నిర్మాణానికి సంబంధించి జరుగుతున్న పనుల పురోగతిని ఏపీ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేశారు. బాపట్ల జిల్లా బట్టిప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓలేరు గ్రామంలో పోలీసు అధికారులు, సిబ్బంది కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. శిరోరక్ష, ప్రాణరక్ష కార్యక్రమం, సైబర్ నేరాల నివారణ తదితర అంశాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. 100% సబ్సిడీతో ప్రభుత్వం చేప పిల్లల పెంపకాన్ని ప్రోత్సహిస్తుందని, దానిని సద్వినియోగం చేసుకుని మంచి లాభాలు సాధించాలని పార్వతీపురం మన్యం జిల్లా బీజేపీ అధ్యకులు ద్వారపరెడ్డి శ్రీనివాసరావు పేర్కొన్నారు. IIIT ఢిల్లీ ఎస్పీఐ ల్యాబ్లో తాత్కాలిక ప్రతిపాదన రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. సంబంధిత విభాగంలో పీజీ లేదా 4 ఏళ్ల బీటెక్ బీఏ అర్హతతో పాటు కోడింగ్ నైపుణ్యాలు, అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ ద్వారా ఈ నెల 25 తారీఖులోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: వచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: ఏంట్రా 5,000?
3: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
2: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా, మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
3: అవునా, అదలాగా?
2: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్ లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్ లో వెళ్దాం, సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ను కూడా తగ్గించవచ్చు.
3: హే, సూపర్ ఐడియా రా.
4: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

అయిపోయింది కదా వివిధ ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం మనం. మరి ఈ రోజు వివిధాలో థీమ్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్స్. సో ఏ మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్స్ వినబోతున్నామో తెలుసా? ఎంఎం కీరవాణి గారు. మరి ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. ఫస్ట్ అయితే మీ అందరి కోసం అల్లరి ప్రియుడు నుంచి వచ్చేస్తోంది సాంగ్స్. ఆ తర్వాత మగధీర నుంచి కూడా ప్లే చేస్తాను. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: అమ్మా, ఈరోజు హాలిడే స్పెషల్, ఏం చేస్తున్నావు నాకు?
1: నువ్వు చెప్పమ్మా, వాట్ ఎవర్ చేయించేద్దాం మీ అమ్మతో.
0: నాకు వేరువేడిగా గారెలు తినాలనుంది డాడీ.
2: ఏంటి చేసేది, గ్రైండర్ రిపేర్ వచ్చింది, ఇవాళ ఏం కుదరదు.
1: అది లేకపోతే ఏంటబ్బా, చక్కగా రోట్లు రుబ్బిన పిండితో గారెలు చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో. మోర్ ఓవర్ అలా అప్పుడప్పుడు గ్రైండర్, మిక్సీ, వాషింగ్ మిషన్ లో గ్యాప్ ఇస్తే మనకి ఎక్సైజ్ లో ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కూడా సేవ్ చేసినట్టుంటుంది.
2: చెప్పడం బానే ఉంటుంది, చేస్తే అప్పుడు తెలుస్తుంది.
1: నిన్నొక్కదానే చేయమనట్లేదు కదా, మై హూనా, నేను కూడా హెల్ప్ చేస్తా, కలిసి చేద్దాం.
2: అయితే ఓకే, ఎస్, అవకాశం ఉన్నప్పుడల్లా ఎలక్ట్రిసిటీని సేవ్ చేద్దాం.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో. 4:29 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మరి ఈ రోజు మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ ఎంఎం కీరవాణి గారి సాంగ్స్ అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. మరి నెక్స్ట్ బాహుబలి 2, బొంబాయి ప్రియుడు, బావనచ్చాడు, సో ఈ మూవీస్ నుంచి మీకోసం వరుసగా ప్లే చేస్తాను సాంగ్స్. వింటూ ఉండండి, స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

మీరు ఇంటర్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి ఇప్పటి వరకు ఎంఎం కిరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చిన సాంగ్స్ అన్ని కూడా విని ఎంజాయ్ చేశారు కదా. టైం ఎగ్జాక్ట్లీ 4 గంటలు దాటి 50 నిమిషాలు కావస్తుంది. ఇప్పుడు వెన్నెల స్పాన్సర్ ప్రోగ్రామ్ వింటారు.

0: హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనిలా ప్రోగ్రామ్. దిస్ ఇస్ ఆర్జే చేతన్. ప్రస్తుతం చిన్న వయసులోనే గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకు కారణాలను వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. సరైన పోషకాలు లేని ఆహారం కారణంగా, బలహీనమైన జీవన శైలి కావచ్చు, కానీ అలాంటి కొన్ని విషయాల వల్ల చిన్న వయసులోనే గుండెపోటు రావచ్చు. వైద్య పరిభాషలో గుండెపోటుని మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటారు. ఇందులో మయో అంటే కండరాలు, కార్డియల్ అంటే గుండె. ఈ ఇన్ఫెక్షన్ తగినంత రక్త సరఫరాతో సంబంధం కలిగి ఉంటుంది. చిన్న వయసులో గుండెపోటు రావడానికి గల కారణాలేంటో, ఇలాంటి కేసులు ఎందుకు ఎక్కువ అవుతున్నాయో చెప్తున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. చిన్న వయసులో గుండెపోటుకి కారణాలు, లెట్స్ చెక్ అవుట్ ఇన్ వెనిలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com.

గుండె కండరాలకు ఆక్సిజన్, రక్తం రెండూ అవసరం. కానీ వాటిలో అడ్డంకులుంటే అప్పుడు గుండెపోటు సంభవించవచ్చు. ధమనుల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తీవ్ర ప్రభావం చూపి గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. ఇలాంటి సమయంలో సకాలంలో చికిత్స చేయకపోతే గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా తరచుగా రక్తపోటు ఎక్కువగా ఉంటే గుండెపోటు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శరీరంలో పేరుకుపోయిన చెడ్డ కొలెస్ట్రాల్ అధిక బీపీకి కారణం కావచ్చు. ప్రస్తుతం మధుమేహం అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. అయితే దీని కారణంగా బాధిత వ్యక్తికి గుండెపోటు కూడా రావచ్చు. శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోకపోవడం వల్ల మధుమేహం బారిన పడాల్సి వస్తుందని, మధుమేహం నిర్మూలించబడకపోవచ్చు కానీ ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా నియంత్రించవచ్చు. ఒత్తిడి, పనిభారం, ఇంటికి సంబంధించిన ఒత్తిడికి గురవుతున్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం చిన్న వయసులో గుండెపోటు కేసులు పెరగడానికి ఒత్తిడి కూడా ఒక ముఖ్యమైన కారణం. మహిళల కంటే పురుషులే ఎక్కువగా గుండెపోటుకి గురవుతున్నట్లు పరిశోధనలో వెల్లడైంది. దీని వెనుక కారణం ఒత్తిడి. ఈ వయసులో ఎవరైనా రాత్రిపూట నిద్రపోలేకపోతే ఆందోళనగా ఉన్నా గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజుల్లో ప్రజలు సరైన జీవన శైలిని అనుసరిస్తున్నారు. జీవన శైలిలో ఎన్నో మార్పులు వచ్చాయి. కొంతమంది బలవంతంగా ఇలా చేస్తుంటే కొందరు ఉద్దేశపూర్వకంగా తమను తాము ప్రమాదంలో వేసుకుంటున్నారు. ఇంట్లో కాకుండా హోటల్లో, రెస్టారెంట్స్ లో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో భోజనం చేయడం, తగినంత నిద్ర లేకపోవడం, ఇంట్లో ఫుడ్ ఉన్నా కూడా చేసుకునే పరిస్థితి ఉన్నా కూడా బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేయడం, ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉన్నారు. అవంతా స్లోగా వచ్చి సడన్ గా ఒక రోజు బాల్కనీ లాగా బర్స్ట్ అయ్యి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని బయటకు వస్తాయి. మీరు ఈ తీవ్రమైన శారీరక సమస్య నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనుకుంటే ముందుగా వైద్య పరీక్షలు చేయించుకోండి. దీంతో పాటు ఆహారం నియమాలు మార్చడం తప్పనిసరి. దీనికోసం ఆహారంలో పండ్లు, కూరగాయలు చేర్చండి. రోజుకోసారి ప్లేట్లో సాలడ్ ని కూడా చేర్చండి. అలాగే మీరు రన్నింగ్ లేదా ఎక్సర్సైజ్ చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇలాంటి జీవనశైలి మార్పుల కారణంగా గుండెపోటు నుంచి రక్షించుకోవచ్చు. సుఖవంతమైన జీవనం కోసం సమకూర్చుకుంటున్న సౌకర్యాలు, సాంకేతిక పరిజ్ఞానాలే మనిషి ఆయువుని తగ్గించేస్తున్నాయి. ఓవైపు టెక్నాలజీ పెరుగుతుంది, వైద్య రంగం కొత్త పుంతలు తొక్కుతుంది. మరోవైపు మనిషి ఆరోగ్యం మాత్రం అపసవ్య దిశలో పరిగెడుతుంది. ఒకప్పుడు 60 పైబడిన వారిలో మాత్రమే గుండె సమస్యలు కనిపించేవి. నేడు 40 ఏళ్లలోపు వారిని హృద్రోగం మింగేస్తుంది. అంతెందుకు? 30 ఇయర్స్ లో స్టార్ట్ అయిపోతుంది. చిన్న వయసులో గుండె సమస్యలకు అనేక కారణాలున్నాయి. గుండెకు శత్రువులు రక్తపోటు, మధుమేహం. కానీ ఇటీవల కాలంలో ఈ రెండు సమస్యలు లేకపోయినా గుండెపోటు బారిన పడుతున్నారు చాలా మంది. దీనికి ప్రధాన కారణం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లోపించడం, ఎక్సర్సైజ్ లేకపోవడం, కొన్నిసార్లు మితిమీరిన కసరత్తు ఓ కారణం కావచ్చు. యువతరం గుండె చుట్టూ కాపు కాసిన శత్రువులు ఇవే. గుండెపోటుకు గురవుతున్న 5 గురిలో ఒకరు ధూమపాన ప్రియులే. పొగ వల్ల రక్తం చిక్కబడుతుంది, ఫలితంగా గడ్డకట్టే తత్వం పెరిగిపోతుంది. మృదువుగా ఉండాల్సిన రక్తనాళాలు కఠినంగా మారతాయి, ఫలితంగా రక్తపోటు అధికంగా అవుతుంది. మంచి కొలెస్ట్రాల్ తగ్గిపోయి చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. రోగి పీల్చిన పొగ నేరుగా రక్తనాళాలను దెబ్బతీయడం వల్ల తక్షణమే రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంది. స్మోకింగ్ చేసే వారికి గుండెపోటు వస్తే కనుక మందులు కూడా సమర్థవంతంగా పనిచేయవు. స్మోకింగ్ మానేసిన తరువాత అయినా గుండెపోటు రిస్క్ తగ్గాలంటే కనీసం 2 ఇయర్స్ అయినా పడుతుంది. అసలు పొగ తాగడం అంటే ఏమిటో తెలియని వారి స్థాయికి గుండె ఆరోగ్యం చేరాలంటే 10 నుండి 15 ఏండ్ల సమయం పడుతుందట. ఇతరులు తాగిన పొగని పీల్చడం ద్వారా కూడా గుండెపోటు రిస్క్ 20 నుంచి 30% పెరుగుతుందని, దీన్నే ప్యాసివ్ స్మోకింగ్ అంటారు. గుండెపోటు వంశ పారంపర్యంగా వచ్చే ఆస్కారాలున్నాయి. తండ్రికి 55 ఏండ్లలోపే గుండెపోటు వచ్చినా, తల్లికి 65 ఏండ్లలోపు గుండెపోటు వచ్చినా వారి సంతానానికి చిన్న వయసులోనే గుండెపోటు వచ్చే ఆస్కారం ఉంది. నాణ్యత లేని ఆహారంతో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల మంచి కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ఆ మేరకు చెడు కొలెస్ట్రాల్ అధికమవుతుంది. గుండెపై భారం పడుతుంది. రక్త పరీక్షల ద్వారా మాత్రమే కొలెస్ట్రాల్ స్థాయి నిర్ధారణ అవుతుంది. ఊబకాయల్లోనే అధిక కొలెస్ట్రాల్ ఉంటుందనేది ఒక అపోహ మాత్రమే. సన్నగా ఉన్న వారిలోనూ అధిక కొలెస్ట్రాల్ ఉండొచ్చు. కాబట్టి తరచూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ఆహారంలో మార్పు చేర్పులు కూడా అవసరం.

0: మాత్రమే. గత 10 ఏళ్లలో ఆహారపు అలవాట్లు చాలా మారిపోయాయి. తాజా కూరగాయలు పండ్లు తీసుకునే అలవాటు తగ్గిపోయింది. డీప్ ఫ్రై చేసిన పదార్థాలు, బేకరీ ఐటమ్స్, ప్రాసెస్డ్ ఫుడ్ ఆరగించడం ఫ్యాషన్ గా మారింది. దీనివల్ల బరువు పెరుగుతుంది, కొలెస్ట్రాల్, షుగర్ స్థాయిలు హద్దు మీరుతున్నాయి. అధిక రక్తపోటు, మధుమేహం చెడు కొలెస్ట్రాల్ కు ప్రధాన కారణం బరువు పెరగడమే. ఒక వ్యక్తి సాధారణ స్థాయి కంటే ఎక్కువ బరువు ఉన్నాడంటే దాన్ని బీపీ, షుగర్లకు ప్రారంభ దశగా భావించాలి. ఒబేసిటీ హఠాత్తుగా రాదు, బరువు క్రమంగానే పెరుగుతుంది. తొలి దశలోనే నియంత్రించడం ఉత్తమం. శారీరక శ్రమ తగ్గిపోయింది. వర్క్ ఫ్రం హోమ్ వల్ల చాలా మంది గంటల తరబడి కదలకుండా పనిచేస్తున్నారు. సమయాభావం సాకులతో హెల్త్ చెకప్లకు దూరం అవుతున్నారు. దీంతో యువతలో బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతున్నాయి, అంతిమంగా గుండెపోటుకు దారి తీస్తున్నాయి. డియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అ వెరీ థాట్ ప్రొవోకింగ్ ఇన్ఫర్మేషన్. ఎంతో మంది హెల్తీగా ఉన్నామనుకుంటారు, చిన్న చిన్న సమస్యలే కదా అని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. అందుకే తెలిసింది కదా హెల్త్ చెకప్ ఎంత ఇంపార్టెంటో మీకు. మీకు అలాంటి సమస్య గానీ డౌట్స్ గానీ ఉన్నా మీ డాక్టర్ ని సంప్రదించి అన్ని హెల్త్ చెకప్స్ చేయించుకోండి. ఏదన్నా ఉన్నా గానీ మీకు ముందే తెలుస్తుంది, లేకుంటే మరీ మంచిది. ఒకవేళ ఉంటే దాన్ని ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్ లోనే అరికట్టొచ్చు, ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో విత్ దిస్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ యా ఆర్జే చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐ విల్ కమ్ బ్యాక్ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్ విత్ మోర్ సచ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. టిల్ దెన్ బాయ్.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ముందుగా ఈనాటి ప్రసార విశేషాలు వింటారు. ప్రసార విశేషాల అనంతరం వనితవాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో తొలి అడుగు శీర్షికైన కార్యక్రమాన్ని వింటూ సినీ గీతాలు వింటారు. 5:30 యువత రంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు యువత స్వయం ఉపాధి అవకాశాల గురించి వింటూ సినీ గీతాలు వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో సమాచార వేదిక స్థానిక సమాచారం వింటారు. అనంతరం ఈ వారం మరణెల్లూరు కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమ సమర్పణ

అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమణ నాగేశ్వరరావు. అనంతరం కొన్ని జానపద గేయాలు వింటారు. 7 గంటలకు అలనాటి మధురగీతం వింటారు. అనంతరం నిమిషాల వరకు తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెద్ద శేషవాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం రిలే వింటారు. 8:30 నుండి రాత్రి 11:10 వరకు ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 11:10 మా ప్రసారాలు ముగింపు. మీరింతవరకు ఈనాటి మా సాయంకాలపు ప్రసార విశేషాలు విన్నారు. ఇప్పుడు రేపటి ప్రసార విశేషాలు వింటారు.

రేపటి ప్రసార విశేషాలు. అక్టోబర్ 13వ తేదీ మంగళవారం నాటి ప్రసార విశేషాలు ఇప్పుడు వింటారు. రేపు ఉదయం 6:10 అర్చన భక్తి గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 6:30 సూక్తి సుధ వింటారు. 6:35 పొలం కబుర్లు వింటారు. అనంతరం 7:00 ప్రసార విశేషాలు. అనంతరం 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమం అనంతరం 8:35 మనోరంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 నుండి సాయంత్రం 5:00 వరకు ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. సాయంత్రం 5:00 ప్రసార విశేషాలు. అనంతరం వనితవాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. అనంతరం 7:05 నుండి రాత్రి 11:10 వరకు ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. మరింతవరకు రేపటి ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం సమయం 5:05. ఇప్పుడు వనితావాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది.

వనితవాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మేరీ సుజిత. మీరు వింటున్నారు 102.7 మెగాహెచ్ పై సింహపురి ఎఫ్ఎం కార్యక్రమంలో. ఈనాటి వనితవాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమంలో ప్రతి సోమవారం సాయంత్రం మనం

భారతదేశంలో వివిధ రంగాల్లో రాణించినటువంటి మొట్టమొదటి మహిళల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా. ఇందులో భాగంగానే ఈరోజు కూడా మన భారతదేశపు మొట్టమొదటి మహిళా ఐపీఎస్ అధికారిణి, అలాగే సామాజిక కార్యకర్త అయినటువంటి కిరణ్ బేడి గారి జీవిత చరిత్రకు సంబంధించిన విషయాలు, అలాగే వీరి జననం గురించి, విద్యాభ్యాసం గురించి, అలాగే వారి యొక్క పోలీస్ వృత్తి గురించి, క్రీడారంగం గురించి, సంస్కరణల గురించి, వారిని వరించినటువంటి పదవుల గురించి, పురస్కారాల గురించి మనం తెలుసుకుందాం. వెంటనే ఉండండి, 102.7 మెగాహెచ్ పై సింగపూర్ ఎఫ్ఎం కేంద్రంలో మీరు వింటున్నారు. ఇప్పుడు ఒక మంచి పాట విందాం, ఒకే ఒక్కడు చిత్రం నుంచి. ఈ పాట తర్వాత కిరణ్ బేడి గారి జీవిత విశేషాల గురించి మనం తెలుసుకుందాం.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సభలు, సమావేశాలు,
2: ప్రకటనలు, ప్రచారాలు,
1: వేడుకలు, ఉత్సవాలు,
2: పర్యటనలు, ప్రశంసలు,
1: ఇలా సమాచారం ఏదైనా
2: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
1: ఈ వారం మన నెల్లూరు.
2: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై.
3: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం కార్యక్రమంలో తొలి అడుగు శీర్షికన ఈరోజు భారతదేశపు మొట్టమొదటి ఐపీఎస్ కిరణ్ బేడి గారి జీవిత విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన భారతదేశంలోనే కిరణ్ బేడి యుక్త వయసులోనే ఒక చరిత్ర సృష్టించిన మహిళగా కీర్తి గడించారు. వీరు 1972 ఐపీఎస్కి సెలెక్ట్ అయినటువంటి మొదటి భారత మహిళగా రికార్డు సృష్టించారు. అయితే వీరు 1949 జూన్ 9 పంజాబ్లోని అమృత్సర్లో జన్మించారు. 4 కూతుళ్లలో 2 కూతురు కిరణ్ బేడి గారు. 1968 ఇంగ్లీష్లో డిగ్రీ పూర్తి చేశారు. 1970 పొలిటికల్ సైన్స్ విభాగంలో ఎంఏ, 1988 లా డిగ్రీ, 1993 సోషల్ సైన్స్ విభాగంలో పీహెచ్డీని పూర్తి కంప్లీట్ చేశారు కిరణ్ బేడి గారు. అయితే 1972 మన దేశంలోనే ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యారు. ఆ తర్వాత అనేక కీలక బాధ్యతలను చేపట్టారు. నార్కోటిక్స్ ఆఫీసర్గా, యాంటీ టెర్రరిస్ట్ స్పెషలిస్ట్గా, అడ్మినిస్ట్రేటర్గా ఇలా ఎన్నో బాధ్యతలను నిర్వహించారు. 1994 కిరణ్ బేడి గారు జైలు

శాఖలకు ఐజీగా కూడా బాధ్యతలు నిర్వహించారు. అయితే అప్పుడు ఖైదీలకు యోగా మెడిటేషన్ నేర్పించి ఎందరిలోనూ కూడా మార్పు తీసుకొచ్చారు. అలాగే తిహార్ జైల్లో ఉన్నటువంటి రూపురేఖలను కూడా మార్చివేసిన ఘనత వీరికి దక్కింది. అక్కడ ఖైదీలు అసమానత రీతిలో ప్రవర్తించే తీరుపై వీరు చాలా మండిపడ్డారు. 2003 ఐక్యరాజ్య సమితి కిరణ్ బేడిని సివిలియన్ పోలీస్ అడ్వైజర్గా నియమించారు. 2 NGOలు నవజ్యో, ఇండియా విజన్ ఫౌండేషన్ లాంటివి స్థాపించి సేవలు కూడా అందించారు. వెంటనే ఉండండి, కిరణ్ బేడి గారి జీవిత విశేషాల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఒక మంచి పాట విందాం. సూర్య సన్ ఆఫ్ కృష్ణ చిత్రం నుంచి ఒక మంచి పాట.

కార్తీక్ రసిన గానంలో సూర్య సన్న కృష్ణ చిత్రం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా. మనం ఐపీఎస్ కిరణ్ బేడి గారి జీవిత విశేషాల గురించి మనం వింటూ ఉన్నాం. అయితే కిరణ్ బేడి గారు 2003 ఐక్యరాజ్య సమితి సివిలియన్ పోలీస్ అడ్వైజర్గా నియమించింది. అప్పుడు 2 ఎన్జిఓలు నవజ్యో, ఇండియన్ విజన్ ఫౌండేషన్ లాంటివి స్థాపించి సేవలు అందించారు. అలాగే మన భారతదేశంతో పాటు అనేక దేశాల నుంచి ఆమె ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను కూడా స్వీకరించారు. కిరణ్ బేడి ప్రఖ్యాత అంతర్జాతీయ టెన్నిస్ ప్లేయర్ కూడా. వీరు గతంలో ఏషియన్ ఛాంపియన్షిప్స్లో పాల్గొన్నారు. అలా 2016 కిరణ్ బేడి గారు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా నియమితులయ్యారు. ఆ తర్వాత వీరు ఫిబ్రవరి 2021 నుంచి ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. కిరణ్ బేడికి 1972 బ్రిజ్ బేడితో వివాహం అయింది. వీరికి సుకృతి అనే కూతురు కూడా ఉన్నారు. సుకృతి పేరును అనంతరం బేడి పేరు మార్చారు వీరి దంపతులు. అలా కిరణ్ బేడి గారు ఫిబ్రవరి 2021 వరకు పుదుచ్చేరి గవర్నర్గా కొనసాగి 1972 ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యి మన భారతదేశంలోనే మొట్టమొదటి ఐపీఎస్ ఆఫీసర్గా చరిత్ర సృష్టించారు కిరణ్ బేడి గారు. ఇలాంటి ఆఫీసర్స్ యొక్క జీవిత విశేషాలను మనస్ఫూర్తిగా తీసుకుని ముందుకు జీవితంలో సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం. మీరు వింటున్నారు 102.7 మెగాహెచ్ పై. సో బేట్ సాంగ్ ఇప్పుడు ఒకటి విందాం.

ఇంతటితో ఈనాటి వనితవాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం ఇప్పుడు యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది.

యువత రంగం కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారంతో పాటు యువత స్వయం ఉపాధి గురించి తెలుసుకుందాం. వీటితో పాటు పసందైన సినీ గీతాలు వింటారు. ముందుగా విద్యా ఉద్యోగ సమాచారం విందాం. దీనికంటే ముందు ఒక మంచి పాట విందాం.

విశ్వనాథన్ అండ్ సన్స్ చిత్రం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా, వింటూనే ఉండండి. 102.7 మెగాహెర్ట్జ్ వేవ్ సింహపురి ఎఫ్ఎంలో విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఇప్పుడు వింటారు. ముందుగా ఉద్యోగ సమాచారం వింటారు. ఆంధ్రప్రదేశ్లో 97 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే కదా. సోషల్ వెల్ఫేర్ శాఖలో 41, ట్రైబల్ వెల్ఫేర్లో 23, బీసీ వెల్ఫేర్ శాఖలో 33 పోస్టులున్నాయి. అర్హులైన అభ్యర్థులు 9 నుంచి 29వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులను బట్టి డిగ్రీతో పాటు బీఈడీ లేదా సంబంధిత విద్యార్హతలు తప్పనిసరి. అలాగే ఎంపిక రాత పరీక్ష, సర్టిఫికెట్ల పరిశీలన, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా

ఆధారంగా ఉంటుంది. కావున ఇందులో ఎంపికైన వాళ్లకు నెలకు 37,640 రూపాయల నుంచి 1,15,500 రూపాయల వరకు వేతనం అనేది లభిస్తుంది. కావున పూర్తి వివరాలకు ఎపిపిఎస్సి అధికారిక నోటిఫికేషన్ను పరిశీలించి ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. వెంటనే ఉండండి సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెర్ట్జ్ పై. ఇప్పుడు మరొక ఉద్యోగ సమాచారం గురించి తెలుసుకుందాం. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 3,548 పోస్టులను నింపనుండగా దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఈ ఖాళీలున్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. నవంబర్ 6 వరకు కొనసాగుతుంది. కావున గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపిక కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ద్వారా జరుగుతుంది. కావున అధికారిక వెబ్సైట్ www.rrbapply.gov.in ఈ వెబ్సైట్ని క్షుణ్ణంగా పరిశీలించి పూర్తి సమాచారం తెలుసుకుని ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. వెంటనే ఉండండి సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెచ్ పై. నేను మీ మేరీ సుచిత. ఇప్పుడు ఒక మంచి పాట విందాం. 8 వసంతాలు చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విందాం. తర్వాత మరింత ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకుందాం.

0: 102.7 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినంతో. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

గత సంవత్సర కాలంగా మీ ఆదరాభిమానాలు చూరకొని విజయవంతంగా ప్రసారమవుతున్న విహారీ మీ యాత్రా సహాయకారి ప్రతి గురువారం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తిరిగి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 పునః ప్రసారమవుతుంది. తప్పక వింటూ ఉండండి విహారీ మీ యాత్రా సహాయకారి 102.7 మెగాహెర్ట్స్ పై మీ అభిమాన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.

మనోరంజని శ్రోతల మనస్సులను రంజింపచేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది, మంగళవారాలలో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని.

సింహపురి ఎఫ్ఎం మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్జ్ పై. నేను మీ మేరీ సుజిత. ఉద్యోగ సమాచారం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా, ఇందులో భాగంగానే మరొక ఉద్యోగ సమాచారం గురించి ఇప్పుడు వింటారు.

196 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి రేపటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. నవంబర్ 2 వరకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ చదివిన వాళ్లు ఇందుకు అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు 37,640 రూపాయల నుంచి 115,500 రూపాయలుగా ఉంటుంది. అలాగే పూర్తి వివరాలకు https://psc.ep.gov.in ఈ అధికారిక వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి పూర్తి సమాచారం తెలుసుకుని దరఖాస్తు చేసుకోండి. ఆసక్తి గల అభ్యర్థులు వింటుండండి 102.7 MHz పై సింహపురి ఎఫ్ఎం కేంద్రంలో. ఉద్యోగ సమాచారం గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా, అయితే మరొక ఉద్యోగ సమాచారం. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ గ్రాడ్యుయేట్ స్థాయి ఎన్టీపీసీ ఉద్యోగాల భర్తీకి విడుదల చేసిన విషయం మన గురించి ఇందాక తెలుసుకున్నాం కదా. అయితే మొత్తం ఇందులో 3,548 పోస్టులకు డిగ్రీ అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థుల వయోపరిమితి 18 సంవత్సరాల నుంచి 33 మధ్య మాత్రమే ఉండాలి. కావున దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 6, 2026 నిర్ణయించారు. ఈ తేదీ లోపల మాత్రమే దరఖాస్తుల్ని స్వీకరిస్తారు. అయితే ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ వేతనం 29,200 రూపాయల నుంచి 35,400 వరకు ఉంటుంది. కావున ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. ఇంటినే ఉండండి సింహపురి ఎఫ్ఎం. ఇప్పుడు ఒక మంచి పాట విందాం. ఎపిక్ ఈ చిత్రం నుంచి ఒక మంచి పాట విందాం. ఇది గోరెటి వెంకన్న సాహిత్యం అందించగా హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం సమకూర్చిన ఆలపించినటువంటి బ్యూటిఫుల్ సాంగ్. ఇది నేను చెప్పడం కాదు, కానీ వింటేనే ఇంకా బాగుంటుంది. తర్వాత దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడైతే పాట వినేద్దాం.

ఎపిక్ చిత్రం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా. అయితే ఈ పాటకున్న స్పెషాలిటీ గురించి మనం చెప్పుకుంటే అసలు ఎంత బాగుంటుందంటే వింటున్నంతసేపు అట్లా కట్టిపడేస్తుంది అనమాట మనసుని. అయితే ఈ పాట ఎపిక్ చిత్రంలోని సంచారం అనే పాటను మొదటగా ఇది ప్రముఖ కవి గోరెటి వెంకన్న తన అద్భుతమైనటువంటి సాహిత్యం అందించడమే కాకుండా ఈ పాటకి సంగీత దర్శకుడు హేషబ్ అబ్దుల్తో కలిసి స్వయంగా ఆలపించారు. ఇది ఇందులోని విశేషం. అయితే లండన్ వర్ణనను వర్ణించే నేపథ్యంలో సాగేటువంటి ఈ పాట అక్కడ యొక్క జీవన శైలికి మన మూలాలకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఎంతో హృద్యంగా వినిపించారు కదా. బ్యూటిఫుల్ సాంగ్ వింటూనే ఉండండి 102.7 మెగాహెచ్ పై సింహపురి ఎఫ్ఎం కార్యక్రమంలో. ఉద్యోగ సమాచారం గురించి మనం తెలుసుకున్నాం, ఇంకొక పాట విందాం ఇప్పుడు. నిన్ను కోరి ఈ చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. తిరుపతిలో 3,222 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేశారు. పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలా సహకరించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్టంలో మేయర్ మున్సిపల్ చైర్మన్ పదవులకు ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసింది. విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తుల భద్రత కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు హోంమంత్రి వంగల్పూడి అనిత తెలిపారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి భక్తులకు సౌకర్యాలు కల్పించేలా 2,750 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ టౌన్షిప్ ను 2 ఏళ్ల వ్యవధిలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో 3,222 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు అమరావతి సచివాలయం నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ముఖ్యమంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా భక్తులకు సమాచారం అందించేలా వెంకటాద్రి యాప్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతిలో పవిత్రమైన వాతావరణం ఉండాలని పేర్కొన్నారు. తిరుపతి నుంచి రేణిగుంట వరకు విద్య వైద్యం పరిశ్రమలతో క్లీన్ గ్రీన్ సిటీగా అద్భుతమైన దివ్యక్షేత్రంగా

0: స్పిరిచువాలిటీ టెక్నాలజీ రెండు కూడా కలిసి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది.
1: పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలా సహకరించేందుకు రాష్ట ప్రభుత్వం సిద్దంగా ఉందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాకినాడ జేఎన్టీయులో ఈరోజు జరిగిన సిఐఐ ప్రాంతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్టానికి గడిచిన రెండేళ్ల కాలంలో 714 ప్రాజెక్టుల రూపంలో 22.6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. వీటి వల్ల 7,10,000 ఉద్యోగాలు యువతకు రానున్నాయని తెలిపారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ సిఎస్ఆర్ ద్వారా సమాజానికి మేలు చేయాలనే ఆలోచన పారిశ్రామికవేత్తలకు ఉండాలని, పర్యావరణ హితమైన పారిశ్రామిక అభివృద్ది అనే కోణంలోనే ముందడుగు వేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. రాష్టంలో 17 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ పదవులకు ప్రభుత్వం రిజర్వేషన్లను ఈరోజు ఖరారు చేసింది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ది శాఖ జీవో నెంబర్ 252ను జారీ చేసింది. ఎస్టీలకు 1, ఎస్సీలకు 2 మేయర్ పదవులు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే బీసీలకు 5 మేయర్ పదవులను రిజర్వ్ చేసింది. జనరల్ మహిళలకు 5 మేయర్ పదవులను కేటాయించగా 4 కార్పొరేషన్ల మేయర్ పదవులను అన్రిజర్వ్డ్గా ప్రకటించింది. అదేవిధంగా 106 మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ పదవులకు కూడా రిజర్వేషన్ ఖరారు చేసింది. ఎస్టీ కేటగిరీలో మొత్తం 3 స్థానాలు కేటాయించింది. అందులో 2 జనరల్, 1 మహిళలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే ఎస్సీ కేటగిరీలో మొత్తం 14 స్థానాలు కేటాయించింది. వాటిలో 7 జనరల్, 7 మహిళలకు కేటాయించింది. బీసీ కేటగిరీలో మొత్తం 36 స్థానాలు కేటాయించింది. అందులో 18 జనరల్, 18 మహిళలకు కేటాయించింది. ఇక మహిళా కేటగిరీలో మొత్తం 27 చైర్పర్సన్ స్థానాలు నిర్ణయించింది. అలాగే అన్రిజర్వ్డ్ కేటగిరీలో మొత్తం 26 చైర్పర్సన్ స్థానాలు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెంపుదలకు సంబంధించిన 12వ వేతన సవరణ సంఘం చైర్మన్గా విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ అమరావతిలోని సచివాలయంలో ఈరోజు పదవీ బాధ్యతలను స్వీకరించారు. వేతనాల పెంపుదలకు సంబంధించి ఏడాది గడువులోగా పీఆర్సీ నివేదికను దినేష్ కుమార్ ప్రభుత్వానికి సమర్పిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి శరణ్ నవరాత్రుల ఉత్సవాల్లో భక్తుల భద్రత కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత తెలిపారు. ఉత్సవాల భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారులతో హోంమంత్రి ఈరోజు సమీక్షించారు. ఈ సందర్బంగా విజయవాడ మోడల్ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఆమె సందర్శించారు. ఈ కంట్రోల్ రూమ్ పనితీరును మంత్రికి అధికారులు వివరించారు. 30 అధునాతన డాష్ బోర్డుల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం జన్ సేవాసే దేశ్ సేవ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2021 గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించడానికి, దేశాన్ని గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ హబ్గా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం ఇండియా సెమీకండక్టర్ మిషన్ను ప్రారంభించింది. 2021 డిసెంబర్లో సెమీకండక్టర్ మిషన్ను ప్రారంభించారు. తొలి దశలో 76,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు. ఈ ఏడాది జూలైలో సెమికాన్ 2.0గా కేంద్ర ప్రభుత్వం దీనిని మరింత విస్తరించింది. దీనికోసం 127,500 కోట్ల రూపాయలు కేటాయించారు. దేశంలో చిప్ డిజైన్, ఫ్యాబ్రికేషన్, డిస్ప్లే తయారీ, అడ్వాన్స్డ్ ప్యాకేజింగ్, ప్రత్యేక రసాయనాలు, పరిశోధన అభివృద్ది రంగాలను బలపరచడం వంటివి లక్ష్యాలుగా ఉన్నాయి. భారతదేశ సెమీకండక్టర్ మార్కెట్ 2030 నాటికి $100 బిలియన్లకు పైగా చేరుకుంటుందని అంచనా వేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ సందర్భంలో ఇలా పేర్కొన్నారు.
2: आप जानते हैं कि सेमीकंडक्टर इकोसिस्टम का मतलब सिर्फ एक फैक्ट्री नहीं होता है. ये इकोसिस्टम मशीन बनाने वाले, डिजाइन इंजीनियर, रिसर्च इंस्टीट्यूशन, लॉजिस्टिक नेटवर्क और स्किल टेक्नीशियंस, ऐसे अनेक लेयर के से मिलकर के बनता है. सबके तालमेल से एक चिप तैयार होता है. भारत भी सेमीकंडक्टर इकोसिस्टम की पूरी वैल्यू चेन पर फोकस कर रहा है.
1: ఆంధ్రప్రదేశ్ను ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతామని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. కాకినాడ జేఎన్టీయూ వేదికగా ఈరోజు నిర్వహించిన 31వ సిఐఐ ప్రాంతీయ సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన పర్యాటక పాలసీ 2024-29 పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడం ద్వారా గత 2.5 ఏళ్లలో 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించగలిగామని వెల్లడించారు. పీపీపీ విధానంలో రాష్టానికి ప్రముఖ స్టార్ హోటళ్లు వస్తున్నాయన్నారు. కేర్వన్ టూరిజం, హోంస్టే, భూ కేటాయింపుల కోసం నూతన పాలసీలు అమల్లోకి తీసుకువచ్చామని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా P4 మోడల్లో బీసీ నిరుద్యోగ యువతకు ఉచిత సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇవ్వనున్నట్లు రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివ

0: పాలెంలో మంత్రి సవిత సమక్షంలో డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ అకాడమీ ప్రతినిధులు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు పరస్పర ఒప్పంద పత్రాలను ఈరోజు మార్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, శిక్షణ సందర్భంగా మెటీరియల్ ఉచితంగా ఇవ్వడంతో పాటు అభ్యర్థులకు నిష్ణాతులైన అధ్యాపకులు బోధించనున్నట్లు తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని ఆకాశవాణి ద్వారా అందిస్తున్నామని ఆకాశవాణి తిరుపతి కేంద్ర సహాయ సంచాలకులు ఎం సుధాకర్ మోహన్ ఈరోజు ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం శ్రీవారి వాహన సేవలు జరిగే సమయంలో ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారం కానుందని చెప్పారు. తిరుపతిలో 3,222 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేశారు. పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలా సహకరించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్టంలో మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవులకు ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసింది. విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తుల భద్రత కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు హోంమంత్రి మంగళపూడి అనిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: గిఫ్ట్ వచ్చింది,
2: వారే వా, లెజెండ్ బ్యాట్ ఇది,
3: దీంతో నేను ఆడతాను.
2: అరే, ఫ్యూచర్ బ్యాటింగ్ లెజెండ్ ని నేను.
1: దీని మీద ఎవరి పేరు రాసుంటే బ్యాట్ వాళ్ళకే దొరుకుతుంది.
2: అరే యార్,
1: చూసారా, దీని మీద నా పేరు రాసుండకపోతే ఎంత గొడవ అయిపోయేదో. అందుకే ఆర్బీఐ అంటుంది, బ్యాంక్ అకౌంట్ అయినా బ్యాంక్ లాకర్ అయినా మీరు కూడబెట్టిన డబ్బు మీరు నిర్ణయించిన వారికి అందేందుకు అందులో నామినీ పేరు తప్పకుండా నమోదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
4: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. आदौ मुख्याः वार्ताः. समुद्र तटीय क्षेत्रेषु जलांतर्गत सुरक्षा संकट निवारणार्थं INS मंग्रोल इत्येषः स्वदेशी समरपोतः भारतीय नौसेनायां राष्ट्राय समर्पितः. प्रत्येक भारतीय नागरिके न्याय प्राप्तये सर्वोच्च न्यायालयस्य द्वाराणि सर्वदा अपावृतानि एव तिष्ठन्ति इति मुख्य न्यायाधीशेन सूर्यकान्तेन उद्घोषितम्. नवदेहल्याः जंतर मंतर स्थलम् अधुना विरोध प्रदर्शन स्थानम् न स्थास्यति. देहली आरक्षी अधिकारीभिः जन प्रदर्शनेभ्यः त्रीणि नूतनानि स्थानानि परिगणितानि. चिकित्सा सुविधासु मूल्य पारदर्शितां वर्धयितुं केन्द्रेण सर्वैः राज्यैः केन्द्रशासित प्रदेशैश्च रुग्णालय प्रदेशानां शुल्कानां सुस्पष्टं पट्टिका प्रदर्शनं निर्वोढुं समादिष्टम्. अपि च समष्टि अर्थशास्त्रस्य स्थिरीकरण प्रतिमानां विकास हेतुः अमेरिकी विद्वद्भ्यां रॉबर्ट ई हॉल, माइकल वुडफोर्ड वर्याभ्यां प्रतिष्ठितः अर्थशास्त्र नोबेल पुरस्कारः अलंकृतः. अथ वार्ताः विशदीकृत्य. शारदीय नवरात्रोत्सवस्य द्वितीये अहनि प्रधानमंत्री श्री नरेन्द्र मोदी देशवासिभ्यः हार्दान् शुभाशयान् व्याहृतवान्. सामाजिकान्तर्जालीय पटले स्वसन्देशं प्रसारयन् प्रधानमन्त्री प्रावोचत् यत् नवरात्रस्य द्वितीयं दिनं तपसः, त्यागस्य, दृढसंकल्पस्य च प्रतीकभूतायाः भगवत्याः ब्रह्मचारिण्याः उपासनायै समर्पितमस्ति. प्रधानमन्त्रिणा प्रार्थना विहिता यत् माता पद्मधारिणी देवी ब्रह्मचारिणी सर्वानपि जनान् शौर्येण, धैर्येण, आत्मसंयमेन च अनुगृह्णातु इति. कोचीस नगरस्थेन कोची शिपयार्ड संस्थया निर्मितस्य तृतीयस्य जलमग्न शत्रुनाशकपोतस्य INS मंग्रोल इत्यस्य अद्य मुंबय्यां नौसेनायां औपचारिकः समावेशो जातः. स्वदेशी प्रौद्योगिक्या निर्मितस्य अस्य समरपूतस्य समावेशेन तटीय अगाध जलेषु जलांतर्गत शत्रूणां संधानस्य, तेषां प्रतिकारस्य च नौसेनायाः सामर्थ्यम् अभूतपूर्वं सुदृढं भविष्यति. मुंबई नौकाष्ठाने आयोजितायाः अस्याः नौसेना दीक्षायाः अध्यक्षतां कुर्वन् పశ్చిమీ నౌ

0: నౌదల్ ప్రముఖ వైస్ అడ్మిరల్ సంజయ వత్స్యాయన అభాసత యత్ చతుస్త్రింశదధిక ద్విసహస్రతమం వర్షం యావత్ భారతీయ నౌసేనాయాః షష్ఠి ప్రతిశతం జలయానిని దశ వర్షేభ్యః అపి నూతనాని స్థాస్యంతి. భారతస్య ముఖ్య న్యాయాధీశేన న్యాయమూర్తి సూర్యకాంతేన ప్రోక్తం యత్ సర్వోచ్చ న్యాయాలయస్య ద్వారాణి సర్వేభ్యః నాగరికేభ్యః సముద్ఘాటితాని సంతి. కస్యాపి సామాన్య నాగరికస్య వా జనప్రతినిధేః వా యాచికా సర్వదైవ స్వాగతీక్రియతే. మానవాధికారాయోగస్య త్రయస్త్రింశత్తమం స్థాపనా పర్వ సంబోధయన్ ముఖ్య న్యాయాధీశః ప్రోక్తవాన్ యత్ భారత సంవిధానం ప్రత్యేకం జనస్య గరిమాం సమతాం స్వాతంత్ర్యం న్యాయం చ పరిరక్షితుం దృఢ సంకల్పమస్తి. సహైవ హ్యః ప్రేషితస్య పత్రస్య రాత్రావేవ ఉత్తరం ప్రేషయిత్వా అసామర్థ్యస్య కారణాని చ ప్రతిపాదితాని. రాజమాతుః విజయా రాజే సింధియా వర్యాయాః జన్మ జయంత్యాం అద్య ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా తాం ప్రతి భావపూర్ణ శ్రద్ధాంజలిః సమర్పితః. ప్రధానమంత్రి అవోచత్ యత్ రాష్ట్రసేవాయాం అస్యాః త్యాగః సమర్పణం చ సర్వాన్ సదైవ ప్రేరయిష్యతి. ప్రధానమంత్రిణా ప్రోక్తం యత్ రాజమాతుః ఆదర్శ విచారాః వికసిత భారతమితి సుదృఢ సంకల్పే నవ ఊర్జాయాః సంచారం కరిష్యంతి. దిల్ల్యారక్షిబలేన విరోధ ప్రదర్శనానాం ఆయోజనాయ త్రీణి నూతనాని స్థానాని నిర్ధారితాని. ఏతేషు రామలీలా మైదాన్, బుడాడి మైదాన్ చేతి తథా పూర్వ దిల్ల్యాం స్థితం సిబిడి మైదాన్ చేత్యాదిని సమ్మిళితాని సంతి. దిల్ల్యారక్షి ఆయుక్తేన అనురాగ్ కుమారేణ ఆదేశం ప్రసార్య సూచితం యత్ జంతర్ మంతర్ ఇతి స్థానం అధునా నిర్ధారిత ప్రదర్శన స్థలత్వేన అధిసూచితం నైవాస్తి. నాగరికాణాం విరోధ ప్రదర్శనస్య ఆయోజనస్య అధికారం సునిశ్చేతుం కేంద్రీయ గృహ మంత్రాలయేన ఉపయుక్తానాం వైకల్పిక స్థానానాం చయనాయ సమితిః నిర్మితా ఆసీత్. ప్రియాః శ్రోతారః సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఆకాశవాణీతః ప్రసార్యతే.
1: యస్యాం కస్యాంచిత్ వా దిశి స్థితాః సంతః వార్తా ప్రవాహేణ సహ అవిరతం తిష్ఠంతు. ఎక్స్ పటలే అథ థ్రెడ్స్ పటలే చ @AIR న్యూస్ అలర్ట్స్ ఇత్యనుగచ్చంతు.
0: दिल्ली प्रदूषण विषये सर्वोच्च न्यायालयस्य मतम्. कठोर निषेधाज्ञाभ्यः जन जागरूकता स्वैच्छिक सहयोगश्च अधिक फलप्रदौ. मुख्य न्यायाधीश सूर्यकांत पीठेन धार्मिक भावनानाम् आदरेण सह संतुलित नियंत्रणाय अल्पहानिकर स्फोटकानां च विक्रयणाय परामर्शः प्रदत्तः. अग्रिमं वादश्रवणं च अक्टूबर मासस्य 15 दिनांके भविष्यति. నవదెహల్యాం రాష్ట్రీయ మానవాధికారాయోగస్య త్రయస్త్రింశత్తమః స్థాపనా దివసః అద్య సోల్లాసం సమాచరితం గతః. అస్య అవసరస్య విశేష సమారోహే భాషణం కూర్వన్ ఆయోగస్య అధ్యక్షః న్యాయమూర్తిః వి రామసుబ్రహ్మణ్యం వర్యః ప్రోక్తవాన్ యత్ పరివర్తనశీల కాలానుకూల మానవాధికార సంస్థాభిః స్వకార్యప్రణాళీ సుదృఢా కరణీయా యేన మానవ గరిమ్ణః స్వాతంత్ర్యస్య చ రక్షణ సంకల్పః పునర్నవీకృతః భవేత్. లోకసభాయాః విపక్షనేతా రాహుల్ గాంధీ అద్య అబ్రవీత్ యత్ ముఖ్య నిర్వాచన ఆయుక్త జ్ఞానేశు కుమార్ విరుద్ధం ఎన్డీఏ దళైః అద్య ఉచ్చతమ న్యాయాలయే యాచికా నివేద్యతే. నవదెహల్యాం వార్తాహరాన్ సంబోధయన్ తేన ప్రోక్తం యత్ ముఖ్య న్యాయాధీశం పత్రం ప్రేషయిత్వా నిర్వాచన శుచిత విషయే ఆశంకాః చ వ్యక్తీకృతాః. షడ్వింశత్యుత్తర ద్విసహస్రతమస్య అర్థశాస్త్ర నోబెల్ పురస్కారః అమెరికీ విద్వద్భ్యాం రాబర్ట్ హాల్ మైకల్ వుడ్ఫార్డ్ వర్యాభ్యాం ప్రదానార్థం ఉద్ఘోషితః. సమష్టి అర్థశాస్త్రస్య ప్రతిమానైః ఆర్థిక సమృద్ధయోః స్థిరీకరణాయ రాజకోషీయ నీతీనాం సుదృఢీకరణే తయోః యోగదానం సమాదృతం. కేంద్ర ప్రశాసనేన సర్వేభ్యః రాజ్యేభ్యః కేంద్రశాసిత ప్రదేశేభ్యశ్చ చికిత్సా సంస్థాభిః ప్రదత్తానాం సేవానాం సౌవిధ్యానాం చ శుల్కం ప్రముఖతయా ప్రదర్శనం సునిశ్చేతుం ఆగ్రహో విహితః. केंद्रीय स्वास्थ्य सचिव

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇప్పుడు స్థానిక సమాచారం వింటారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 5,000 ఆలయాలను నిర్మించడమే తమ లక్ష్యం, ప్రభుత్వ యొక్క లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలం మహమ్మదాపురంలో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి మంత్రి ఆనం ఈరోజు భూమి పూజ చేశారు. సంగం మండలంలోని సిద్దిపురం గ్రామంలో యువనేస్తం సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి సుమారు 40 జట్లు ఉత్సాహంగా పాల్గొనగా క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ హోరాహోరీగా తలపట్టారు. కండలేరు జలాశయంలో ఆదివారం నాటికి 16.981 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలియజేశారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 133, లో లెవెల్ కాలువకు 10, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కెనాల్కు 7 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నట్లు వీరు వెల్లడించారు. మోస్ట్ ఇన్స్పైరింగ్ ఉమెన్ గా ఎఫ్ఎల్ బుక్ ఆఫ్ రికార్డ్, కంట్రీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, డాక్టరేట్లు, ఇలా ప్రతి అవార్డు ఆమె సొంతం చేసుకున్నారు. తాజాగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులు స్థానం పొందారు. నెల్లూరు జిల్లాకు చెందినటువంటి మొహమ్మద్ షీబా కౌజర్ ఫిజియోథెరపీ రంగంలో విశేష ప్రతిభ కలిగి నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి, వైద్య పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలనే తపన ఆమెకు వృత్తిపరమైనటువంటి ప్రయాణానికి అండగా నిలిచాయి. కాగున నగరానికి చెందినటువంటి ఎండీ నజీర్ సుఫియా దంపతుల కుమార్తె షీబా కౌజర్ కర్ణాటకలోని ఫిజియోథెరపీ కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేస్తూ చిన్నతనం నుంచి చదువుల్లో ప్రతిభ చూపుతూ

ఫిజియోథెరపీ చదువుతున్న రోజుల్లోనే ఆమె ప్రయోగాలపై ఆసక్తి చూపుతూ స్వతహాగా ఫిజియోథెరపిస్ట్ అందులో పట్టు సాధించారు. ప్రమాదాలు జరిగినప్పుడు కండరాలు నరాలు బిగుసుకుపోయి చేతులు కాళ్లు కదలలేని స్థితిలో ఉంటాయి, కావున అలా బాధపడుతున్న రోగిపై ప్రయోగం చేశారు. అతి తక్కువ కాలంలోనే చేతులు కాళ్లు కదిలాయి. ఈ ప్రయోగాన్ని షీబా కౌజర్ నాడు ఎయిమ్స్ లో ప్రదర్శించగా జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ వారం మరణెల్లూరు కార్యక్రమాన్ని వింటారు.

0: సభలు, సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై. ఈ వారం మన నెల్లూరు కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమ నిర్వహణ శ్రీ తమిళ నాగేశ్వరరావు గారు, సమర్పణ యు అమరేంద్ర గారు.
0: ఈ వారం నెల్లూరు జిల్లాలో జరిగిన వార్తా విశేషాల సంచిక ఈ వారం మన నెల్లూరు కార్యక్రమానికి స్వాగతం. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్దంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేత గత గురువారం అమరావతి సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నెల్లూరు కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ డాక్టర్ అజిత వేజండ్ల, సంబంధిత అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేత స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లాల వారీగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై కలెక్టర్లతో సమీక్షించారు. అనంతరం కలెక్టర్ హిమాంశు శుక్లా మాట్లాడుతూ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నామని వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో రిజర్వేషన్ల ప్రక్రియ తుది దశకు చేరుకుందని తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి అవసరమైన శిక్షణను త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. నెల్లూరు నగరంలోని చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్డు వద్ద అండర్ పాస్ నిర్మాణంతో జాతీయ రహదారిపై ప్రమాదాలు తగ్గుతాయని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. శుక్రవారం మంత్రి నారాయణతో పాటు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి సీతారెడ్డి జాతీయ రహదారిపై 115.27 కోట్లతో 6 లైన్ల అండర్ పాస్ సర్వీస్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారిందని చెప్పారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో కేంద్ర ప్రభుత్వం నుంచి అండర్ పాస్ నిర్మాణానికి అనుమతులు సాధించినట్లు గుర్తు చేశారు. పనులు ప్రారంభించిన తేదీ నుంచి 15 నెలల్లో పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు నిర్వహించే ఏపీ స్పెషల్ టెట్ ఈ నెల 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 4 కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ బాలాజీరావు ఒక ప్రకటనలో వెల్లడించారు. నెల్లూరు రూరల్ పొట్టేపల్లెంలోని అయాన్ డిజిటల్ కేంద్రం, జై శ్రీరామ్ ఇన్ఫ్రా ఐటీ సొల్యూషన్ కేంద్రం, గంగవరంలోని గీతాంజలి ఇంజనీరింగ్ కళాశాల, గూడూరులోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాల కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థుల హాల్ టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయని జిల్లా విద్యాశాఖ అధికారి వెల్లడించారు. విద్యాశాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ధృవీకరణకు మెడికల్ బోర్డు పరిశీలన ఈ నెల 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వారి వ్యాధి నిర్ధారణ పరిశీలన ఉంటుందని తెలిపారు. మెడికల్ బోర్డు ఎదుట హాజరై కొత్త ధృవపత్రాలు పొందాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ బాలాజీరావు సూచించారు. జిల్లాలో ఇసుక లభ్యతను మరింత పెంచి నిర్మాణ రంగ అవసరాలకు అనుగుణంగా వినియోగదారులకు నిరంతరాయంగా ఇసుక సరఫరా చేయడంపై జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించిందని కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. గత బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అధ్యక్షతన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో ఇసుక లభ్యత

సరఫరా, కొత్త ఇసుక రీచ్ల ఏర్పాటుతో పాటు ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న రీచ్ల్లో మిగిలి ఉన్న ఇసుకను వెలికి తీయడం తదితర అంశాలపై సమీక్షించారు. ఇసుక లభ్యతను పెంచే చర్యల్లో భాగంగా జిల్లాలో 2 కొత్త ఓపెన్ సెమీ మెకనైజ్డ్ ఇసుక రీచ్లకు అనుమతి మంజూరు చేశారు. అందులో నెల్లూరు రూరల్ మండలంలోని గొల్లకందుకూరు ఇసుక రీచ్లు 150,690 మెట్రిక్ టన్నుల ఇసుక, దేవరపాలెం ఇసుక రీచ్లు 68,505 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉంది. ఈ 2 కొత్త ఇసుక రీచ్ల ద్వారా 219,195 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులోకి వస్తుందని కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలో ప్రజలకు సరసమైన ధరలకు నాణ్యమైన బియ్యం అందించేందుకు రాష్ట పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో రైతు బజార్లలో బియ్యం విక్రయాలను ప్రారంభించినట్లు జాయింట్ కలెక్టర్ ముగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. ఇందులో భాగంగా నెల్లూరు నగరంలోని ఫతేఖన్పేట రైతు బజార్లో బియ్యం విక్రయాలను ఆయన ప్రారంభించారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సన్న బియ్యం ధర కిలోకు 72 రూపాయల నుంచి 75 రూపాయల వరకు ఉన్నాయని, ఓపెన్ మార్కెట్లో పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకుని సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు నాణ్యమైన సన్న బియ్యాన్ని తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని జాయింట్ కలెక్టర్ చెప్పారు. సార్టెక్స్ పాలిష్డ్ బీపీటీ రకం బియ్యాన్ని కిలో 47 రూపాయలకు, 26 కిలోల బస్తాను 1,222 రూపాయలకు, అలానే సార్టెక్స్ పాలిష్డ్ కేఎన్ఎం రకం బియ్యాన్ని కిలో 48 రూపాయలకు, 26 కిలోల బస్తాను 1,248 రూపాయలకు విక్రయిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలోని రైతు బజార్లు, నవాబ్పేట, ఫతేఖన్పేటలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విక్రయ కేంద్రాల ద్వారా 8 తేదీ నుంచి ఈ విక్రయాలు అందుబాటులోకి వస్తాయని జాయింట్ కలెక్టర్ వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 16 తేదీన ఉద్యోగుల ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ఈ నెల 16 తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నెల్లూరు కలెక్టరేట్ ఆవరణలోని తిక్కన ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని అన్ని శాఖల అధిపతులు తమ శాఖలోని ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలకు ఈ విషయాన్ని తెలియజేసి ఉద్యోగులు తమ వినతులు, ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ సమక్షంలో సమర్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో సూచించారు. అలానే అన్ని శాఖల అధిపతులు గతంలో ఉద్యోగుల నుంచి అందిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యల గురించి ప్రత్యేక నివేదికను అందజేయాలని కూడా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురవడం లేదని, రైతులు వరి సాగు తగ్గించి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని నెల్లూరు వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ యు వినీత పేర్కొన్నారు. విత్తన దినోత్సవ కార్యక్రమం నెల్లూరు నగరంలోని ముత్తుకూరు రోడ్లో ఉన్న ఏఆర్ఎస్ లో గత సోమవారం జరిగింది. శాస్త్రవేత్తలు సాగుకు సంబంధించి యాజమాన్య పద్దతులపై రైతులకు అవగాహన కల్పించారు. సాగులో సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా ప్రధాన శాస్త్రవేత్త యు వినీత మాట్లాడుతూ, సోమశిల జలాశయంలో 19 టీఎంసీల నీరు ఉందని, రబీలో వరి సాగు సజావుగా సాగాలంటే 35-40 టీఎంసీల నీరు అవసరమవుతుందని చెప్పారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో రైతులు ఆరుతడి పంటలైన జొన్న, పెసర, మినుము, కంది తదితర పంటలు సాగు చేయాలని సూచించారు. తక్కువ నీటితో నెల్లూరు మసూరి, ఎన్ఎల్ఆర్ 3354 తదితర రకాలు అధిక దిగుబడిని ఇస్తాయని చెప్పారు. కేవీకే సమన్వయకర్త డాక్టర్ ఎన్వి సర్ల మాట్లాడుతూ, వరికి ప్రత్యామ్నాయంగా జొన్న, రాగి పంటలను వేసుకోవాలని రైతులకు సూచించారు. నిరుద్యోగ ఎస్సీ యువతకు మెరుగైన ఉపాధి మార్గాలు చూపాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రేమకుమారి తెలిపారు. నెల్లూరు నగరం అంబేద్కర్ భవన్లో గత సోమవారం ఎస్సీ నిరుద్యోగ యువతకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అందించే స్వయం ఉపాధి పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రేమకుమారి మాట్లాడుతూ, ప్రధానమంత్రి ముద్రా యోజన, మత్స్య సంపద యోజన, మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్, విశ్వకర్మ, ప్రధానమంత్రి విశ్వాస్, కిసాన్ డ్రోన్ ఆపరేటర్, డ్రోన్ టెక్నీషియన్, ఎంఎస్ఎంఈ తదితర పథకాల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన మహిళలకు ఇజ్రాయెల్ దేశంలో నెలకు దాదాపు 2 లక్షల రూపాయల వేతనంతో ఉపాధి పొందే అవకాశం ఉన్నట్లు చెప్పారు. 10వ తరగతి చదివిన వారికి ఉచిత శిక్షణ ఇవ్వడంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రేమకుమారి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ శ్రీధరబాబు, లీడ్ బ్యాంక్ మేనేజర్ మణిశేఖర్, ఫిషరీస్, హార్టికల్చర్ ఏడీలు చాంద్బాష, అనురాధ తదితరులు పాల్గొన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ సర్ ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ కాని, అనుమానాస్పద, తప్పిదాలు ఉన్న ఓట్లపై విచారణ జరిగింది. జూలై 31వ తేదీన ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో జిల్లాలో 16,84,56 మంది ఓటర్లు ఉన్నట్లు నమోదు చేశారు. అలానే 2,90,683 మంది చిరునామాల్లో లేనట్లుగా గుర్తించారు. వీరందరికీ నోటీసులు జారీ చేశారు. ఈఆర్ఓలు వీటిపై విచారణ నిర్వహించారు. ఈ నెల 16న ప్రచురించబోయే తుది జాబితాలో చేర్చేందుకు మరో 8,891 మంది ఓటర్లు అర్హులు కాదని గుర్తించినట్లు కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి హిమాంశు శుక్లా గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలనే ఉద్దేశంతో శుక్రవారం నుంచి బీఎల్

0: పోలు తమ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి తొలగించబడిన 2,99,544 మంది ఓటర్ల జాబితాలతో ఇంటింటికి వెళ్లి పునఃపరిశీలన చేస్తారని చెప్పారు. పొరపాటున ఎవరి పేరైనా తొలగించి ఉంటే వారి చేత ఫారం 6 ద్వారా ఓటర్ జాబితాలో పేరును చేరుస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు. నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 11వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్న నవరాత్రి ఉత్సవాలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు నెల్లూరు నగర అడిషనల్ ఎస్పీ దీక్ష తెలిపారు. గత శుక్రవారం ఆమె రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున క్యూలైన్ల నిర్వహణ, ప్రవేశ నిష్క్రమణ మార్గాలు, పార్కింగ్ సదుపాయాలు, రద్దీ నియంత్రణ తదితర అంశాలపై పోలీసు అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చూడాలని, మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రతపై ప్రత్యేక శ్రద్ద వహించాలని ఆమె సూచించారు. దసరా పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ 139 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. సాధారణ ఛార్జీలతోనే ఇవి నడవనున్నాయి. హైదరాబాద్కు 31, బెంగళూరుకు 27, చెన్నైకు 8 బస్సులు ఏర్పాటు చేయగా ఇవి 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు తిరుగుతాయి. తిరుపతికి 10 బస్సులు, విజయవాడకు 10, కడపకు 6, కర్నూలుకు 4, బద్వేలుకు 6, రాజంపేటకు 4 బస్సులు ఇంకా ఇతర ప్రాంతాలకు శనివారం నుంచి దసరా రద్దీ ముగిసే వరకు నడుస్తాయి. ప్రత్యేక బస్సులను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రజా రవాణాధికారి షమీం కోరారు. స్వచ్ఛంద్ర అవార్డులు ప్రతి ఒక్కరిలో నూతన ఉత్సాహాన్ని, సరికొత్త స్ఫూర్తిని నింపుతాయని, ఇదే స్ఫూర్తితో స్వచ్ఛమైన నెల్లూరు సాధనకు ప్రతి ఒక్కరూ మరింత అంకిత భావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పిలుపునిచ్చారు. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రదానం చేసిన స్వచ్ఛంద్ర అవార్డులో భాగంగా జిల్లాలో ఎంపికైన 79 మంది అవార్డు గ్రహీతలకు గత సోమవారం నెల్లూరులోని కలెక్టరేట్లోని తెక్కన ప్రాంగణంలో కలెక్టర్ హిమాంశు శుక్లా చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అవార్డులు అందుకున్న వారిలో నూతన ఉత్సాహాన్ని, సరికొత్త స్ఫూర్తిని నింపుతాయని అన్నారు. ఇదే ఉత్సాహంతో ఉద్యోగులు ప్రజలకు మరింత మెరుగైన పౌర సేవలు అందించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి సూర్యగర్ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఏపీ ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ కె గురవయ్య పిలుపునిచ్చారు. నెల్లూరులోని డైకస్ రోడ్ సెక్షన్లో గత బుధవారం సేవా సేతు అభియాన్లో భాగంగా విద్యుత్ వినియోగదారులకు ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గురవయ్య మాట్లాడుతూ సౌర విద్యుత్ ఉత్పత్తి ద్వారా విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవడంతో పాటు పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించేందుకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. రైతులు, ప్రజలు పీఎం సూర్యగర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏపీ ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ కె గురవయ్య కోరారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల ఆరోగ్యం, ఎదుగుదలపై ప్రత్యేక శ్రద్ద చూపాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఐసీడీఎస్ అధికారులకు సూచించారు. గత బుధవారం కలెక్టరేట్లోని తెక్కన ప్రాంగణంలో 9వ రాష్ట్రీయ పోషణ మాసోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ నాగశైలజ నెల రోజులుగా ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో మన అంగన్వాడీ మన బాధ్యత పేరుతో నిర్వహించిన పోషణ మాసోత్సవ కార్యక్రమాల వివరాలను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శుక్లా మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తూ వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడానికి అంగన్వాడీ కార్యకర్తలు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. ప్రతి చిన్నారుపై వ్యక్తిగత శ్రద్ద చూపాలని కలెక్టర్ ఆదేశించారు. మీరింతవరకు ఈ వారం నెల్లూరు జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు విన్నారు. వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుద్దాం.
1: మీరింతవరకు ఈ వారం మరనెల్లూరు కార్యక్రమాన్ని విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ తమణ నాగేశ్వరరావు గారు, సమర్పణ యు అమరేంద్ర.

0: సభలు, సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకు అందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై.
2: ఇప్పుడు జానపద గేయాలు వింటారు.

0: నువ్వు పనిచేసేటప్పుడు పాటలే వారి శరీర కష్టాన్ని ఉపశమింప చేయగలవు కదా. ఇవి సర్వే సర్వత్రా అన్ని జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో ఉన్నవి. ఈ జిల్లాలోని ఒక పాట, విశాఖపట్నాన వీధి గుమ్మాన. ఈ పాటలో మేదర వృత్తిని చక్కగా చిత్రించాడు.
1: ఎవరూ కాదు.

జబ్బారు పోలవచ్చు.

పిండి కాబోళ్ళు అని నిన్న పడుకో నాయుడు కరణాలు రక్తూకోను బాబులు ఇరుగాలు సత్తున్నా.

0: ఇంకొక ఉడ్పాట.
1: ఒంటివరి చల్లకే ఉయ్యారమ్మలందరే కూతురు చల్లగడుగురు కూతురు పాడరా.

పడారా బుజారో తెల్ల గల్లమ్మని వారు ఊరు కూతుళ్ళు గబుజారో వారు మాన్యాలకి చిన్న కుదురు శివరక్షణ గబుజారో తెల్ల దించరేళ్ళరు మాగింతరే నరకమా బుజారో తెల్ల మే నరకమేస్తే.

0: మీరింతవరకు జానపది గేయాలు విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. సమయం 7 గంటలైంది. ఇప్పుడు అలనాటి మధుర గీతం వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన వింటారు.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఈ పూట అలనాటి మాధురి గీతంగా గాంధీవన్ చిత్రంలోని పాట వింటారు. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర. రచన వేటూరి సుందరరామ్మూర్తి. సంగీతం ఎంఎం కీరవాణి.

మీరింతవరకు గాండివన్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర మరియు శ్రీకుమార్ కానంలో, పేటూరు సుందరరామూర్తి రచనలో, ఎంఎం కీరవాణి సంగీతంలో మధురమైన పాట విన్నారు. ఇంతటితో ఈనాటి అలనాటి మధుర గీతం సమాప్తం. సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. 2030 నాటికి భారత్ యూకే ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. క్రీడాకారులకు మౌలిక వసతులు, ఆధునిక శిక్షణ సౌకర్యాలు, మెరుగైన అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో నిరసనలు, ప్రదర్శనల జాబితా నుంచి జంతర్ మంతర్ ను తొలగించి కొత్తగా 3 ప్రదేశాలను ఖరారు చేస్తూ ఢిల్లీ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికన్ ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ ఉడ్ఫోర్డ్లు సంయుక్తంగా ఈ సంవత్సరం ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. 2030 నాటికి భారత్ యూకే ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 16వ భారత్ యూకే సంయుక్త ఆర్థిక వాణిజ్య కమిటీ సమాపేశంలో గోయల్ మాట్లాడుతూ నిరంతర సంప్రదింపులు, బలమైన వ్యవస్థాగత యంత్రాంగాలు, మెరుగైన సహకారం ద్వారా ఉభయ దేశాల ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని తెలిపారు. ఇది ఇరు దేశాల వ్యాపార వర్గాలకు నూతన అవకాశాలను సృష్టిస్తుందని పేర్కొన్నారు. భారత్ యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా లభించిన అవకాశాలను అందిపుచ్చుకుని వాణిజ్యాన్ని, పెట్టుబడులను విస్తృతం చేయాలని, నూతన ఉద్యోగాలను సృష్టించాలని కోరారు. ఈ ఒప్పందం ద్వారా భారతీయ ఎగుమతులకు బ్రిటన్ మార్కెట్లో సుంకాలు లేని ప్రవేశం లభిస్తుందని చెప్పారు. భారత్ నుంచి స్మార్ట్ ఫోన్లు, ఫార్మాస్యూటికల్స్, ఆభరణాలు, వస్త్రాలు ఎగుమతవుతుండగా బ్రిటన్ నుంచి పెట్రోలియం ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్ దిగుమతులకు మంచి అవకాశాలు ఉన్నాయని పీయూష్ గోయల్ తెలిపారు. జపాన్లో ముగిసిన ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన త్రివిధ దళాల క్రీడాకారులను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సత్కరించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ క్రీడాకారుల క్రమశిక్షణ, కృషితో పాటు టీమ్ స్పిరిట్ను కొనియాడారు. క్రీడా ప్రతిభను గుర్తించి వారిని తీర్చిదిద్దడంలో మిషన్ ఒలింపిక్ వింగ్ కోచ్లు, సహాయక సిబ్బంది అందించిన సేవలను ప్రశంసించారు.
1: మెడల్ కే పీచే బహుత్ సారీ కహానియా హోతీ హై, బహుత్ సారే సంఘర్ష్ భీ హోతే హై. కిత్నీ కఠినాయియోం కా ఆప్కో సామ్నా కర్నా పడతా హై, ఫిర్ భీ ఆప్కా హౌసలా, ఆప్కా జజ్బా బరాబర్ బులంద రహతా హై. ఆప్కే పూరే సంఘర్ష్ కే పీచే ఆప్కే కోచ్ కీ భీ బహుత్ మహత్వపూర్ణ భూమికా హై. ఆప్కే సపోర్ట్ స్టాఫ్, ఆప్కే ఫిజియో ఔర్ జో న్యూట్రిషనిస్ట్ హై ఔర్ పరివార్ సభీ కా యోగ్దాన్ హై. మై ఉన్ సభీ కా ఆజ్ అప్నీ తరఫ్ సే అభినందన.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయక్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ క్రీడా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉందని తెలిపారు. ముఖ్యంగా మౌలిక వసతులు, ఆధునిక శిక్షణ సౌకర్యాలు, క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ కు లక్ష్యంగా క్రీడాకారులు, శిక్షకులు మరింత ఏకాగ్రతతో కృషి చేయాలని రక్షణ మంత్రి పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో రేపు జరిగే మొట్టమొదటి బిమ్స్టెక్ దేశాల హోంమంత్రుల సమాపేశానికి హాజరవుతున్న ప్రతినిధుల బృందాలకు, మంత్రులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సాదర స్వాగతం పలికారు. ఉగ్రవాదం సరిహద్దుల దాటి జరిగే

0: నేరాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, తీవ్రవాదం, ఆర్థిక నేరాలు, సైబర్ ముప్పులను ఎదుర్కోవడంలో బిమ్స్టెక్ దేశాల ఉమ్మడి సంకల్పాన్ని ఈ సమావేశం ప్రతిబింబిస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉక్కు విధానం విజన్ 2047ను ముసాయిదాను సిద్దం చేసింది. ప్రపంచ స్థాయి పోటీతత్వాన్ని తట్టుకునేలా సాంకేతికంగా పురోగమించే పర్యావరణ రహిత సమర్థవంతమైన ఉక్కు రంగాన్ని తీర్చిదిద్దడమే ఈ విధానం ప్రధాన లక్ష్యం. దేశీయంగా పెరుగుతున్న ఉక్కు అవసరాలను తీర్చడంతో పాటు అంతర్జాతీయంగా భారత స్థానాన్ని మరింత పటిష్టం చేసేందుకు ఈ విధానం దోహదపడుతుంది. ప్రస్తుతం మన దేశంలో తలసరి ఉక్కు వినియోగం 116 కిలోగ్రాములు కాగా 2047 నాటికి దీనిని 302 కిలోగ్రాములకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. జనసేవసే దేశ సేవ అనే నినాదంతో అంకిత భావంతో ప్రధానమంత్రి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. సేవ సుపరిపాలన అనే మార్గదర్శకత్వంతో 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం నిరంతరంగా కృషి చేస్తోంది. సమ్మిళిత అభివృద్ది, సామాజిక సాధికారత ద్వారా ఈ నిబద్దత ప్రజల జీవితాలను మారుస్తోంది. గత దశాబ్ద కాలంలో భారతదేశ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానంలో పెద్ద ఎత్తున సంస్కరణలు వచ్చాయి. దేశంలోకి విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించడానికి ప్రభుత్వం రంగాల వారీగా నిబంధనలను సరళీకృతం చేసింది. రక్షణ, టెలికాం, బీమా, అంతరిక్షం వంటి కీలక రంగాల్లో ఎఫ్డీఐ నిబంధనలను ప్రభుత్వం క్రమంగా సడలించింది. రక్షణ రంగంలో 74% వరకు, టెలికాం, బీమా, అంతరిక్ష రంగంలో 100% వరకు విదేశీ పెట్టుబడులకు అనుమతి లభించింది. 2014 నుంచి 2025 మధ్యకాలంలో భారతదేశం రికార్డు స్థాయిలో 748 బిలియన్ యుఎస్ డాలర్లకు పైగా ఎఫ్డీఐలు వచ్చాయి. మన దేశంలో పెట్టుబడులు పెడుతున్న దేశాల సంఖ్య 89 నుంచి 112కు పెరిగింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANewsHWDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఢిల్లీలో నిరసనలు, ప్రదర్శనల నిర్వహణకు కొత్తగా 3 ప్రదేశాలను ఢిల్లీ పోలీసులు ఖరారు చేశారు. రామ్లీలా మైదానము, బురారీ మైదానము, తూర్పు ఢిల్లీలోని సీబీడీ గ్రౌండ్స్లో ఇకపై ఆందోళనలకు అనుమతి ఉంటుంది. అదే సమయంలో జంతర్ మంతర్ను నిరసన ప్రదేశాల జాబితా నుంచి తొలగించినట్లు పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ ఉత్తర్వుల్లో ప్రకటించారు. పౌరుల నిరసన హక్కుకు తగిన ప్రత్యామ్నాయ వేదికలను గుర్తించేందుకు కేంద్ర హోంశాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా జంతర్ మంతర్ను జాబితా నుంచి తొలగించారు. దేశాభివృద్దిలో యువత కొత్త ఆలోచనలతో, వినూత్న ఆవిష్కరణలతో, బలమైన లక్ష్యంతో భాగస్వాములు కావాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఢిల్లీ డైలాగ్ 2026 సదస్సులో ఆయన ప్రసంగిస్తూ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ భారత్ మాత్రం ఆశ్చర్యకరమైన వృద్ధిని, పటిష్టతను కనబరుస్తోందని అన్నారు. అనేక దేశాలు వృద్ధాప్య జనాభాతో సతమతమవుతుంటే భారత్లో జనాభా సగటు వయస్సు 30 సంవత్సరాలలోపే ఉందని, రాబోయే 3 దశాబ్దాల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని పేర్కొన్నారు. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
1: యువత శక్తి సామర్థ్యాలపై, వారి ఆకాంక్షలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని మంత్రి పేర్కొన్నారు.
0: దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రాంతంలో ప్రాంతీయ కాలుష్య నియంత్రణపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం ఆంక్షలు విధించడం కంటే ప్రజల అవగాహన పెంచడం ద్వారానే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఏ ఒక్కరి మనోభావాలను దెబ్బతీయకుండా పర్యావరణ పరిరక్షణలో సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉందని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోమాలియా బాగ్చి, జస్టిస్ వి మోహన్లు స్పష్టం చేశారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని టపాసుల వినియోగాన్ని పరిమిత సమయానికి కుదించాలని, ప్రజలందరూ స్వచ్ఛందంగా దీనికి సహకరించాలని కోర్టు విజ్ఞప్తి చేసింది. వాయు శబ్ద కాలుష్యాల వల్ల జరిగే నష్టాలపై విస్తృతంగా ప్రచార సామగ్రిని ముద్రించి అవగాహన కల్పించాలని సూచించింది. అదేవిధంగా మార్కెట్లో కాలుష్యాన్ని ఎక్కువగా వెదజల్లే టపాసుల విక్రయాలను నియంత్రించి తక్కువ హానికరమైన రకాలను మాత్రమే అనుమతించే అంశాలను పరిశీలించాలని సూచించింది. కాగా తదుపరి విచారణను సుప్రీంకోర్టు 15వ తేదీకి వాయిదా వేసింది.
1: ఈ సంవత్సరం ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని

అమెరికన్ ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ ఉడ్ఫోర్డ్లు సంయుక్తంగా గెలుచుకున్నారు. ఆర్థిక వ్యవస్థల్లో వచ్చే హెచ్చుతగ్గులను అదుపు చేస్తూ స్థిరత్వాన్ని సాధించేందుకు ఉపయోగపడే అర్థశాస్త్ర నమూనాలను రూపొందించినందుకు గాను వీరిద్దరికీ ఈ పురస్కారం లభించింది. కేంద్ర బ్యాంకులు ప్రభుత్వాలు అనుసరించే ఆర్థిక ద్రవ్య విధానాలకు వీరి పరిశోధనలు

0: ఈ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ లేఖ రాశారు. చికిత్సా ఖర్చులను రోగుల ముందే అంచనా వేసుకోవడానికి, బిల్లుల వివాదాలను నివారించడానికి ఇది దోహదపడుతుందని తెలిపారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ 33వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈరోజు న్యూఢిల్లీలో ఘనంగా జరిగాయి. ఉత్పన్నమవుతున్న సాంకేతిక సవాళ్ల నేపథ్యంలో మానవ హక్కుల పరిరక్షణను మరింతగా బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను కమిషన్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. 2030 నాటికి భారత్ యూకే ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. క్రీడాకారులకు మౌలిక వసతులు, ఆధునిక శిక్షణ సౌకర్యాలు, మెరుగైన అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో నిరసనలు, ప్రదర్శనల జాబితా నుంచి జంతర్ మంతర్ను తొలగించి కొత్తగా 3 ప్రదేశాలను ఖరారు చేస్తూ ఢిల్లీ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్లీ కలుద్దాం.
1: ఆకాశవాణి వ్యవసాయ పాఠశాల
2: ఈనాటి కార్యక్రమంలో నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ల సమగ్ర నివారణ చర్యలు వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ డాక్టర్ ఎస్ కృష్ణంరాజు.
3: ఈనాటి వ్యవసాయ పాఠశాలలో భాగంగా నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ల యొక్క సమగ్ర యాజమాన్యం గురించి తెలియజేయడం జరుగుతుంది. ఆధునిక వ్యవసాయంలో చాలా రకాలైనటువంటి క్రిమిసంహారక మందులు, తెగుళ్ల నివారణ మందులు, కలుపు మందులు ఇటువంటివి విరివిగా వాడడం వలన భూసారం తగ్గడము, అంటే భూమిలో సేంద్రియ కర్బన శాతం తగ్గడము, తద్వారా భూమి ద్వారా వ్యాప్తి చెందేటువంటి తెగుళ్ల యొక్క ఉధృతి పెరగడము, తద్వారా పంటలకు నష్టం జరగడము, రైతులు ఇంతకుముందు లేనటువంటి సమస్యలను కూడా ఇప్పుడు అధికంగా ఈ సమస్యలను ఎదుర్కోవడము, అంటే భూమిలో తెగుళ్ల కారకమైనటువంటి సూక్ష్మజీవులు బాగా పెరగడము, తద్వారా అదుపు చేయలేని పరిస్థితి రావడము, దీనివల్ల పంటలకు చాలా నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ఆధునిక వ్యవసాయంలో సేంద్రియ పదార్థాలు వాడనటువంటి వ్యవసాయంలో ఈ నేల ద్వారా వ్యాప్తి చెందే యొక్క తెగుళ్ల యొక్క యాజమాన్యము చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ఈ ఎరువులు అధికంగా వేయడము, తర్వాత బ్యాలెన్స్ లేకుండా వేయడము, అంటే సమతుల్యత దెబ్బతినడము భూమిలో, అదేవిధంగా ఒకే పంటని ఎక్కువ సంవత్సరాలు వేయడము, అంటే ప్రత్తి వేస్తే అదే భూమిలో అదే కమతంలో ప్రతి సంవత్సరం ప్రత్తి వేయడము, మిరప వేసే రైతులు మిరప వేయడము, వరి వేసే రైతులు వరియే వేయడము, పంట మార్పిడి అనేది లేకపోవడము, వీటి కారణంగా ప్రతి సంవత్సరము ఈ నేలలో ఈ తెగులు కారకమైనటువంటి శిలీంధ్రాలు కానీ బ్యాక్టీరియా కానీ పెరుగుతూ వచ్చి ఒక దశకు వచ్చేసరికల్లా పంట పూర్తిగా నష్టపోయే స్థితులు కూడా ఉంటుంది. దీనికి తోడుగా మారుతున్న వాతావరణ పరిస్థితులు కూడా ఈ భూమి ద్వారా వ్యాప్తి చెందేటువంటి తెగుళ్లకి ఉధృతి కావడానికి దోహదపడుతున్నాయి. ఇకపోతే రసాయనిక ఎరువులే ఉపయోగిస్తూ ఎటువంటి సేంద్రియ ఎరువులను వాడకపోవడము, ఈ విధంగా జరగడం వలన మొక్కకు మేలు చేసే, అదేవిధంగా మొక్కకు వేరు వ్యవస్థ దగ్గర ఉండి మొక్కను రక్షణ ఇచ్చేటువంటి సూక్ష్మజీవులు బాగా తగ్గిపోవడం వల్ల కూడా ఈ తెగులు కారకమైనటువంటి శిలీంధ్రాలు కానీ బ్యాక్టీరియా కానీ బాగా ఉధృతి చెంది ఆ వేరు ద్వారా, అదేవిధంగా కాండం ద్వారా మొక్కను చేరడము, తద్వారా నష్టం చేయడము జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క తెగుళ్ల యాజమాన్యంలో చాలా జాగ్రత్తలు వహించాలి. మామూలుగా మొక్కకు పైన కనిపించేటువంటి తెగుళ్ల యాజమాన్యము కొంత సులువైన పద్ధతి, అంటే రసాయనాల ద్వారా గాని వివిధ యాజమాన్య పద్ధతుల ద్వారా గాని తేలిగ్గా చేయొచ్చు. అదే వేరు ద్వారా లేదా నేల ద్వారా వ్యాపించే తెగుళ్ళు అయితే కొంచెం కష్టతరమైనవి. ఎందువల్ల అనగా మనము చేస్తున్నటువంటి రసాయనాలు భూమిలో ఈ తెగులు కారకమైనటువంటి సూక్ష్మజీవులు ఉన్న అంత ప్రదేశాన్ని అది మొత్తం తడవడం అనేది జరగదు. కాబట్టి ఎక్కడైనా మిగిలిపోయినటువంటి శిలీంధ్రము అది మళ్లీ అభివృద్ధి చెంది త్వరితగతిన మళ్లీ పంటను చేరడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఈ నేల ద్వారా వ్యాప్తి చెందేటువంటి యొక్క సూక్ష్మజీవులు రకరకాలైనటువంటి రక్షణ పొందగలిగేటువంటివి, అంటే నిద్రావస్థలో ఉండగలిగేటువంటివి, ఎక్కువ సంవత్సరాలు జీవించగలిగేటువంటి లక్షణాలు, అంటే వాటి యొక్క అంగాలను అభివృద్ధి చేసుకుంటాయి. ఆ విధంగా రూపాంతరం చెందుతాయి. ఈ రూపాంతరం చెందినటువంటి సూక్ష్మజీవులు ప్రతికూల పరిస్థితుల్లో కూడా జీవించి మరలా ఎప్పుడైనా

ఎవరైతే ఆ భూమిలో పంట వేసినప్పుడు మరలా ఆశించి నష్టం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ల యాజమాన్యంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముందుగా వేసవి సమయంలో అంటే పంట కోత అనంతరము వేసవి సమయంలో బాగా దుక్కి చేయాలి. ఈ లోతు దుక్కి చేయడం వలన ఈ భూమి లోపల అంటే భూమి పై పొరల్లో దాగి ఉన్నటువంటి సూక్ష్మజీవుల తెగులు కారకమైనటువంటి నిర్మాణాలు ఏవైతే బీజాలు ఇవి ఈ సూర్యరశ్మికి అధిక సూర్యరశ్మికి ఇవి చనిపోతాయి, వాటి యొక్క జీవం అనేది కోల్పోతాయి. ఇది ఒక ప్రధానమైన అటువంటి అంశము. చాలా మంది రైతులు ఈ వేసవి సమయంలో దుక్కి చేయడం అనేది పాటించడం లేదు. దీనివల్ల కూడా కొన్ని పంటల్లో ఈ తెగుళ్ల ఉధృతి అంటే భూమి ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ల ఉధృతి కూడా పెరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడైతే ఈ సమస్య ఉందో అక్కడైనా ఆ మేరకు ఆ భూమిలో రైతులు వేసవి దుక్కి చేసినట్లయితే మంచి ప్రయోజనం ఉంటుంది. ఇకపోతే అదే వేసవి సమయంలో దుక్కి చేయలేని పరిస్థితులలో పాలిథీన్ షీట్ని మనము దున్నిన తర్వాత పాలిథీన్ షీట్ని గనక కప్పి ఉంచినట్లయితే భూమి యొక్క ఉష్ణోగ్రత బాగా పెరిగి అంటే 40 డిగ్రీలు అంతకంటే ఎక్కువ అయ్యి అందులో దాగి ఉన్నటువంటి సూక్ష్మజీవులు చనిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది ఒక ప్రక్రియ. ఇకపోతే విత్తనం అనేది కూడా చాలా ప్రాధాన్యతమైంది. విత్తనం ద్వారా ఈ సూక్ష్మజీవులు భూమిని చేరొచ్చు లేదా భూమిలో ఉండి మనకి పంటని ఆశించడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి విత్తన శుద్ధి అనేది కూడా చాలా ప్రాధాన్యమైనది. ఈ విత్తన శుద్ధి అనేది ఆయా పంటని బట్టి మనం విత్తన శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకు ఇప్పుడు దాల్వా కాలానికి శనగ పంటని వేస్తూ ఉంటారు. ఈ శనగ పంట చాలా అంటే విత్తనం ద్వారా వ్యాప్తి చెందేటువంటి తెగుళ్లు చాలా ఉంటాయి ఇందులో. కాబట్టి ఈ విత్తనంలో దాగి ఉన్నటువంటి తెగుళ్లు భూమిని చేరిన తర్వాత బాగా అభివృద్ధి చెంది మొలక రాకుండా చేయడం జరుగుతుంది. ఫలితంగా భూమి అంటే పంటలో గ్యాపులు ఏర్పడతాయి అంటే ఖాళీలు ఏర్పడతాయి. ఫలితంగా దిగుబడి బాగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇంకా దీనికి తోడుగా పరిస్థితులు గనక అనుకూలించినట్లయితే ఇంకా ఎక్కువగా వ్యాప్తి చెంది నష్టం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విత్తన శుద్ధి అనేది చాలా ప్రధానమైనటువంటి అంశము. అలాగే ఎరువుల యాజమాన్యం కూడా చాలా ముఖ్యమైనది. ప్రత్యేకించి నత్రజని ఎరువు అధికమైనప్పుడు కొన్ని రకాలైనటువంటి భూమి ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లు ప్రబలుతాయి. ఉదాహరణకు వరిలో మాగుడు తెగులు అంటే పాముపడ తెగులు, అదేవిధంగా వరిలో కాండం కుళ్ళు తెగులు, ఇటువంటివి భూమి ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లు కూడా అభివృద్ధి చెందుతాయి. అదేవిధంగా ఈ బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు, వరిలో ఆశించేటువంటి బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు కూడా ఈ భూమిలోనూ అదేవిధంగా పంట అవశేషాల్లోనూ జీవించి ఉండి మనకి వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పుడు అంటే వర్షాలు బాగా పడినప్పుడు ఆ పిలకలకు ఆశించటము, తద్వారా మొక్క పంటకంతటికి ఆశించటము, మరలా వర్షాలు అధికమైనప్పుడు ఇంకా అధికంగా వ్యాపించటము జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి యొక్క తెగుళ్ళని అంటే విత్తన శుద్ధే కాకుండా ఈ తెగుళ్ళని ఈ కాండం కుళ్ళు తెగులు ఇటువంటి వాటిని లోతు దుక్కి చేసినప్పుడు ఇవన్నీ కూడా ఈ బీజాలు బయటికి పడి అవి ఎండిపోవటానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే ఈ భూమిలో అధిక తేమ ఉండటం వల్ల కొన్ని రకాలైనటువంటి తెగుళ్లు ఆశిస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఫిజేరియం వడలు తెగులు, వివిధ పంటల్లో అంటే టొమాటో గాని మిరప గాని ప్రత్తి గాని ఇటువంటి వాటిల్లో ఫిజేరియం వడలు తెగులు అనేది వస్తూ ఉంటుంది. ఇది తేమ అధికమైనప్పుడు ఎక్కువ వస్తూ ఉంటుంది. కాబట్టి తగు మాత్రమే సాగునీటిని ఇచ్చుకోవాలి, అంటే అవసరం మేరకు సాగునీటిని ఇచ్చుకోవాలి. తర్వాత సాగునీటిని ఇచ్చేటువంటి పద్ధతిని కూడా మార్చుకోవాలి, అంటే మొక్కకు మాత్రమే సాగునీరు వెళ్లే లాగా లేదా ఒక వరుసలో ఉన్నటువంటి మొక్కలకు సాగునీరు వెళ్లే విధంగా అంటే పూర్తిగా ముంచినట్టుగా కాకుండా తగు మోతాదులో ఒక వరుసల్లో మాత్రమే లేదా మొక్కకు మాత్రమే వెళ్లే విధంగా సాగునీరు ఇచ్చుకున్నట్లయితే ఈ ఫిజేరియం వడలు తెగులు అనేది ప్రబలకుండా ఉంటుంది. తర్వాత ఈ నీరు ఇచ్చే విధానంలో కూడా అధికంగా తేమ నిలబడకుండా చూసుకోవాలి. తేలిక నేలలైతే మనకి తేలికపాటి తడులు లేదా ఒక మోస్తరు తడి ఇచ్చినా పర్వాలేదు. బరువులైన నేలలైనప్పుడు అధికంగా తేమ గనక నిలబడ్డట్టయితే ఈ ఫిజేరియం వడల తెగులు అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి నీటి తడుల యాజమాన్యం కూడా చాలా ముఖ్యమైనది. అదేవిధంగా కొన్ని నేల ఉష్ణోగ్రతలు పెరిగేటువంటి తెగుళ్లు కూడా ఉన్నాయి. ఉదాహరణకు మొక్కజొన్నలో మ్యాక్రోఫోమినా ఎండు తెగులు అనేది, ఇది నేల ఉష్ణోగ్రత పెరిగితే పెరుగుతుంది. అంటే 35 డిగ్రీల కంటే ఎక్కువ గనక ఉష్ణోగ్రత ఉన్నట్లయితే దీని ఉధృతి పెరుగుతుంది. కాబట్టి నేల ఉష్ణోగ్రతను తగ్గించాలి, అంటే తేలికపాటి సాగునీటిని ఇవ్వాలి. సాగునీటిని ఇవ్వడం వల్ల భూమి యొక్క ఉష్ణోగ్రత తగ్గి ఆ యొక్క తెగులు కారకమైనటువంటి శిలీంద్రం ప్రబలకుండా ఎక్కడిదక్కడే సమసిపోతుంది. కాబట్టి

ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నేల ఉష్ణోగ్రతను తగ్గించడము, అలాగే తేమను తగ్గించడము, కొన్ని రకాలైనటువంటి తెగుళ్లలో ఇటువంటి యాజమాన్య చర్యలు చేపట్టాలి. ఇకపోతే కొన్ని రకాలైనటువంటి జీవశిలీంద్ర నాశనులు వాడటం కూడా ప్రధానమైనటువంటిది. ఎందువల్ల అనగా, ఈ జీవశిలీంద్ర నాశనులు భూమి ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లకి బాగా సమర్థవంతంగా పనిచేస్తాయి. కాకపోతే భూమిలో సేంద్రియ కర్బనం అనేది ఉండాలి. అంటే సేంద్రియ కర్బన శాతము 0.5 కంటే ఎక్కువ గనక ఉన్నట్లయితే, కర్బన శాతం బాగా ఉన్నట్లయితే, ఈ మేలు చేసేటువంటి సూక్ష్మక్రిములు అంటే పంట యొక్క వేరు వ్యవస్థని అంటిపెట్టుకుని ఉండి మొక్కకు రక్షణ కల్పించేటువంటి సూక్ష్మజీవులు పెరుగుతాయి. కాబట్టి రైతు సోదరులు కనీసము ఈ సేంద్రియ ఎరువులని వివిధ రూపాల్లో ఇవ్వగలగాలి. ఎట్లా అంటే, పశువుల ఎరువుల రూపంలో కానీ, లేదంటే చెక్క అంటే వేరుశనగ చెక్క, ఆముదం చెక్క, గానుగ చెక్క, ఇటువంటి చెక్కతో మనం గనక ఈ ట్రైకోడెర్మా విరిడే ఇట్లాంటి వాటిని అంటే జీవశిలీంద్ర నాశనం కలిపి గనక భూమికి అందించగలిగినట్లయితే, ఈ శిలీంద్ర నాశిని బాగా అభివృద్ధి చెంది తెగులు కారకమైనటువంటి శిలీంద్రాలని సమర్థవంతంగా అరికట్టగలుగుతుంది. ఇటువంటి సేంద్రియ పదార్థాలు ఉన్నప్పుడే దీని యొక్క ఫలితం మనకు కనిపిస్తుంది. సేంద్రియ పదార్థం భూమిలో లేనప్పుడు మనకి ఈ ట్రైకోడెర్మా విరిడే లేదా ట్రైకోడెర్మా ఆస్పిరిల్లం, ఇప్పుడు మనం అంటున్నటువంటి ట్రైకోడెర్మా ఆస్పిరిల్లం కలిపినా కానీ మనకి ప్రయోజనం అనేది ఎక్కువ కనిపించదు. కాబట్టి ఇటువంటి జాగ్రత్త తీసుకోవాలి. ఈ మధ్య కాలంలో సేంద్రియ ఎరువులు కూడా ఈ కంపెనీ వాళ్ళు అమ్ముతూ ఉన్నారు. 50 కేజీలు 25 కేజీలు బస్తాల రూపంలో సేంద్రియలు అమ్ముతున్నారు. అదేవిధంగా వానపాముల ఎరువు కూడా అమ్ముతూ ఉన్నారు. వీటిలో కలిపి కూడా ఈ యొక్క జీవశిలీంద్ర నాశనులు వేసుకోవచ్చు. దీనితో పాటు సోడోమనాస్ ఫ్లోరసెన్స్, బాసిల్లస్ సబ్టిలిస్ ఇటువంటి జీవశిలీంద్ర నాశనులు కూడా భూమిలో కలయదొన్నినట్లయితే భూమి ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లని అరికట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే ఉదజని కూడా చాలా ముఖ్యమైనది. అంటే కొన్ని రకాలైనటువంటి తెగుళ్లు ఉదజని సూచిక బాగా తక్కువ ఉన్నప్పుడు ప్రబలుతూ ఉంటాయి. ఉదాహరణకు మనకి క్యాబేజీ, క్యాలీఫ్లవరు, ఆవాలు ఇటువంటి పంటల్లో మనకి వేరు బుడిపిలనేటువంటి తెగులు వస్తుంది. ఇది ప్లాస్మోడియోఫోరా బ్రాసికి అనేటువంటి శిలీంద్రం వల్ల కలుగుతుంది. ఈ యొక్క తెగులు కారకమైనటువంటి శిలీంద్రము ఉదజని సూచిక 5.2, 5.5, 6 ఈ ప్రాంతంలో ఈ యొక్క ఎక్కువగా ప్రబలుతుంది. కాబట్టి ఇటువంటి దానికి మనం ఉదజని సూచికను పెంచగలగాలి. పెంచాలి అనంటే దానిలో లైమ్ అనేటువంటిది కలిపి ఉదజని సూచికని 7.2 ఆ విధంగా మనం గనక పెంచగలిగినట్లయితే ఈ యొక్క ఆ తెగులు ఎక్కడికక్కడే సమస్య పోయి దానికి పెరగడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేక తెగులు నివారణ జరుగుతూ ఉంటుంది. ఇక ఈ యొక్క ఈ జీవశిలీంద్ర నాశనుల ఉపయోగంలో కూడా చాలా ప్రయోజనాలున్నాయి. అయితే ఆయా పంటలను బట్టి వీటిని ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు బయో ఫెర్టిలైజర్ ల్యాబ్స్, అలాగే బయో పెస్టిసైడ్స్ ల్యాబ్స్ కూడా మనకి వచ్చి ఉన్నాయి. ద్రవ రూపంలోనూ ఘన రూపంలో కూడా ఈ జీవశిలీంద్ర నాశనులు లభ్యమవుతున్నాయి. కాబట్టి వీటిని వినియోగించి మనకి ఈ తెగుళ్ళని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే ఎరువులతో పాటు ఇటువంటి బయో ఫెర్టిలైజర్స్ లేదా బయో ఫెర్టిలైజర్స్ అనే వాటిని పశువుల ఎరువులో కలిపి కూడా వేసుకున్నట్లయితే మంచిది. అలాగే నేను చెప్పాను, భూమి పూర్తిగా రోగగ్రస్తమైనప్పుడు మనకి తెగులు ఎప్పుడు ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అటువంటి పక్షంలో అంటే ప్రతి సంవత్సరం ఒకే పంటను వేయడం వల్ల మనకి తెగులు కారకమైనటువంటి శిలీంద్రము సంవత్సరం సంవత్సరం పెరగడం వల్ల పూర్తిగా రోగగ్రస్తమైనప్పుడు మనం పంట అవశేషాలను భూమి పైన పరిచి ఒక నిప్పు పెట్టి తగులబెట్టడం వల్ల కూడా ఈ భూమి పై పొరలో ఉన్నటువంటి తెగులు కారకమైనటువంటి శిలీంద్రాలు కానీ బ్యాక్టీరియా కానీ అవి నశింప చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లానే కూరగాయ పంటల్లో కూడా కొన్ని బ్యాక్టీరియా ఎండు తెగుళ్లు ఉంటాయి, బ్యాక్టీరియా వేరు కుళ్ళు తెగుళ్లు ఉంటాయి. ఇవి కూడా మనకి ఎక్కువ సంఖ్యలో భూమి పై పొరల్లో ఉంటాయి, దాగి ఉంటాయి. కాబట్టి ఈ విధమైనటువంటి అంటే అవసరాన్ని బట్టి అంటే పంట అవశేషాలను ఎప్పుడు పడితే అప్పుడు నాశనం చేయకూడదు. అక్కడ ఎక్కడైతే భూమి రోగగ్రస్తమైంది అనుకుంటారో అక్కడే ఈ పంట అవశేషాలను పరిచి చేసినట్లయితే బాగా ఉపయోగపడుతుంది. కొన్ని రకాలైనటువంటి ఏ పంటలు ఉంటాయి అంటే పసుపు లాంటి పంటలు, వీటిలో దుంపకుళ్ళు అనేది ఎక్కువగా వస్తూ ఉంటది. అంటే ఈ దుంపకుళ్ళు రావడానికి ప్రబలడానికి కొన్ని రకాలైనటువంటి క్రిములు అంటే పురుగులు కూడా ఉపయోగపడతాయి. అంటే ఈ పురుగులు ఆశించి
చేసినటువంటి రంధ్రాల వలన ఈ రంధ్రాల ద్వారా ఈ యొక్క దుంపలోకి ఈ శిలీంధ్రము ప్రవేశిస్తుంది. కాబట్టి అటువంటి క్రిమి సంహారక మందులు వాడేటువంటి క్రిములను కూడా, అంటే పురుగులను కూడా ఎప్పటికప్పుడు

అరికట్టగలగాలి. చాలా రకాలైనటువంటి పురుగులు, అంటే వేరు ద్వారా వ్యాప్తి చెందేటువంటి పురుగులు ఈ విధంగా చేస్తుంటాయి. ఉదాహరణకి అరటిలో, అరటిలో కూడా దుంపకుళ్ళు అనేది ఫిజేరియం అనేటువంటి శిలీంధ్రం వల్ల కలుగుతుంది. దుంప ఎప్పుడైతే ఈ పురుగుల ద్వారా ఇది నష్ట చేయబడిందో అటువంటి దుంపకు ఈ శిలీంధ్రాలు ఆశించి ఎక్కువ నష్టం కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి పురుగుల నివారణ కూడా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇందుకొరకు కూడా మనము పురుగుల నివారణ కొరకు కూడా పురుగు మందులు వాడాలి. అయితే ఇందుకొరకు కూడా అంతర్వాహికంగా పనిచేసేటువంటి పురుగు మందులను వాడినట్లయితే భూమి లోపల ఉన్నటువంటి ఈ పురుగులు కూడా నివారింపబడి తద్వారా దీని ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లు కూడా నివారించకపోతాయి. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి వేరుకుళ్ళు నేల ఉష్ణోగ్రతను బట్టి కూడా చెప్పాను ముందుగా చెప్పిన విధంగా. ఈ విధంగా భూమి ఉష్ణోగ్రతలను మార్చుకోవడం వల్ల కూడా మనము తెగుళ్ళని నివారించుకోవచ్చు. నేను చెప్పాను విత్తన శుద్ధి అని చెప్పి ఒక చెప్పాను. ఈ విత్తన శుద్ధిలో ఏంటంటే ముఖ్య ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మనకి తొలి దశలో అంటే ఒక 15-20 రోజుల వరకు కూడా ఈ తెగుళ్ల బారి నుండి అరికట్టుకోవచ్చు. ఇకపోతే పంట బాగా పెరిగిన తర్వాత నేల ద్వారా వ్యాప్తి చెందేటువంటి తెగుళ్లను అరికట్టుకోవడానికి నేలను సరిగా అంతరకృషి చేయాలి. అంతరకృషి చేసి ఇందులో ఉన్నటువంటి కలుపును కూడా నివారించగలగాలి. కొన్ని రకాలైనటువంటి కలుపులు ఈ భూమి ద్వారా వ్యాప్తి చెందేటువంటి తెగుళ్లకి వారధిగా పనిచేస్తాయి. కాబట్టి ఈ వారధిగా పనిచేసేటువంటి కలుపును కూడా ఎప్పటికప్పుడు నివారించుకోగలగాలి. ఈ విధంగా నివారించినట్లయితే వ్యాప్తి అనేది కూడా తక్కువగా ఉంటుంది. ఇకపోతే మొక్కల సాంద్రత అనేది కూడా, మొక్కల సాంద్రత మనము ఎక్కువగా పెట్టినా తెగులు వ్యాపించవచ్చు. కొన్ని సమయాల్లో మొక్కల సాంద్రత తగ్గినప్పుడు కూడా వ్యాపించవచ్చు. కాబట్టి మొక్కల సాంద్రత కూడా చాలా ముఖ్యమైనది. వేరుశెనగ, శనగ ఇటువంటి పంటలలో మొక్కల సాంద్రతను బట్టే మనకి ఈ తెగులు నివారణ లేదా తద్వారా మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొక్కల సాంద్రత, అలాగే మొక్కల దూరము అంటే సిఫారు చేసిన దూరంలోనే ఉంటాము, వీటన్నిటి వల్ల కూడా ఈ భూమి ద్వారా వ్యాప్తి చెందేటువంటి తెగుళ్ళని మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను ముందుగా చెప్పిన విధంగా ఈ ఆస్కోకైటా తెగులు అనేది శనగలో ఈ యొక్క సాంద్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా ప్రబలయ్యేటువంటి అవకాశం ఉంది అన్నమాట. అలాగే ఈ నత్రజని ఎరువులు చెప్పాను, నత్రజని ఎరువులు అధికమైనప్పుడు చాలా రకాలైనటువంటి తెగుళ్లు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అందుకోసమని మనము సమతుల్యం పోకుండా ఉండడం కోసము నత్రజని అధికంగా వేయకుండా తగు మోతాదులో వేస్తూ పొటాష్ ఎరువును కూడా అందించాలి. ఈ పొటాష్ ఎరువును అందించినప్పుడు మొక్కలో ఒక విధమైనటువంటి రోగ నిరోధక శక్తి వస్తుంది. ఈ రోగ నిరోధక శక్తి పెరగడం వలన మొక్క భూమిలో తెగులు కారకమైన ఉన్నప్పటికీ కూడా తట్టుకోవడానికి నిలబడి ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పొటాష్ ఎరువును, కొన్ని రకాలైనటువంటి సూక్ష్మ పోషకాలు అందించడం వల్ల కూడా మొక్క దృఢంగా పెరిగి తెగుళ్ళని తట్టుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ నేల తయారీ, కలుపు నివారణ, అంతరకృషి ఇటువంటి పనుల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా పనిముట్లు, వాడే పనిముట్ల ద్వారా కూడా కొన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియా ఎండు తెగుళ్ళు, బ్యాక్టీరియా వేరుకుళ్ళు తెగుళ్ళు ఈ పనిముట్ల ద్వారా కూడా వ్యాప్తి చెందుతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ కొడవలి, నాగలి ఇటువంటి పనిముట్లు అంతరకృషి కోసం గాని, కలుపు నివారణ కోసం గాని వాడేటువంటి, కోత కోసం కొరకు గాని వాడేటువంటి పనిముట్లను కూడా శుద్ధి చేయాలి. శుద్ధి చేయాలంటే దీని కొరకు ఫార్మాల్డిహైడ్ అనేటువంటి ద్రావణంలో వీటిని ముంచి అటు తర్వాత మంచినీటితో కడిగి శుభ్రం చేసినట్లయితే ఈ నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ళని వ్యాప్తిని అరికట్టగలుగుతాము. ఇక సాగునీరు, సాగునీటి ద్వారా కూడా ఈ నేల ద్వారా వ్యాప్తి చెందేటువంటి తెగుళ్లు వ్యాప్తి చెందుతూ ఉంటాయి. కాబట్టి ఉదాహరణకు ఈ వరిలో బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు, ఇది మరి పంట మీద, పంట అవశేషాల మీద, భూమిలో కూడా ఉంటుంది. నీరు, సాగునీరు గనక ఈ భూమి నుండి అంటే ఈ పొలం నుండి క్రింది పొలానికి వెళ్ళినట్లయితే ఈ యొక్క బ్యాక్టీరియా కణాలు నీటి ద్వారా కూడా వెళ్ళిపోతాయి. అదేవిధంగా ఈ ఫ్యూజేరియం, రైజోక్టోనియా, అలాగే మ్యాక్రోఫోమినా, స్క్లీరోషియం ఇటువంటి శిలీంధ్రాలు కూడా ఈ సాగునీటి ద్వారా క్రింది పొలాలకు వెళ్లి అక్కడ కూడా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. కాబట్టి రైతు సోదరులు ప్రత్యేకమైనటువంటి మురుగునీరు వ్యవస్థ కలిగి ఉండాలి. ఈ మధ్య కాలంలో నేను చూస్తున్నది చాలా ప్రాంతంలో ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి మురుగునీరు పోయే కాలువలు లేకపోవడం, తద్వారా
తెగుళ్ల వ్యాప్తి జరగడము. ఇప్పుడు గోదావరి జిల్లాలో బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు ఈ సార్వకాలానికి చాలా విస్తారంగా ప్రబలిపోయింది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఈ సాగునీరు. అంటే సాగునీరుని కూడా ఈ తెగుళ్ల వ్యాప్తికి దోహదపడుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు నీటిని బయటికి పెట్టడం

స్వచ్ఛమైన నీటిని సాగునీటిగా వాడటము, ఈ యొక్క బయటికి పెట్టినటువంటి నీటిని ప్రత్యేకమైనటువంటి మురుగునీరు కాలువల ద్వారా పంపించడము, ఇటువంటి చర్యలు చేపట్టాలి. ఇక చివరిగా రసాయనాల ద్వారా నివారణ. అంటే మనకి లక్షణాలు కనిపించిన వెంటనే, అంటే పంటలో ఒకటి లేదా రెండు మొక్కలు వడలు తెగులు లేదా ఎండినట్లు వేరు ఎండినట్లు ఈ యొక్క లక్షణాలను చూసి గమనించి, అంటే ఈ రైజోక్టోనియా అనేటువంటి యొక్క తెగుళ్ళు వేరుకుళ్ళు తెగుళ్ళు వేరు ఎండు తెగుళ్ళు అయితే వేరు యొక్క పైపొర ఎండిపోయి కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా దాని మీద బీజాలు కూడా కనిపిస్తాయి. దాన్ని బట్టి ఇది ఎండు తెగులుగా గుర్తించి మనము ఈ రసాయనాలను ఉపయోగించాలి. ప్రత్యేకించి ఈ రైజోక్టోనియా ఎండు తెగుళ్ళకైతే మనము కార్బండాజిము లేదా కార్బండాజిము మరియు మ్యాంకోజబ్బు మిశ్రమ శిలీంద్ర నాశనులు కూడా ఇప్పుడు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఉదాహరణకు కంపానియన్, సిక్సరు, సాఫ్, స్ప్రింట్ ఇటువంటి పేర్లతో లభ్యమవుతున్నాయి. వీటిని మనము నేల తడిచేలాగా పిచికారి చేసినట్లయితే ఈ రైజోక్టోనియా ఎండు తెగుళ్ళు అనే వాటిని అరికట్టుకోవచ్చు. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి మిరపలో ఫ్యూజేరియం వడలు తెగులు అంటాము, అలాగే టొమాటోలో ఫ్యూజేరియం వడలు తెగులు, ఇటువంటి వాటిల్లో కాపర్ ఆక్సిక్లోరైడ్, బ్లైటాక్స్ అనేటువంటిది, బ్లైమిక్స్ ఇటువంటి పేర్లతో లభ్యమయ్యేటువంటి దాన్ని 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున నేల తడిచే విధంగా పిచికారి చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో రాక్సిల్, రాక్సిల్ ఈజీ ఇటువంటివి కూడా, అంటే భూమిని తడిచి ఆ భూమి ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ల నివారణ కొరకు ఉపయోగపడేటువంటి ఉపయుక్తమైనటువంటివి వచ్చాయి. అదేవిధంగా మనకి పసుపులో అయితే దుంపకుళ్ళు తెగులు, మెటలాక్సిల్, మెటలాక్సిల్ ని 2 గ్రాములు లీటర్ నీటికి చొప్పున మనము నేల తడిచేటట్టు పిచికారి చేసుకున్నట్లయితే ఈ దుంపకుళ్ళుని ఎక్కువగా నివారించుకోవచ్చు. అలాగే నారుకుళ్ళు తెగుళ్ళు, పిథియం ఫైటోప్తరా అనేటువంటి నారుకుళ్ళు తెగుళ్ళు కూడా ఉంటాయి. వీటికి బోర్డో మిశ్రమము, కాపర్ ఆక్సిక్లోరైడు ఇటువంటి వాటిని మనము భూమి తడిచేటట్టు పిచికారి చేసుకున్నట్లయితే సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అయితే ఈ తాకిడి చర్య ద్వారా పనిచేసేటువంటి కాపర్ ఆక్సిక్లోరైడు, కాపర్ హైడ్రాక్సైడు, బోర్డో మిశ్రమము ఇటువంటి వాటిని వాడేటప్పుడు భూమి బాగా తడిచేలాగా చూసుకోవాలి. లేని పక్షంలో ఎక్కడైతే ఈ తెగులు కారకమైనది సూక్ష్మజీవులు మిగిలిపోయాయో అవి మళ్లీ అనుకూల వాతావరణ పరిస్థితుల్లో ప్రబలి మళ్లీ తెగులు ఆశించి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ఇటువంటి ఈ నివారణ చర్యల్లో అంతర కృషి చేసిన తర్వాత ఈ మందులను పిచికారి చేయడం కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి సమగ్రమైనటువంటి కలుపు నివారణ, ఎరువుల యాజమాన్యము, అదేవిధంగా భూమి యాజమాన్యము, వేసవి దుక్కులు ఇటువంటివన్నీ కూడా సమగ్రంగా చేసి ఈ వీటిని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. జీవ శిలీంద్ర నాశనలు కూడా ఇది ఒక ప్రధానమైనటువంటి అంశంగా గుర్తించి ఈ మధ్య కాలంలో మార్కెట్లో అలాగే కంపెనీ వాళ్ళు కూడా జీవ శిలీంద్ర నాశనలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. కాబట్టి వీటిని కూడా ఉపయోగించి రైతు సోదరులు, పంట మార్పిడి విధానం అనేది కూడా చాలా ప్రాధాన్యమైంది. ఎక్కడంటే ఈ మధ్య కాలంలో ఈ గత 10 సంవత్సరాల కాలంగా ఒకే పంటని ఎక్కువ విస్తీర్ణంలో ఎక్కువ సంవత్సరాల్లో పండించడం అనేది పరిపాటి అయిపోయింది. ఈ విధమైనటువంటి పంటల సరళి వలన కూడా ఈ భూమి ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లు ప్రబలుతాయి. కాబట్టి రైతులు దీన్ని దృష్టిలో ఉంచుకొని, అంటే ప్రతి వేసినప్పుడు అది దీర్ఘకాలికమైంది కాబట్టి దానితో పాటు అపరాల పంటను గనక పంట మార్పిడి విధానంలో వాడుకున్నట్లయితే ప్రత్తిలో ఆశించేటువంటి తెగుళ్లని, అంటే భూమి ద్వారా వ్యాపించే తెగుళ్లని అదుపులో ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ధాన్యపు పంటలు వేసినప్పుడు ధాన్యపు పంటల తర్వాత పప్పు ధాన్యపు పంటలను పండించి ఈ విధమైనటువంటి పంట మార్పిడి విధానం చేసినట్లయితే కూడా ఈ భూమి ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లని అదుపులో ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క భూమి యొక్క సేంద్రియ పదార్థాన్ని, అంటే భూమి బాగా బలమైందై ఉండాలి. అంటే దీనికి తేలిక నేలల్లో ఈ యొక్క వేరుకుళ్ళు తెగుళ్ళు, వేరు ఎండు తెగుళ్ళు ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటాయి. ఇటువంటి తేలిక నేలల్లో సేంద్రియ పదార్థాన్ని అందించాలి. అంటే మనము బయట నుంచి ఆకులు ఇటువంటివి తీసుకొచ్చి పొలంలో కలయదున్ని సేంద్రియ పదార్థాన్ని పెంచడము, లేదా పచ్చి రొట్టె ఎరువులను భూమిలో కలయదున్ని మనము సేంద్రియ పదార్థాన్ని పెంచటము. ఈ విధంగా సేంద్రియ పదార్థాన్ని పెంచడం వలన చాలా రకాలైనటువంటి వేరు ద్వారా లేదా భూమి ద్వారా వ్యాప్తి చెందేటువంటి తెగుళ్ళని అరికట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా వేరు వేరు మార్గాల ద్వారా భూమి యొక్క సేంద్రియ కర్బనాన్ని పెంచగలిగినప్పుడు, ఆ భూమిలో ఉపయోగపడే సూక్ష్మజీవులను పెంచగలిగినప్పుడు ఎటువంటి ఈ నష్టం కూడా జరగకుండా చేసుకోవచ్చు. ఉదాహరణకి ఈ మధ్య కాలంలో మనకి ఈ మిరప పంట కేవలం రసాయనాల ద్వారా అలాగే ఎరువుల ద్వారా మాత్రమే పండిస్తున్నారు. తర్వాత

0: పంట దృఢంగా లేకపోవడం వలన, కాయ దృఢంగా లేకపోవడం వలన, కాయ కోత తర్వాత కూడా ఈ కాయకుళ్ళు తెగులు అనేది కళ్లాల్లో ఎండబెట్టిన తర్వాత కూడా కాయకుళ్ళు తెగులు వ్యాప్తి జరుగుతూ ఉంది. అంటే పైరులోనూ అంటే మొక్కలోనూ, అదేవిధంగా కోసిన కాయలోనూ కూడా ఆ తట్టుకునే శక్తి అనేది లేకపోవడం వలన ఈ విధమైనటువంటి నష్టం జరుగుతూ ఉందని గుర్తించగలగాలి. రైతు సోదరులు ముందుగా 24,000 రూపాయలు క్వింటాల్ ఉన్నటువంటి మిరపకాయలు చివరికి 15,000 రూపాయలు కూడా ఈ నాణ్యత లోపించడం వలన, తెగులు కారకమైనటువంటి నాణ్యత లోపించడం వలన ఇటువంటివి జరిగింది. అదేవిధంగా మనకి భూమి ద్వారా వ్యాప్తి చెందేవి కూడా కొన్ని రకాలైనటువంటి తెగుళ్లు ఆ యొక్క ఉత్పత్తి యొక్క నాణ్యతను తగ్గిస్తాయి. కాబట్టి నాణ్యత తగ్గడం వల్ల రేటు కూడా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రధానం అన్నిటికంటే ప్రధానమైన అంశం ఏంటంటే భూమి యొక్క స్వరూపం మారాలి, భూమి యొక్క రసాయనిక పదార్థం పెరగాలి, సేంద్రియ కర్బనం పెరగాలి. ఈ విధంగా జరిగినట్లయితే మనము పైన వాడేటువంటి సేంద్రియ ఎరువులను కాకుండా మనం రసాయనిక ఎరువులను తగ్గించుకోవచ్చు, తద్వారా ఖర్చును తగ్గించుకోవచ్చు, పైపాటుగా పిచికారీ చేసేటువంటి మందుల యొక్క ఖర్చును తగ్గించుకోవచ్చు. ఈ విధంగా చేసినట్లయితే ఈ తెగుళ్ళని మనం తేలికగా అరికట్టి ఖర్చును తగ్గించుకొని నికర ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. మందులు విపరీతంగా వాడడం వల్ల అంటే రసాయనాలు క్రిమిసంహారక మందులు కానీ తెగులు కారకమైనటువంటి మందులు కానీ విపరీతంగా వాడడం వలన ఈ భూమిలో దాగి ఉన్నటువంటి తెగులు కారకమైనటువంటి సూక్ష్మజీవులు వాటిని తట్టుకునే శక్తిని కూడా పెంచుకుంటాయి. కాబట్టి ఈ విచక్షణ లేకుండా ఈ రసాయనాలను గనక ఉపయోగించినట్లయితే ఈ యొక్క తెగులు కారకమైనటువంటి సూక్ష్మజీవులు తట్టుకునే శక్తిని పెంచుకున్నప్పుడు వాటిని నివారించడం కష్టమైపోతుంది. అంటే మామూలుగానే భూమి ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లను అరికట్టడం సమస్య, ఇవి గనక మళ్ళీ మందులకు తట్టుకునే శక్తిని పెంచుకుంటే మరలా వాటిని నివారించడం ఇంకా సమస్యాత్మకంగా మారుతుంది. కాబట్టి ఈ యొక్క మందుల విషయంలో కూడా విచక్షణతో వాడాలి. అదేవిధంగా కేవలం మందునే అనేటువంటి స్లోగన్ని తీసిపడేసి పక్కన పెట్టి సమగ్రమైనటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అని రైతులు గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ మేలు చేసే సూక్ష్మజీవులు ఎప్పుడు పెరుగుతాయి అంటే మనకి ఎప్పుడైనా పశువుల ఎరువును కానీ గొర్రె ఎరువును కానీ లేదంటే కోళ్ల ఎరువును కానీ ఇటువంటి ఎరువులని, పచ్చిరొట్ట ఎరువులని, సేంద్రియ ఎరువులని ఇటువంటి వాటిని అందించినప్పుడే మనకి ఇటువంటి యొక్క పైరులో తట్టుకునే శక్తి వస్తుందని గుర్తించగలిగి కొంతమేరకైనా అంటే పశు సంపద తగ్గింది రైతుల దగ్గర, తగ్గినప్పటికీ కూడా వాటిని మనము ఈ యొక్క జీవన ఎరువులు కలిపి దాని యొక్క ఫలితాన్ని ఎక్కువగా పొంది తక్కువ జీవన ఎరువుని తక్కువ ఎరువులో కలిపి భూమికి అందించడం ద్వారా కూడా సూక్ష్మజీవులు బాగా పెరిగి అంటే మేలు చేసే సూక్ష్మజీవులు పెరిగి హానికారకమైనటువంటి సూక్ష్మజీవులని అరికడతాయి. కాబట్టి ఈ యొక్క నేలని ఆరోగ్యంగా ఉంచుకోగలిగినట్లయితే నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లను కూడా మనం అరికట్టుకోగలుగుతామని రైతులు గుర్తించి సమర్థవంతంగా నివారించి వీటిని మంచి దిగుబడులు మంచి నికర ఆదాయము పొందాలని కోరుకుంటుంది. సో ఈ విధమైనటువంటి సమగ్ర యాజమాన్య చర్యలు పాటించి రైతు సోదరులు ఈ తెగుళ్ల నుంచి, ఈ ప్రత్యేకమైనటువంటి నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ల నుంచి పంటలను కాపాడుకుని మంచి దిగుబడులు పొందాలని ఆశిస్తున్నాను.
1: నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ల సమగ్ర నివారణ చర్యలు వ్యవసాయ పాఠశాల మీరింతవరకు విన్నారు. నిర్వహణ డాక్టర్ ఎస్ కృష్ణంరాజు.
2: ఈనాటి వ్యవసాయ పాఠశాల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
4: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
3: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
4: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
3: ఆకాశవాణి
4: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
1: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
0: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
1: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
0: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
1: నినదిద్దాం.

0: రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వికసిత భారత్.
1: ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ పథకం గురించి నిజామాబాద్ జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీమతి సంగీత గారు అందించే వివరాలు విందాం.
2: పిఎంఎఫ్ఎంఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసిన స్కీము ఇది. ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ అని అంటారు దీన్ని. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ సౌజన్యంతో ఇద్దరి షేర్ తో రన్ అవుతున్న స్కీము. 2020-21 ఇయర్ నుంచి 2024-25 సెప్టెంబర్ ఎండింగ్ వరకు కూడా ఈ స్కీమ్ రన్నింగ్ లో ఉంది. రీసెంట్ గా 30th September 2026 మొన్న మనకి మళ్ళీ ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చారు స్కీమ్ కి. అప్ టు 31st March 2027 దాకా కూడా మనకి ఈ స్కీమ్ ని ఎక్స్టెన్షన్ ఇచ్చారు. కాకపోతే చాలా మందికి స్కీమ్ ఉన్నట్టుగా తెలియదు, వాళ్ల కోసమే మనం ఈ రోజు వివరంగా క్లుప్తంగా చెప్పాలని నేను స్టూడియో దాకా రావడం జరిగింది. పిలిచినందుకు చాలా ధన్యవాదాలు. నా పేరు సంగీత, నేను జనరల్ మేనేజర్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ నిజామాబాద్. నేను నిర్మల్ కూడా ఇన్ఛార్జ్ గా ఉన్నాను. ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అంటే మన ఆహార సంబంధిత పరిశ్రమలు, ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఆల్రెడీ పెట్టుకుని ఉన్నారో లేకపోతే ఇంకా ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అది ఎలా అప్లై చేయాలి, దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎంతవరకు సబ్సిడీ పొందొచ్చు అనే నేను మీకు వివరంగా తెలియజేస్తాను. మనకి ప్రతి జిల్లా గాని రాష్ట్రం గాని ఎక్కడ కూడా మనకి ఏంటంటే విలేజ్ లెవెల్లోనే ఫుడ్ ప్రాసెసింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. లైక్ మనం చిన్న హోటల్స్ చూస్తాము, కర్రీ సెంటర్స్ చూస్తాము, లేకపోతే అక్కడ పండే పంటలను బట్టి, అక్కడ బేస్ ఏదైతే ఉందో రా మెటీరియల్ని బట్టి అక్కడ ఇండస్ట్రీస్ అనేవి పెడతారు. మన జిల్లాకు సంబంధించినంత వరకు వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ అంటే ఒక జిల్లా ఒక ప్రొడక్ట్ అనేది ఎప్పటి నుంచో మనకి నేషనల్ వైడ్ గా వింటున్నాము. మన జిల్లా నిజామాబాద్ కు సంబంధించి ODOP వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ లో పసుపు అనేది మనం చూస్ చేసాం. ఎందుకంటే ఇక్కడ పండే పసుపు అనేది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశ వ్యాప్తంగానే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా మంచి గిరాకీ ఉంది. వాటికి సంబంధించిన పరిశ్రమలు ఏమన్నా ఉంటే మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే మొట్టమొదటి ప్రాధాన్యత వాటికి ఇస్తాం. అది కాకుండా ఇంకేదైనా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ లైక్ మీరు ఆహార సంబంధిత పరిశ్రమ అంటే చిన్న హోటల్ పెట్టుకున్నా అది కూడా ఆహార సంబంధిత సేవ పరిశ్రమ అంటాం దాన్ని మనం. సేవ అనేది ఏంటంటే ప్రొడక్షన్ అనేది ఉండదు, విల్ ప్రిపేర్ అంటే మనం తయారు చేయడానికి వాడే సామాగ్రి ఏదైతే ఉందో అది మనము ఈ లోన్ ద్వారా ఈ స్కీమ్ ద్వారా మనం పొందుతాం, అందుకనే మనం సేవ అంటాం. ఉత్పత్తి సంబంధించిన పరిశ్రమ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. ఇప్పుడు పసుపు ఉందనుకోండి, మనం పసుపు కొంటాం, దాన్ని మనం పాలిష్ చేసి గ్రైండింగ్ చేసి దాన్ని ప్యాకేజ్ చేసి దానికి ఒక ప్రొడక్ట్ కి ఒక బ్రాండింగ్ ఇచ్చి మనము మార్కెట్ లోకి తీసుకొస్తాం, దాన్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఉత్పత్తి సంబంధించిన పరిశ్రమ అంటాం. ఇవి రెండు వేరు వేరు రకాల పరిశ్రమలు. అయితే దీంట్లో ఏంటంటే ఈ లక్ష్యంలో ఉండాలని ఏం లేదు. అంటే పరిశ్రమ అనగానే చాలా మందికి ఏం గుర్తొస్తుందంటే మనం చిన్నప్పటి నుంచి ఏదో ఫోటోలు మనం చూస్తూ ఉంటాం కదా, ఇండస్ట్రీ పొగలు వెదలు చల్లడము, లేకపోతే ఏదో మసిబారిన ఇట్లా అంటే మన అంటే చిన్నప్పటి నుంచి మనం చూసే ఇమేజెస్ అవే గుర్తొస్తాయి. పరిశ్రమ అంటే ఏం లేదు, శ్రమించి చేసేదైనా కూడా పరిశ్రమ కిందే వస్తుంది. దాంట్లో మెయిన్ రూరల్ ఏరియాస్ లో ఏంటంటే మనకు వాళ్ళకి చిన్న చిన్నగా చేసుకుంటూ ఉంటారు. ఒక 1 లక్ష రూపాయలు స్టార్ట్ చేసి దాంట్లో ఇప్పుడు బాయిలరే ఉందనుకోండి, దానికి 10 లక్షల వరకు మీకు స్కీమ్ లో అప్లై చేసుకోవచ్చు. బాయిలర్స్ ఉంటాయి, పాలిషర్స్ ఉంటాయి, మొత్తంగా కలిపి మీకు 10 లక్షల లో మీకు ఆ రెండు కూడా ఈ పసుపు రైతులకు చాలా పనికొచ్చే యంత్రాలు అన్నమాట. ఇవి యంత్రాలు అనొచ్చు, ఒక ఎక్విప్మెంట్ అనొచ్చు. వీటిని ఏంటంటే మీరు డైరెక్ట్ గా కొంటే మీకు ఎక్కువ కాస్ట్ పడుతుంది, రైతులంతా భరించలేరు కాబట్టి ఇది కూడా

ప్రాసెసింగ్ లో భాగంగా మేము పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ లోనే మీరు అప్లై చేసి 35% వరకు సబ్సిడీ, మాక్సిమం 35 అండి, యూనిట్ కాస్ట్ అంటూ ఇంత లేదు, మాక్సిమం 35% వరకు మీరు సబ్సిడీ గ్రాంట్ కింద మీరు పొందొచ్చు. అది కూడా 3 ఇయర్స్ వరకు కూడా మీరు అది గ్రాంట్ డైరెక్ట్ గా మీకు అకౌంట్ లో డిపాజిట్ చేయడం జరగదు. 3 ఇయర్స్ వరకు మీరు దాన్ని పరిశ్రమని నీట్ గా ఈఎంఐస్ కడుతూ, మళ్ళీ మనకు సంబంధించిన మెషినరీ అంతా కూడా బాగా మెయింటైన్ చేస్తూ, ప్రొడక్షన్ అంతా కూడా మార్కెట్ లో బాగా అమ్ముకోవడం గాని బ్రాండింగ్ చేయడం గాని అట్లాంటివన్నీ కూడా మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో పెట్టిందనమాట. అయితే ఈ స్కీమ్ వల్ల ఉపయోగం ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కు ఉందన్నా గానీ దానికి ఎవరు అర్హులు అనేది మనకి చాలా మందికి తెలియదు. ఈ విషయంలో ఏంటంటే లోకల్ ఎవరైనా ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో అప్లై చేసుకోవాలనుకుంటే నిజామాబాద్ జిల్లా వాస్తవ్యంలో ఉండాలి. 18 ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళు, అప్ టు ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మినిమం ధృవపత్రాలు ఏంటంటే క్యాస్ట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్. ఎందుకంటే మనము అక్కడ బ్యాంక్ పంపిణీకి అసలు వీళ్ళకి అకౌంట్ ఉందా లేదా చూస్తామన్నమాట. మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ లో ఏముంటుందనేది కూడా చాలా మందికి ఐడియా ఉండదు. దాంట్లో మనకు సంబంధించినంత వరకు రా మెటీరియల్, ముడి సరుకులు ఎక్కడ దొరుకుతాయి, అది ఎంతవరకు మేము తీసుకోగలుగుతాము, దానికి సంబంధించిన మెషినరీ ఏంటి, ప్రొడక్షన్ ఎంత వస్తుంది, టర్న్ ఓవర్ ఎంత అవుతుంది, అది ఎన్ని సంవత్సరాల్లో ఈఎంఐస్ నేను పే చేసుకోగలుగుతాను, ఫ్యూచర్ రాబోయే కాలంలో ఆ పరిశ్రమ ఎంతవరకు నడవగలుగుతుంది, ఎలా పనిచేస్తుంది, దానివల్ల లాభాలేంటి, అన్ని కూడా మొత్తం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో మనం పొందుపరుస్తాం. పల్లెటూరులో ఉండే చాలా మంది రైతులకు గాని లేకపోతే అదర్ చదువుకున్న వాళ్ళకైనా కూడా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడం అనేది వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే అది మనం చార్టెడ్ అకౌంటెంట్స్ గానీ లేకపోతే కొంచెం అకౌంటెంట్స్ తెలిసిన వాళ్ళు మాత్రమే తయారు చేయగలుగుతారు. ఇలాంటి వాళ్ళ కోసం ప్రభుత్వం ఏంటంటే డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ వాళ్ళని అపాయింట్ చేసింది. వాళ్ళు కూడా మా ఆఫీస్ లో భాగంగానే వాళ్ళు పనిచేస్తారు. ఎవరికైనా అవసరం ఉంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తారు, వాళ్ళకి ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలో గైడెన్స్ చేస్తారు. ఒకవేళ ఆ పరిశ్రమ కొంచెం పెద్ద ఎత్తున వాళ్ళకి ఏదైనా ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన లైసెన్స్, ఎఫ్ఎస్ఎస్ఏఐ అంటాము, ఆ లైసెన్స్ లు గానీ ఉద్యమాధారం అంటే పరిశ్రమ ఎక్కడుంది, ఎంత టర్న్ ఓవర్, ఎంత కెపాసిటీ, ఎంతమంది పనిచేస్తారని సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది ఉద్యమ రిజిస్ట్రేషన్ అని, అది ఎలా అప్లై చేయాలి, అవన్నీ కూడా మీకు డిఆర్పీస్ డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ గైడ్ చేస్తారు. ఇదంతా తెలియాలంటే ఖచ్చితంగా మీరు డిఆర్డీఏని గాని డిఆర్డీఏ డిపార్ట్మెంట్ లో ఏంటంటే ఎస్ఎస్జీస్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి, దాంట్లో ఇండివిజువల్ కూడా అప్లై చేసుకోవచ్చు, గ్రూప్స్ గా కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే రెండు విధాలుగా ఉంటుంది అనమాట స్కీమ్. పిఎంఎఫ్ఎంఈ అనేది ఇండివిజువల్ గా చేసుకోవచ్చు, గ్రూప్ లో చేసుకోవచ్చు. డిఆర్డీఏ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు, అక్కడ కూడా రిసోర్స్ పర్సన్స్ ఉంటారు. మా దగ్గర అదర్ దాన్ సపోర్ట్ జెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఏ హెల్ప్ గ్రూప్ లో కూడా ఉండరు. వాళ్ళు ఒక పరిశ్రమ పెట్టాలంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, డిఆర్డీఏకి వెళ్లకుండా డైరెక్ట్ గా మా దగ్గరకు వచ్చినా కూడా మా దగ్గర డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ ఉంటారు, ఎలా అప్లై చేయాలి, ఏంటి, ఎలా డిపిఆర్స్ డీటెయిల్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలనే విషయం కూడా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఇది ఒక విధానం. దీన్ని బట్టి ఒకవేళ వాళ్ళు మీకు అన్ని తెలుసున్నారు, కొంతమంది గ్రూప్ ఉంది, మాకు డిఆర్పీస్ అవసరం లేదు, మేమే చేసుకుంటామన్నా కూడా గ్రూప్స్ వాళ్ళకు వాళ్ళుగా కూడా అదర్ అప్లికేషన్స్ కూడా వాళ్ళు చేసుకోవచ్చు. అయితే గ్రూప్ సంబంధించిన అప్లికేషన్ వచ్చేసి స్టేట్ లెవెల్ నోడల్ ఏజెన్సీకి వెళ్తుంది. ఫస్ట్ వాళ్ళు ఎఫ్ఎంఈ పోర్టల్లో అప్లై చేసుకున్న తర్వాత ఎలాంగ్ విత్ ఆల్ డాక్యుమెంట్స్ అంటే అక్కడికి సంబంధించిన ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది కూడా పోర్టల్లో మీకు అప్లికేషన్ తో సహా మీకు కనిపిస్తుంది. అన్ని సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు అటాచ్ చేస్తూ పోతూ ఉంటే ఆ సబ్మిషన్ అనేది అయిన తర్వాత అది గ్రూప్ అయి ఉంటే స్టేట్ లెవెల్ కి ఫార్వర్డ్, స్టేట్ లెవెల్ ఏజెన్సీకి డిఆర్పీలు ఫార్వర్డ్ చేస్తారు. లేదు అది ఇండివిజువల్ అప్లికేషన్ డిస్టిక్ లెవెల్లోనే జిఎండిఏసి అంటే జనరల్ మేనేజర్ డిస్టిక్ ఇండస్ట్రీ సెంటర్ వాళ్ళు నోడల్ ఏజెన్సీగా పనిచేస్తారు. జిఎండిఏసి ఇస్ ద నోడల్ ఆఫీసర్, వాళ్ళ లాగిన్ లోకి అప్లికేషన్ కనిపిస్తుంది. అప్పుడు అప్లికేషన్ సంబంధించిన స్టేటస్ అంటే పెట్టుకున్న ప్రదేశం ఏంటి, అక్కడ సంబంధించిన నడుస్తుందా లేదా ఇండస్ట్రీ, దానికి సంబంధించి జెన్యున్ గా ఉందా లేదా, డిపిఆర్ కరెక్ట్ గా ఉందా లేదా, పర్సన్ జిల్లా వాస్తవడా కాదా, ఇవన్నీ చూసి కరెక్ట్ గా ఉంది అనుకుని అంటే వీళ్ళు ప్రాపర్ గానే అప్లై చేశారని స్క్రూటనీ చేసిన తర్వాత మేము దాన్ని బ్యాంక్ కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అయితే కొన్నిసార్లు ఏం చేస్తారంటే వీళ్ళు ఆల్రెడీ ఉండి కూడా లేదని ఫెమిలీలో అప్లై చేయడము, దానివల్ల రబ్ది పొందాలని కొంతమంది ఫేక్ సంబంధించినవి కొటేషన్స్ పెడతా ఉంటారు. జిఎస్టీ లేనివి లేకపోతే మెషినరీ సప్లయర్స్ ఏదో ఫేక్ గా పెట్టడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా మేము స్క్రూటనీల వల్ల వాటిని డిలీట్ చేస్తాము. అయితే డిఆర్పీకి మీరు ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలి. కొటేషన్స్ అని కూడా మీరే సబ్మిట్ చేస్తారు కాబట్టి మెషినరీ సప్లైస్ దగ్గర మీరు జిఎస్టీ ఉన్న కొటేషన్స్ తీసుకోవాలి. అండ్ మెషినరీ వాల్యూస్ కూడా సపోజ్ ఇప్పుడు 8 లక్షల వాల్యూ ఉన్నదాన్ని మీరు 12-13 చూపించారనుకోండి, మాకేమనిపిస్తుందంటే ఇది కొంచెం వయబుల్ అవ్వదేమో, వీళ్ళు ఇంటెన్షనల్లీ సబ్సిడీ కోసం అప్లై చేశారేమో అనే దగ్గర స్క్రూటనీ దగ్గర మీకు రిజెక్షన్ అయ్యే ప్రమాదం ఉంది, అంటే మేము దరఖాస్తుని తిరస్కరిస్తాం. ఇలాంటి జరగకుండా ఉండాలంటే ముందుగానే మీరు ఒక 10 లక్షలతో

దాన్ని ఒక 50-100,000 అటు ఇటుగా ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకోండి. ఎందుకంటే ప్రీ ఎక్స్పెన్సెస్ లైక్ ఇప్పుడు మడుగులకి మనం ముందే అడ్వాన్స్ ఇవ్వడం కానీ ఎంతో కొంత ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇవన్నీ అవుతా ఉంటాయి, అది పర్వాలేదు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే చాలా ఎక్కువగా చూపించేస్తారు డిపిఆర్ లో. అలాంటి ఏమన్నా ఉంటే ముందే మీరు జాగ్రత్త పడాలి. ఎందుకంటే అప్లై చేసుకున్న తర్వాత డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ కి వచ్చిన తర్వాత అప్పుడు తిరస్కరణకు గురైతే మీరు బాధపడతారు, రీజన్స్ మీకు ఐడియా ఉండదు, మళ్ళీ మీరు ఈ అప్లికేషన్ చేసుకోవాలి. ఇదంతా అవాయిడ్ చేయాలంటే మీరు కరెక్ట్ గా డీటెయిల్స్ ఇవ్వండి డిఆర్పీకి. డిఆర్పీ కూడా వాళ్ళు కరెక్ట్ గా చూసి అన్ని చేసుకుని మా దగ్గర పంపిస్తారు, మేము బ్యాంక్ వెళ్తుంది అప్లికేషన్. వేరేజ్ బ్యాంకర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఎట్లాగూ అకౌంట్ వాళ్ళ బ్యాంక్ లో ఉంటుంది కాబట్టి, మీరు ఆల్రెడీ కాంటాక్ట్ పర్సనే కాబట్టి మీకు ఎక్కువగా రిజెక్షన్ అనేది అక్కడ ఏం జరగదు. కాకపోతే మీరు డాక్యుమెంటేషన్ విధానంలో ఈ రేపు మెషినరీ అనేది మీరు కొటేషన్ సబ్మిట్ చేసిన తర్వాత బ్యాంకర్స్ వాళ్ళు దానికి చెక్ గాని ఆర్టీజీఎస్ ద్వారా గానీ డబ్బులు ఇస్తారు, మెషినరీ వస్తుంది. కొంతమంది ఏం చేస్తారు, డబ్బులు వెళ్తాయి గానీ మెషినరీ తీసుకోరు, ఆల్రెడీ ఉన్న దాంతోనే నడిపిస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏమవుద్దంటే డిఆర్పీస్ ఫ్యూచర్ లో ఇన్స్పెక్షన్ కి వెళ్తారు, బ్యాంకర్ కూడా ఇన్స్పెక్షన్ కి రావచ్చు, మెషినరీ ఉందా లేదా అనేది కూడా చూస్తారు. మెషినరీ కనుక కొత్తదై ఉండి బాగా పనిచేస్తుందంటే వెళ్ళని కూడా మీరు మీకు 35% అనేది సబ్సిడీ హ్యాపీగా జమ అవుతుంది. కాకపోతే 90% కరెక్ట్ గానే ఉంటాయి, ఏ 10% కొంత తెలిసి మిస్యూజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారనేది నా ఉద్దేశం. అందరూ అలా ఉండరు. కాకపోతే ఇవన్నీ డాక్యుమెంటేషన్ లెవెల్ లో మీరు డిఆర్పీకి ఎగ్జాక్ట్ డాక్యుమెంటేషన్స్ ఇవ్వండి, డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ లెవెల్ లో మేము మీకు హెల్ప్ చేస్తాం. ఈ 3 ఇయర్స్ అనేది స్టాగ్నేషన్ పీరియడ్ అనేది అంటాం. ఎందుకంటే 3 ఇయర్స్ సబ్సిడీ 35% రాగానే మీ ఖాతాలో జమ చేయడం జరగదు. దీనికి ఎప్పుడు ఇస్తారంటే మీ ఇండస్ట్రీ పెట్టిన పర్పస్ ఏంటి, మీరు ఉపాధి పొందాలి, ఒక 4 ఉపాధి దొరుకుతుంది మీ వల్ల. అది ఎప్పుడు జరుగుతుంది, మీ పరిశ్రమ అనేది కంటిన్యూస్ గా మినిమం 3 ఇయర్స్ నడిచిన తర్వాత. ఈ పరిశ్రమకి సంబంధించినంత వరకు మీరు అప్లై చేసింది మేము డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ గా మేము బ్యాంక్ కి పంపించిన తర్వాత మీకు 35% సబ్సిడీ క్లెయిమ్ అనేది బ్యాంకర్స్ పొందుపరుస్తారు. కాకపోతే అది ఎప్పుడు వస్తుంది అంటే ఆ క్లెయిమ్ అయిన తర్వాత ట్రాన్సిట్ అకౌంట్ లోకి వచ్చి మీకు జమ అవుతుంది, అంటే బ్యాంక్ సంబంధించిన మిర్రర్ అకౌంట్ అంటాము, దాంట్లో జమ చేస్తారు. ఆ డబ్బులు పరిశ్రమకి ఎప్పుడు ఇవ్వడం జరుగుతుంది అంటే మీరు కరెక్ట్ గా 3 సంవత్సరాలు రీపేమెంట్ ఈఎంఐ చక్కగా కట్టుకుని ఆ రీపేమెంట్ అంతా కూడా బ్యాంకర్స్ కి టైం కట్టి మీ సిబిల్ స్కోర్ బాగా ఉండి మీరు అన్ని విధాలుగా లబ్ధి పొందితే అప్పుడు మా బ్యాంకర్ డిఆర్పీలు ఇన్స్పెక్షన్ చేసి 3 ఇయర్స్ వరకు పరిశ్రమ ఇంకా రన్నింగ్ లోనే ఉంది, బాగా నడుపుకుంటున్నారని తెలిసిన తర్వాత ట్రాన్సిట్ అకౌంట్ లో ఉన్న డబ్బులు ఏవైతే ఉన్నాయో 35% సబ్సిడీ గ్రాంట్ మీ అకౌంట్ లోకి జమ చేస్తారు. ఈఎంఐలు కంప్లీట్ అయి ఉంటే మీ సేవింగ్స్ అకౌంట్ లోకి ఇస్తారు, లేదంటే మీ అకౌంట్ లోకి జమ చేస్తారు లోన్ అకౌంట్ లోకి. ఇది మొత్తంగా ప్రాసెస్ అండి. పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ ఎలా అప్లై చేయాలి, బ్యాంక్ ఎలా వెళ్తుంది. అయితే ఇప్పుడు ఎలిజిబిలిటీ గురించి మనము మాట్లాడాం కదా. ఎలిజిబిలిటీ అంటే ఇండివిజువల్ అన్నాము, గ్రూప్ అన్నాము. ఇండివిజువల్ వాళ్ళకి మాక్సిమం 10 లాక్స్ వరకు గ్రాంట్ దొరుకుతుంది, 35% ఆర్ 10 లాక్స్ విచ్ ఎవర్ ఇస్ లెస్. అంటే సపోజ్ ఒకరు 1 crore rupees పెట్టుకున్నారు, 35% 35 lakhs అవుతుంది. అండ్ 35 lakhs ఇవ్వరు ఇండివిజువల్ కి, 10 lakhs మాత్రమే మీకు అర్హత ఉంటుంది. ఎందుకంటే 35% ఆర్ 10 lakhs ఇది మాక్సిమం లిమిట్ ఇండివిజువల్ యూనిట్ కి. కానీ మాక్సిమం ప్రాజెక్ట్ లిమిట్ ఏం లేదు, 35% మార్జిన్ అనేది సబ్సిడీ లిమిట్ మాత్రమే ఉంటుంది. సబ్సిడీ లిమిట్ 35. అండ్ దీంట్లో ఇంకోటి అండి, మీరు టోటల్ పెట్టే ప్రాజెక్ట్ లో 10% మార్జిన్ కింద మీరు జమ చేయాలి. అంటే ఇప్పుడు 10 lakhs లోన్ తీసుకుంటున్నారు, 10% 1 lakh rupees మార్జిన్ అంటే యూనిట్ హోల్డర్ జమ చేయాల్సి ఉంటుంది. తర్వాత 90% బ్యాంకర్ లోన్ ఇస్తారు. ఈ రెండు కలిపిన తర్వాత శాంక్షనింగ్ అయిన తర్వాత 35% గ్రాంట్ వస్తుంది, అది పక్కన ట్రాన్సిట్ అకౌంట్ లో పెడతారు. ఇదంతా కూడా ఒక ప్రాసెస్. కానీ ముందే మీకు 35% అనేది ఇవ్వరు, 35% మైనస్ చేసి 65% లోన్ అట్లా వస్తుందని అనుకోదు. ఇది ఎప్పుడైనా 3 ఇయర్స్ తర్వాత మనకు వస్తుంది అనేది మనము ముందే ఆలోచించుకొని పెట్టాలి. ఇది ఇండివిజువల్ సంబంధించిన విషయం నేను చెప్పింది. వేరేజ్ ఇంకా కొంత గ్రూప్స్ ఉంటాయి, ఎస్ఎస్జీస్ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు 10 మంది కలిసి పెద్ద ఎత్తున ఒక ప్రాసెసింగ్ యూనిట్ లైక్ పసుపు ఉందనుకోండి, పెద్ద ఎత్తున మెషినరీ కొని దాన్ని పాలిష్ చేసి ఒక బ్రాండింగ్ చేసి మార్కెట్ చేసుకుందామని 10 crore ఇండస్ట్రీ అయింది అనుకోండి, మాక్సిమం 35% ఆర్ 3 crore గ్రూప్స్ కి. ఈ గ్రూప్ అప్లికేషన్స్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మన డిఆర్పీస్ వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడంలో. స్టేట్ లో ఉండే వాళ్ళ కమిటీ వాళ్ళు అంతా స్క్రూటినీ చేసి బ్యాంక్కి పంపిస్తారు అప్లికేషన్ శాంక్షనింగ్ కి. ఇది ఇండివిజువల్ అండ్ గ్రూప్ సంబంధించిన రెండు విషయాలు. ఇంకా ఏంటంటే కొంతమంది గ్రూప్ సభ్యులు ఉన్నారు, కొంతమందికి ట్రైనింగ్ అవసరం ఉందనుకోండి, వీళ్ళు డిఆర్పీకి చెప్తే దానికి సంబంధించి కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి,
వాళ్ళు స్టేట్ ఇన్స్టిట్యూట్స్, ఇక్కడ కొన్ని ఆఫీసెస్ మనకి హైదరాబాద్ లో కూడా ఉంటాయి, వీళ్ళు ఏం చేస్తారంటే మీకు ట్రైనింగ్ కూడా పంపిస్తారు. అది మీరు గ్రూప్ గా వెళ్ళొచ్చు, ఇండివిజువల్ గా వెళ్ళొచ్చు, దానికి సంబంధించిన డీటెయిల్స్

0: మీకు డిఆర్పీస్ చెప్తారు, లేదంటే జనరల్ మేనేజర్ ఆఫీస్కి వస్తే మీకు మిగతా సమాచారాన్ని తెలియజేయడం జరుగుతుంది. మా కార్యాలయం అడ్రస్ వచ్చేసి జనరల్ మేనేజర్ వారి కార్యాలయము, న్యూ కలెక్టరేట్ లో ఉంటుంది, 214, 215 రూమ్ నంబర్లు. మీరు పిఎంఎఫ్ఎంఏలో దరఖాస్తులు పెట్టుకోవడానికి సంబంధించిన వెబ్సైట్ కూడా మీకు ఒకసారి చెప్తున్నాను, pmfme.mofpi.gov.in. ధన్యవాదాలు.
1: ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం గురించి నిజామాబాద్ జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీమతి సంగీత గారు తెలియజేసిన వివరాలు విన్నారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైంది.
2: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి రిలే.
3: ఆకాశవాణి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదన్ రావు, శ్రీ రామకృష్ణ శేషసాయి బాబు. వినండి పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: ఏడు కొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద, సప్తశైలాద్రివాస గోవింద గోవింద. ఈనాడు తిరుమల గిరులలో అద్భుతమైనటువంటి ఆనందదాయకమైనటువంటి మహోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం అంగరంగ వైభవంగా ఆరంభమైంది. శ్రీ శేషశైలేంద్ర శిఖావతన శ్రీ తింత్రిణి కీటక గేహజాతం శ్రీరామకృష్ణామృత రమ్య రూపం లక్ష్మీ విశిష్టం ప్రణమామి మూర్ధ్రం. శేషశైల శిఖరాలలో స్వయం వ్యక్తమైనటువంటి దేవదేవుని యొక్క దివ్య వైభవాన్ని కనులారా దర్శించాలి అని, అలాగ దర్శించలేనటువంటి వారికి చెవులారా ఆ వైభవాన్ని వినాలి అనిపిస్తోంది కదా. అందువల్లనే ఆకాశవాణి ద్వారా ఈ అద్భుతమైనటువంటి వాచిక కైంకర్యాన్ని భగవానుడు శ్రవణం ద్వారా 9 రకాలైనటువంటి భక్తి మార్గాలలో శ్రవణం మొదటిది, చక్కగా వినడం ద్వారా మనకు చెవుల ద్వారా స్వామి మన హృదయంలోకి ప్రవేశిస్తాడు, అక్కడ చక్కని శుభమైనటువంటి పరిణామాన్ని కలిగిస్తాడు అని. శ్రవణ మంగళం శ్రీమదాకతం అని వినడం చేతనే శుభం కలిగిస్తాడట ఆ దేవదేవుడు. అందుకోను కూడా స్వామికి చాలా ప్రియమైనటువంటి వాడు శేషుడు. ఆ వైకుంఠంలో నిరంతరం అనుక్షణం కూడా వెన్నంటి ఉంటాడు, సేవ చేస్తూ ఉంటాడు. పాదుకలుగా అవ్వాలి అనుకుంటే పాదుకలవుతాడు, ఛత్రం కావాలంటే ఛత్రం అవుతాడు, గొడుగు కావాలి అనుకుంటే గొడుగు. ఇలాగా పాదుకలు ఉపధానం అనేక రకాలుగా భగవంతుని యొక్క సంకల్పానికి అనుగుణంగా తనను తాను మలుచుకుంటాడు. యథేష్ట వినియోగార్హం శేష శబ్దేన కథ్యతే అని, అంటే భగవంతుని యొక్క నారాయణుని సంకల్పానికి అనుగుణంగా నడుస్తాడు ఆ భగవద్దాసుడాయ. తను భేదమ్ముల శయ్యగా గొడుగుగా ధామమ్ముగా దిండుగా ఘనపీఠమ్ముగా పాదుకా ద్వయముగా కౌసేయ వస్త్రమ్ముగా నిన్ను సేవించడు శేషభోగిపై నెంతే వేర్కను రేగు నీ కనక నీ కనయంబుల్ జయమంగళం వగుట దేవా వెంకటాద్రీశ్వరా. హానుభావు ఆ శ్రీనివాస విలాసంలో అంటారు బుధివర్తి వారు ముచ్చటగా, శయ్యగా గొడుగుగా ధామంగా అనేక విధాలుగా స్వామికి సేవ చేసే భాగ్యం మనకందరికీ సందేశం ఇస్తున్నారు. దాస్య భక్తికి ప్రతీకగా నిలుస్తున్నాడు శేషుడు, ఆయనను వెన్నంటి ఉంటాడు. అందువలనే శేషశాయి శేషస్తుత్యగ ఆ శేషసేనుడు అశేషమైన భక్తజనుల యొక్క దివ్య ఆ భావాల్ని స్వామికి విన్నవిస్తాడు.

0: ఆయనే పతంజలిగా వచ్చాడు, భగవద్ రామానుజాచార్యులుగా వచ్చాడు. అనేకమైనటువంటి జ్ఞాన భక్తి వైరాగ్య విశేషాలని అనుగ్రహించారు. వ్యాకరణ భాష్యాన్ని, బ్రహ్మసూత్ర భాష్యాన్ని అనుగ్రహించారు. ఇలాగ మానవులకు అందరికీ కూడా 1000 పడగల శేషుడు, ఆ ఆదిశేషుడు 1000 పడగల మీద ఉండేటువంటి ఆ శేషుడు 7 పడగలుగా వచ్చే ఆ రామావతారంలో లక్ష్మణుడిగా వచ్చాడు, కృష్ణావతారంలో బలరాముడయ్యాడు. ఇలాగా భగవంతుని నిరంతరం వెన్నంటి ఉండేటువంటి పరమ భాగవతోత్తముడు 1000 నోళ్లతో స్వామిని కీర్తిస్తారట. భగవత్కీర్తనం అనేటువంటిది ఒక చక్కని అద్భుతమైనటువంటి విశేషమైన భక్తి సంప్రదాయం. స్తుతి అనేటువంటిది వేద వాంగ్మయం దగ్గర నుంచి ఆ భగవంతుని యొక్క కళ్యాణ గుణాలను స్తోత్రం చేయడం, తద్వారా మనలో గుణ వికాసం కలుగుతోంది. అందువలనే ఆ భగవత్ స్తోత్రం అనేది విశేషంగా ఉంటోంది అని. ఈనాడు నవరాత్ర బ్రహ్మోత్సవాలు మనం పోయిన మాసంలోనే వీక్షించాం, దర్శించాం, విన్నాం. ఈ కాలాన్ని అనుసరించి సౌరమానము, చాంద్రమానము అని చంద్రుని అనుసరించి, సూర్యుడిని అనుసరించి కూడా మనం కాలాన్ని లెక్కించడం జరుగుతుంది. దీనిలో చాంద్రమానంలో అధిక మాసం అని వస్తుంది, దాన్ని సర్దుబాటు చేస్తూ అధిక మాసం అంటారు. అప్పుడు 2 సంవత్సరాలకు ఒక్కసారి ఈ బ్రహ్మోత్సవాలు, 2 బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. భగవద్ అనుగ్రహం ఒకనొక కాలంలో ప్రతి మాసంలో కూడా దాదాపు సంవత్సరంలో 10 మాసాలు కూడా జరిగేవి అని కూడా చరిత్ర మనకు చెప్తోంది. భగవంతుణ్ణి సర్వకాల సర్వావస్థలలో దర్శించడం, భావించడం, సేవించడం, కీర్తించడం, స్తుతించడం ద్వారా మానవుని యొక్క మనస్సు క్షాళితమవుతోంది, పవిత్రమవుతోంది. దృష్టి, మన దృష్టి కానీ, మన శ్రవణేంద్రియం కానీ, మన శారీరకమైనటువంటి సర్వ అవయవాలన్నీ కూడా పరమాత్మ యందే అభిముఖమై సాగాలట. అందువలనే మనకు అనేక ఉత్సవాలను ఏర్పాటు చేశారు మహానుభావులు. ఆ తిరుమల మాడ వీధులలో స్వామివారు తూర్పు దక్షిణ మాడ వీధుల నుంచి క్రమంగా పశ్చిమ మాడ వీధి చివరికి వెళ్తూ ఉన్నారు. ఆ విశేషాలని ఇక్కడ అనేక మంది భాగవతోత్తములు నిరంతరం స్వామిని సేవిస్తుంటారు. ఆ విశేషాలని మన మధుసూదన్ గారు మరింత గొప్పగా అభివర్ణిస్తారు. వీక్షిద్దాం, శ్రవణం చేద్దాం. గోవింద.
1: ఓం నమో వెంకటేశాయ. అఖిల భువన జన్మస్థేమ భంగాది లీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవత మమ పరస్మిన్ సేముషీ భక్తి రూప. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆశ్రిత పరిపాలకుడైనటువంటి శ్రీవారు ఈరోజు నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉభయ దేవేరులతో స్వామి పెద్దశేష వాహనాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో స్వామి విహరిస్తూ ఉన్నారు. సర్పరాజ నమస్తుభ్యం ఆదిశేష నమోస్తుతే శయ్యాసనాది రూపైశ్చ స్వామినం సేవితే భవానని భక్తులంతా కూడా ఆదిశేషుని గురించి చక్కగా వర్ణిస్తూ ఉన్నారు. ఆహా, ఏమి భాగ్యము, ఎంత సుకృతము, ఇన్ని జన్మల్లో తమరు చేసుకున్నటువంటి పుణ్యము స్వామిని తమ పైన వేయించేయించుకొని ఉభయ దేవేరులతో ఆయన మోస్తూ ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా స్వామి భాగ్యాన్ని, దర్శన భాగ్యాన్ని ఆదిశేషుడు కల్పిస్తూ ఉన్నారు. స్వామి వేదాలలో విహరించేటువంటి స్వామి ఈ కలియుగంలో శ్రీవారి ఆలయానికి 4 వైపులా 4 మాడ వీధులు ఉన్నాయి. అందులో తూర్పున ఉన్నటువంటిది ఋగ్వేదంగా, దక్షిణాన ఉన్నటువంటిది యజుర్వేదంగా, పరమట వైపు ఉన్నటువంటిది సామవేదంగా, ఉత్తరం వైపున ఉన్నటువంటి అథర్వణ వేదంగా మనకు వేదాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి, పురాణాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. పథకవిత పితామహుడు అన్నమాచార్యులు వారు కూడా వేదములే శిలలై వెలసినిది కొండ అని ఆయన చక్కగా స్తుతించినారు. దివ్య దృష్టితో పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి

దర్శన భాగ్యాన్ని పొంది వారు చక్కగా కీర్తించి ఉన్నారు. అందుకేనేమో స్వామి ప్రతి నిత్యము కూడా ఉభయ దేవేరులతో ఈ మాడవీధులలో విహరిస్తూ ఉంటారు. అయితే ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలలో విశేషం ఏమిటా అంటే, స్వామిని ఆశ్వీజ మాసంలో జరిగేటువంటి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో సాక్షాత్ బ్రహ్మదేవుడే స్వయంగా తాను ఉండి స్వామివారి యొక్క ఉత్సవాలు నిర్వహిస్తారట. ఈ విధంగా అనాది కాలం నుండి కూడా వారు ముందు ఉండి స్వామివారి యొక్క కైంకర్యం నిర్వహిస్తూ ఉంటారు. అందుకే ఈరోజు పెద్దశేష వాహన వైభవాన్ని వీక్షించడానికి తండోపతండాలుగా భక్తులంతా కూడా విచ్చేసి స్వామి యొక్క ఆ దర్శన భాగ్యం పొంది తరిస్తూ ఉన్నారు. అందుకే చెప్తారు, స్వామివారి యొక్క అనేక ఉత్సవాలలో కూడా స్వామికి కంకణం కడుతూ ఉంటారు. ఆ కంకణంలో ఈ ఆదిశేషుని ఆవాహనం చేస్తూ ఉంటారు. అనంత శిరసే నిత్యం అనంతాక్షాయ తీరమహ అనంత చరణాయాధ శ్రీశీల నిలయాయిచ. స్వామికి జరిగేటువంటి ప్రతి కైంకర్యంలో ఆదిశేషుడు లేకుండా ఉండరు. అంటే ఆదిశేషుడు అనగా అర్థమేందంటే, ఆది అంటే మొదట, శేషుడు అంటే దాసుడు. వైకుంఠంలో కానీ భూలోకంలో కానీ భగవంతుడికి ఉండేటువంటి భక్తుల యొక్క గుంపులో మొట్టమొదటి వారు ఎవరన్నా ఉండారా అంటే అది ఆదిశేషుడే అని చెప్తూ ఉంటారు. అందుకే స్వామిని నిత్యము సేవించుకుంటూ తరిస్తూ ఉంటాడు. ఈ కొండకే శేషాచలము అనేటువంటి పేరు కూడా ఉన్నది. ఈ పర్వతం యొక్క స్వరూపంగా మనం చూస్తూ ఉంటే ఆ ఆదిశేషుడు అవతారంగా ఒక పెద్ద పాము పడుకొని ఉంటే ఎలా ఉంటుందో అలా మనకు దర్శనమిస్తూ ఉంటుంది. వైకుంఠంలో ఉన్నటువంటి ఆ క్రీడాచలమే ఇక్కడికి వచ్చి ఆదిశేషుడిగా మనకి దర్శనమిస్తూ ఉన్నారు. ఆదిశేషుడి పైన స్వామి ఆనంద నిలయాన్ని ఏర్పరచుకుని ఉభయ దేవేరులతో ఉన్నారు. దివ్య చందన లిప్తాంగం, దివ్య మాలా విభూషితం, శ్రీభూమిభ్యాం సుఖాసీనం, రత్నసింహాసనే శుభే. ఆ స్వామి ఆనంద నిలయంలో నిత్యవాసం చేస్తూ తనను దర్శించడానికి వచ్చినటువంటి భక్తుల యొక్క ఆ కోరికలన్నీ నెరవేరుస్తూ ఉన్నారు. ఒకరా ఇద్దరా తండోపతండాలుగా అహరహ ఉపయాతై సేవ్యమాను అర్థి బృందై, గుంపులు గుంపులుగా స్వామిని దర్శించి ఆనంద నిలయంలోకి ప్రవేశించి గరుడాల వారి నుంచి రెండు చేతులు ఎత్తి శిరస్సును ఉంచుకుని, గోవింద వేడి ఏడుకొండల వాడ మా కోరికలు నెరవేర్చమని ప్రతి ఒక్కరు కూడా మనం అడుగుతూ ఉంటాం. స్వామి అడగడమే ఆలస్యం, వెంటనే మన కోరికలను నెరవేర్చి పంపిస్తూ ఉంటారు. అందుకే భక్తులందరికీ కూడా స్వామి అంటే అంత ఇష్టం. ప్రియ ప్రజానాం దాత ఇవ అంటారు. ప్రజలందరికీ భక్తులందరికీ ఇష్టమైన వాడు ఎవరు అంటే దాత. ఎవరైతే కోరిన వెంటనే మనకు ఆ అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉంటారో వారంటే స్వామికి భక్తులకి చాలా ఇష్టం. అందుకే స్వామివారి యొక్క ఆ వాహనంగానే కాదు, పూర్వకాలంలో ఈ ఒక కథ ఉన్నది ఈ యొక్క శేషవాహనం గురించి. స్వామివారి యొక్క ఆ నాభి దగ్గర ఉన్నటువంటి నాగాభరణం యొక్క చరిత్ర ఒకటి ఉన్నది. అంతకుముందు ఆదిశేషుడు నాగాభరణ రూపంలో స్వామి దగ్గర ఉండేవారు కాదంట. ఒకనొక దశలో విజయనగర సామ్రాజ్య రాజులు అనగా నరసింహ గజపతి రాజు అనుకుంటా, వారు తిరుమలకి విచ్చేసి స్వామివారిని దర్శించి ఇక్కడ ఉన్నటువంటి అర్చకులకి అధికారులకి కొంత సొమ్మును ఇచ్చి మా పేరు పైన తిరుమల క్షేత్రంలో ఒక మండపాన్ని నిర్మించండి అని చెప్పి వారు ఇక్కడ నుంచి బయలుదేరి తీర్థయాత్ర చేసుకుంటూ రామేశ్వరం వెళ్ళారట. రామేశ్వరం వెళ్ళిన వెంటనే ఆదిశేషుడు కలలో వచ్చి, ఇంతటి భూమిని నేను మోస్తూ ఉన్నాను, ఎస్సేష సతతం సహస్ర ప్రణవాన్ ఏకేన మూర్ధనావహన్ బ్రహ్మాండాని బహువుని పంకజల ప్రాయణ విభ్రాజితే తం శేషం దదతం స్వవామచరణే అని చెప్పినట్టుగా, ఇంతటి భూమిని నేను మోస్తూ ఉన్నాను, ఓ రాజా మళ్ళీ నా పైన గోపురం అవసరమా? నాకు నన్ను ఒక ఆభరణంగా చేసి స్వామికి సమర్పిస్తే ఆ స్వామిని నేను సేవించుకుంటాను కదా అని కోరుకున్నాడంట. వెంటనే వారు తిరిగి వచ్చి ఇక్కడికి విచ్చేసి నాగాభరణం తయారు చేసి భగవంతుడు సమర్పించినారు. అప్పటి నుండి స్వామిని సేవించుకుంటూ నిత్యము కూడా ఒక క్షణకాలం కూడా విడిచిపెట్టకుండా స్వామివారి యొక్క ఆ సేవలో మునిగి తరిస్తూ ఉన్నారు. అలా ఆదిశేషుడు ఎన్నో కాలాల నుండి అనాది కాలము నుండి, అందుకే అనంతుడు ఉన్నారు, నాస్తి అంతః,
ఆయనకు చివరి అనేటువంటిది ఉండదు. ఈ కలియుగంలో సూర్యచంద్రరాజులు ప్రకాశించేంత వరకు, గంగాది నదులు ప్రవహించేంత వరకు, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ప్రకాశించేంత వరకు, అదే హిమాలయ పర్వతాలు అన్నీ కూడా ఉన్నంత వరకు స్వామివారు భూమిపైనే ఉంటారు. స్వామిని సేవించుకునే దానికి ఆదిశేషుడు గరు

ధనవంతుడు. అదే విధంగా ఆయన నమ్ముకున్న భక్తులంతా కూడా నిత్యము స్వామిని సేవించుకుంటూ ఉంటారు. కాబట్టి అంతటి మహావైభవంతో స్వామివారి యొక్క నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు

0: అనుచరా సర్వే గోవిందాసక్త చేత సహా అన్నట్టుగా ఎక్కడ పెడితే అక్కడ గోవిందాన్ని చూసి అందులోనే చూసుకుంటూ ఉండే ప్రతి పదార్థంలోను ప్రతి రాయిలోను ప్రతి చెట్టులోను ప్రతి జంతువులోను ఆ కృష్ణ పరమాత్మనే వారు చూస్తూ తరించారంట. అందుకే ఈనాటి కూడా ఆ గోపికలంతా కూడా దేవతాంశం కాబట్టి ఎప్పుడు స్వామిని సేవించుకుంటూ ఉంటారు అని చెప్తున్నారు. వారంతా కూడా మరిత్యా మనుష్య భవనే మతిమాశ్రయంతే, ఈ భూలోకంలో మానవుల రూపంలో స్వామిని సేవించుకుంటూ ఉంటారంట. అందుకే కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమలలో నడిచేటువంటి ప్రతి భక్తుడు కూడా భగవంతుడి యొక్క ప్రతినిధి, వారిలో దైవతత్వం ఉంటుంది. కాబట్టి వారి పైన ప్రేమగా మన స్వామి ఏ విధంగా దయతో ఉంటారో మనం కూడా ప్రేమతో ఉండాలా. అందుకే స్వామి వారి యొక్క ఉత్సవాలను వీక్షించిన వారికి ఇహ మళ్ళీ జన్మ అనేటువంటిది లేకుండా శాశ్వతమైనటువంటి మోక్షం లభిస్తుంది అని చెప్పి మనకు బ్రహ్మాండ పురాణం చెప్తూ ఉన్నది. అలాంటి స్వామి వారి యొక్క పెద్ద శేషణ వాహన వైభవాన్ని రామకృష్ణ శేషాయి గారి మాటల్లో విందాం.
1: చాలా చక్కని మనకు తెలియని విశేషాలు, ఆ ఆభరణం, ఆ మహారాజుకి స్వప్నంలో కనిపించే విశేషాన్ని మనం అందరూ చక్కగా తెలుసుకున్నాము. ఈనాడు పెద్ద శేషవాహనంలో శ్రీదేవితో భూదేవితో కూడినటువంటి ఆ శ్రీనివాసుడు సవ్యం పాదం ప్రసార్య ఆశ్రిత దురితహరం దక్షిణం కుంకయిత్వా జానున్యాధాయ సవ్యేతరమితర భుజే నాగభోగే నిధాయ పశ్చాత్ బాహుద్వయేన ప్రతిఫట శమనే ధారయన్ శంఖచక్రే దేవీభూషాది దృష్టో సజయతి జగతాం శర్మ వైకుంఠనాథ అని ఆ వైకుంఠంలో ఉండేటువంటి స్వామిని నేనే అని ఇక్కడ మనకు సూచిస్తూ ఆ పరవ్యూహ విభవ అంతర్యామి అత్యాస్వరూపంగా ఉండేటువంటి ఆ పురుషోత్తముడు ఏనాడు మనకు సులభంగా దర్శనమిస్తూ ఇదే వైకుంఠం, ఇదే ఈ నారాయణ తత్వాన్ని సూచిస్తూ ఉన్నారు. తయా సహాసీనమలంక భోగిన భోగిని ప్రకృష్ట విజ్ఞాన బలైక ధామని ఫనామని వ్రాత మయూఖ మండల ప్రకాశమానోదర దివ్య ధామని నివాస సయ్యాసన పాదుకాంశుకోపధాన వర్షాత పవారణాదిభిః శరీర భేదైస్తవ శేషతాంగతైః యథోచితం శేష ఇతీరితే జనైః అని పెద్దల యొక్క మాట. విశేషమైన జ్ఞాన బల శక్తి స్థితులు కలిగినటువంటి వాడు తన ఫనామని పంతుల చేత దివ్య వైకుంఠ విమానాన్ని ప్రకాశింపజేసేవాడు ఆ శేషుడైనటువంటి వాడు. అలాంటి ఆ ఆదిశేషుడు ఒకనొక సమయంలో వినత కద్రువుల యొక్క సంతానంగా మనకు ఆ వైనతేయుడు గరుత్మంతుడు కనిపిస్తాడు. కద్రువ యొక్క సంతానంలో అనంతుడు వాసుకి ఇలాగా ఆదిశేషుడు వీరంతా ఉంటారు. ఒక సర్పము సంతానాన్ని సర్పాన్ని సంతానంగా పొందటం ఏమిటి అనిపించవచ్చు, కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఒక మనుష్య స్త్రీ సర్పాన్ని కన్నది అని కూడా మనకు తెలియటం జరుగుతుంది. కాబట్టి ఈ సృష్టి ఆరంభంలో కద్రువ అనే ఆమె సంతానాన్ని కన్నది, సర్పాలను సరీసృపాలను. ఇలాగా వీరంతా కూడా లోకానికి ఉపద్రవం కలిగిస్తున్నారు అని అంటే ఆ జనమేదేవిని సర్పయాగంలో అయిపోతారు అని తపస్సు చేశాడు, మనస్సు బాగుండలేదని. అలాగ వచ్చి తపస్సు చేసి నారాయణ సాక్షాత్కారం పొందాడని కూడా ఒక గాథ. ఆ శేషాద్రి అని ఆ శేషులు తపస్సు చేసి సర్పరూపంలో ఈ కొండంతా కూడా సర్పాకారంలో ఉంటోంది అని, శిరోస్థానంలో ఉంటాడు స్వామి. అలాగా నృసింహుడు వీరంతా ఉన్నారు అని కూడా మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి. అందువలనే ఆ ఆదిశేషుడు ఆదినారాయణుణ్ణి ఆరాధ్య దైవంగా భావించి జ్ఞానాన్ని కూడా ప్రసరింపజేశారు. 1000 భగవంతుని యొక్క కళ్యాణ గుణాలను స్మరించడానికి 2004 ఉపయోగించారట ఆదిశేషుడు. బ్రహ్మగారు ఆరు నాలుకలు దిక్కులతో స్తుతించాడు అని, చతుర్వేదాలని అందుకోసం.

0: ఉపయోగించాడు అని. ఇలాగా అనేక రకాలుగా భగవంతుణ్ణి స్తుతించేటువంటి ఆ పురుషోత్తముడి యొక్క నామస్మరణ తని శైలాధిపుడి ఇతడే కలియుగ ప్రత్యక్ష దైవంబు మాకును మా పూర్వజులెల్లవారలకు నీ గోవుండుడే ప్రాణమయి ధనమయి దిక్కై ఉన్నవాడు జగదాధారుండు శ్రీ శ్రీనివాసుని నిర్వ్యాజ కృపామృతాద్ర శుభదృష్టిల్ మమ్ము రక్షించుతన్ను. ఈ ఫణిశైలాధిపం అంటే ఆ శేషాచల కొండలలో అపురూపమైనటువంటి ఆ వృక్షజాతులు అనేకమున్నాయి అని. ఇవన్నిటినీ కూడా మనం ఈనాడు ఈ కొండలలో, ఏడు కొండలలో దేవతలు ఋషులు అందరూ కూడా ఇక్కడ వృక్ష రూపంలో పర్వత రూపంలో ఉంటారు అని కూడా మనకు వెంకటాచల మహాత్మ్యం చెప్తోంది. వైఖానస భగవత్ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని 9 రోజుల పాటు నవాన్హిక బ్రహ్మోత్సవాలు, ఇందాక వారు చెప్పినట్లుగా బ్రహ్మదేవుడే ప్రార్థించి కలియుగ ఆరంభంలో ఈ ఉత్సవాలని నిర్వహించడం విఖనోమునీంద్రుల ద్వారా నిర్వహించారు అని కూడా మనకు పురాణాలు చెబుతాయి. దానిలో సంతోషాన్ని పొందిన స్వామి ఆ బ్రహ్మాది దేవతలంతా కూడా ప్రార్థిస్తే ఈ కలియుగంలో ఉన్నటువంటి వారందరినీ కూడా నీ దర్శన మాత్రం చేతనే అనుగ్రహించవయ్యా, శ్రవణాదిష్టవర్షినం నీ నామాన్ని విన్నంత మాత్రం చేత, నీ కళ్యాణ గుణాలను స్తుతించినంత మాత్రం చేత వారికి సకల శుభాలను అనుగ్రహించు అని అగస్త్యాది మహర్షాదులు, బ్రహ్మాది దేవతలు, ఇలాగా మహాశంఖన మహారాజు అని ఇలాగ మహారాజులు అందరూ కూడా, మేము ఎంతో తపస్సు చేసి ఎంతో గొప్ప సాధన చేస్తే కానీ నీ దర్శనం కాలేదయ్యా, కానీ ఈ అలసులు మందబుద్ధులు దీర్ఘరోగులు కలియుగంలో ఉన్నటువంటి వారి స్థితిని చెప్పారు. ఇలాంటి వారంతా కూడా ఉన్నతమైన స్థితిని పొందాలి అని అంటే నీ నామ గుణ కీర్తనం చేత ఉత్తమ స్థితి కలుగుతోంది. హే దేవా, శ్రీనివాస, వెంకటేశ, ఇలాంటి దయా అమృత తరంగాలు, వర గోవింద కథా సుధార సమహావర్షో రుధారా పరంపరలంగాక బుధేంద్ర చంద్ర ఇతరోపాజానురక్తిం ప్రవిస్తర దుర్దంత దుర్దన అనకు భాగవతంలో అంటారు. వర గోవింద కథా సుధార సమహావర్షో రుధారా పరంపరలంగాక ఆ గోవింద నామ సంకీర్తన అనే అమృత వర్షం కురవాలట. నోరు నొవ్వంగా హరికీర్తి నుడువడేని అని మనకు చెప్తారు కదా, అలాగ నోరు ఉన్నందుకు నారాయణుని యొక్క దివ్య నామ అక్షర స్మరణ చెయ్యాలి అని. అలాంటి భాగ్యాన్ని కలిగిస్తోంది ఈ బ్రహ్మోత్సవం. మనం ఎక్కడ ఉన్నా కూడా దూరం కాదు, దగ్గర కాదు, మన మనస్సులో భగవంతుని యొక్క ఆ రూపాన్ని ధ్యానం చేస్తూ ఆయన నామాన్ని నోరారా కీర్తన చేస్తూ ఉంటే అక్కడే పరమాత్మ ఉంటాడు అని మనకు అనేక మంది భక్తుల యొక్క చరిత్రలు ఈ తిరుమల క్షేత్రంతో సంబంధమైనటువంటివన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. అలాంటి ఆ భక్తుల యొక్క విశేషాలు, భాగవతోత్తముల యొక్క విశేషాలని, దీనిలో ఉన్నటువంటి ఆ వైభవాన్ని కూడా మన మధుసూదన్ గారు అందిస్తారు. గోవింద.
1: ఓం నమో వెంకటేశాయ. స్వామివారు పెద్ద శేషవాహనంలో ఎలా కనిపిస్తున్నారంటే 7 పడగలు ధరించి ఉన్నాడు ఆ శేషుడు. రేపటి రోజున చిన్న శేషవాహనంలో వస్తారు. చిన్న శేషవాహనంలో 5 పడగలు మాత్రం ఉంటాయి. స్వామివారి యొక్క వైభవాన్ని ఎంతగానో కీర్తిస్తూ ఉభయ దేవేరులతో స్వామి వజ్ర వైడూర్య ఆభరణాలన్నీ కూడా ధరించి దేదీప్యమానంగా స్వామి ప్రకాశిస్తూ మాడవీధులలో విహరిస్తూ ఉన్నారు. స్వామి చెప్తూ ఉన్నారు, మత్పాదౌ శరణం మృజేది శరణౌ సంసార సింధుస్తదా జానుం సంస్పృశతీది జానుమపి పాణిభ్యాం స్వయం దర్శయన్ శేషాద్రౌ జగతోస్య రక్షణ ధియా అతిష్టద్ దయాసాగరః సశ్రేయాంసి చతుర్భుజః కలయితాం శ్రీ శ్రీనివాస ప్రభు. స్వామి ఎందుకు ఈ కొండపైన ఏం చేసి ఉన్నారు అంటే భక్త సంరక్షణ

0: రక్షణ కోసమే. స్వామి చెప్తారు, వైకుంఠం వా పరిత్యక్షేన భక్తాన్ త్యక్తుముచ్చహే. వైకుంఠాన్ని నేనే విడిచి ఉండగలను గాని నా భక్తులను నేను విడిచిపెట్టి ఉండలేను అని చెప్పి స్వామే స్వయంగా ప్రకటిస్తూ ఉన్నారు. అందుకే స్వామి తన యొక్క హస్తాన్ని అలా కాళ్ళ వైపు చూపిస్తున్నారు, పాదాల వైపున, మా నా యొక్క పాదాలను ఆశ్రయించండి, మిమ్మల్ని నేను రక్షిస్తాను అని చెప్తూ ఉన్నారు. మత్పాదౌ శరణం వ్రజేతు శరణౌ సంసార సింధుస్తత. మీకు నన్ను సేవించుకున్నట్లయితే ఈ యొక్క సంసారం అనేటువంటిది చిన్న కాలువగా తయారవుతుంది. నిజంగా సంసారం అనేటువంటిది సముద్రంగా మనం అంతా కూడా భావిస్తూ ఉంటాం. అందుకని స్వామిని నమ్ముకున్న వాళ్లకు ఎలాంటి కష్టాలు ఉండవు అని శాస్త్రం చెప్తూ ఉన్నది. ఇదే విషయాన్ని మనకు ఎందరో భాగవతోత్తములంతా కూడా చేసి దర్శింపజేసినారు. స్వాత్సల్యాద్ అభయప్రదాన సమయాద్ ఆర్తార్థి నిర్వాపణాద్ ఔదార్యాద్ అఘశోషణాద్ అగణిత శ్రేయ పద ప్రాపణాద్ సేవ్య శ్రీపతిరేక ఏవ జగతాం ఏతే అభవన్ సాక్షిణ. ప్రహ్లాదస్య విభీషణస్య కరిరాటు పాంచాలి అహల్యా ధ్రువ. వీరంతా కూడా భాగవతోత్తములు పరమాత్మను సేవించి వారంతా కూడా తరించినారు. వాత్సల్యంలో ప్రహ్లాదుడికి స్వామి ఎంతో వాత్సల్యాన్ని ప్రదర్శించినారు నరసింహస్వామి. ఆ తర్వాత యుగంలో విభీషణుడికి శ్రీరామచంద్రుడు అభయాన్నిచ్చి ఆదుకుని ఆయన చక్రవర్తిని చేసినారు. ఆ తర్వాత కాలంలో ఆ యొక్క గజేంద్రుణ్ణి రక్షించడానికే స్వామి మహావిష్ణువే శంఖుచక్రాలు కూడా ధరించకుండా వేగంగా భూలోకానికి విచ్చేసి ముసల్ని సంహరించి ఆ గజేంద్రుణ్ణి రక్షించినారు. అదేవిధంగా పాంచాలి ఆవిడ్ని కూడా స్వామి రక్షించిన ఔదార్యం చేత. అగశోషణాద్దు అదేవిధంగా ఆ అహల్య యొక్క అపరిమితమైనటువంటి ఎంతో తీరనటువంటి ఆ పాపం నుండి ఆవిడను రక్షించినాడు శ్రీరామచంద్రుడిగా. ఆ తర్వాత అగణితమైనటువంటి పదాన్ని, ఉత్తమమైనటువంటి పదాన్ని స్వామి సమర్పించినారు ఆ మహావిష్ణువుగా ధ్రువుడికి. ఈ విధంగా స్వామిని సేవించుకున్న వాళ్ళకు ఎవరికీ కూడా లోటు ఉండదు. ఆ పరమాత్మే కలియుగంలో కల్పవృక్షంగా కామధేనువుగా మనకు సర్వస్వము స్వామి అయి తిరుమల క్షేత్రంలో నిత్యనివాసం చేస్తూ వచ్చిన భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. అమ్మవార్లు కూడా వారు తక్కువ కాదు. ఒకవైపున శ్రీదేవి అమ్మవారు, మరోవైపున భూదేవి అమ్మవార్లు, ఉభయ దేవేరులతో కూడుకున్నటువంటి ఆ పరమాత్మ పెద్దశేష వాహనంలో భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ తరింపజేస్తూ ఉన్నారు. ఇలాంటి స్వామి యొక్క వైభవాన్ని చూసిన వాళ్లకు, ఆకాశవాణి ద్వారా విన్న వాళ్లకు ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. శ్రీయ కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద గోవింద.
1: మీరింతవరకు పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదన్ రావు, శ్రీ రామకృష్ణ శేషసాయి బాబు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం శ్రీయుతులు ఇ నాగమునయ్య, కె శ్రీనివాసులు, ఏ రమేష్. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం 8:35 చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. సుప్రీంకోర్టు తలుపులు అందరి కోసం తెరిచే ఉంటాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. యువత నూతన ఆలోచనలతో దేశ అభివృద్ధికి దోహదపడాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ ను నిర్దేశిత నిరసన స్థలం జాబితా నుండి తొలగించినట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ తెలిపారు. ఆసియా క్రీడల్లో 27 పతకాలు సాధించిన క్రీడాకారులను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. వార్తల వివరాలు. సుప్రీంకోర్టు తలుపులు ఎల్లప్పుడూ అందరి కోసం తెరిచే ఉంటాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన జాతీయ మానవ హక్కుల కమిషన్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రధాన ఎన్నికల సంఘం విషయంలో వారు లేవనెత్తాలనుకున్న సమస్యలపై ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్ లో ఉందని గుర్తు చేశారు. విచారణలో ఉన్న అంశాలపై సమావేశం కావడం అధికారాల విభజన సూత్రానికి విరుద్దమని తెలిపారు. ప్రభుత్వ పాలనకు సంబంధించిన విషయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోబోవని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేస్తూ,
1: सुप्रीम कोर्ट के द्वार सबके लिए खुले हैं. कोई भी पिटीशन किसी भी कोई भी चाहे वो आम नागरिक है या कोई माननीय सदस्य है किसी इलेक्टेड बॉडी का कोई भी है. भारत का हर नागरिक का उसका अधिकार है. वो हमारे पास आए, हम कानून की व्यवस्था और कानून के अनुरूप सुनवाई करेंगे और जो जिसको बनता है उसको जरूर उसका अधिकार वो देंगे.
0: యువత నూతన ఆలోచనలతో దేశ అభివృద్ధికి దోహదపడాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఢిల్లీ డైలాగ్ 2026 కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ 140 కోట్ల జనాభా కలిగిన భారత్లో యువత అధికంగా ఉందని గుర్తు చేశారు. అనేక దేశాలు వృద్ధాప్య జనాభా సమస్యను ఎదుర్కొంటుండగా భారత్లో సగటు వయసు 30 ఏళ్లలోపే ఉందన్నారు. రాబోయే 3 దశాబ్దాల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని కేంద్ర మంత్రి చెప్పారు.
2: To demonstrate the strength of 1.4 billion people. So you are an aging population, I have a young population. My average age is below 30 years. For the next 30 years, I will remain below. So from now until 2047, I will become a $30 trillion economy and the fastest growing large economy. I tell every minister, this is a paper, you put any growth rate you want and calculate your GDP in the next 23 years up to 2047. Let's put the two numbers side by side and then realize.
0: ఇదిలా ఉండగా 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ $30 trillion స్థాయికి చేరుకుంటుందనే నమ్మకాన్ని కూడా కేంద్ర మంత్రి వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ ను నిర్దేశిత నిరసన స్థలం జాబితా నుండి తొలగించినట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జంతర్ మంతర్ ను నిరసనలు తెలిపే ప్రదేశం నుండి డీనోటిఫై చేస్తున్నామని పేర్కొన్నారు. ఢిల్లీలో నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు, బైఠాయింపులు వంటి కార్యక్రమాలు నిర్వహించడానికి 3 ప్రదేశాలను గుర్తించామని ఆయన వెల్లడించారు. అవి రామ్లీలా గ్రౌండ్, బురారి గ్రౌండ్, ఈస్ట్ ఢిల్లీలోని సీబీడీ గ్రౌండ్ గా తెలిపారు. ఇక నుంచి ఆ 3 ప్రాంతాల్లోనే ఆందోళనలు, ప్రదర్శనలు, బైఠాయింపులు చేసుకోవాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ సూచించారు. ఇందుకోసం త్వరలోనే వేరువేరుగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ను విడుదల చేస్తామని తెలిపారు. జపాన్లో ఇటీవల ముగిసిన ఆసియా క్రీడల్లో 27 పతకాలు సాధించిన 3 సేవలకు చెందిన క్రీడాకారులను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. ఈ క్రీడాకారులు 6 స్వర్ణ పతకాలు, 11 రజత పతకాలు, 10 కాంస్య పతకాలు గెలుచుకుని భారతదేశం మొత్తం 85 పతకాలు సాధించి 4వ స్థానంలో నిలిపారు. క్రీడాకారుల క్రమశిక్షణ, కృషి, జట్టు స్ఫూర్తిని రాజ్నాథ్ సింగ్ ఈ సందర్భంగా ప్రశంసించారు. క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంలో మిషన్ ఒలింపిక్ వింగ్ కోచ్లు, సహాయక సిబ్బందిని కూడా ఆయన అభినందించారు.
3: एक मेडल के पीछे बहुत सारी कहानियां होती हैं, बहुत सारे संघर्ष भी होते हैं. कितनी कठिनाइयों का आपको सामना करना पड़ता है, फिर भी आपका हौसला, आपका जज्बा बराबर बुलंद रहता है. आपके पूरे संघर्ष के पीछे आपके कोच की भी बहुत महत्वपूर्ण भूमिका है. आपके सपोर्ट स्टाफ, आपके फिजियो और जो न्यूट्रिशनिस्ट हैं और परिवार, सभी का योगदान है. मैं उन सभी का आज अपनी तरफ से अभिनंदन करता हूं.
0: దేశీయ క్రీడలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. అహ్మదాబాద్ లోని వీర్ సావర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడలు 2026ను ఆయన ఈ రోజు ప్రారంభించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, గుజరాత్ ప్రభుత్వ సహకారంతో ఈ క్రీడలను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఖేలో ఇండియా వంటి కార్యక్రమాలు క్షేత్రస్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు సుస్థిరమైన క్రీడా వ్యవస్థను రూపొందిస్తున్నాయని తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ స్మారక పురస్కారం రాబర్ట్ యూహాల్, మైకేల్ వుడ్ఫోర్డ్లకు లభించింది. స్థూల ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడంలో సూక్ష్మ ఆర్థిక శాస్త్ర పునాదులపై వారు చేసిన పరిశోధనలకు ఈ పురస్కారం ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించే విధానాలను మరింత సమర్థంగా రూపొందించేందుకు ఆర్థిక నమూనాలను పునర్నిర్మించవచ్చని ఈ ఇద్దరు పరిశోధకులు నిరూపించారు. ద్రవ్యోల్బణం, ఉత్పత్తి, వినియోగం వంటి స్థూల ఆర్థిక అంశాల మధ్య గణాంక సంబంధాల ఆధారంగా మాత్రమే నమూనాలను రూపొందించకుండా సూక్ష్మ ఆర్థిక శాస్త్ర పునాదులపై వాటిని నిర్మించడంపై వీరు దృష్టి సారించారు. గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఆయుధాలు, సాంకేతికత పరికరాలు వంటి అన్ని రంగాలలో స్వావలంబన, ఆధునీకరణ సాధించడంపై దృష్టి సారించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన భారత సైన్యం, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మధ్య అవగాహన ఒప్పందంపై సంతకాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి మాట్లాడుతూ, భారతదేశం తన రక్షణ అవసరాలలో గణనీయమైన వాటాను దేశీయంగానే తయారు చేస్తోందని తెలిపారు. సైనికులకు మంచి ఆహారం, సరైన పరికరాలు, నాణ్యమైన శిక్షణ, తగిన సౌకర్యాలు కల్పించడం వంటివి వారి మనోధైర్యాన్ని పెంచడంలో సహాయపడతాయని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. భారత్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి రెట్టింపు చేయాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆకాంక్షించారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన భారత్ యూకే సంయుక్త ఆర్థిక వాణిజ్య కమిటీ జెట్కో 16వ సమావేశం సందర్భంగా జెట్కో బిజినెస్ ప్లేనరీలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, నిరంతర సంప్రదింపులు, పటిష్టమైన సంస్థాగత యంత్రాంగాలు, మెరుగైన సహకారం ద్వారా భారత్ యూకే ఆర్థిక సహకారాన్ని మరింతగా పెంపొందించడానికి భారత్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ఇది ఇరు దేశాల వ్యాపారాలకు కొత్త అవకాశాలను అందిస్తుందన్నారు. భారత్ యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సీఈటీఏ ద్వారా లభించిన అవకాశాలను విస్తృత వాణిజ్యం, పెట్టుబడులు, భాగస్వామ్యాలు, ఉద్యోగ కల్పనగా మలుచుకోవాలని భారత్ యునైటెడ్ కింగ్డమ్లోని వ్యాపార సంస్థలకు కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. దేశంలోని ఆసుపత్రుల్లో అందించే సేవలు, సౌకర్యాలకు వసూలు చేసే ధరలను స్పష్టంగా ప్రదర్శించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం కోరింది. చికిత్సకు ముందే రోగులకు వారి వైద్య ఖర్చులను ప్రణాళిక చేసుకోవడానికి ఈ విధానం సహాయపడుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ్ పేర్కొన్నారు. ఈ విషయమై అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. ఆరోగ్య సంరక్షణ సేవలను మరింత పారదర్శకంగా, జవాబుదారీగా, రోగుల అవసరాలకు అనుగుణంగా మార్చాలనే కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను ఈ విధానం బలపరుస్తుందన్నారు. ఆర్థికాభివృద్దిని పర్యావరణ భద్రతతో అనుసంధానించాలని కేంద్ర పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ సూచించారు. న్యూఢిల్లీలో ఈరోజు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారుల కోసం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ, భారతదేశ అడవులు, వన్యప్రాణులు, పర్యావరణ వారసత్వాన్ని పరిరక్షించడంలో అధికారుల కృషిని అభినందించారు. పౌర భాగస్వామ్య కార్యక్రమాల ద్వారా వన్యప్రాణుల పరిరక్షణ, అటవీ వృక్ష విస్తీర్ణాన్ని పెంచడం, చిత్తడి నేలల పరిరక్షణ, ప్రకృతి దృశ్యాల పునరుద్ధరణలో భారతదేశం సాధించిన పురోగతిని మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. వాతావరణం. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఛత్తీస్గఢ్లలో రేపటి వరకు ఉరుములతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కారేకల్, ఆంధ్రప్రదేశ్, కేరళ, మాహేలలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలా ఉండగా రాబోయే 2 రోజుల్లో తూర్పు భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాలు, ఉత్తర ద్వీపకల్పం, అలాగే ఈశాన్య భారతదేశంలోని అనేక ప్రాంతాల నుండి నైరుతి ఋతుపవనాలు మరింతగా ఉపసంహరించుకోవడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని IMD వెల్లడించింది. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ CSL నిర్మించిన 3వ జలాంతర్గామి INS మంగ్రోల్ ను భారత నౌకాదళం ముంబైలోని నేవల్ డాక్ యార్డ్ లో ఈరోజు ప్రారంభించింది. ఈ స్వదేశీ యుద్ద నౌక తీర ప్రాంత నిస్సార జలాల్లో జలాంతర్గామి ముప్పులను గుర్తించి ఎదుర్కొనే నౌకాదళ సామర్థ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఒక కీలకమైన ముందడుగుగా అధికారులు పేర్కొంటున్నారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సుప్రీంకోర్టు తలుపులు అందరి కోసం తెరిచే ఉంటాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. యువత నూతన ఆలోచనలతో దేశ అభివృద్దికి దోహదపడాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ ను నిర్దేశిత నిరసన స్థలం జాబితా నుండి తొలగించినట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ తెలిపారు. ఆసియా క్రీడల్లో 27 పతకాలు సాధించిన క్రీడాకారులను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3. మనమున్నాం డ్యూవెట్ డ్యూవెట్ లవ్. చిలిపిగా పడే ఆ గొడవల్లోనే చాలా ప్రేమ ఉంటుంది. ఇష్టంగా పడే ఆ చిన్ని తగాదాల్లోనే ఎన్నో ప్రేమ కథలకు తెలిమలుపుగా మారుతూ ఉంటుంది. అటువంటి ప్రేమ కథలు ఎన్నో ఎన్నెన్నో. ఆ ప్రేమ కథల గురించి ఇప్పుడు నేను మీకు చెప్పడం కన్నా ఒక పాటగా వింటే చాలా బాగుంటుంది. అందుకే వాన మూవీ నుంచి ఈ మీడియా సాంగ్ మీకోసం

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం జ్యూవెట్ జ్యూవెట్ లో. ఎప్పుడూ గడిచిన కాలమే చాలా బాగున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది, కానీ నిజానికి గడిచిన ఆ క్షణం ఎప్పుడో కరిగిపోయింది. ఆ వాస్తవాన్ని మనం ఆ వాస్తవం నుంచి మనం బయటకు వచ్చి ఈనాటి ఈ క్షణాన్ని ఆస్వాదిస్తేనే ఈ క్షణం కూడా గడిచిన క్షణం కన్నా చాలా అద్భుతంగా ఉంటుంది. నేనేదో మీకు సూక్తి చెప్తున్నా అనుకుంటున్నారేమో, కాదండి. ఒక ప్రేమికుడు ఒక ప్రేయసికి తన ప్రేమని చాలా జాగ్రత్తగా ఎంత మధురంగా చెబుతున్నాడో తెలియాలి అంటే ఒక్కడో చిత్రం నుంచి ఈ మెలోడియస్ సాంగ్ను వినాల్సిందే.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
3: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 9:04 గా వస్తుంది. మరి ఈ సమయంలో మనమంతా మధుర స్వరాలను వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరింకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ మధుర స్వరాలని. ముందుగా మీకోసం రాబోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీ ముత్తు మరియు ప్రేమికుడు. ఈ మూవీస్ నుంచి రాబోతున్న ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం, వింటూ ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు.
1: సాంకేతికంగా, సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు
3: మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3
2: సినిమా కబుర్లు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
3: వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3.
3: భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: FM 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మరి యువర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం 10:04. మరి ఈ సమయంలో మనమంతా అలనాటి ఆ పాత మధుర గీతాలని వినిపించిన రాగాలి అంటూ ఈ సమయంలో వింటూ ఆనందిస్తూ ఉంటాం కదూ. మరింకెందుకు ఆలస్యం, ప్రారంభించేద్దాం ఈనాటి మన ఈ వినిపించిన రాగాలి కార్యక్రమాన్ని. ముందుగా మీకు సరాబోతున్న గీతాలు అత్తగారు కొత్త కొడలు మరియు భాగ్యరేఖ ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

వెల్ మరియా ఫ్రెండ్స్, మీరంతా అర్చం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం వినిపించిన రాగాలే కార్యక్రమంలో. ఇప్పుడు మీకు సరాబోతున్న గీతాలు భార్యాభర్తలు మరియు ప్రేమలేఖలు. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం వినిపించిన రాకానే కార్యక్రమంలో. ఇప్పుడు మీకోసం రాబోతున్న గీతాలు పుట్టినిల్లు మెట్టినిల్లు మరియు రాముడు భీముడు. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.